ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలకు స్వాగతం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 10వ తేదీ శనివారం. సమయం ఉదయం 5:58 దాటి 41 సెకండ్లు. శుభోదయం.

ప్రభోత గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: words, 84 of 37 set the chaise alight. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం భక్తిరంజని ఈ కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు.

మానవా ప్రతిదినం పఠితుం ప్రవృత్తా తేషాం ప్రభాత సమయే స్మృతిరంగ భాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే కమలాకు చచూచుకకు.

రాజతమో మిగిరం మహనీయమహం రఘురామయే సుముఖం సుహృతం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం.

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. లక్ష్మీమహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మలిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్రరాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం.

ప్రశంసౌ యౌ మద్ధ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వకరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ

ప్రావివ శిశోరమృతాయ మానౌ ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దిగంచలేన సౌమ్యోపయంత్రు ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దిగంచలేన సౌమ్యోపయంత్రు ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం

0: మీరింతవరకు ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ జేఎస్ రఘుపతిరావు.
1: జీవితంలో అసలు ముఖ్యమైన విషయాలేమిటో ఎవరికి వారు విచారించుకోగలిగి ఉండాలి. మానవునికి ఉద్వేగాలు వివిధ రూపాల్లో ఉంటాయి. ఉద్వేగాలంటే ఏమిటి? ఉద్రేకాలు, ఉన్మాదాలు, ఉల్లాసాలు, ఉక్రోషాలు, ఊహలు, ఉత్సాహాలు, ఉద్విగ్నాలు, ఊహాపోహలు, ఆశలు, అలజడులు, ఆక్రోశాలు, ఆకాంక్షలు, నిరాశలు, ఈర్ష్యలు, ద్వేషాలు, విరోధాలు, వైరుధ్యాలు, విమర్శలు, పుణ్యాలు, పాపాలు, ఇవన్నీ కూడా రకరకాల ఉద్వేగ విన్యాసాలు. మనిషిలో ఘర్షణ సృష్టించి, వ్యథ కలిగించి మనిషిని దుఃఖం పాలు చేస్తాయి. ఇవన్నీ కూడా అంతటితో ఆగక హింసకు, యుద్ధాలకు కూడా దారితీస్తాయి. ముందుగా ఉదాహరించినవన్నీ మానసిక మూలాలు. అవి జీవితంలో ఉన్నాయి, అందరి జీవితాల్లోనూ ఉన్నాయి. అందువలన ఈ విషయంలో మనలోకి మనం పరికించుకోవాలి. ఇలాంటివి కావాలని ఎవరు కోరరు. అవి వదిలిపోతే మంచిదనుకుంటారు, కానీ వదిలిపోవటానికి కృషి చెయ్యరు. ఇది చాలామందిలో వాస్తవ స్థితి. మరొకటి కూడా ఉంది. కోపం ఉందనుకోండి, అది పోవాలనే ఉంటుంది. అలా భావించేవారు చాలామంది ఉంటారు. నిజంగా పోతుందా? పోదు, పోయినట్లే ఉంటుంది. సందర్భం వచ్చేసరికి మనకు తెలియకుండానే కోపం ప్రవేశిస్తుంది. ఎందువలన? మనం పేర్కొన్న వాటిలో ఇవన్నీ సహజాతాలే. కొన్ని అలవాటైనవి కూడా ఉన్నాయి. సావాస దోషం వల్ల కూడా కొన్ని అంటుకుంటాయి. కారణం ఏదైనా అవి మనకు సొంతమైపోయినాయి. మనం సంపాదించుకున్న సొత్తు అయిపోయింది అది. అందుచే దేన్ని వదలపెట్టకుండా ఉన్నాము. అదే బంధం అంటే, అదే కండిషనింగ్, అదే గాఢమైనటువంటి నిబద్ధత. మనకు ఉన్నవాటిని సమర్థించాలని మనసు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది అంతేలే అంటుంది. ఆ మాత్రం కోపం లేకపోతే ఎలాగా అంటుంది. మనసే అబ్బా ఈ రోజుల్లో న్యాయం ఎక్కడుంది అంటుంది. మహా చెప్పావులే నీతులని అంటుంది. ఈ విధంగా అనేకమైనటువంటి మాటలు చెప్తూ తప్పించుకుంటుంది. ఇంకా నా పూర్వజన్మ ఫలం ఇంతే అనుకుంటుంది. ఇదంతా మనసు చేసే టెక్నిక్. మంచి చెడ్డలు రెండూ లేకపోతే మనిషి ఎలా అవుతాడు అంటుంది. మళ్ళీ ఇలా సమర్థించుకోవడానికి కావలసినన్ని భావాలు ఉన్నాయి. మన చదువులు, సాధనలు, ధ్యానాలు, టెక్నిక్లు, కిటుకులు, విశ్వాసాలు, వ్రతాలు, గుళ్ళు, గోపురాలు, గ్రంథాలు మనల్ని ఉద్వేగాల నుండి ఎంతవరకు విముక్తం చేస్తున్నాయి, ఇది మనం పరీక్ష చేసుకోవాలి. ఉన్న స్వభావాలను ఉన్నట్లుగా సమర్థించుకునేటువంటి జ్ఞానం ఏం ఉపయోగము? ఎన్ని ఉపాయాలు, ఎన్ని ఉపదేశాలు ఉన్నా ఉద్వేగాలు తీరుతున్నాయా? ఇప్పుడు పరిశీలిద్దాం మన కర్తవ్యం ఏమిటో. ఉద్వేగాలు, ఉద్రేకాలు మన జీవితాలను చీకాకుపరుస్తున్నాయని స్పష్టంగా గ్రహిస్తున్నామా? వాటి నుండి విముక్తి కావాలని పూర్తిగా ఇష్టపడుతున్నామా? వాటి మూలాలను వెతకడానికి శ్రద్ధ, ఆసక్తి, శక్తి, ఓపిక మనకున్నాయా? అందుకు అడ్డొచ్చే అవరోధాలను, అలవాట్లను మనం సరిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? వాటి గొడవ ఎందుకు ననొద్దు. మనం అవగాహన పెంచుకొని సంపూర్ణ స్వేచ్ఛతో, ఎరుకతో, ప్రజ్ఞతో ఉండే పాజిటివ్ వైఖరి అవలంబించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? కృష్ణమూర్తి ఈ విషయంలో అవగాహనే ప్రధానం అన్నాడు. వేరే ఆలోచన లేని చూపే ప్రధానం. తద్వారా మనస్సులో, మనిషిలో మార్పు సంభవిస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడే ఉద్వేగాలకు ఉద్వాసన జరుగుతుంది. మొట్టమొదట మనం ఎరుకు వహించాలి. మనసును గమనించుకుంటూ ఉండాలి. చురుగ్గా ఉన్నప్పుడు దోషాలు ప్రవేశించవు, ప్రమాదాలు సంభవించవు. గమనించకుండా ఉన్నప్పుడే ప్రమాదాలు వచ్చి పడతాయి. నిరంతరం జీవన వ్యవహారాల్లోని వాస్తవాల నుండి మనం నేర్చుకోవాలి.
0: సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఇంతవరకు వ్యాఖ్యాత శ్రీ జేఎస్ రఘుపతిరావు గారి మాటలు విన్నారు. ఇప్పుడు వినండి పొలం కబుర్లు.
2: శుభోదయం రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబులలో ద్రవరూప జీవన ఎరువుల ప్రాముఖ్యత, మిరప నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అట్లే కందిలో వెర్రి తెగులు, సమగ్ర సస్యరక్షణ అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

ద్రవరూప జీవన ఎరువుల ప్రాముఖ్యత అన్న విషయానికి వస్తే, సమగ్ర భూసార పరిరక్షణకు సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువుల వాడకం ఎంతైనా అవసరం. జీవన ఎరువులంటే నేలలోని పోషక పదార్థాలను, పెరుగుదలకు ఉపయోగపడే ఎంజైములు, హార్మోన్లు, విటమిన్లను వివిధ చర్యల ద్వారా మొక్కలకు అందించే సూక్ష్మజీవుల సముదాయం. జీవన ఎరువులు పొడి, ద్రవ రూపాల్లో మార్కెట్లో లభ్యమవుతూ ఉన్నాయి. పొడి రూపంలోని జీవన ఎరువుల కన్నా ద్రవ రూపంలోని జీవన ఎరువులు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, తక్కువ పరిమాణంలో ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి. వివిధ పద్ధతులలో పంటలకు జీవన ఎరువులను వినియోగించుకోవచ్చు. విత్తనాలకు పట్టించే పద్ధతి, ఒక కేజీ విత్తనానికి 5 నుండి 6 మిల్లీలీటర్ల జీవన ఎరువును 10% చక్కెర లేదా బెల్లం ద్రావణంతో సమాన మోతాదులో కలిపి విత్తనం చుట్టూ సమానంగా పట్టేలా కలపాలి. తర్వాత 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. భూమిలో వేసే పద్ధతి, 1 ఎకరం పొలానికి 300 నుండి 500 మిల్లీలీటర్ల చొప్పున ఏ జీవన ఎరువునైనా 10 లీటర్ల సాధారణ నీటితో కలిపి దాదాపు 100 నుండి 200 కేజీల పశువుల ఎరువుతో గాని, వానపాముల ఎరువుతో గాని లేదా సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సాళ్లలో పడేటట్లు వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పంట పొలంలో చేసే అంతర కృషికి ముందుగా జీవన ఎరువులు వాడకం ముగించాలి. నారును ముంచి నాటే పద్ధతి, ఈ పద్ధతి ముఖ్యంగా అజోస్పైరిల్లం అనే జీవన ఎరువు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. సుమారు 300 నుండి 500 మిల్లీలీటర్ల అజోస్పైరిల్లం జీవన ఎరువు 70 లీటర్ల నీటిలో కలిపి నారుమడిలో చిన్న కుంట చేసి అందులో పోయాలి. ఈ నీటిలో నారు వేళ్లు 10 నిమిషాలు ముంచిన తర్వాత నాట్లు వేసుకోవాలి. డ్రిప్ పద్ధతిలో వాడే విధానం, 500 మిల్లీలీటర్ల జీవన ఎరువును తీసుకుని డ్రిప్ ట్యాంకులో వేసి కలిపి మొక్కలు నాటిన వారం రోజుల్లోపు వాడుకోవాలి. ద్రవరూప జీవన ఎరువుల వాడకం వల్ల లాభాలు ఏ విధంగా ఉంటాయంటే, ఎక్కువ కాలం అంటే 1 సంవత్సరం నిల్వ ఉంటుంది, గడువు తేదీ వరకు అధిక సంఖ్యలో బ్యాక్టీరియా ఉంటుంది, ఇతర బ్యాక్టీరియా కలుషితం ఉండదు, ఎక్కువ విస్తీర్ణానికి తక్కువ సమయంలో వాడుకోవచ్చు, తేలికగా పంట వేళ్ల చుట్టూ ఉన్న వాతావరణంతో సమన్వయం ఏర్పరచుకుని అధిక సంఖ్యలో పెరుగుతుంది. సేంద్రియ వ్యవసాయంలో పంటకు కావలసిన పోషకాలను సమకూర్చడంలో ఈ ద్రవరూప జీవన ఎరువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటి ద్వారా తేలికగా తక్కువ సమయంలో నేరుగా మొక్క వేళ్ల దగ్గర చేరేలా చేయవచ్చు. ఇక మిరప నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే,

మిరపలో నల్ల తామర పురుగు నివారణకు నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవంటే, ముందుగా నేలను దున్ని ఎత్తైన నారుమడులను సిద్ధం చేసుకోవాలి. చివరి దుక్కిలో వేప చెక్కను 200 కిలోలు ఒక ఎకరాకు కలిపి భూమిలో కలయదున్నాలి.

0: నివారించుకోవచ్చు. లేత మొక్కలను ఆశించడం నివారించవచ్చు. విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్ 70 WS మందు 6 మిల్లీలీటరు 1 కేజీ విత్తనానికి పట్టించాలి. పురుగు ఉధృతి గమనించడం కోసం నీలిరంగు జిగురట్టలను మొక్కల ఎత్తుకు దగ్గరగా ఏర్పాటు చేసుకోవాలి. పురుగు ఉధృతిని గమనించిన వెంటనే వేప నూనెను గాని వేప సంబంధిత పురుగు మందులను పిచికారీ చేసుకోవడం ద్వారా తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. పురుగు ఉధృతి గమనించి వేప నూనెతో కలిపి పురుగు మందులను మార్చి పిచికారీ చేయాలి. డైమిథోయేట్ 400 మిల్లీలీటరు లేదా పిఫ్రోనిల్ 40 గ్రాములు లేదా స్పైరో టెట్రామాట్ 200 మిల్లీలీటరు లేదా థయోమిథాక్సం 60 గ్రాములు లేదా స్పినోటోరం 200 మిల్లీలీటరు లేదా సయాంత్రా నిలిప్రోల్ 240 మిల్లీలీటర్ల మందును పిచికారీ చేయాలి. ఇక కందిలో వెర్రితెగులు సమగ్ర సస్యరక్షణ అన్న విషయానికి వస్తే, కంది పంటలో వెర్రితెగులు లేదా వందత్వ తెగులు లేదా మొజాయిక్ తెగులు ఉధృతి వాతావరణంలో మార్పులను అంటే గాలి, తేమ శాతం, ఉష్ణోగ్రతలు, సాగు చేసే రకాలు వాటిని బట్టి కనబడుతుంది. వెర్రితెగులు ఆశించిన కంది మొక్కలో పూత రాదు. కేవలం ఆకులు చిన్నవిగా మారి పత్రహరితం రంగు మారిపోయి కొమ్మలు ఎక్కువగా కలిగి మొక్క పెరుగుదల లేక గిడసబారి పూత పోయక కాయ ఏర్పడదు. పంట తొలిదశలో 30 నుండి 45 రోజుల్లోపు తెగులాశిస్తే దిగుబడులు బాగా తగ్గిపోతాయి, అంటే 95 నుండి 100% తగ్గిపోతుంది. తెగులాశించిన మొక్కలో మొదటగా ఆకులపై ముదురు ఆకుపచ్చ బుడగల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. తెగులు లక్షణాలు పంటలో సంక్రమణ సమయం మీద ఆధారపడి ఉంటాయి. మొక్కల మొదటి దశలో తెగులు సోకినప్పుడు తెగులు లక్షణాలు 10 నుండి 15 రోజుల తర్వాత కనబడి ఆ లక్షణాలు మొక్కలు పుష్పించే సమయం దాకా ఉండి పూత రాకుండా ఆపుతుంది. మొక్క కొంత ఎదిగిన తర్వాత అంటే 60 నుండి 70 రోజుల్లో తెగులు సోకితే లక్షణాలు తక్కువగా కనబడతాయి. మొక్కపై కొన్ని కొమ్మలకు మాత్రమే వ్యాపిస్తుంది. అటువంటి మొక్కలలో 20 నుండి 50% పూత గమనించవచ్చు. రైతులు సాధారణంగా ఈ తెగులను పూత రానప్పుడు మాత్రమే గమనించడం జరుగుతుంది. అందువల్ల నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వందత్వ తెగులు అనేది వైరస్ తెగులు. ఈ తెగులు అసేరియా కజాని అనే ఇరియోపిడ్ నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది చాలా సూక్ష్మంగా ఉండి కంటికి కనిపించదు. ఈ నల్లి జీవితకాలం కేవలం 2 వారాలు మాత్రమే ఉంటుంది. అందులో గుడ్డు దశ, 2 పిల్ల దశలు ఉంటాయి. తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన ఉండి రసం పీలుస్తూ తెగులను వ్యాప్తి చేస్తాయి. ఈ నల్లి గాలిలో దాదాపు 2 కిలోమీటర్ల వరకు ప్రయాణించి వేరే పొలాలకు విస్తరిస్తుంది. అందువల్ల నల్లిని నివారించుకొని వైరస్ తెగులను అరికట్టవచ్చు. దీనికి సమగ్ర యాజమాన్య పద్ధతులేవంటే, గత పంట తాలూకు తెగులు సోకిన మొక్కలు పంట అవశేషాలను సమూలంగా నాశనం చేయాలి. అవశేషాలు నాశనం అయ్యేటట్లు వేసవి దుక్కులు చేయాలి. ధృవీకరించబడిన విత్తన సంస్థల నుండి ఆరోగ్యకరమైన తెగులను తట్టుకునే విత్తనం వేసుకోవాలి. విత్తిన తర్వాత పంటకాలంలో క్రమం తప్పకుండా పొలంలో వ్యాధి లక్షణాలు గమనిస్తూ ప్రభావితమైన మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేసి వాటిని పాతిపెట్టి గాని తగలబెట్టి గాని నాశనం చేయాలి. పొలంలో మొక్కల సాంద్రత సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ తెగులను తట్టుకునే రకాలు సాగు చేసుకోవాలి. ఈ తెగులు నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి నల్లి నివారణకు 3 గ్రాముల నీటిలో కరిగే గంధపు పొడి లేక 4 మిల్లీలీటర్ల డైకోఫాల్ మందును 1 లీటర్ నీటికి కలిపి విత్తిన 35 రోజులకు 60 రోజులకు ప్రోపగైట్ 2 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే నల్లిని నివారించి.
1: పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్టంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ధి

0: కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ అత్యవసర సమాపేశాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడంతో ఈ అంశంపై చర్చించేందుకే ఈ అత్యవసర సమాపేశం నిర్వహిస్తున్నారు. బీసీలకు 24% రిజర్వేషన్లు ఉండగా దానిని 34% పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని రాష్ట హైకోర్టు కొట్టివేయగా దానిని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రతి నెల ఆర్థిక నివేదికలు సమర్పించడంతో పాటు ఆ నివేదికల ఆధారంగా ఆయా రంగాల అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట స్థూల ఆర్థిక స్థితిగతులు, వివిధ రంగాల పనితీరు, ద్రవ్యోల్బణ పరిస్థితి వంటి అంశాలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఆర్థిక ప్రగతి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలని, ప్రతి నెలా సిద్దం చేసుకుంటున్న ఆర్థిక నివేదికల ఆధారంగా వివిధ రంగాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయిలోని సిబ్బంది వరకు దానికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలో ప్రజా రవాణా అభివృద్ది, వివిధ రహదారుల అనుసంధానం తదితర అంశాలపై ముఖ్యమంత్రి హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాలతో పాటు వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ప్రయాణించే ప్రాంతాలను మెట్రో రైల్, ఎంఎంటీఎస్, బస్సు స్టేషన్లతో అనుసంధానించేలా పీఆర్టీ వ్యవస్థను రూపొందించాలని సూచించారు. ప్రపంచంలోని అత్యుత్తమ పీఆర్టీ వ్యవస్థల పనితీరుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా ఇసుకదర్శి గ్రామంలో సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం చిట్ట చివరి వరకు చిత్తశుద్దితో న్యాయ పోరాటం చేశామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పార్టీ పరంగా బీసీలకు 34% రిజర్వేషన్లు వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ
1: ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రుగా ప్రదేశంగా మారాలంటే బీసీలు అన్ని విధాలుగా మరి అన్ని రంగాల్లోనూ ముందు ఉండాలని గ్రహించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ చట్టపరంగా కూడా బీసీలు 34% అమలు పరచాలనే ఉద్దేశంతో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లడం, తీర్పు అనుకూలంగా రావాలని ఎంతో పోరాటం చేసిన పార్టీ కూటమి ప్రభుత్వం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో పార్టీ పరంగా కూడా రిజర్వేషన్ బీసీలకు అవకాశం.
0: జనగణన కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదని, దేశ రాష్ట అభివృద్ది ప్రణాళికలకు దిక్సూచి అని భారత రిజిస్టార్ జనరల్ జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పేర్కొన్నారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట సచివాలయంలో జనగణనపై నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ 2వ దశ జనగణనను నిర్ణీత కాల వ్యవధిలో అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని, ప్రతి కుటుంబం వ్యక్తిని జనగణనలోకి తేవాలని అధికారులకు సూచించారు. 1వ దశలో గృహ జాబితాలు, గణన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసిన అధికారులని అభినందించారు. అదే స్ఫూర్తితో 2వ దశ కూడా నిర్వహించాలని కోరారు. జనగణనలో ప్రజలు అందించే వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందన్నారు. జనగణన చట్టం దీనికి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు వివరించి వారి విశ్వాసం పొందాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.

0: తెలంగాణలో బతుకమ్మ పండుగ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వాడవాడలా వేడుకలను ఈ నెల 18 వరకు 9 రోజుల పాటు నిర్వహించనున్నారు. మహిళలు సహజ సిద్దమైన పూలతో ఇంటింటా బతుకమ్మను పేర్చి పసుపు కుంకుమలతో గౌరమ్మను చేసి భక్తి శ్రద్దలతో కొలుస్తారు. గ్రామాల కూడళ్లు, ఆలయాల ప్రాంగణాలు, వేదికల వద్దకు ఊరేగింపుగా వెళ్లి బతుకమ్మ ఆడతారు. రాత్రిపూట అందుబాటులో ఉన్న జలవనరుల్లో భక్తిగా నిమజ్జనం చేస్తారు. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మలతో ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మను కొలవటంతో ఈ పండుగ ముగుస్తుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక, ఆడబిడ్డల ఆత్మీయ వేడుక అని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభమవుతున్న సందర్భంగా మహిళలందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథుర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బట్లపాలెంలో జరిగిన యువజనోత్సవాలలో జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో యువత పాల్గొని వారి నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ హరీష్ మాథుర్ మాట్లాడుతూ,
1: ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవేర్నెస్ అన్ని విధాలుగా పిల్లలకి కావాల్సిన సదుపాయాలు ఉండే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారు. ఇక్కడ నుంచి పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ కి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ అయినా, లేకపోతే రేపు ఐటీ లో కావాల్సిన ఉద్యోగాలు అయినా, ఇవన్నింటినీ కూడా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న పిల్లలు ఎదగాలి, దానికి వారికి ఒక భరోసా ఇచ్చే విధంగా మనం పనిచేయాలని దీనిపైన ఆలోచన మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం పరంగా మా బాధ్యత అన్ని ఉంటాయి.
0: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర సమీపంలోని చింతారెడ్డిపాళెం జాతీయ రహదారి వద్ద సుమారు 115 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అండర్ పాస్, సర్వీస్ రోడ్డు పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అండర్ పాస్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిర్మాణ పనులను 15 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. వాతావరణం. కన్యాకుమారి ప్రాంతం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నట్లు వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
2: ఆంధ్రప్రదేశ్ మరియు యానాములు దిగువ ట్రోప ఆవరణలు ఉత్తర మరియు తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరియు యానాములకు వాతావరణ సూచనలు. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలు ఈ రోజు తేలిపాటికి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలు ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: లోకసభాసనే భాజపా ప్రత్యాశీ దేవాశీష్ శర్మ విజయీ జాతః. తమిళనాడు రాజ్యే ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయస్య నేతృత్వే తమిళగ వేత్రీ కషగం టీవీకే ఇతి దళేన ధారాపురం తథా మధురాంతకం ఇతి ద్వే అపి విధానసభాసనే విజిత్య నూతనః కీర్తిమానః స్థాపితః. అపరంచ పుదుచ్చేరి రాజ్యస్య థట్టంచావడి ఆసనే ఏఐఎన్ఆర్సీ దళం స్వకీయం ఆసనం సురక్షితం కృతవత్. ఉపనిర్వాచన పరిణామేషు భాజపా ఎన్డీఏ గఠబంధనస్య ప్రచండం విజయం ప్రశంసయన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అవోచత్ యత్ ఏషః జనాదేశః సుశాసన నీతౌ దేశవాసీనాం అగాధ విశ్వాసం ప్రకటీకరోతి. అస్మిన్ నిర్వాచన చక్రె పశ్చిమ బంగాళస్య నందిగ్రామ రేజీనగర్ ఆసనయోః అసమస్య నగావ్ సంసదీయ క్షేత్రే చ భాజపా దళేన తమిళనాడు రాజ్యే తమిళగ వేత్రీ కషగం దళేన చ ఐతిహాసికః విజయః ప్రాప్తః. లోక సురక్షా చింతనాత్ పూర్వ నియమ నిషేధాచ్చ దిల్లీ ఆరక్షి సంస్థయా జంతరమంతర క్షేత్రే ప్రస్తావితస్య ప్రదర్శనస్య అనుమతిః నైవ ప్రదత్తా. మహానగర్యాం దిల్ల్యాం సురక్షా వ్యవస్థా అత్యంతం కఠోరా వర్తతే. పంచచత్వారింశత్ మెట్రో స్థానకాని చ పిహితాని సంతి. రాష్ట్రీయ రాజధాన్యాం శాంతి వ్యవస్థాయాః రక్షార్థం దిల్లీ ఆరక్షి ప్రశాసనేన స్పష్టీకృతం యత్ విహితానాం సమయానాం అభావాత్ జంతరమంతర క్షేత్రే ప్రదర్శనస్య అనుమతిః ప్రదాతుం న శక్యతే. క్షేత్రేస్మిన్ భారతీయ నాగరిక సురక్షా సంహితాయాః త్రిషష్ట్యుత్తరైకశత నియమానుసారం నిషేధాజ్ఞా ప్రవృత్తా వర్తతే. సురక్షా కారణాత్ దిల్లీ మెట్రో రైల్ విభాగేన రాజీవ్ చౌక్ కేంద్రీయ సచివాలయం సమేత్య పంచచత్వారింశత్ మెట్రో స్థానకాని పిహితాని. యాతాయాత నియంత్రణ విభాగేనాపి మార్గ పరివర్తనస్య మార్గదర్శిక ప్రకాశితా అస్తి. ప్రశాసనేన నాగరికాన్ ప్రతి సుగమ గమనాయ అగ్రిమ మార్గ నిర్ధారణస్య పరామర్శః ప్రకల్పితః. నవదిల్ల్యాం మహిళా బాల వికాస మంత్రాలయస్య రాష్ట్రీయ శిఖర సమ్మేళనస్య సమాపన సత్రే భాషణం కూర్వన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కిశోరీనాం స్వాస్థ్యాయ పోషణాయ సర్వాంగీణ వికాసాయ చ విశేష ధ్యానం దాతుం సమాహూతవాన్. జన సహభాగితా భావనావర్ధనాయ ప్రధానమంత్రి ప్రోక్తవాన్ యత్ ఆంగన్వాడీ కేంద్రాణి కేవలం ప్రశాసనిక సంస్థాః న భూత్వా సామాజిక సహయోగస్య జీవంత కేంద్రాణి భవేయుః. సాక్షాత్కారాత్ పరం వార్తాహరాన్ సంబోధయన్ కాంగ్రెస్ దళస్య అధ్యక్షః మల్లికార్జున ఖడ్గే ప్రోక్తవాన్ యత్ విపక్ష నేతారః విశేష గహన సంశోధన ఎస్ఐఆర్ ఇత్యస్య ప్రక్రియాయాః కథిత విసంగతీనాం విషయే రాష్ట్రపతి మహోదయాం జ్ఞాపితవంతః. తైరపి నిర్వాచన యంత్రాణాం ఈవీఎం ప్రయోగం సమాప్య మతపత్రైః ఏవ నిర్వాచన సంపాదనస్య యాచనా విహితా. మతదాత్రీ సూచ్యాం సామూహిక అపత్తినాం రోధనాయ నిర్వాచనాయోగేన ప్రపత్ర సప్త ఆవేదనస్య సీమా నిర్ధారితా. నిర్వాచనాయోగేన సర్వేషాం రాజ్యానాం కేంద్రశాసిత ప్రదేశానాం చ ముఖ్య నిర్వాచనాధికారిణః ప్రతి ప్రేషిత పత్రే స్పష్టీకృతం యత్ ప్రస్తావిత ఆపత్తి అవధౌ ఏకేన మతదాత్రా అధికమతేన దశ ప్రపత్రాణి ఏవ ప్రస్తౌతుం శక్యంతే. తథైవ సతత నవీకరణ కాలే ప్రతిమాసం కేవలం పంచ ఆవేదనాని స్వీక్రియంతే. రాంచీనగరి ద్వితీయ టీ20 ప్రతిస్పర్ధాయాం వెస్టిండీస్ దళేన భారతం షడ్ కందుకావపాతైః విజిత్య శృంఖలా ఏకం ఏకం ఇది సమాకృతా. తృతీయ స్పర్ధా శ్వః ఇందోరనగరే భవిష్యతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసార విశేషాలు. ఈనాటి ఉదయం ప్రసారంలో ఉదయం 7:05 తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ ధారల విజయకుమారి గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త డాక్టర్ ఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయరాగం సినిమా పాటలు, 8:10

ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారి గాత్రం వింటారు. 9:00 చరిత్రలో ఈరోజు, అనంతరం వాట్సప్ చిత్రమంజరి, వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం ఉంటుంది. 10:00 వసుదైక కుటుంబం కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 12:10 12:40 1:30 వివిధ భారతీ తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి వినవచ్చు. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 5:00 వనితాలోకం. ఈ కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన నిమ్మ బత్తాయి తోటల్లో పూత పిందె రాలడం కారణాలు నివారణ అనే అంశంపై డాక్టర్ ఎల్ ముకుందలక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాలు భవిష్యత్ భారత ఆహార వ్యవస్థకు కొత్త పునాది అనే అంశం గురించిన విశేషాలు వింటారు. 5:30 ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, వీక్లీ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం వింటారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. అనంతరం జాతీయ తపాలా దినోత్సవం గురించి కొన్ని వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:20 సంస్కృతంలో వార్తలు వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అనే అంశం గురించి చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబీ హర్షవర్దన్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 విజయవాడ కేంద్రం నుండి కిసాన్ వాణి వినవచ్చు. 7:45 సినీ భక్తి గీతాలు. ఇక రాత్రి 8:00 దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అనే అంశం గురించి చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబీ హర్షవర్దన్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 8:15 చిత్రకుసుమాలు సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వినవచ్చు. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ నుండి ప్రసారమవుతుంది. రాత్రి 9:30 ఏకచిత్రగానం కార్యక్రమంలో ఈరోజు తల్లిదండ్రులు సినిమా నుండి అన్ని పాటలు వినవచ్చు. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో భాగంగా అర్చనజీ ఉపాధ్యాయ గారి గాత్ర కచేరి వింటారు ఆకాశవాణి మంగళూరు కేంద్ర సమర్పణలో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నిన్న రాత్రి రాంచీలో జరిగిన రెండవ టీ20 క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

0: మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చైనాలోని షాంఘైలో జరిగిన వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ 2026లో పాల్గొని వచ్చిన టీమిండియా సభ్యులతో నిన్న ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ప్రపంచ వేదికపై భారత్కు ప్రాతినిధ్యం వహించి పోటీలో పాల్గొన్న వారిని అభినందిస్తూ అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వారిని కోరారు. తమ అనుభవాలను సూచనలను పంచుకోవడం ద్వారా దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తోడ్పడాలని వారిని ప్రోత్సహించారు. వారు నైపుణ్యాభివృద్దికి రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: हमने अपने आप को भी टेक्नोलॉजी की दृष्टि से विश्व में जो नए नए बदलाव आ रहे हैं बदलाव की दृष्टि से अपने आप को ढालना पड़ता है. आपके पास क्या है कितनी डिग्रियां हैं उसका अपना महत्व है ही लेकिन आपको आता क्या है उसका जवाब है स्किल. जीवन में कोई न कोई स्किल होना चाहिए तब जाकर के आप काफी कॉन्ट्रीब्यूट कर सकते हैं.
0: కౌమార బాలికల ఆరోగ్యం పోషణ సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన మహిళా శిశు అభివృద్ది జాతీయ శాఖ సదస్సు ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల విజయానికి ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్టాల మధ్య సహకార నిర్ణయాల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. క్షేత్రస్థాయి నుంచి అనుభవాలు ఆవిష్కరణలు ఆచరణాత్మక పరిష్కారాలను పంచుకునేందుకు వీలుగా రాష్టాలు జిల్లా స్థాయిలో నగరపాలక మహానగరపాలక స్థాయిలలో చింతన్ శిబిరాలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ ఎన్డీఏ కూటమి పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి మరోసారి నిదర్శనంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్ రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ సాధించిన విజయాలపై నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులను అభినందించి పార్టీ కార్యకర్తల కృషిని ప్రశంసించారు. పుదుచ్చేరిలోని తట్టం చావడిలో విజయం సాధించిన ఎన్డీఏ మిత్రపక్షం ఏఐఎన్ఆర్సీని కూడా ప్రధానమంత్రి అభినందించారు. ప్రజల సంక్షేమంతో పాటు వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న పార్టీకి ఈ ప్రజా తీర్పు మరింత బలాన్ని చేకూరుస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి దేవ్ఘర్లోని ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అనంతరం రాధాకృష్ణన్ దేవ్ఘర్లోని బీబీఎంటీ ఆసుపత్రిలో జరిగే సైన్య సంపర్క్ మేళాను సందర్శిస్తారు. ఎన్నికల సంఘం పనితీరుపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ప్రతిపక్ష ఎంపీల బృందం నిన్న సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైంది. సమావేశానంతరం కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో జరిగిన అవకతవకల గురించి తాము రాష్టపతికి తెలియజేశామని చెప్పారు. ఈవీఎంలను వెనక్కి తీసుకుని బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి రాష్టపతి ఆధారాలు కోరుతున్నారని వాటిని తాము సమర్పిస్తామని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. భారత్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు స్టార్ లింక్కు లైసెన్స్ ఇవ్వడంపై కాంగ్రెస్ వైఖరిని మంత్రి విమర్శించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో మంత్రి ప్రసంగిస్తూ స్టార్ లింక్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, యూటెల్ శాట్, వన్ వెబ్ అనే 3 కంపెనీలు శాటిలైట్ కమ్యూనికేషన్ లైసెన్సులు పొందాయని తెలిపారు. ఫ్రేమ్వర్క్ ఖరారైన అనంతరం ప్రభుత్వం ఈ కంపెనీలకు ఆదాయ భాగస్వామ్య ప్రాతిపదికన స్పెక్ట్రంను కేటాయిస్తుందని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేటి ఆధునిక యుగంలో జాతీయ భద్రతా నిర్వచనం పూర్తిగా మారిపోయిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ రక్షణ కేవలం సాయుధ దళాల పరిమాణంపైనే కాకుండా రక్షణ రంగంలో సాధించే స్వయం సమృద్దిపై కూడా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఛాంపియన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో రక్షణ మంత్రి ప్రసంగించారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని చెప్పారు. 2025-26లో దేశ రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో 38,424 కోట్ల రూపాయలకు చేరుకుంటారు.

0: ఉన్నాయని తెలిపారు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 60% పైగా పెరుగుదలను సూచిస్తుందని పేర్కొన్నారు.
1: हमारा डिफेंस एक्सपोर्ट फाइनेंशियल ईयर 2025-26 में रिकॉर्ड 38,424 करोड़ रुपए तक पहुंच चुका है और ये पिछले फाइनेंशियल ईयर की तुलना में अप्रोक्सीमेटली 60% और इसके साथ बड़ी एक अचीवमेंट यह भी है कि इस लैंडमार्क माइलस्टोन में डीपीएसयूज का कंट्रीब्यूशन 54.84% है और प्राइवेट सेक्टर का कंट्रीब्यूशन 45.16% तक देखने को मिला है.
0: 2015 బాలల న్యాయ సంరక్షణ చట్టం 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు బాలల న్యాయ కమిటీ యునిసెఫ్ సహకారంతో ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ వార్షిక భాగస్వాముల సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమీక్షించి అమలులో ఉన్న సవాళ్లను గుర్తించి రాబోయే దశాబ్దంలో బాలల న్యాయ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు గల ప్రాధాన్యతలపై చర్చలు జరుపుతారు. అరుణాచల్ ప్రదేశ్లో పర్యాటకం మౌలిక సదుపాయాల అభివృద్దిని ప్రోత్సహిస్తూనే ఆ రాష్ట్ర సాంప్రదాయ సంస్కృతిని సహజ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో శివ కుణాల్ వర్మ రచించిన అరుణాచల్ ది శాప్ రన్స్ పెరేనియల్ అనే 3 సంపుటాల పుస్తక శ్రేణి ఆవిష్కరణ కార్యక్రమంలో కిరణ్ రిజిజు మాట్లాడారు. ఈ సందర్భంగా సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వం, వ్యూహాత్మక ప్రాముఖ్యతను మంత్రి వివరించారు. నిన్న రాత్రి రాంచీలో జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి 5 మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమన్ చేసింది. 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 18.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసి 9 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత్ తరపున సంజు శాంసన్ 82 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. కాగా భారత్ వెస్టిండీస్ మధ్య 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్ రేపు ఇండోర్లో జరగనుంది. కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కొంకణ్, గోవా ప్రాంతాలలో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్ ఇథియోపియా వ్యూహాత్మక భాగస్వామ్యం ఉమ్మడి విలువలు, ఆకాంక్షలు, చారిత్రక ఐక్యత ఆధారంగా రూపుదిద్దుకుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. అడిస్ అబాబాలో ఇథియోపియా విదేశాంగ మంత్రి గెడియాన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించినట్లు జయశంకర్ తెలిపారు. ఇందులో వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది ప్రాజెక్టుల నుంచి మౌలిక సదుపాయాలు, సముద్రయానం, భద్రత, సాంకేతికత, సంస్కృతి వంటి అంశాలున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు, బహుపక్ష సహకారాన్ని పటిష్టం చేయడం, భారత్ ఆఫ్రికన్ యూనియన్ భాగస్వామ్యంపై కూడా ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయాలను పంచుకున్నారు. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు అత్యంత కీలకమైన సాధనాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నిన్న రాంచీలో జరిగిన 2వ T20 క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రభాత రేఖలు.

0: ప్రభాత రేఖల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ ధారల విజయ కుమారి గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్.
1: నమస్కారం. మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 10ని మానసిక ఆరోగ్య దినోత్సవంగా ప్రపంచమంతా జరుపుకుంటాం. అయితే ఆరోగ్యం అంటే మనకు ఏదో శారీరకంగా ఒక నొప్పో లేకపోతే జ్వరమో ఇంకేదైనా వ్యాధో ఎక్కువగా మనం పరిగణిస్తూ ఉంటాం. అయితే మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? ఈ మానసికంగా కూడా అనారోగ్యం కలుగుతూ ఉంటుందా? ఈ మానసిక ఆరోగ్యానికి ఏ రకమైనటువంటి మనం లక్షణాలు ఉంటాయి? వాటిని ఎలా చికిత్స తీసుకోవాలి? ఏమైనా మందులు వేసుకోవాలా? లేకపోతే ఇంకేమైనా ఆరోగ్య చికిత్సా విధానాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు మనం తెలుసుకోవాలి. వీటిని మనకు వివరంగా తెలియజేయడానికి తిరుపతిలో ప్రముఖ మానసిక ఆరోగ్య కౌన్సిలర్ డాక్టర్ ధారల విజయ కుమార్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ విజయ కుమార్ గారు.
2: నమస్కారం సార్.
1: మేడం, ప్రధానంగా చెప్పండి, అసలు ఈ మీరు ఒక మానసిక ఆరోగ్య కౌన్సిలర్గా అంటే సైకలాజికల్ మీరు కౌన్సిలర్ చేస్తుంటారు కాబట్టి, అసలు ఈ మీరు ఎటువంటి సేవలు చేస్తుంటారు? మీరు ఎట్లా ఈ వ్యాపకంలో మీరు ఎలా కొనసాగుతున్నారు?
2: నమస్కారం సార్. నేను సైకాలజీలో పిహెచ్డి చేశాను సార్. మానసికమైన సమస్యలను నేను చాలా దగ్గరగా గమనించాను. శారీరకమైనటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నాయో వాటికైతే మనము చాలా జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స తీసుకుంటాము, వాటి గురించి మనం శ్రద్ధను చూపిస్తాం. కానీ మానసికమైన సమస్యలు అంత శ్రద్ధ చూపించము. అందుకని నేను ఈ వృత్తిని ఎన్నుకున్నాను. ప్రజల ఆరోగ్యంతో పనిచేస్తూ, ముఖ్యంగా మానసిక ఆరోగ్యం కూడా మనిషి సంపూర్ణ ఆరోగ్యంలో ఎంత ముఖ్యమైన భాగమో దగ్గరగా గమనించాను. మానసిక సమస్యలను భయపడాల్సిన విషయంగా కాకుండా అర్థం చేసుకుని అవసరమైనప్పుడు సహాయం తీసుకోవాల్సిన ఆరోగ్య సమస్యలుగా చూడాలి అనేది నా అభిప్రాయం.
1: అయితే మరి మేడం, ఈ అక్టోబర్ 10నే ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం కదా, అసలు ఏంటి ఈ ప్రాముఖ్యత ఏమిటంటారు?
2: ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మానసిక ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, వారికి ఉన్నటువంటి అపోహలు, అంటే ఇది కోపపడడం కూడా ఒక అనారోగ్యమా, లేకపోతే టెన్షన్ పడడం కూడా ఒక అనారోగ్యమా, అసలు ఈ ఒత్తిడి అనేది అనారోగ్యమా, ఎంతవరకు మనం ఒత్తిడి భరించవచ్చు, కోపం ఎంతవరకు ఉండొచ్చు, ఇలాంటి విషయాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. ఈ బౌండరీ దాటొచ్చా దాటకూడదా, ఎంతవరకు మనకు కోపం ఉండొచ్చు, ఎంతవరకు మనం భరించవచ్చు అనేది, దానివలన వచ్చే నష్టాలు కూడా, అనారోగ్యాలు కూడా వివరించడం కూడా అందులో ఉంటుంది. సో అందుకోసమని ఈ రోజును, తర్వాత ఇంకొక విషయం కూడా ఇక్కడ వివక్ష ఉంది, అంటే మానసికమైనటువంటి రుగ్మతలు ఏవైనా వస్తే ప్రజల్లో వీడు పిచ్చోడైపోయినాడు, లేకపోతే ఇంకా బాగుపడడు, తర్వాత ఈ పిచ్చోని మనం దూరంగా పెట్టాలి అన్న వివక్షత ఒకటి ఉంది. ఆ వివక్షను తగ్గించడం కూడా ప్రభుత్వము నిర్ణయించుకునింది. అందుకోసం గ్లోబల్ గా, ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉంది కాబట్టి మనిషి ఎక్కడైనా మనిషే. సో మనసు అనేది ఉంటుంది, మానసిక సమస్యలు కూడా ఉంటాయి శరీరంతో పాటు. ఇలాంటి సమస్యలన్నిటి మీద అవగాహన పెంచడం, తర్వాత వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాల్సిన వాటి గురించి వివరించటం, వివక్షను తగ్గించటం ఈ రోజు యొక్క ప్రాముఖ్యత సార్. ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే లివ్డ్ ఎక్స్పీరియన్సెస్ హెర్డ్ రియల్ వాయిసెస్ అండ్ రియల్ చేంజ్ అనేది, అంటే తెలుగులో చెప్పుకోవాలంటే మానసిక సమస్యలను అనుభవించిన వారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వటం.
1: అయితే మరి మేడం, అసలు మానసిక ఆరోగ్యం అని ఎలా ఇదమిద్దంగా ఎలా తెలుస్తుంది అంటారు?
2: మానసిక ఆరోగ్యం అంటే ప్రత్యేకంగా మనసుకు సంబంధించిన ఇది అని చెప్పటానికి కాదు, కానీ

0: శరీరంలో ఇప్పుడు ఉదాహరణకు నిద్ర లేకపోవటం, ఆకలి సరిగ్గా కాకపోవటం, తర్వాత ఊరికేనే కోప్పడ్డం, ఇలాంటి లక్షణాలు విపరీతంగా కనిపించినప్పుడు ఇతనికి మానసికంగా ఏదో సమస్య ఉంది అని సాధారణ ప్రజలు కూడా గుర్తించగలరు. సో ఇక్కడ మేధావులు చెప్పేది కూడా ఏంటంటే, శారీరక రుగ్మత ఏది లేకపోవటమే సమస్య కాదు, మానసిక అనారోగ్యం కూడా ఒక సమస్యనే, దాన్ని కూడా మనం గుర్తించాలా అనేది. ఇక్కడ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని సింపుల్గా ఒక 3-4 లక్షణాలు నేను చెప్తాను సార్. మనిషికి భావోద్వేగాలు ఉంటాయి, అంటే 2 రకాల భావోద్వేగాలు, అంటే ప్రతికూల అనుకూల అని. ప్రతికూల భావోద్వేగాలు అంటే కోపం, ద్వేషం, అసూయ, కుళ్ళు ఇలాంటివన్నీ, ద్వేషం ఇలాంటివి. అనుకూల భావోద్వేగాలంటే సంతోషం, సమాధానము, ప్రేమ, కరుణ, జాలి ఇలాంటివి. మనకు ఎప్పుడు కూడా మనకు శరీరానికి మనసుకు హాని కలిగించేది ప్రతికూలమైనటువంటి ఉద్వేగాలు, అంటే కోపం ఎక్కువగా కావడం, జలస ఎక్కువగా అంటే అసూయ ఎక్కువ పెరగడం, కుళ్ళు ఎక్కువ పెరగడం, ద్వేషం ఎక్కువ పెరగడం ఇలాంటివి మనిషికి, ఆ మనిషికి కూడా హాని కలిగిస్తాయి, చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా హాని కలిగిస్తాయి. వీటిని మనం ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. సో ఈ వీటిలో ఎక్కువ తక్కువలు అయినప్పుడే మానసికంగా మనకు అనారోగ్యం కనిపిస్తుంది సార్. ఈ అనుకూల ఉద్వేగాలంటే సంతోషము, ప్రేమ, సమాధానము ఇలాంటివన్నీ పంచే కొద్దీ ఇంకా పెరుగుతూ పోతాయి.
1: అయితే మరి ఏ అంటే లక్షణాల్లో ఎటువంటివి కొంచెం బాగా ఎక్కువగా కనబడితే మనం నిపుణుల దగ్గరికి వెళ్ళాలంటారు?
0: ఎప్పుడు భయపడుతూ ఉండడం అకారణంగా, అంటే రీజనే లేకుండా. నేను ఇందాక చెప్పినట్లుగా మనము ఎవరో మనల్ని కొట్టడానికి వస్తున్నారు, వాళ్ళు మనల్ని తిడతారేమో ముందుగానే భయపడ్డం, అంటే ఒక రీజన్ అంటూ లేకుండా ముందుగానే భయపడ్డం. తర్వాత ఇక్కడ దీపం వెలిగించావు, ఇది ఒకవేళ అంటుకొని ఇల్లు అంటుకుంటుందేమో, లేదా నా చీర అంటుకుంటుందేమో, ఇది ఇక్కడే పెట్టావు చూడు, అది పగిలిపోతే ఇంత పడిపోతుంది చూడు, ఇంత నష్టమైపోతుంది చూడు, అట్లా ముందు ముందే ఊహించుకొని అలాంటి భయాలు, అలాంటి విచారాలు, తర్వాత ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి, మా తాత చనిపోయినాడు, మా తాత ఉన్నింటే ఇట్లుండేదని రోజూ బాధపడ్డము, రోజూ తలుచుకోవడం ఈ విధంగా, తర్వాత మాకప్పుడు ఒకప్పుడు ఇంత ఆస్తి ఉండేది ఇప్పుడు లేదు అని రోజు విచారించటం,
1: గతం
0: గురించి. ఇలాగ చేసేవాళ్ళు ఆకలి లేదని చెప్తుంటారు. మనిషి చూస్తే ఆరోగ్యంగానే ఉంటాడు, డాక్టర్స్ కూడా ఏమీ లేదని చెప్పింటారు, కానీ నాకు ఆకలి లేదని చెప్తా ఉంటారు. తర్వాత నిద్రపోకుండా ఉండిపోవడం, నాకు మధ్య మధ్యలో నిద్ర లేసేస్తా ఉంటాడు, ఏంటో కారణం చెప్పలేరు, కలవరిస్తా అంటారు కొంతమంది అకారణంగా, లేదా మధ్య నిద్రలో లేచి భయం కలుగుతోంది అని అంటారు. ఇంకొంతమంది ఏంటారు, నాకు ఒకసారి మెలకు వస్తే ఇంక నిద్ర రాదు అంట అంటారు. ఇలాగా నిద్రలో సమస్యలు, అంటే ఒక మనిషి కనీసం 7-8 గంటలు పడుకోవాల్సిన మనిషి 2-3 గంటలు కూడా నిద్ర రాదని చెప్పటం, నిద్రపోవడం. తర్వాత చిరాకు కోపం ఎక్కువ కావటం, ఇప్పుడు భార్య మాట్లాడించినా కోప్పడ్డం, భర్తకు చిన్న కూరగాయలు తీసుకురా అంటే దానికి కోప్పడ్డం, లేదా పిల్లలను హోంవర్క్ తీసుకుంటే వాళ్ళు కోప్పడ్డం, ఇట్లా ప్రతిదానికి చిరాకు పడ్డం అనేది ఒక అనవసరంగా చిరాకు పడ్డం. ఇప్పుడు ఒకసారి లిస్ట్ రాసిస్తే బజార్కు వెళ్ళి సరుకులు తీసుకొని వస్తాము, లేదు ఇది మర్చిపోయినాను అది మర్చిపోయాను అంటే చిరాకు పడ్డం సహజం, ఒకసారి రాసేయలేవా, కానీ ప్రతిసారి ప్రతిపూట చిరాకు పడ్డం అనేది అది అడ్వైజబుల్ కాదు. తర్వాత దాన్ని కూడా మనం నిపుణుల దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత గాయపరచుకోవాలన్న ఆలోచనలు, తనకు తాను నేను కోసుకుంటాను, నేను చేతులు కోసుకుంటాను, నేను దూకి పడిపోతాను అన్నవి ఇంకా పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు. ఇంకా ఒకటి ఏంటంటే, నాకు శబ్దాలు వినిపిస్తున్నాయి, ఎవరు నాతోనే మాట్లాడుతూ ఉన్నారు, నాకు మాత్రమే పాట వినిపిస్తా ఉంది, లేకపోతే ఇలాంటి స్మెల్ కనిపిస్తా ఉంది, నాకు కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి, వీటిని మనం హాలుసినేషన్స్ అంటాం. అంటే కారణం లేకుండా, ఒక ప్రేరణ ఏది కనిపించకుండా వీళ్ళకొక్కటే కనిపించేది, కొన్ని ప్రేరణ కనిపిస్తూ ఉండేటువంటి డెల్యూషన్స్ అని అంటాం. అంటే ఒక తాడు అక్కడ కనిపిస్తా అంటే దాని పాము అని పొరబడ్డాం, అది ఎవరికైనా జరుగుతుంది, కానీ అక్కడ తాడు లేకపోయినా అక్కడ పాము వచ్చింది అని చెప్పటం అనేది హాలుసినేషన్. భ్రమలు, ఈ భ్రమలు, భ్రాంతులు ఇవన్నీ ఉండటం, వీళ్ళు ఏ స్టేజ్కి వెళ్తారంటే

0: అంటే ఎక్కడి నుంచి నన్ను పిలుస్తున్నారని దూకేసేయటము, ఇంట్లో నుంచి వెళ్ళిపోవటము. సో ఇలాంటివన్నీ కనిపించినప్పుడు తప్పనిసరిగా మనము మానసిక వైద్యుడిని సంప్రదించాల్సి అవసరం ఉంటుంది సార్. డాక్టర్ సార్,
1: అయితే మరి మేడం, ఎక్కువగా మనం పరీక్షలప్పుడు పిల్లలను ఎక్కువగా గమనిస్తూ ఉంటాం, అప్పుడు తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి మార్పులు వాళ్ళలో గమనించవచ్చంట?
0: ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఈ సివిలైజేషన్ వలన పదవులు, మార్కులు, తర్వాత హయ్యర్ స్టేటస్కి వెళ్ళటము, ఇలాంటివి పోటీతత్వము, ఇవన్నీ ఎక్కువ వచ్చేసినాయి. వాళ్ళ ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంది, మనం ఒకటి కొనుక్కోవాలి. వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది, మనం తీసుకోవాలా. వాళ్ళ అబ్బాయి కలెక్టర్ అయినాడు, మన అబ్బాయి కావాలా. ఇలాంటి ఆలోచనల వలన పేరెంట్సే మనకు తెలియకుండానే మన పిల్లల మీద మనం ఒత్తిడి పెంచేస్తున్నాం. సో వాడికి వచ్చిన ర్యాంకు నీకెందుకు రాలేదు, ఇద్దరము ఒకే స్కూల్లో చేర్చినాం కదా, ఇద్దరికి ఒకే మార్కులు ఎందుకు రాలేదు, వాడంత బాగా చదివేసి ముందుకెళ్తున్నాడు, నువ్వేమో ఇలాగే ఉన్నావు, నువ్వు ఎందుకు చదవటం లేదు, ఈ విధంగా కంపేర్ చేయటము వల్ల వాళ్లకు వాళ్ళ తాహతుకు మించినటువంటి భారాన్ని మనం వాళ్ళ మీద పెడుతున్నాం, మన ఆశలను వాళ్ళ మీద మనం రుద్దుతున్నాం. సో పేరెంట్సే ఒక రకంగా కారణం వాళ్ళ ఒత్తిడికి. తర్వాత మనం ఈ పోటీలో పిల్లలు తరమడం వలన ఎప్పుడు మనం నువ్వెలా ఉన్నావు, నీకు నిద్ర సరిపోతా ఉందా, నీకేమైనా కష్టం ఉందా, పాఠాలు అర్థమవుతున్నాయా అని చెప్పాల్సింది పోయి మనము నీకెన్ని మార్కులు వస్తున్నాయి, ఎందుకు రాలేదు, నీకు చదువు ఎందుకు చదవడం లేదు అని మనం అడుగుతున్నాం. సో పేరెంట్స్ కూడా పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి సార్. ఎందుకు నిద్రపోవటం లేదు బిడ్డ, ఎందుకు ఒంటరిగా ఉంటున్నాడు, ఎందుకు అకారణంగా ఏడుస్తున్నాడు, వాడికి కష్టం ఏంటి అనేది మనం పక్కన కూర్చొని పిల్లలతో మనం మాట్లాడాల్సిన అవసరం ప్రతి పేరెంట్ కు ఉంది సార్.
1: తల్లిదండ్రులు
0: గమనించాలి
1: వాళ్ళు ఏ రకంగా స్కూల్ వెళ్ళిన తర్వాత, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నాడు,
0: ఒంటరిగా ఉన్నాడా, స్నేహితులతో బాగున్నాడా, ఇంట్లో కుటుంబ సభ్యులతో బాగుంటున్నాడా, ఎక్కడైనా ఒంటరిగా కూర్చునేస్తున్నాడా, తింటున్నాడా, నిద్రపోతున్నాడా, ఏమైనా కలవరిస్తున్నాడా, అన్ని మనం గమనించాలి సార్.
1: అయితే మరి మేడం, ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియా వచ్చేసింది, అలాగే సెల్ ఫోన్లు కూడా బాగా వాడకం ఎక్కువైపోయింది, ఈ వీటి వల్ల కూడా పిల్లల అంటే యువత మీద మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందంట?
0: తప్పకుండా ఉంది సార్. ఇక్కడ రెండున్నాయి సార్. యువత మీద మన సెల్ ఫోన్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, మనం పూర్తిగా చెడ్డవని అనడానికి లేదు సార్. ఎందుకంటే ప్రపంచం ముందుకు పోతోంది. ఒక 10 పుస్తకాలను మనము ఒకేసారి ఒక కంప్యూటర్లో మనం చదువుకోగలము. సెల్ ఫోన్ కూడా ఈ మాధ్యమం ద్వారా మనము సమాచారాన్ని సేకరించడానికి కావచ్చు, చేరవేయటానికి కావచ్చు, చాలా త్వరగా మనము డెసిషన్స్ తీసుకోవడానికి, సహాయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో దాన్ని మనము కొంతవరకు ఎంతవరకు ఉపయోగించుకోవాలా అనే విషయము మనం పిల్లలకు చెప్పగలగాలి సార్. పెద్దలు కూడా మనం కూడా పాటించాలి. ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ టైంలో మనము నెట్ ఆఫ్ చేసుకోవాలి, ఈ టైం వరకు మాత్రమే మనం సెల్ ఫోన్ చూడాలి, ఇన్ని గంటలు మాత్రమే మనము ఇంటర్నెట్లో మనం ఉండాలి అనేది చెప్పగలగాలి. తర్వాత పిల్లలు ఇప్పుడు మనకు తెలియకుండానే మనము ట్యాబ్లు కొనిస్తున్నాము, వాళ్ళకు అట్లాంటివి ల్యాప్టాప్లు కొనిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంది. మనము ఇప్పుడు చదివిస్తున్న చదువులు ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, కంప్యూటర్ సైన్సెస్, వాళ్లకు ఇవన్నీ కూడా అవసరం. ట్యాబ్లు కావచ్చు, ల్యాప్టాప్లు, ఇవన్నీ వాళ్ళు ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళను వీళ్ళను చూసి, సినిమాలు ఏవైనా చూసి కూడా, చూడకూడని ఛానల్స్ అవన్నీ చూడడము, చూడకూడని దృశ్యాలన్నీ చూడడము, క్రైమ్ చూడడము, థ్రిల్లింగ్ గా ఉంటుందని థ్రిల్లర్ మూవీస్ చూడటము, ఇలాంటివన్నీ చూడడం వలన కూడా, తర్వాత ఇంకా లింగపరమైనటువంటి అలాంటి ఇష్యూస్ కూడా చూడడం వలన కూడా దారి తప్పే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత ఇంకా ఇప్పుడు రీల్స్ అనేటివి కొన్ని చేస్తున్నారు. ఈ రీల్స్ అనేటివి చేయటం వలన ఎత్తుల నుంచి, నేను రీల్ చేస్తున్నాను చూడని, ఎత్తు నుంచి పడిపోయిన సంఘటనలు ఉన్నాయి, మునిగిపోయిన సంఘటనలు ఉన్నాయి, కొట్టుకొని పోయిన సంఘటనలు ఉన్నాయి, ప్రాణం మీదకే తెచ్చుకున్నారు, ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు యూత్. సో ఈ యూత్ కు మనం చెప్పగలగాలి. ఒక రీల్ చేసినంత మాత్రాన ఒకరోజు చూస్తారు, మర్చిపోతారు, కానీ నీ వ్యక్తిత్వం ఇంపార్టెంట్, నీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో అవి చూసుకోవాలి, కానీ

0: ఇవి టెంపరీ వాటిని కాదు అనేది మనం చెప్పగలగాలి వాళ్ళకి. ఈ లైకులు ఎన్నున్నాయి, తర్వాత ఎవరైనా రెస్పాన్స్ ఇచ్చారా లేదా అని చూసుకుంటూ చూసుకుంటూ నిద్రను కోల్పోతున్నారు పిల్లలు. ఇతరులతో పోల్చుకుంటున్నారు, వాడికి ఇన్ని రీల్స్ చేశాడు, వాడికి అంత మనీ వచ్చింది, ఇన్ని లైకులు వచ్చాయి, ఇంత అప్రిసియేషన్ వచ్చింది, నాకు లేదు అనేది, నేను ఇంకా పెద్ద రీల్ చేయాల అని అనుకోవడము. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నారంటే పిల్లలు కూడా ఒంటరిగా అయిపోతున్నారు సార్. పేరెంట్స్ ఇద్దరు బిజీగా ఉండటము వర్క్లో కావచ్చు, లేదా వాళ్ళు కూడా సెల్ ఫోన్లు పట్టుకొని కూడా ఉండిపోవచ్చు. కాబట్టి పేరెంట్స్ ఎప్పుడు దూరం అవుతారు, పిల్లలు ఒంటరితనం అయిపోతుంది. ఆ ఒంటరితనం వలన కూడా వీళ్ళు ఇక్కడ చాలా మంది మనకు పరిచయం ఉన్నారు కదా అని సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటారు.
1: అయితే మరి మేడం, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కానివ్వండి, అలాగే గృహిణులు కానివ్వండి, వీళ్ళు ఎటువంటి ఒత్తిళ్లు ఎదుర్కొంటారు? అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత రిటైర్ అయిన వాళ్ళు కానివ్వండి, ఇంకా ఫిజికల్గా ఎటువంటి పని చేయలేని ఒక వయసు వచ్చిన ఈ వృద్ధులు అంటాం, వాళ్ళు కొంచెం ఒంటదాన్ని ఫీల్ అవుతూ ఉంటారు, ఏ రకంగా వాటిని మనం గుర్తించాలంట?
0: మొట్టమొదట మనం రైతుల గురించి మాట్లాడుకుంటే సార్, రైతుల గురించి మనకు తెలిసింది, ఎందుకంటే మన చిన్నతనంలో మా నాన్న రైతు, నేను రైతు కుటుంబంలో నుంచి వచ్చాను. మీరు కూడా పక్కింటోళ్ళు వాళ్ళని వీళ్ళని చూసిండొచ్చు. వీళ్ళు వర్షాధార పంటలు వర్షం కోసం ఎదురు చూస్తారు. తర్వాత పంట వేసేకి ముందు ఎన్ని కార్తులు వచ్చినాయి, ఇప్పుడు కార్తులు వస్తాయి, ఈ కార్తులు మనం విత్తనాలు చల్లుకోవాలా అన్నది వాళ్ళందరికీ తెలిసిన విషయమే. విత్తనాలు రెడీ చేసుకుంటారు. విత్తనాలు నాసిరకంగా ఉంటే మొలవవు. విత్తనాలు వేసిన తర్వాత వర్షం కోసం ఎదురు చూస్తారు. తర్వాత మొలకలు వచ్చిన తర్వాత క్రిమిసంహారక మందుల కోసము చుట్టూ షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ప్రభుత్వం కూడా సహాయం చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ క్రిముల వలన పంట నష్టం కూడా అవుతూ ఉంటుంది. తీరా పంట వచ్చింది అంటే అప్పుడు వడగండ్ల వాన రావచ్చు, లేదా వర్షం పెద్దగా పడవచ్చు, పంట కొట్టుకొని పోవచ్చు, తడిసిపోవచ్చు గింజలు. ఒకవేళ పంట తీసుకుంటే కూడా ఆ పంటను మార్కెట్ చేయటం అనేది మరొక సమస్య. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రావు ఒక్కొక్కసారి. ఇవన్నీ సమస్యల వలన రైతు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటాడు. అందుకే ఈ రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం అందువలన రైతుకు మేమున్నాము అన్న భరోసా కుటుంబం కూడా ఇవ్వాలి, స్నేహితులు ఇవ్వాలి, ప్రభుత్వం కూడా ఇవ్వాలి. ఆ ఒత్తిడి నుంచి ఆ కొద్దిసేపు మనం మాట్లాడితే అవును, మనకింకా పెద్ద జీవితం ఉంది, ఈ పంట కాకపోతే మనం ఇంకో పంట వేసుకోవచ్చు, మన చేతిలో పని అని ఆ భరోసాను కలిగించగలిగితే రైతు ఈ మానసిక సమస్యల నుంచి బయటపడతాడు సార్. తర్వాత ఇందాక మీరు అడిగారు గృహిణులు అని. గృహిణులు అంటే ఎలాగంటే సార్, రోజంతా వాళ్ళు పని చేస్తూనే ఉంటారు సార్. మార్నింగ్ లేచినప్పటి నుంచి భర్తకు క్యారియర్ చేయాలా, పిల్లలకు రెడీ చేయాలా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళని చూసుకోవాలి, ఇవన్నీ. వీళ్ళు చిన్న గుర్తింపు కోసం ఆశపడతారు సార్. వంట చేసినప్పుడు నీ వంట బాగుంది అనడము, లేకపోతే నువ్వు అలసిపోయావా, రెస్ట్ తీసుకో అని చెప్పడము, నీకు ఇబ్బంది ఏమైందా ఉందా అనడము, నీకెలా ఉంది అనడ, ఇలాగా చెప్తే వాళ్ళు ఆ సమస్య లేకుండా, మానసికంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా వాళ్ళు పనులు చేసుకోగలరు సార్. తర్వాత సో కృతజ్ఞత చూపించడం, మెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. తర్వాత వృద్ధుల గురించి మీరు అడిగారు సార్. వృద్ధులు ఎలా అంటే, ఇప్పుడు ప్రతి పిల్లోళ్ళను మనం చదివించుకుంటున్నాము, వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి సిటీస్కి వెళ్ళిపోతున్నారు, లేదా వేరే దేశానికి వెళ్ళిపోతున్నారు. మనీ అయితే దండికి పంపిస్తున్నారు, అమ్మా నాన్నలకు ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు. ఒక సర్వెంట్ను పెట్టేస్తారు కావాలంటే, కేర్ టేకర్ను పెడతారు. కానీ ఈ వృద్ధులకు కావాల్సింది ఈ డబ్బు అవసరమే కాదనము, కాకపోతే దగ్గర కూర్చోవాల్సిన మనుషులు కూడా అవసరం. మాట్లాడే మనుషులు
1: మాట్లాడాలి.
0: అంతకుముందు వాళ్ళ సలహాలతో వాళ్ళ అజమాయిషితో ఇల్లంతా నడిచేది, ఇప్పుడు పిల్లలు దూరం అయిపోయింటారు. ఒక్కొక్కసారి భర్త ఉంటే భార్య చనిపోయి ఉంటుంది, భార్య చనిపోయింటే భర్త ఒక్కడే మిగిలి ఉంటాడు. ఈ వృద్ధుల పక్కన పిల్లలు లేదా ఆయన వాళ్ళు కొద్దిసేపన్నా కూర్చొని వాళ్ళతో మాట్లాడాలి సార్. నిద్ర ఎలా ఉంది, ఆకలి తగ్గిందా, మందులు ఏమైనా వేసుకున్నారా, లేదా ఒంటరిగా ఉన్నారా, ఎక్కడికైనా తీసుకువెళ్దామా, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇద్దామా అనేది ప్రతి ఒక్కరు గమనించాలి సార్.
1: అయితే మరి మేడం, ఇప్పుడు మనం ఈ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనం ఈ మానసిక ఆరోగ్యం గురించి చర్చించుకుంటున్నాం కదా, అసలు ఈ మన దైనందిన జీవితంలో ఈ మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటారు?

0: మొట్టమొదట మనిషి బాగా నిద్రపోవాలి సార్. ఏ మనిషికైనా 7 నుంచి 8 గంటలు అంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళకి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. చిన్నపిల్లలైతే గనా అంటే న్యూ బార్న్కు 24 అవర్స్ నిద్రే. కొంచెం యంగ్స్టర్స్గా ఉన్న వాళ్లకు విద్యార్థులకు కనీసం 10 నుంచి 12 గంటల నిద్ర. కానీ యుక్త వయసు వచ్చిన వాళ్లకు 8 గంటల నిద్ర సరిపోతుంది. నిద్ర లేని మనిషి మరుసటి రోజు పెద్దలు అంకణాలు చేసినట్లుగా జబ్బు పడినట్లుగా మనకు కనిపిస్తారు. సో మంచి నిద్ర అవసరం సార్. తర్వాత ఒకే టైంకు నిద్రపోవడం అనేది కూడా ఇంపార్టెంట్ సార్. మన పెద్దవాళ్ళు 9:30 అయితే మీరు పల్లెల్లో చూస్తే బాగా నిద్రపోయేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసేవాళ్ళు, లేచి పనులు మొదలు పెట్టేవాళ్ళు. కనీసం 3 hours ఒక్కసారన్నా లేచి మన పనులు మనం చేసుకోవాలంట. దూరంగా ఉన్నది అందుకోవటం, కొద్ది నడిచిపోయి నీళ్లు తాగటం, ఇలాంటి పనులు. అందుకే సెడెంటరీ వర్కర్స్ కు లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది సార్. అదే బాగా కష్టపడి పనిచేసేవాడికి లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉంటుంది, జబ్బులు కూడా చాలా తక్కువ వస్తాయి. ఉదాహరణకు బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. సో వ్యాయామం చేయటము, శరీరాన్ని కదిలించటం అనేది చాలా ఇంపార్టెంట్.
1: అది బాగుంది మేడం. అయితే మరి ఇంట్లో ఎవరైనా ఇట్లా మానసిక సమస్యతో బాధపడుతున్నాడు అని ఒకసారి గుర్తించిన తర్వాత వాళ్ళతోటి ఏ రకంగా మనం మాట్లాడాలి, ఏ విషయాలు వాళ్ళతో మాట్లాడకూడదు అంటారు?
0: మొట్టమొదట మనం చేయాల్సింది వాళ్ళ పక్కన కూర్చోవాలి సార్. దగ్గరగా కూర్చొని వాళ్ళు చెప్పేది వినాలి. వినడం అనేది మనకు చాలా మందికి ఇష్టం ఉండదు, చెప్పడమే ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఎవరైనా ఏమైనా చెప్తుంటే కూడా మనం మధ్యలో నేను చెప్పేది
1: వినంటాం.
0: కానీ వినడం అనేది మంచి స్కిల్, ఎదుటి వ్యక్తిని బాధను వినడం అనేది. సో మొట్టమొదట వాళ్ళ దగ్గరగా కూర్చొని మనం వినాలి, వాళ్ళ బాధ ఏంటో చెప్పమని అడగాలి. తర్వాత వెంటనే నేనున్నానేం కాదులే అనే తప్పుడు సలహాలు ఇస్తా అంటారు, అలా ఇవ్వకూడదు. ఏం కాదు నేనున్నాను, వాళ్ళేం చేస్తారులే, వీళ్ళేం చేస్తారులే అన్న రాంగ్ డైరెక్షన్ ఇవ్వకూడదు సార్. పక్కన కూర్చోవాలి, వినాలి, సలహా ఇవ్వకూడదు మూడవది. తర్వాత అసలు నువ్వు నాతో చెప్పావు ఇదంతా నీ బాధను, దానికి సంతోషం కలుగుతుంది, ఇంకా చెప్పు అని వాళ్ళని ఎంకరేజ్ చేయాలంట. తర్వాత తేలికగా తీసుకోకూడదంట. వాళ్ళకి అట్లయింది, వీళ్ళకి ఇట్లయింది, అదేం చేస్తుందిలే, ఇదో పెద్ద సమస్యనా అని తేలికగా
1: తీసుకోకూడదు,
0: చులకనగా తీసుకోకూడదు. తర్వాత బయటికి కనిపించకపోయినా మానసిక గాయం కూడా గాయమే.
1: అయితే మరి మేడం, ఇప్పుడు మానసిక సమస్య అంటే జనాల్లో ఎక్కువగా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఒక పిచ్చి, ఇద్దరికి పిచ్చుంది, ఈ అమ్మాయికి పిచ్చుంది అనేసి దాన్ని అనుకుంటారేమో అనే భయం, అలాగే ఒక మానసిక వైద్య నిపుణుని సంప్రదించాలి అంటే జనం చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారంటే వీళ్ళకి ఏదో ఉంది అని అనుకుంటారేమో అని ఒక లాంటి అపోహలు ఉన్నాయి. ఇది ఒక మీరు ఒక సైకాలజిస్ట్ కాబట్టి ఇది దీని గురించి ఏమంటారు?
0: ఈ మానసిక సమస్య పిచ్చి అనుకోవడం అనేది మన చరిత్ర నుంచి ఉంది సార్. కాబట్టి ఈ కౌన్సిలర్ యొక్క బాధ్యత కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ యొక్క బాధ్యత కావచ్చు. ఏంటంటే కౌన్సిలర్ కూడా చెప్తారు ఇది బలహీనత కాదు. కౌన్సిలింగ్ అనేది ఏంటంటే ఇంతకు ముందు ఉమ్మడి కుటుంబాల్లో మన పెద్దవాళ్లే కౌన్సిలర్స్, మనకు మన తాత, తాతమ్మ, నానమ్మ వీళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళు, పిన్నిలు, బాబాయిలు, పెద్ద నాన్నలు వీళ్ళు, వీళ్ళే కౌన్సిలర్స్ గా మనకు యాక్ట్ చేసేవాళ్ళు, మనకు కౌన్సిలింగ్ చెప్పేవాళ్ళంటే కౌన్సిలర్ అంటే ఇక్కడ ఏమో కాదు, సమస్య ఏంటో గుర్తించి వాళ్ళ బాధ ఏంటో విని వాళ్ళకు సలహాలు చెప్పేవాళ్ళే కౌన్సిలర్స్. సో ఇంట్లోనే కౌన్సిలర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, అంతా న్యూక్లియర్ కుటుంబాలు అంటే ఒక్కొక్క చిన్న చిన్న కుటుంబాలు వచ్చేసినాయి. సో కౌన్సిలర్స్ ఇంట్లో లేరు. సో తప్పనిసరిగా మనము బయటకి కౌన్సిలర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఈ మానసిక సమస్యను విని అసలు ఇది సమస్యనా కాదా అని గ్రహించి ఈ భావోద్వేగాలు, ఇందాక మనం అనుకున్నట్లుగా కోపం, ద్వేషం, అసూయ, కుళ్ళు, ఈ భావోద్వేగాలు సమస్యగా పరిణమించినాయా, ఏమైనా బాధ, నిరాశ, నిస్పృహ లాంటివి ఏమైనా ఉన్నాయా అని గ్రహించి వాళ్ళు మనకు తగిన సలహా

హాలిస్తారు, చికిత్స వైపు మనల్ని నడిపిస్తారు. ఈ 24 అవర్స్ ఈ సేవ మనకు ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉంది సార్. తర్వాత 1891

0: అంటే కొంతమంది కత్తి తీసుకుని గాయాలు చేసుకుంటా ఉంటారు, నేను దూకేస్తానంటా ఉంటారు,
1: అవును
0: లేదా గట్టిగా ఏడుస్తూ ఉంటారు ఆపకుండా,
1: అవును
0: ఎవరైనా కొట్టడానికి వస్తుంటారు. ఇలాంటి అత్యవసర సమస్యలు ఉన్నప్పుడు, పరిస్థితులు ఉన్నప్పుడు, అతని హాని చేసుకోవాలనుకున్నా వేరే వాళ్ళకి హాని చేయాలని ప్రయత్నించినా, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్లకు 1444161 కానీ 1800941416 ఈ నంబర్లకు కానీ కాల్ చేస్తే తప్పకుండా టెలిమనసు సేవల ద్వారా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఆ సేవల ద్వారా ఆ వ్యక్తులకు తగిన సహాయం దొరుకుతుంది, నిపుణులతో మాట్లాడి తగిన సలహాలు కూడా ఇస్తారు.
1: అయితే బాగుంది మేడం, మరి చివరిగా చాలా వివరంగా తెలియజేశారు. ఇప్పుడు చివరిగా మీరు శ్రోతలకి ఎటువంటి సందేశం ఇస్తారు?
0: మనిషికి శరీరం ఎలా ఉందో మనసు కూడా అంతే ప్రధానమైంది. తర్వాత శరీరము ఏదైనా జబ్బులు, అంటే షుగరు, బీపీ, హార్ట్ డిసీజు, కిడ్నీ డిసీజు, ఇలా అజీర్తి కావచ్చు, కడుపుకు సంబంధించి ఇలా ఏ రుగ్మత ఉన్నా కూడా కంటిన్యూగా, అంటే దీర్ఘకాలికమైనటువంటి ఈ శరీర సమస్యల వలన కూడా మానసికమైనటువంటి ఆందోళన కలుగుతుంది. అలాగే మీరు కొద్దిసేపు పాటలు పాడుకుంటారా, పాటలు వింటారా, సినిమా చూస్తారా, వాకింగ్కి వెళ్తారా, మీ కుటుంబ సభ్యులతో కలిసి
1: కొంచెం రిలాక్స్
0: ఉంటారా,
1: అవుతున్నట్టుగా
0: ఫ్రెండ్తో
1: మైండ్.
0: మాట్లాడతారా, అది మీ ఇష్టము, కానీ మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా, ఒకే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ అనేటివి వచ్చాయి, ఒకరు ఒకరితో మాట్లాడరు, పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు ఈ అపార్ట్మెంట్ కల్చర్తో. కాబట్టి అలాంటివంతా కాకుండా చిన్నగా హలో చెప్పాలి, ఎలా ఉన్నారండి, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, అట్లా పలకరించుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళతో మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత మన మనసులను కూడా మనం అర్థం చేసుకోవాలి, నేనేమైనా ఎక్కువ కోప్పడుతున్నానా, ఎవరితోనైనా నేను ఎక్కువ మిస్బిహేవ్ చేస్తున్నానా, నేనేమైనా ఎక్కువ టెన్షన్ పడుతున్నానా అనేది మనల్ని మనం కూడా ఒకసారి
1: స్వయం పరీక్ష
0: పరీక్ష
1: తీసుకోవాలి.
0: చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసి తర్వాత నేను ఇందాక చెప్పినట్లుగా నిద్రపోయి, మంచిగా నిద్ర, మంచి తిండి తిని, మనకు కావలసిన వాకింగ్ లాంటి ఎక్సర్సైజ్ చేసుకొని, మన శరీరానికి కూడా కొంత పని చెప్పి, మన కుటుంబంతో మనం కలిసి ఉంటే, ఈ మొబైల్ని దూరం పెట్టి ఇంటర్నెట్కు దూరంగా ఉండి పిల్లల మీద శ్రద్ధ పెడితే ఆ కుటుంబము బాగుంటుంది, ఆ సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే మన దేశం కూడా బాగుంటుంది సార్.
1: చాలా బాగుంది డాక్టర్ దారాల విజయ్ కుమార్ గారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అసలు మానసిక ఆరోగ్యం అనేది చాలా వివరంగా తెలియజేశారు. ఒక సినీ కవి అన్నట్టు మనసున్న మనిషికి సుఖం లేదంటే అన్నారు. అయితే జాగ్రత్తగా మీరు చెప్పిన ఈ సూచనలు, అంటే బాధను పంచుకోవటము అలాగే సంతోషాన్ని కూడా పంచుకుంటూ ఉంటే బాధ తగ్గుతుంది, సంతోషం పెరుగుతుంది, ఆరోగ్యం కూడా మానసిక ఆరోగ్యమే కదా ఏముందిలే అని అనుకోవడానికి కూడా లేదని అన్నారు మీరు. ఎందుకంటే దాని ద్వారా దాని మూలాన శారీరకంగా కూడా అనారోగ్యం కలిగే అవకాశం. కాబట్టి మానసిక ఆరోగ్యాన్ని ఎటువంటి పరిస్థితులను కూడా తక్కువ చూడకూడదు. మానసిక ఆరోగ్యాన్ని కూడా శారీరక ఆరోగ్యం లాగానే పరిరక్షించుకోవాలి. నిపుణులతోటి సంప్రదిస్తే చిన్న చిన్న దశల్లో ఉన్నప్పుడే మంచి చికిత్స తీసుకుని చక్కగా మనిషి మరి మంచి ఆరోగ్యం సంపాదించుకున్న మరి కుదురుతుందన్నారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ దారుల విజయ్ కుమార్ గారు. మా శ్రోతలు కూడా మీరు చెప్పిన విషయాన్ని గమనించి వారు తమ ఆరోగ్య పరిరక్షణలో సరైన చర్యలు తీసుకుంటారని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటానండి. నమస్కారం.
0: నమస్తే సార్.
2: మీరింతవరకు ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ ధారల విజయకుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
2: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
1: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है.
2: आज ही www.pgportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
1: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా డమరుకం చిత్రం కోసం జస్ప్రీత్ జస్ సునీత పాడిన పాట వింటారు. సాహితీ రచనకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: చరిత్రలో మొదటిసారి మనిషి తొలిసారి అగ్నిని కనుగొన్న క్షణం నుంచి ఆకాశాన్ని జయించి రాకెట్ ప్రయోగించిన క్షణం వరకు,
1: చీకటిని వెలుగుగా మార్చిన విద్యుత్ దీపం నుంచి ప్రపంచాన్ని మన చేతిలోకి తెచ్చిన స్మార్ట్ ఫోన్ వరకు,
0: ప్రతి ఆవిష్కరణ వెనుక ఒక ప్రశ్న,
1: ప్రతి ప్రశ్న వెనుక ఒక ఆలోచన,
0: ప్రతి ఆలోచన వెనుక ఒక మనిషి.
1: ఎడిసన్ నుంచి రైట్ సోదరుల వరకు,
0: సివి రామన్ నుంచి ఐన్స్టీన్ వరకు,
1: ఇలా ప్రపంచాన్ని మార్చిన ఆవిష్కరణలు,
0: ఆ ఆవిష్కరణల వెనుక నిలిచిన మహనీయుల జీవిత విశేషాలు మీకు అందించే కార్యక్రమం
1: చరిత్రలో మొదటిసారి.
0: శాస్త్రం, సాంకేతికత, వైద్యం, అంతరిక్షం, రవాణా,
1: ప్రతి రంగంలో మానవ ప్రగతికి బాటలు వేసిన వారి అద్భుత ప్రయాణాన్ని
0: తప్పక వినండి. ప్రతి మంగళవారం ఉదయం 8:35 ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2/107.5 MHz పై
1: చరిత్రలో మొదటిసారి.
2: శ్రోతలకు గమనిక, ఈ రోజు సాయంత్రం 6:30 జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అనే అంశాన్ని గురించి చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబి హర్షవర్దన్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఉదయరాగం వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు సవారీ చిత్రం కోసం స్ఫూర్తి పాడిన పాట వింటారు. పూర్వచారి రచనకు సంగీతం శేఖర్ చంద్ర.

ఉదయరాగం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత చిత్రం కోసం రమ్య, సాయి శివాని, రాహుల్ నమ్యర్ పాడిన పాట వింటారు. రామజోగయ్య శాస్త్రి రచనకు సంగీతం మిక్కీ జిమ్మేయర్.

కార్యక్రమంలో తర్వాత పడిపడి లేచే మనసు చిత్రం కోసం విశాల్ అనురాగ్ కులకర్ణి పాడిన పాట వింటారు. కృష్ణకాంత్ రచనకు సంగీతం విశాల్.

శ్రోతులకు గమనిక, ఈరోజు సాయంత్రం 6:30 జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అనే అంశం గురించి చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబి హర్షవర్దన్ గారితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఉదయరాగం కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత భలే భలే మగాడివోయ్ చిత్రం కోసం కార్తీక్ చిన్మయ్య పాడిన పాట వింటారు. రచన శ్రీమణి, సంగీతం గోపిసుందర్.

ఉదయరాగం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఎనిమి చిత్రం కోసం సాహితీ హరిణి ఇవిటూరి పాడిన పాట వింటారు. అనంత శ్రీరామ్ రచనకు సంగీతం ఎస్ఎస్ థమన్.

0: శ్రోతలకు గమనిక. ఈరోజు సాయంత్రం 6:30 జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అనే అంశం గురించి చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబి హర్షవర్దన్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: Presents Morning News. Good morning, I am VC Pramod. The headlines. Prime Minister Narendra Modi calls for greater focus on health, nutrition and overall development of adolescent girls. Chairs valedictory session of National Departmental Summit on Women and Child Development. Delhi police denies permission for proposed protests at Jantar Mantar in National Capital today. Tightens security across National Capital. Delhi Metro shuts entry and exit at 45 stations. All 10 candidates from Uttar Pradesh, including 8 from the BJP and 2 from Samajwadi Party, elected unopposed to Rajya Sabha. US lifts sanctions on sale of Russian diesel in global markets until April next year amid unprecedented price surge. In sports, Putul Sonowal assures country's first-ever medal at World Bowls Champion of Champions after reaching semi-finals in Australia. And in men's cricket, West Indies beat India by 6 wickets in the second T20 International to level 5-match series 1-1. Prime Minister Narendra Modi has called for greater focus on the health, nutrition and overall development of adolescent girls. The Prime Minister made the remarks while chairing

0: Affairs Minister Dr. S. Jayashankar said India-Ethiopia bilateral cooperation has gained significant momentum in recent years, reflecting shared developmental aspirations and South-South solidarity. Addressing a gathering at the Adwa Memorial Museum in Addis Ababa, Dr. Jayashankar also called on Indian African countries to work together to amplify the concerns of the Global South. He said the impact of global crisis on developing nations needed to be articulated forcefully and could not be ignored by the international community. Referring to what he described as the 4F crisis of fuel, food, fertilizers and finance, the External Affairs Minister said conflicts in different parts of the world along with the COVID-19 pandemic in previous years had set back the development prospects of the Global South. India's Putul Sonowal has created history by shoring the country of its first ever medal at the World Bowls Champion of Champions in Barham, Australia. The 43-year-old from Assam achieved the milestone by reaching the semi-final of the men's singles event. In men's cricket, West Indies defeated India by 6 wickets in the second T20 international in Ranchi last night, levelling the 5-match series 1-1. Chasing a target of 250 runs, West Indies overall the score posting 252 runs for the loss of 4 wickets in 18.3 overs, winning the match with 9 balls to spare. Captain Shai Hope led from the front with a magnificent 102 of 45 balls, while Sherfain Rutherford's 84 of 87 set the chase alight. And now for a look at today's newspapers, it's over to Nina Arakkal.
1: Thank you, Pramod. By polls boost, BJP wins both Bengal seats, Assam Lok Sabha seat, headlines the Statesman by the Tribune. Headlines, ruling parties win by poll battles across four states, Union Territory. The Asian Age headlines, Delhi turns into fortress to halt CJP protest today. The papers add that 40,000 plus security personnel deployed, 45 metro stations shut and mobile internet suspended in areas near protest site and diversions in most routes. Another prominent story covered in all newspapers is the Indian origin jurist Navanatham Navi Pillai winning the Nobel Peace Prize. The Hindu says international jurist Navi Pillai wins Nobel Peace Prize. The paper adds that she was born in Durban in Tamil origin parents, grew up under apartheid and studied law at Harvard. And finally, a story in the Indian Express says seized from Thane 2 years ago, infant orangutan sets to return to Indonesia. And with that, it's back to you, Pramod.
0: Thank you, Nina. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls for greater focus on health, nutrition and overall development of adolescent girls. Chairs valedictory session of National Departmental Summit on Women and Child Development. Delhi Police denies permission for proposed protests at Jantar Mantar. Today, tightens security across national capital. Delhi Metro shuts entry and exit at 45 stations. All 10 candidates from Uttar Pradesh, including 8 from the BJP and 2 from Samajwadi Party, elected unopposed to Rajya Sabha. US lifts sanctions on sale of Russian diesel in global markets until April next year amid unprecedented price surge. In sports, Putul Sonowal assures country's first ever medal at the World Bowls Champion of Champions after reaching the semi-finals in Australia. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి పశ్చిమ గోదావరి జిల్లా సమాచారాలకి వింటారు రచన శ్రీ ఐ సుబ్బారావు.
3: పశ్చిమ గోదావరి జిల్లా పిఎం సూర్యగర్ పైలట్ ప్రాజెక్టు పనులు, 145 కోట్ల పుష్కర నిధులతో పాలకొల్లు అభివృద్ది, గోదావరి డెల్టా ఆధునికీకరణకు నిధులు వంటి అంశాలతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పశ్చిమ గోదావరి జిల్లా సముద్రతీర ప్రాంతమైన పెదమైన వానిలంక గ్రామం ప్రధానమంత్రి సూర్యగర్ యోజన బీసీ పథకం అమలుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. పీఎం సూర్యగర్ విద్యుత్ పథకాన్ని కేంద్ర సహాయ మంత్రి సెప్టెంబర్30 పీఎం లంకలో ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ 750 మంది జనాభా కలిగిన పెదమైన వానిలంక గ్రామంలో ప్రతి ఇంటికి ఈ పథకం అమలు చేస్తే 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వాల నుంచి రాయితీ లభిస్తుందని అన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ ఆశావర్కర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం నరసాపురంలో నిర్వహించిన సందర్భంగా సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జరిగిన అంగన్వాడీ ఉత్సవాలలో మంత్రి మాట్లాడుతూ

0: దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు మాతాశిశు మరణాలు నియంత్రణలో పనిచేస్తున్నారన్నారు. అంగన్వాడీల కార్యకర్తల జీతాల సమస్యను కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో సంప్రదిస్తామన్నారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలను పట్టు వస్త్రాలతో సత్కరించారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకంగా అర్హత గల ప్రతి లబ్దిదారునికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 1న భీమవరంలో జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో అమలు చేస్తున్న జల్జీవన్ మిషన్ పథకం పనులు పూర్తి చేసి ప్రతి గ్రామానికి త్రాగునీరు అందించాలన్నారు. జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. గోదావరి డెల్టా ఆధునీకరణ పనులకు సంబంధించి 1200 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నిధులతో కాలువలు, డ్రైన్లను ఆధునీకరిస్తామన్నారు. సీలేరులో తగినంత నీటి నిల్వలు ఉన్నందున సాగునీటికి ఇబ్బందులు లేవని చెప్పారు. 1400 కోట్ల రూపాయలతో 16 మండలాల్లోని 864 ఆవాస ప్రాంతాలకు జల్జీవన్ మిషన్ పనులు జరుగుతున్నాయని, 2027 మార్చి నాటికి గోదావరి జలాలను ప్రతి ఇంటికి అందిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి బీటీసీసీ రహదారులతో పాటు గోకుల షెడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట శాసనసభ ఉపసభాపతి కె. రఘురామకృష్ణంరాజు తెలిపారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో 48 లక్షల రూపాయల వీబీజీ రామ్జీ నిధులతో చేపట్టనున్న అభివృద్ది పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా 20 నుంచి 25 ఎకరాల భూమిని సమకూర్చనున్నట్లు రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలో నూతన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని సెప్టెంబర్ 25న ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, నరసాపురం తదితర దూర ప్రాంతాల ప్రజలు గతంలో జిల్లా పరిషత్ కార్యాలయ పనుల కోసం ఏలూరు వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారని తెలిపారు. భీమవరంలో జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేయడంతో ప్రజలకు దూరాభారం తగ్గిందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా, స్వయం ఉపాధి పొందే వ్యక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలో వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పీఎం సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ది పథకం, పీఎం స్వనిధి, పీఎం మత్స్య సంపద యోజన వంటి పథకాల ద్వారా ఔత్సాహికులకు ప్రోత్సాహం అందించాలని సూచించారు. స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే అర్హులైన వారికి బ్యాంకర్లు అవసరమైన రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై భారం మోపితే చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ వ్యాపారులను హెచ్చరించారు. భీమవరంలో హోల్సేల్ వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, కూరగాయలు, ఉల్లిపాయలు, వంట నూనెలు, పప్పుల ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని అన్నారు. వ్యాపారులు తక్కువ లాభాలతో నిత్యావసర వస్తువులను విక్రయించాలని సూచించారు. ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఐ. సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారి గాత్రం. ముందుగా దరిదాపు లేక, సావేరు రాగం, ఆదితాళం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చరిత్రలో ఈరోజు భారతీయ రచయిత ఆర్కే నారాయణ్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సున్నితమైన పదజాలంతో సామాజిక అంశాలను ప్రతిబింబించే చక్కని కథలు పాఠకుల మనసుల్ని దోచుకుంటాయి. అటుపటి కథా సంపుటిలను లెక్కించడం మొదలు పెడితే ముందు వరుసలో ఉండే పేరు మాల్గుడి కథలు. ఆ కథల రూపశిల్పి శ్రీ ఆర్కే నారాయణన్. భారతదేశం గర్వించదగ్గ రచనలు చేసిన ఈయన పూర్తి పేరు రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి. చెన్నైలో జన్మించిన శ్రీ ఆర్కే నారాయణన్ తండ్రి ఒక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. అందువల్ల స్వతహాగా విద్య పట్ల, సాహిత్యం పట్ల ఆయనకు చిన్నప్పటి నుంచి ఆసక్తి కలిగింది. నారాయణన్ ఆంగ్లం, గణితం, పురాణాలు, భారతీయ శాస్త్రీయ సంగీతం, సంస్కృతం విద్యలను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు. మైసూరులో ఉన్నప్పుడు గ్రంథాలయంలో పుస్తకాలు చదవటం అలవాటుగా చేసుకున్నారు. ఈ అలవాటే ఆయనను రచనల వైపు తీసుకువెళ్ళింది. ఆయన మొట్టమొదటి రచన డెవలప్మెంట్ ఆఫ్ మారిటైమ్ లాస్ ఆఫ్ 17th century ఇంగ్లాండ్. ఆయన తొలి నవల స్వామి అండ్ ఫ్రెండ్స్. ఆయన ది జస్టిస్ అనే

మద్రాసు పత్రికకు విలేకరుగా కూడా పనిచేశారు. ఈ సమయంలో రకరకాల ప్రజలు, వారి సమస్యల గురించి పరిచయం ఏర్పడింది. అది ఆయన రచనలకు ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పవచ్చు. సమాజంలోని వివిధ అంశాలను గురించి ఆయనకు గల అవగాహన రచనల్లో ఉపయోగపడింది. అందుకే ఆయన రాసే కథలలో సమాజంలోని చుట్టుపక్కల కనిపించే అంశాలే ఎక్కువగా ఉంటాయి. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదురైనా సరే రచనను మాత్రం వదిలిపెట్టలేదు శ్రీ ఆర్కే నారాయణన్. ఆయన రచనల్లో స్వామి అండ్ ఫ్రెండ్స్, ద బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, ద డార్క్ రూమ్, వెయిటింగ్ ఫర్ ద మహాత్మా, ద మ్యాన్ ఈటర్స్ ఆఫ్ మాల్గుడి, మిస్టర్ సంపత్, గ్రాండ్ మదర్స్ టేల్ వంటి రచనలు, నెక్స్ట్ సండేస్, మై డేట్లెస్ డైరీస్, ది ఎమరాల్డ్ రూట్, మై డేస్ వంటి నాన్ ఫిక్షన్ రచనలు, ది రామాయణ, ది మహాభారత, గాడ్స్, డెమన్స్ అండ్ అథర్స్ వంటి పురాణాలు, మాల్గుడి డేస్, లాలి రోడ్ అండ్ అదర్ స్టోరీస్, ఏ హార్స్ అండ్ టూ గోట్స్, అండర్ ది బనియన్ ట్రీ అండ్ అదర్ స్టోరీస్ మొదలైన కథలు ముఖ్యమైనవి. ఈయన కథల్లో కొన్నింటిని సినిమాలుగా కూడా నిర్మించారు. ఆయన రచనల్లో సరళత్వం కనిపిస్తుంది. కపటం లేకుండా సహజంగా హాస్యోస్పూరకంగా ఆయన రచనా శైలి ఉండటం వలన దేశ విదేశాల్లో వీరికి అభిమానులు పెరిగారు. వీరి రచనలకు గాను, ముఖ్యంగా ది గైడ్ నవలకు 1958లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 6 సంవత్సరాల తర్వాత ఇదే నవలకు పద్మభూషణ్ అవార్డు లభించడం విశేషం. రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ వారు ఏసీ బెన్సన్ మెడల్ను బహుకరించారు. ఇక యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్, మైసూర్ యూనివర్సిటీ, బెంగళూరు యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లు ఇచ్చి ఆయనను గౌరవించారు. వీరు సాహిత్య రంగంలో చేసిన సేవకు గుర్తింపుగా భారత రాజ్యసభకు 6 సంవత్సరాల కాలానికి సభ్యుడిగా నియమితులయ్యారు కూడా. 2000 సంవత్సరంలో భారత 2వ అతి గొప్ప పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డుతో ప్రభుత్వం వీరిని సత్కరించింది. అది శ్రీ ఆర్కే నారాయణన్ గారి గురించిన కొన్ని విషయాలు. ఈరోజు మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే, ఈరోజు భారతీయ గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ గారి వర్ధంతి. హిందీ, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ, నేపాలీ భాషల్లో గజల్స్ పాడిన ప్రసిద్ధి చెందిన భారతీయ గాయకుడైన జగ్జీత్ సింగ్ పాడిన గజల్స్ను ఆయనే స్వరపరచడం ఒక విశేషమైతే, ఆయన ప్రతి విషయంలో చాలా జాగ్రత్త తీసుకునేవారు. ఉదాహరణకు, కచేరీ సమయంలో వేసుకునే ఆయన దుస్తులను కూడా ఆయనే స్వయంగా డిజైన్ చేసుకునేవారట. ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోవడం, ప్రతి అంశంలో సునిశ్చితత్వం ప్రదర్శించడం ఆయన ప్రత్యేకత. ఆయన పాడిన హిందీ గజల్స్లో ఆప్నే హదోంకి లఖరోమే, ఆద్మీ ఆద్మీ కా క్యారేగా, ఆప్కో దేకేకర్ దేకతా రహ గయి వంటివి ముఖ్యమైనవి. ఇక ఆయన ఉమర్, బాబుల్, ధూప్, సర్ ఫరోష్, ఖల్ నాయక్, లీలా వంటి చిత్రాలకు పాటలను పాడారు. కసక్, వీర్ జరా, ధూప్, జాగర్ స్పార్క్ వంటి సినిమాలకు లిరిక్స్ కూడా రాశారు. అంటే పాటలకు వీరు రచనలు చేశారు. గది అన్ఫర్గెటబుల్స్, లివ్ ఇన్ పాకిస్తాన్, ఏ మైల్ స్టోన్, ద లేటెస్ట్, ఏ సౌండ్ ఎఫైర్, ఎమోషన్స్, హోప్, విజన్స్, ఫేస్ టు ఫేస్, క్రై ఫర్ క్రై, యునిక్, ఫర్గెట్ మీ నాట్ వంటి గజల్ ఆల్బమ్స్ కూడా ముఖ్యమైనవిగా చెప్పొచ్చు. మొత్తంగా సుమారు 30కి పైగా గజల్స్, 50కి పైగా గజల్ ఆల్బమ్స్ పాడారు. ఇంచుమించు 20 సినిమాలకు ఆయన తన పాటలను, రచనలను అందించారు. సంగీతంలో వీరి సేవలకు గాను 2003లో పద్మభూషణ్ పురస్కారం లభించింది. అలాగే 2006 సంవత్సరంలో టీచర్స్ అచీవ్మెంట్ అవార్డును కూడా వీరు సొంతం చేసుకున్నారు. అలాగే మరిన్ని గౌరవాలను కూడా ఆయన పొందారు. ఇది మరి ఈరోజు చరిత్రలో ఈరోజుకు సంబంధించిన విశేషాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మరి ఇప్పుడు వినండి వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా యమదొంగ చిత్రం నుంచి పాట కావాలి అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత వీర

అందరూ అడిగారు. కీరవాణి సంగీత స్వర కల్పనలో కీరవాణి సునీత పాడిన ఈ పాట ఇప్పుడు వినండి. రచన అనంత శ్రీరామ్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్.
4: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
5: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
6: శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు సాయంత్రం 6:30 జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అనే అంశాన్ని గురించి చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబి హర్షవర్దన్ గారితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. మరి నటి వాట్సప్ చిత్రమంజరి కార్యక్రమంలో సాహస్ ఇంకొక పాట కోసం అడుగుతున్నవారు చిన్నగొట్టిగల్లు, లల్లంబులోరిపల్లి నుండి సుకన్య అడుగుతున్నారు. వీరు అడుగుతున్న పాట ఏంటంటే ఇరుముడి చిత్రం నుంచి పాట కావాలని అడుగుతున్నారు. అలాగే రొంపిచెర్ల నుంచి గురుస్వామి నాయుడు, ధనలక్ష్మి కూడా ఇదే చిత్రం నుంచి పాట కోసం అడుగుతున్నారు. మరి వీరి కోసం ఇప్పుడు వింటున్న ఈ పాటను అనంతు పాడారు. ఇక శివ నిర్వాణ కళ్యాణ్ చక్రవర్తి రచించగా సంగీతం జీవి ప్రకాష్ కుమార్ అందించారు.

0: మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే
1: ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు.
0: మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి,
1: మీకు నచ్చిన పాటను కోరుకోండి.
0: మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి.
1: మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట
0: అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ.
2: అరువం వానగా నేడు కురిసేనులే, ముత్తు మురి పాలలో ఈడు తడిసేనులే.
1: ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు,
0: సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 MHz పై
0: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.
3: వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత నెల్లూరు నుంచి లత మరియు మోహన్ అడుగుతున్నారు, గజనీమూ నుంచి ఒక పాట కావాలి అంటూ. మరి కార్తిక్ పాడిన ఈ పాటకు వేటూరి సాహిత్యాన్ని అందించగా హారిస్ జీరా మ్యూజిక్ చేశారు. మరి ఈ పాట ఇప్పుడు మన శ్రోతల కోసం.

వాట్సప్ చిత్రమంజరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత నిన్నే ప్రేమిస్తా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినిపించండి అంటూ, చౌడప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ్, పృథ్వీరాజ్, రుద్రగణేష్ వీరందరూ అడుగుతున్నారు. మరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు వెనియల రాంబాబు సాహిత్యాన్ని అందించారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు సాయంత్రం 6:30 జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అనే అంశాన్ని గురించి చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబి హర్షవర్దన్ గారితో పరిచయం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
0: వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కార్తీక్ సాయి అడుగుతున్నారు, పుల్లంపేట మండలం నుండి. వీరు అడుగుతున్న పాట పెళ్లి చిత్రం నుంచి పాట కావాలని. మరి ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనకు సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: చరిత్రలో మొదటిసారి మనిషి తొలిసారి అగ్నిని కనుగొన్న క్షణం నుంచి ఆకాశాన్ని జయించి రాకెట్ ప్రయోగించిన క్షణం వరకు,
1: చీకటిని వెలుగుగా మార్చిన విద్యుత్ దీపం నుంచి ప్రపంచాన్ని మన చేతిలోకి తెచ్చిన స్మార్ట్ ఫోన్ వరకు,
0: ప్రతి ఆవిష్కరణ వెనుక ఒక ప్రశ్న,
1: ప్రతి ప్రశ్న వెనుక ఒక ఆలోచన,
0: ప్రతి ఆలోచన వెనుక ఒక మనిషి.
1: ఎడిసన్ నుంచి రైట్ సోదరుల వరకు,
0: సివి రామన్ నుంచి ఐన్స్టీన్ వరకు,
1: ఇలా ప్రపంచాన్ని మార్చిన ఆవిష్కరణలు,
0: ఆ ఆవిష్కరణల వెనుక నిలిచిన మహనీయుల జీవిత విశేషాలు మీకు అందించే కార్యక్రమం
1: చరిత్రలో మొదటిసారి.
0: శాస్త్రం, సాంకేతికత, వైద్యం, అంతరిక్షం, రవాణా,
1: ప్రతి రంగంలో మానవ ప్రగతికి బాటలు వేసిన వారి అద్భుత ప్రయాణాన్ని
0: తప్పక వినండి. ప్రతి మంగళవారం ఉదయం 8:35 ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2/107.5 MHz పై
1: చరిత్రలో మొదటిసారి.
2: వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు అస్సాం నుంచి హితేంద్ర దాస్ అడుగుతున్నారు, రాజసాబ్ మూవీ నుంచి పాట కావాలని. మరి ఈ పాటను విశాల్ మిశ్రా, ఎస్ తమన్, శృతి రంజని ఆలపించగా కృష్ణకాంత్ రచించారు, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: శ్రోతలకు గమనిక. ఈరోజు సాయంత్రం 6:30 జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అనే అంశాన్ని గురించి చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబీ హర్షవర్దన్ గారితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు. మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి. మీకు నచ్చిన పాటను కోరుకోండి. మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి. మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ. ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు, సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 MHz పై చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.
0: వాట్సాప్ చిత్రపంజరి కార్యక్రమంలో తర్వాత లంకేశ్వరుడు చిత్రం నుంచి పాట కావాలని నల్గొండ జిల్లా చంద్రంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్ముద్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్వెత్ వీరందరూ అడుగుతున్నారు. మరి ఈ పాటను మనో అండ్ జానకి పాడగా దాసరి రచించారు, సంగీతం రాజ్కోటి.

వాట్సప్ చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత కడప నుంచి వినయ్ కృష్ణ తులసి అడుగుతున్నారు, ఎక్స్ప్రెస్ రాజ మూవీ నుంచి తమ కోసం ఒక పాట కావాలని. మరి ఈ పాట నరేంద్ర దొడ్డపనేని పాడారు, భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యం అందించగా సంగీతం ప్రవీణ్ లక్రాజ్.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు సాయంత్రం 6:30 జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అనే అంశం గురించి చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబి హర్షవర్దన్ గారితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. కార్యక్రమంలో పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత రుద్రవీణ చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెదాపురం మండలం ఎన్టీఆర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరందరూ అడుగుతున్నారు. మరి ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనో శైలజ పాడారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనకు సంగీతం ఇళయరాజా.
1: రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి.
2: నే చెప్పగా మీకు నాన్నగారి తీరు ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఏ ఇల్లు రాసనగరు.
1: తమరైన సూర్య, ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ
3: తగిన చోటు కాదిది తమ బోటి వారికి ఇక్కడ.
2: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య, గడప దాటి ఇటు వస్తే వారి పేరు.

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించా. కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: బాబోయ్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య. ఎదురు లేని ఏలిక నా మిస్సెస్, ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
1: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ
0: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు. తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
1: పెడతా పో పెడతా పొగ పెడతా పొడక పెడతా. కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
2: ఎవరో పరాయి వారు కదమ్మా ఈయన, సూర్యంగారిని చెప్పానే ఆయనే ఈయన.

మీరింతవరకు వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం మరికొద్దిసేపట్లో వసుదైక కుటుంబం కార్యక్రమం వింటారు. విజయవాడ నుండి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

0: ప్రాంతీయ వార్త విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం ఉంటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఇరాన్తో జరుగుతున్న యుద్దాన్ని త్వరలోనే ముగిస్తామని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్మో జలమార్గం కూడా అమెరికా నౌకాదళం ఆధీనంలోనే ఉందని చెప్పారు. ఇరాన్ వైపు ఎలాంటి నౌకలు వెళ్లకుండా సముద్ర మార్గాన్ని కట్టుదిట్టంగా నియంత్రిస్తున్నామని చెప్పారు. ఇరాన్కు సంబంధం లేని ప్రాంతాల నుంచి చమురు రవాణా మాత్రం తిరిగి పుంజుకుందని ఆయన వెల్లడించారు. చమురు సరఫరా గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకుందన్నారు. దీని ద్వారా అమెరికా చర్యలు ఇరాన్పై ప్రభావం చూపుతున్నాయని, ఇక చమురు రవాణా చేస్తున్న నౌకలను లక్ష్యంగా చేసుకునే పరిస్థితులు ఇరాన్ వద్ద లేవని తెలిపారు. చమురు లేకుండా ప్రయాణించే నౌకల విషయంలో మాత్రం మరింత కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇరాన్లో అమెరికా పరిస్థితి అత్యంత అనుకూలంగా ఉందని, ఇరాన్ సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. గతంలో పశ్చిమాసియాలో ఇరాన్ను బలమైన శక్తిగా భావించేవారని, ఇప్పుడు ఆ ప్రభావం తగ్గిపోయిందని వ్యాఖ్యానించారు. ఇరాన్తో ప్రస్తుత ఘర్షణకు త్వరలోనే ముగింపు లభిస్తుందన్నారు. అలాగే నవంబర్ 3వ తేదీన అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లోపు ఇరాన్పై ఎటువంటి దాడులు చేయమని కూడా ట్రంప్ వెల్లడించారు. ఇరాన్తో ఇప్పటికీ చర్చలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా, ఇటీవల తాము చేసిన శాంతి ప్రతిపాదనను అమెరికా తిరస్కరించిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్షి తెలిపారు. బదులుగా తమకు మరొక ప్రత్యామ్నాయ శాంతి ప్రతిపాదనను అమెరికా పంపిందని చెప్పారు. ప్రస్తుతం ఆ ఒప్పందంపై ఇరు దేశాల బృందాల మధ్య చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఒకవేళ అమెరికా చర్చలు కాదని, తమకు వ్యతిరేకంగా ఏదైనా సైనిక చర్య చేపడితే మాత్రం ధీటుగా బదులిస్తామని అబ్బాస్ అరాక్షి హెచ్చరించారు. ఇక రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య యుద్దం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకుంటున్నారు. యుక్రెయిన్లోని పలు ప్రాంతాల్లో రష్యా జరిపిన దాడులు ప్రజల భద్రతపై ఆందోళనను మరింత పెంచుతున్నాయి. కీవ్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇటీవల రష్యా డ్రోన్లు క్షిపణులతో దాడులు జరిపింది. ఈ దాడుల కారణంగా ప్రాణ నష్టం సంభవించడంతో పాటు రవాణా, విద్యుత్, ఇతర కీలక మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. యుక్రెయిన్లోని కార్కివ్ ప్రాంతం, దక్షిణ యుక్రెయిన్లోని ఓడరేవ్ నగరమైన ఒడిశా పరిసరాల్లోనూ రష్యా దాడులు జరిపింది. ఈ యుద్ద ప్రభావం యుక్రెయిన్ సరిహద్దులకే పరిమితం కాకుండా రష్యా క్షిపణులు, డ్రోన్లు తమ గగనతలంపై ఉల్లంఘనలు జరిపిందని మోల్డోవా ఆందోళన వ్యక్తం చేసింది.

మరోవైపు రష్యా సైనిక ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ కూడా ప్రతిదాడులు కొనసాగిస్తోంది. 2022 ఫిబ్రవరిలో రష్యా పూర్తి స్థాయి సైనిక దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఈ యుద్దం కొనసాగుతూనే ఉంది. ఓవైపు ఈ యుద్దం కొనసాగుతున్న వేళ రష్యా చమురు ఆంక్షలపై కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా నుంచి చమురు గ్యాస్ కొనుగోలుపై ఉన్న ఆంక్షలను అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తివేశారు. అంతేకాకుండా డీజిల్ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. రష్యాతో కుదిరిన ఈ ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ గొప్ప విజయంగా అభివర్ణించారు. అయితే దీనిపై యుక్రెయిన్ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రష్యాతో ఉద్రిక్తతల తగ్గింపుకు సంబంధించి దీర్ఘకాలిక ఒప్పందం లేకుండా ఆంక్షలు సడలించడం బలహీనతకు నిదర్శనమని యుక్రెయిన్ అధ్యకుడు జెలెన్స్కీ విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల రష్యాకు యుద్దాన్ని మరింత కాలం కొనసాగించే అవకాశం లభిస్తుందని హెచ్చరించారు. H1B వీసాకు సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా పేరొందిన 8 టెక్ దిగ్గజ కంపెనీల శాశ్వత కార్మిక సర్టిఫికేషన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, క్యాబ్జెమినీ, హెచ్సిఎల్, కాగ్నిజెంట్, అడోబ్ సంస్థలున్నాయి. దీంతో ఆయా సంస్థల తరపున H1B వీసాపై అమెరికా వచ్చే ఉద్యోగుల గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం ఇకపై కష్టతరమవుతుంది. H1B వీసా కార్యక్రమం దుర్వినియోగం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ వెల్లడించారు. అమెరికన్లతో భర్తీ చేసేందుకు ఏమాత్రం సాధ్యం కాని ఉద్యోగాల కోసం అమెరికా వెలుపల ఉన్న అత్యుత్తమ ప్రతిభావంతులను తీసుకొచ్చేందుకు సంస్థలను అనుమతించడమే H1B వీసా ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమని, దురదృష్టవశాత్తు గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రోగ్రాంలో విపరీతమైన మోసాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఈ 8 టెక్ కంపెనీలకు సంబంధించి కొత్త వాటితో పాటు పెండింగ్లో ఉన్న లేబర్ సర్టిఫికేషన్లను ఇకపై పరిశీలించమని అమెరికా కార్మిక శాఖ మంత్రి కీత్ శాండర్లింగ్ ఆదేశించారు. 2009 నుంచి ఈ కంపెనీలు భారీగా శాశ్వత లేబర్ సర్టిఫికేషన్లను పొందాయని, అమెరికాకు చెందాల్సిన లక్షలాది ఉద్యోగాలను లాక్కున్నాయని ఆయన ఆరోపించారు. అయితే పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ పర్మ్ కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు భారత్ అమెరికా దేశాల ఉమ్మడి ఆశయాల సాధనకు దోహదపడవని భారత్ స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రతిభావంతులైన నిపుణుల రాకపోకలు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు విలువను జోడిస్తాయని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన భారతీయులకు అవకాశాలు కల్పించడంతో పాటు అత్యాధునిక నైపుణ్యం కలిగిన నిపుణుల సేవలను పొందడం ద్వారా అమెరికా కంపెనీలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు. దీనివల్ల ఆవిష్కరణలు, పరిశోధన, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగాల కల్పన వంటి రంగాలు బలోపేతమవుతాయని తెలిపారు. అమెరికాలో వాటాదారుల సంపద పెంపుకు కూడా ఇది దోహదపడుతుందని, ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనాలు చేకూర్చే కీలకమైన రంగమని జైష్వాల్ పేర్కొన్నారు. అయితే పర్మ్ కార్యక్రమం నుంచి కొన్ని కంపెనీలను అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినంత మాత్రాన ఇప్పటికే జారీ చేసిన H1B వీసాల చెల్లుబాటుపై కానీ వీసాదారులు వారి కుటుంబ సభ్యుల వీసా స్థితిగతులపై గానీ ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రభావిత కంపెనీల్లో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగుల శాశ్వత నివాస హోదా లేదా గ్రీన్ కార్డు పొందే ప్రక్రియపై ఈ నిర్ణయం కొంతమేర ప్రభావం చూపే అవకాశముందని చెప్పారు. అదేవిధంగా గల్ఫ్ ప్రాంతం, నల్ల సముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకలు, నావికులపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించిందని చెప్పారు. నౌకాయానం, నావికుల భద్రతపై ఏర్పాటైన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ జీఓఎఫ్ ఆన్ S4 కు భారత్, లైబీరియా సహా అధ్యక్ష దేశాలుగా వ్యవహరిస్తున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో వాణిజ్య నౌకలు, నావికులపై జరుగుతున్న వరుస దాడులను ఇరు దేశాలు తీవ్రంగా ఖండించాయని తెలిపారు. ఈ బృందం తొలి సమావేశం న్యూయార్క్లో జరిగిందని లైబీరియా విదేశాంగ మంత్రి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈ సమావేశానికి నాయకత్వం వహించి అధ్యక్షత వహించారని జైష్వాల్ వెల్లడించారు. ఈ సమావేశంలో 25 దేశాలు పాల్గొన్నాయని జైష్వాల్ చెప్పారు. వాణిజ్య నౌకాయానం, నావికుల భద్రతా అంశాలను అంతర్జాతీయ చర్చల్లో ప్రధానంగా నిలపడమే ఈ బృందం ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటంతో పాటు నావికుల భద్రతకు భరోసా కల్పించేందుకు అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని జైస్వాల్ తెలియజేశారు. మధ్య అమెరికా దేశమైన పనామాలో నిన్న సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపం దాటికి పలు నివాసాలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో పాటు పలు విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఈ భూకంపం తరువాత 40కి పైగా ప్రకంపనలు సంభవించాయని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇక తూర్పు ఆసియాలో తైవాన్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి. తైవాన్ సమీపంలో చైనా చేపడుతున్న సముద్ర కార్యకలాపాలపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్యలు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా

పరిణమించే అవకాశం ఉందని హెచ్చరించింది. తైవాన్ సమీపంలో చైనా కోస్ట్ గార్డ్ నౌకల గస్తీతో పాటు చైనాకు చెందిన సముద్ర మిలీషియా నౌక కార్యకలాపాలపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక మధ్యప్రాచ్యంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యమన్ ప్రభుత్వం హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా భారీ సైనిక చర్య ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ పరిణామం ప్రాంతీయ భద్రతతో పాటు అంతర్జాతీయ సముద్ర రవాణాపై ప్రభావం చూపవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యమన్ ప్రభుత్వ అధినేత రషాద్ అల్ అలీమీ వ్యూహాత్మకంగా కీలకమైన తాయిజ్ నగరం సమీపంలోని హౌతీ స్థావరాలపై ప్రభుత్వ దళాలు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. లాటిన్ అమెరికాలోని బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. తొలి విడత పోలింగ్లో ఏ అభ్యర్థికి అవసరమైన మెజారిటీ లభించకపోవడంతో ప్రస్తుత అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులాడా సిల్వా, సెనేటర్ ప్లామియో బోల్సనారో మధ్య రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు అక్టోబర్ 25న జరుగుతాయి. అక్టోబర్ 4న జరిగిన తొలి విడత పోలింగ్లో బ్రెజిల్ ఓటర్లు తమ తీర్పును వెల్లడించారు. దాదాపు అన్ని ఓట్లు లెక్కించిన సమయానికి ప్లావియో బోల్సనారోకు 5.6 కోట్లకు పైగా ఓట్లు లభించగా లులాడా సిల్వాకు సుమారు 5.37 కోట్ల ఓట్లు వచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యం కనిపించకపోవడంతో రెండో విడత ఎన్నికలు అనివార్యమయ్యాయి. నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఒండో రాష్టంలోని ఇగ్బో కోడా సమీపంలో నైజీరియా వైమానిక దళానికి చెందిన ATR-42 మిలిటరీ విమానం సోమవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 7 సిబ్బంది సహా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. బెవిన్ నుంచి లాగోస్ నగరానికి వెళ్తున్న ఈ విమానం సోమవారం ఉదయం 9 గంటల సమయంలో రాడార్తో సంబంధాలు కోల్పోయింది. అనంతరం నావికాదళ స్థావరానికి సమీపంలోని నది ఒడ్డున కూలిపోయింది. గత కొద్ది రోజులుగా 2026 సంవత్సరానికి సంబంధించి నోబెల్ బహుమతుల ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం భారత్ మూలాలున్న దక్షిణాఫ్రికా వాసి నవనీతం నవీ పిల్లైను వరించింది. నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ కమిటీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ న్యాయం శాంతిని పెంపొందించేందుకు నవనీతం చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. మానవ హక్కుల కోసం ఆమె విశేష కృషి చేశారని నోబెల్ కమిటీ కొనియాడింది. ఇక సాహిత్య రంగానికి సంబంధించి కెనడా రచయిత్రి అనే కార్సన్ ను వరించింది. 2026 నోబెల్ సాహిత్య పురస్కారానికి ఆమెను ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. సమకాలీన సాహిత్యంలో వినూత్న రచనా శైలితో కొత్త రూపాలను తీసుకొచ్చినందుకు ఈ అవార్డును అందిస్తున్నట్లు తెలిపింది. సంప్రదాయ సాహిత్యంతో సృజనాత్మకంగా సంభాషిస్తూ సమకాలీన సాహిత్యానికి కొత్త రూపాలను అందించిన అనే కార్సన్ రచనలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. కవిత్వం, అనువాదం, గద్యం ఇలా విభిన్న ప్రక్రియలను కలిపి ఆమె తనదైన శైలిని రూపొందించుకున్నారు. ఇక ఫ్రాన్స్కు చెందిన హెన్రీ బి కాగన్, జపాన్కు చెందిన కేన్సో సోయిలు రసాయన శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. అసిమెట్రిక్ ఆర్గానిక్ సింథసిస్ ప్రక్రియలో నాన్ లీనియర్ ఎఫెక్ట్స్ ఆటోకెటాలిసిస్ ను ఆవిష్కరించినందుకు గాను వీరికి అత్యున్నత గౌరవం దక్కింది. ఇక భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఈ ఏడాది ప్రఖ్యాత శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జన్ ఎంపికయ్యారు. ఐస్క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఏర్పాటుకు అందించిన విశేష సేవలతో పాటు ఖగోళ మూలాలు కలిగిన అత్యుత్తమ శక్తివంతమైన న్యూట్రినోలను కనుగొన్నందుకు ఫ్రాన్సిస్ హాల్జన్ ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. అలాగే వైద్య శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం ముగ్గురిని వరించింది. కాంతి ద్వారా జీవకణాల్లోని అయాన్ ఛానళ్లను నియంత్రించే పద్దతులు, నాడీ వ్యవస్థ కణాల పనితీరును అధ్యయనం చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2026 నోబెల్ వైద్య శాస్త్ర పురస్కారం దక్కింది. ఆప్టోజెనెటిక్స్ రంగంలో చేసిన పరిశోధనలకు గాను అమెరికాకు చెందిన కార్ల్ డిసెరోత్, జర్మనీకి చెందిన పీటర్ హెగ్మెన్, జార్జ్ నెగర్లను నోబెల్ కమిటీ విజేతలుగా ప్రకటించింది. భూమధ్య రేఖకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాలుస్తున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ WMO హెచ్చరించింది. ప్రస్తుతం వేగంగా బలపడుతున్న ఎల్నినో ఈ ఏడాది డిసెంబర్ నాటికి గరిష్ట స్థాయికి చేరుకోనుందని గురువారం వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని WMO తన నెలవారీ గ్లోబల్ నివేదికలో వెల్లడించింది. ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసియా క్రీడలు ఇటీవల ముగిశాయి. సెప్టెంబర్ 19న ప్రారంభమైన ఈ ఏడాది ఆసియా క్రీడలు అక్టోబర్ 4తో ముగిశాయి. జపాన్లోని ఐచీ ప్రిఫెక్చర్, నాగోయా నగరాలు ఈ ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చాయి. మొత్తం 45కు పైగా ఆసియా దేశాలు ఈ ఏడాది ఆసియా గేమ్స్లో పాల్గొనగా 10,000 కంటే ఎక్కువ మంది అథ్లెట్లు ఇందులో భాగస్వాములయ్యారు. ఇక ఈ ఆసియా క్రీడల్లో చైనా అత్యధిక పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఏకంగా 85 పథకాలు సాధించి 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అథ్లెటిక్స్, షూటింగ్, ఆర్చరీ విభాగాల్లో భారత క్రీడాకారులు రికార్డు స్థాయి ప్రదర్శన కనబరిచారు. 201 స్వర్ణ పథకాలతో చైనా మొదటి స్థానంలోనూ, 52 స్వర్ణ పథకాలతో జపాన్ 2వ స్థానంలోనూ, 42 స్వర్ణ పథకాలతో దక్షిణ కొరియా 3వ స్థానంలోనూ, 21 స్వర్ణ పథకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచాయి.
తదుపరి ఆసియా క్రీడలు 21వ ఎడిషన్ 2030లో

ఖతార్లోని దోహా నగరం వేదికగా జరగనున్నాయి. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం హర్వెల్లో ప్రోగ్రామ్ లో. అండ్ ఆల్రెడీ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ప్రకటించారు అని చెప్పేసి. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించేశారు, చూద్దాం ఎవరెవరు పంపించారు. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుండి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే దేవ సేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఐఎం సంజనా ఫ్రమ్ రాయ్పూర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జి రెడ్డన్న ఎన్జీఓ కాలనీ కడప నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శివ శ్రీఫణి దేశాయిపేట వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కొనకొండ రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శుభోదయ మేడం ఎలా ఉన్నారు, క్షేమమేనా, హరివిల్లకు స్వాగతం అంటూ మహమ్మద్ ఇనియతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా తెలంగాణ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సత్యవతి గారు

నంది గామ నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అలాగే గుడ్ మార్నింగ్ దీపు మేడం, సింప్లీ గుడ్ అబౌట్ ద ప్రజెంట్ డిజిటల్ సైబర్ క్రైమ్స్ అండ్ ప్రికాషన్స్ యూస్ఫుల్ ఫర్ ఆల్ అంటూ చెప్పారని చెప్తున్నారు. ఓకే, ఎనివే మీరు ఆన్సర్ పంపించారా లేదా ఎంత పెద్ద మెసేజ్ పంపించారు అందులో ఆన్సర్ ఉందో లేదో ఎత్తుక్కోవాల్సి వస్తుందన్నమాట. ఓకే, రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. ఓకే, ఇంత పెద్ద మెసేజ్ చదవగా నాకు అందులో ఆన్సర్ అయితే కనిపించిందనమాట. ఎస్, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు అంటూ పంపిస్తున్నారు మధుసూదన్ రెడ్డి గారు పప్పిని పాళ్యం నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక నవనీతం గారు దొడ్ల బల్పూర్ గిరీష్ బాబు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మా పేర్లు దేవరపల్లి మధుబాబు, అనిత, అభినవ్, సువర్షిత, దుర్గమ్మ, ప్రశాంతరావు, చరణ్, కనవది, ప్రకాశం జిల్లా పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే దాసరి చంద్రశేఖర్ ఫ్రమ్ గుడిపాడు వలసపల్లి నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే పోలవరం నుండి భాస్కర్ రావు రాణి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హలో హాయ్ గుడ్ మార్నింగ్ దీపుజీ బాగున్నారా అంటూ విజయలక్ష్మి పెదకొండూరు నవరసవర్ధ హరివిల్లకి స్వాగతం అంటూ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే వేటపాలెం రామనగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సాయి శిస్త్ర తిరుపతి నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పొన్నూరు మండలం చింతలపూడి నుండి బి ఆదం మల్లశ్రీ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నమస్తే శుభోదయం దీపు అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్త గారు పంపిస్తున్నారనమాట. సో ఇంకా టైప్ చేస్తూనే ఉన్నారు, ఆన్సర్ ఇంకా పంపించలేదు. అండ్ అలాగే హాయ్ శుభోదయం అంటూ మొబల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే హాయ్ దీపు అక్క విజయవాడ తేజు అంటూ పంపించేస్తున్నారు అందరి పేర్లు పెట్టేసి. ఎనివే నువ్వైతే క్వశ్చన్కి ఆన్సర్ చేయనానా ఎవరో కానీ నీ పేరు పెట్టాలమ్మ, మా పేర్లు కాదు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే ఐఎం సంజన ఫ్రమ్ రాయ్పూర్ అంట, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు నమస్తే దీపు గారు అంటూ పంపించేస్తున్నారు, పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి యాదాద్రి భువనగర్ జిల్లా నుంచి పంపిస్తున్నారు, బట్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదు. నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక పేరు కూడా ఏం పంపించలేదు. సో మీరు ఏదైనా ఆన్సర్ పంపించినప్పుడు మీ పేరు కూడా పంపించండి. ఎనివే మరి ఆన్సర్ అయితే నేను చెప్పేస్తున్నాను అనమాట. 2026 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ప్రకటించారు అంటే నవి పిల్లే, దక్షిణాఫ్రికాకు చెందిన న్యాయవాది, మాజీ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ఉన్నతాధికారి అనమాట. సో నవి పిల్లే ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో జస్ట్ ఇప్పుడు కూడా కొంతమంది మెసేజ్ టైప్ చేస్తున్నారు. ఎనివే మరి మనం సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866 24 888 14. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి. వివిధ భారతి 101.3 FM, ఆర్జే దీపు. Thank you.

0: City FM 101.3
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నన్ను ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు అని చెప్పేసి. సో కొంచెం ఈజీ క్వశ్చన్ అడిగాను అనుకుంటా, చాలా మంది ఆన్సర్లు పంపించేశారు. ఏమే మరి చక్క చక్క చదివేస్తాను ఎవరెవరు పంపించారో. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సిరిగిరి రామప్రసాద్ గారు మార్కాపురం నుండి కరెక్ట్ ఆన్సర్. అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఐఎమ్ సాయి సంజన ఫ్రమ్ బెంగళూరు అంటూ రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే శివ శ్రీఫ్ అని దేశాయిపేట వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పాలోజు గోపాల కృష్ణమాచార్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మహమ్మద్ ఇనయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా తెలంగాణ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వల్లి ఫాతిమా జవాబు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అంటూ చెరుకుపల్లి నుండి అన్నపూర్ణ గారు పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి గారు పపినిపాల్యం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హలో మేడం సునంద అనంతపురం నుంచి అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక బోధన్ పచేపల్లి నుంచి ఎలగందుల మార్కెండేల లక్ష్మి గారు పంపిస్తున్నారు, ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే మరి ఇంకా బోల్డ్ ఆన్సర్లు ఉన్నాయన్నమాట, సో అవన్నీ కూడా చదువుతాను. అందుకంటే ముందు మీకోసం ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీప్. అండ్ మనం ఉన్నాం హరవెల్లో ప్రోగ్రామ్ లో. సో క్వశ్చన్ అడిగేశాను కదా, ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు అని చెప్పేసి. సో ఇంకా చాలా మెసేజ్లు వచ్చినాయి. ఈజీ క్వశ్చన్ అనుకుంటా, చాలా అంటే చాలా మెసేజ్లు వచ్చినాయి అనమాట. ఎనీవే, నెక్స్ట్ ఎవరు అంటే కనుక కడప నుంచి మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్ గారు పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే లింగేశ్వర్ అండ్ మిత్రాన్ హేంటీశ్వర్ పంపిస్తున్నారు, ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మొనీషాసి మధురై తమిళనాడు నుంచి. నెక్స్ట్ ఎవరు అంటే శుభోదయం దీపు గారు అంటూ కొనకొండ్ల రమణారావు కవిత జ్యోత్స్నవి మోహిత్రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు రాణి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే శ్రీనివాస్ తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు గుడ్ మార్నింగ్ అంటూ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూషా దేయు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శుభోదయం దీపు గారు అంటూ కొనకొండ మల్లికార్జునరావు కామర్స్ లెక్చరర్ శ్యామలాబాయి మోహిత్రావు జ్యోత్స్నవి భైరవ నగర్ నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ టైలర్ చెరుకుపల్లి నుంచి ఆన్సర్ పంపించలేదు, సారీ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక అంపాపుర గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంత పెద్దన్న కొప్పు మల్లేసు జూకు అదెప్ప పంపిస్తున్నారు, బట్ ఆన్సర్ అయితే పంపించలేదనమాట. ఎనివే, నెక్స్ట్ ఎవరు అంటే కనుక పొన్నూరు మండలం చింతలపూడి నుండి బి ఆదాం చెన్నకేశ్వరరావు గారు పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే, మరి ఇందుకు ఆన్సర్ ఏంటంటే ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు నిర్వహిస్తారు అంటే 4 సంవత్సరాలకు ఒకసారి అనమాట. వేసవి శీతాకాల ఒలింపిక్స్ వేర్వేరు షెడ్యూల్లో జరుగుతాయి అనమాట. ఎనివే, మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. బట్ ఇంకొక మెసేజ్ వచ్చింది, ఎవరు అంటే కనుక హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ పంపిస్తున్నారు, ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక 2026 నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికి లభించింది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2026 నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికి లభించింది? దీని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 0866243814. ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అని మనం ఉన్నాం హరవేలు ప్రోగ్రామ్ లో. సో 2026 నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికి వచ్చింది అని అడిగాను కదా. సో దీనికి కూడా చాలా ఆన్సర్లు వచ్చేసాయి అనమాట. చూద్దాం ఎవరెవరు పంపించేశారు. శుభోదయం మేడం, బాగున్నారా? మార్నింగ్ నుండి మంచి టాపిక్స్ తో చక్కగా వివరించారు, మంచి సాంగ్స్ వేస్తున్నారంటూ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క, హనీ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అలాగే ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కూడా పంపించారనమాట. ఎనివి, నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ గారు పంపిస్తున్నారు. ఓకే, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సిరిగిరి రామప్రసాద్ గారు మార్కాపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్. అలాగే పాలోజు గోపాల కృష్ణమాచారి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపిక గారు అంటూ పంపిస్తున్నారు, సత్య భార్గవి తాడిపత్రి అనంతపురి.

బిష్టెక్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. ఇంకా ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే బోధనం పోచపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ లక్ష్మీ గారు రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు జి రెడ్డన్న, ఎన్జిఓ కాలనీ కడప నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ శివశ్రీ ఫనీ దేశాయిపేట వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. అలాగే మహమ్మద్ ఇనియతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా తెలంగాణ నుంచి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక జ్యోత్స్నవి మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, కవిత జ్యోత్స్నవి మోహిత్ రావు. ఓకే, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావాలి గారు రైట్ ఆన్సర్. అలాగే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష డానియల్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక నమస్తే ఆన్సర్ ఈజ్ అంటూ పంపిస్తున్నారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ముస్టూరు సంజీవపురం గ్రామం నుంచి సావిత్రి కాటమయ్య గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ధర్మవరం బాలాజీనగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ చింతలపూడి నుండి బోనాసి ఆదం మల్లేశ్వరి శ్రీను ధనలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఎదొచ్చి సక్కుబాయి గారు ఆన్సర్ అయితే పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తానవల్లి ఫాతిమా రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రాజశేఖర్ రెడ్డి అదోని మండలం నుంచి జస్ట్ విషెస్ మాత్రం పంపిస్తున్నారనమాట. నెక్స్ట్ సునంద అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే హాయ్ అండి మార్నింగ్ నుంచి మంచి సాంగ్స్ ప్లే చేస్తున్నారు, అన్ని సాంగ్స్ లో కామన్ పాయింట్ అంటూ ఒకటి పంపించారు. ఎస్, మీరు గుర్తుపెడతారా లేదా అని అనుకున్నాను, బట్ గుర్తుపట్టేశారనమాట. ఏనే మరి మీరైతే నాకు ఆన్సర్ పంపించలేదు. ఓకే, నేనైతే ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే 2026 నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికి లభించింది అంటే కెనడాకు చెందిన రచయిత్రి కవయిత్రి అన్నే కార్సన్ కి అనమాట. సో అన్నే కాల్సిన ఇస్తా రైట్ ఆన్సర్. ఎనీవే మన స్టూడియోలో టైం చూస్తే 10 గంటలు దాటి 51 నిమిషాల 15 సెకండ్లు కావస్తుంది. మరి ఈ రోజుకి మీ ఆర్జే దీపు సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక షోలో ఇంకా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణాల ప్రకడ. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు తలపెట్టిన నిరసన కార్యక్రమాల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. వాహనాల రాకపోకలను కట్టడి చేసేందుకు ఢిల్లీ బదర్పూర్ సరిహద్దులో మేకుల పట్టీలను పరిచారు. డ్రోన్లు, నైట్ విజన్ బాడీ కెమెరాలతో భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. గత ఆందోళనలో దురుసు ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రత్యేకంగా అందరూ మహిళా సిబ్బంది ఉండే పింక్ ఫోర్స్ను రంగంలోకి దించారు. నిరసనల నేపథ్యంలో 250 రైళ్లు రద్దయ్యాయి. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో 1992 నుంచి ఏటా అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ది లాన్సెట్ జనరల్ అధ్యయనం ప్రకారం 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల మంది మానసిక రుగ్మతలతో జీవిస్తున్నారు. 1990 నాటి సంఖ్యకు ఇది రెట్టింపు. 1990-2023 మధ్య భారతదేశంలో మానసిక రుగ్మతుల ప్రాబల్యం 123% పైగా పెరిగిందని కూడా ఈ అధ్యయనం పేర్కొంది. మధ్యంతర ఎన్నికల వేళ ఇంధన ధరల పెరుగుదల అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా డీజిల్ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యా నుంచి చమురు, గ్యాస్ను కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధిస్తామంటూ ఇన్నాళ్లు తీవ్ర హెచ్చరికలు చేసిన ట్రంప్ అనూహ్యంగా తన వైఖరి మార్చుకున్నారు. పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్కు ఇజ్రాయెల్ పౌరులకు ఇచ్చే అత్యున్నత సౌర పురస్కారాన్ని ప్రకటించారు. ప్రెసిడెన్షియల్ అవార్డు ఫర్ సివిలియన్ హీరోయిజంకు ఆయన్ను ఎంపిక చేసినట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ తెలిపారు. మరోవైపు కెప్టెన్ స్మిత్ మచ్చర్ గౌరవార్థం కేరళం రాష్ట్రం ప్రత్యేక పోస్టల్ కవర్ను నిన్న విడుదల చేసింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా జగన్మాత దివ్యదర్శన్ పేరుతో ప్రవేశపెట్టిన ప్రత్యేక టికెట్ల ధర 1,000 రూపాయలుగా నిర్ణయించామని, టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను కుమ్మరిపాలెం సెంటర్ వద్ద గల టీటీడీ స్థలం నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా ఉచితంగా కొండపైకి తీసుకువెళ్తామని దుర్గగుడి కార్యనిర్వహణాధికారి వికే సేననాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. దసరా ఉత్సవాల తొలి 3 రోజులైన అక్టోబర్ 11, 12, 13 తేదీలకు సంబంధించిన టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మూలా నక్షత్రం రోజు మినహాయించి అన్ని రోజులకు విడతల వారీగా దర్శనం టికెట్లు విడుదల చేస్తామని ఈవో తెలిపారు. 500 రూపాయలు, 300 రూపాయలు, 100 రూపాయల టికెట్లను రద్దు చేసినట్లు చెప్పారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: యాక్షన్ క్లాసిక్ కల్ట్ క్లాసిక్ మెలో డ్రామా
1: సెంటిమెంట్ కామెడీ మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్
0: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవింపు
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:10:30 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. సో మనం ఎంట్రీ ఇచ్చేసాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి. మరి చాలా రోజుల తర్వాత ఇలా మధ్యాహ్నం వేళ మీ అందరినీ కలుస్తున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే. మరి ఈ రోజు అదే హ్యాపీనెస్ మీకు కూడా పాటల ద్వారా పనిచేస్తాను. మరి వినేసేయండి మంచి పాటలు అండ్ మంచి అప్డేట్స్, మంచి టూర్ అన్ని రెడీగా ఉన్నాయి మీకోసం. సో సందడి కూడా చేసేద్దాం. ఇవన్నీ అవ్వాలంటే ముందుగా సినిమా కబుర్లు మనం ఎంట్రీ ఇచ్చాం కాబట్టి అప్డేట్స్ అన్ని తెలుసుకుందాం. మరి వింటూ ఉండండి విద్ భారతీ ఎఫ్ఎం, మీ ఆర్జే చందనాతో కలిసి.

సో ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్ ఏంటి, ఎవరికి సంబంధించింది అని అంటే, చెప్తా మాట్లాడుకుందాం. ముందుగా అయితే ముత్తు నుంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్, ముత్తం నుంచి సాంగ్ వినేశారు కదా. మనమైతే సినిమా కబుర్లలో ముందుగా తెలుసుకుందాం మంచి అప్డేట్ గురించి. ఇంతకీ ఈ అప్డేట్ విషయానికి వస్తే, మరి దసరా మొదలైపోతోంది రేపే, మరి పండగ స్పెషల్ సినిమా సందడి ఎలా ఉంటుంది? అంటే పోటా పోటీగానే ఉండబోతోంది. ఈసారి అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంచి హిట్ అందుకోవాలని మనందరం కోరుకుందాం. పండగ వేళ అందరం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. మరి ఇలా కోరుకున్నాం కాబట్టి మరి అప్డేట్స్ కూడా ఏంటో తెలుసుకుందాం. సో ఇవాళ ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, మన బ్లాక్ బస్టర్ యాక్షన్ ఫిలిం జైలర్ ఉంది కదా, మరి దాని సీక్వెల్ గా జైలర్ 2 అయితే రాబోతోంది పండుగల్లో, ఈ దసరాలో. మరి ఎప్పుడు అని అంటే 15వ తారీఖు అనమాట. సో అది విషయం. మరి ఒక రిటైర్ అయిన ఒక ఎంప్లాయ్ ఉంటారు, ఆ ఎంప్లాయ్ యొక్క లైఫ్ లో అసలు ఏం జరుగుతుంది, అతను ఒక పవర్ఫుల్ విలన్ క్రియేట్ చేసిన ఒక కొత్త అండర్ వరల్డ్ సామ్రాజ్యంతో ఎదుర్కొనే విధానం, అండ్ తన ఫ్యామిలీని వారసత్వాన్ని కాపాడుకునే విధానంగా మనకి మన అందరి ఫేవరెట్ హీరో మన రజనీకాంత్ గారు కనబడతారనమాట టైగర్ ముతివేల్ గా. మరి అలా కనిపిస్తూ మనకి అక్టోబర్ 15న జైలర్ 2 మూవీతో రాబోతున్నారు. మరి ఆ రేంజ్ హిట్ అందుకోవాలని మళ్ళీ కోరుకుందాం, జైలర్ అంత హిట్ అయితే. సో అది సంగతి ఇంకా మాట్లాడుకుందాం, మరిన్ని అప్డేట్స్. ఈ లోపు మంచి సాంగ్ వస్తుంది. ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ బర్త్డే ఉంది, తను ఎవరు అనేది ఒక పాట తర్వాత నేను మీకు షేర్ చేస్తాను. ఈలోపు సాంగ్ వినేసేయండి, వింటూ స్టే ట్యూన్డ్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

శ్రీరామ్ వాయిస్ లో అలాగే రోహిత్ వాయిస్ లో మంచి సాంగ్స్ వినేశారు. మనమైతే సినిమా కబుర్లో ఉన్నాం. మరి ఇందాక మీరు విన్న ఓబులమ్మ పాటలో మనకి కనిపించే ఆ ఓబులమ్మ పుట్టినరోజు అనమాట ఈరోజు. అదే మనందరి ఫేవరెట్ రకుల్ ప్రీత్ సింగ్. సో రకుల్ ప్రీత్ సింగ్ మంచి మూవీస్ తో రెడీగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ అయితే మరి అలా మంచి మూవీస్ తో రావాలని కోరుకుందాం. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని అంటే, ఈ హీరో మూవీతో మనందరికీ హీరోగా అలా అలా అలా తెర మీద కనిపించారు కదా, సో అశోక్ గల్లా, మరి తనతో పాటు శ్రీ గౌరీ ప్రియ అలాగే శివాత్మిక రాజశేఖర్ వీళ్ళందరూ కలిసి ఒక కొత్త మూవీతో మన ముందుకు రాబోతున్నారు. సినిమా టైటిల్ ఏంటో తెలుసా? వీసాట్. వింటారా సరదాగా ఆ వీసా గురించి ఏంటో. సో ఏంటంటే, ఒక సొంత ఊరికి దూరంగా ఉన్నప్పుడు ఎదురయ్యే కష్టాలు, సంబంధాలు, ఇలా వాటి మధ్య వచ్చే సమస్యలు, వాటన్నిటినీ దాటుకుంటూ తమ కలల్ని ఎలా సాధించారు ఆ యువత అనేది చెప్పే ఒక మంచి స్టోరీ అనమాట. ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా నిలుస్తుందని అనుకుంటున్నారు. మరి ఇలా మనందరికీ ఈ మూవీని అందించిన ఆ డైరెక్టర్ ఎవరు అని అంటే ఉద్భవ్ రఘు గారు. అండ్ కంపోజర్ వచ్చేసి విజయ్ బుల్గిన్. ఓకే, మరి ఈ సినిమా టైటిల్ కూడా అదే అనమాట, వింటారా సరదాగా. సో టైటిల్ బాగుంది కదా, వీసా, వింటారా సరదాగా. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అంటే అక్టోబర్ 17, అంటే దసరా స్టార్ట్ అయిన 1 వీక్ కి మనకి సినిమా అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ లోపు ఇంకేం లేవా మధ్యలో అంటారా, ఉంది, మాట్లాడుకుందాం ఆ సినిమా గురించి కూడా. ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే ముందుగా ఒక సాంగ్ వినేయాలి. మరి వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
4: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
5: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
4: కాసేపు ఉండొచ్చు కదా?
5: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
4: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
5: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
4: మీ తెలివి ముందు నాదేముందండి.
5: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మరి అర్థమైపోయింది కదా మన అప్డేట్ ఏంటనేది. రియల్ కమ్ రియల్జెంట్ అయిన విజయ్ దేవరకొండ రష్మికాల ఫిల్మ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ సినిమానే అక్టోబర్ 16 రాబోతుందన్నమాట. అది విషయం. మరి ఈ సినిమా రణబాలిగా మనకి మన విజయ్ దేవరకొండ కనబడబోతున్నారు. 1854 to 1878 మధ్య జరిగిన బ్రిటిష్ పాలనలో అణచివేత, కరువు, ఆకలితో అల్లాడే జనం, వీళ్ళందరి నెత్రుతో తడిసిన నేలపైన ఒక వీరుడు రణబాలిగా తిరుగుబాటు చేస్తాడనమాట. తన ప్రజల కోసం బ్రిటిష్ దౌర్జన్యాన్ని ఎదిరించి ఎదురు నిలిచి బ్రతుకు కోసం మొదలైన ఆ పోరాటాన్ని మనకి చూపిస్తారు తెరపైన. మరి ఈ మహాప్రతిఘటనకి వాళ్లు ఎలా తిరగబడ్డారు అనేది మనకి కథ ద్వారా తెలుస్తుంది. అండ్ ఈ సినిమాకి వచ్చేసి అజయ్ అతుల్ వీళ్ళిద్దరు కంపోజర్స్ గా ఉన్నారు. మరి అది విషయం. మరి అక్టోబర్ 16 మీ అందరి కోసం ఈ సినిమా అయితే రిలీజ్ అయిపోతుంది. అది సంగతి. మరి నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఉంది, తెలుసుకుందాం. అండ్ ఈలోపు అయితే ఇంకొక మంచి సాంగ్ వినేద్దాం బలగ మూవీ నుంచి. వింటూ స్టే ట్యూన్డ్.

మంచి సాంగ్ అలా వినేశారు కదా బలగం నుంచి. మరి బలగం మూవీ ద్వారా మనందరికి తన టాలెంట్ ని అలా ప్రదర్శించిన మనందరి ఫేవరెట్ కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి కొత్త మూవీతో మన ముందుకు రాబోతున్నారు. మరి ప్రియదర్శికి జంటగా నాగదుర్గ అని చెప్పి ఒక కొత్త హీరోయిన్ మనకి కనబడబోతోందన్నమాట తెరపైన. మరి వీళ్ళిద్దరి జంట ఆ సినిమాతో చాలా మంచి హిట్ పేర్ అయిపోవాలని కోరుకుందాం. మరి వంశీరెడ్డి దొండపాటి మరి ఈయనైతే ఈ మూవీకి డైరెక్టర్ గా మనకి డైరెక్షన్ చేయబోతున్నారు అండ్ సురేష్ బొబ్బిలి గారు కంపోజర్ అనమాట. మరి ఒక రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా ఈ మూవీ అయితే రాబోతోంది. ఇది కూడా రణబాలి ఏ రోజైతే రిలీజ్ అవుతుందో అదే రోజు అనమాట. సో అక్టోబర్16న ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్దంగా ఉంది. అండ్ నాకు ఈ పేరు అయితే చాలా బాగా నచ్చింది, టైటిల్ అయితే ఇడుపు కాగితం అన్నమాట, వెరైటీగా ఉంది టైటిల్. మరి చూద్దాం ఈ మూవీ థీమ్ ఏంటి, అసలు ఇవన్నీ వెనకాల ఏం జరిగింది, స్టోరీ అవన్నీ కూడా తెలుసుకుందాం. సో అది దానికన్నా ముందు ఇంకొక మంచి పాటని మీకు వినిపించేస్తాను. మరి ఈ రోజు రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఒక యాక్టర్ కమ్ కమీడియన్ అయిన రఘుబాబు గారి బర్త్డే కూడా అనమాట. అండ్ అంతేకాదు మనందరి ఫేవరెట్ సినిమా ఒకటి ఉంది, మరి అందులో నటించిన సంజనా గర్లాని గారి బర్త్డే కూడా ఈ రోజే అనమాట. మరి వీళ్ళందరికీ అలా అలా అలా డెడికేట్ చేస్తూ మంచి సాంగ్స్ వినిపించేద్దాం. ఇంట్రెస్ట్ ఐటీ.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో సినిమా కబుర్లు. మరి ఈ పాటలో మనందరికీ కనిపించే ఆ క్యూట్ హీరోయిన్ అప్డేట్ అనమాట. మనందరి ఫేవరెట్ అనుపమ బర్డ్ అప్డేట్ అయితే ఉంది మనకి. మరి ఇంతకీ ఏంటంటే, అనుపమ అండ్ అలాగే తరుణ్ భాస్కర్ వీళ్ళిద్దరూ జంటగా ఒక కొత్త సినిమాతో రాబోతున్నారు. మరి ఈ సినిమా వచ్చేసి గాజుల భద్రప్ప గారు డైరెక్షన్ అందిస్తారనమాట. అండ్ నరేష్ కిరీటి గారు ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తారు వీళ్ళిద్దరూ కూడా. అండ్ ఈ మూవీకి కంపోజర్ వచ్చేసి సురేష్ బొబ్బిలి గారు. మరి ఇంతకీ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? చాలా క్రేజీగా ఉంటుంది, ఎందుకంటే టైటిల్లో కూడా క్రేజీ ఉంది. సో క్రేజీ కళ్యాణం అంట. మరి వీళ్ళిద్దరికీ జరిగే కళ్యాణం చాలా క్రేజీగా ఉండబోతుందని నాకు అయితే అర్థమైంది టైటిల్ ద్వారా. మరి అది ఈ సినిమా అయితే సేమ్ డే ఎప్పుడు ఎడుపు కాగితం రణబాలితో పోటీ పోటీగా మనకి అక్టోబర్ 16నే ఇది రిలీజ్ అవడానికి సిద్దంగా ఉంది. అదే సంగతి, మరి ఈ రోజు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హాస్యనటుల్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒకళ్ళు ఎవరు అని అంటే కళ్ళు చిదంబరం గారు. మరి ఈయన పేరు తలుచుకోగానే చాలా మూవీస్ మనకి గుర్తొస్తూ ఉంటాయి. అండ్ మరొకరు ఎవరు అంటే ఎం వెంకటేశ్వరరావు గారు. అండ్ అలాగే ఇంకొక హాస్యనటులు ఎవరు అని అంటే గుండు హనుమంతరావు గారు. మరి వీళ్ళ పేరు తెలుసుకోగానే ఎన్నో చిత్రాలు మన కళ్ళ ముందు అలా గుర్తొస్తాయి. వాళ్ళ సన్నివేశాలు, హాస్య సన్నివేశాలు ఇప్పటికీ మనం నవ్వుకుంటూనే ఉంటాం. కానీ వాళ్ళందరూ మనల్ని వీడి వెళ్లారు, కాకపోతే వాళ్ళు ఎప్పటికీ మనల్ని అలా నవ్విస్తూనే ఉంటారు. మరి వాళ్ళందరికీ జయంతి అనమాట ఈరోజు. మరి వాళ్ళందరినీ కూడా అలా గుర్తు చేసుకుందాం. అండ్ చివరిగా మన సినిమా కబుర్లలో ఒక మంచి పాట నేను మీకు వినిపిస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లప్రగడ. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు నిరసన కార్యక్రమాలు తలపెట్టిన నేపథ్యంలో కాక్రో జనతా పార్టీ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను పోలీసులు నిర్బంధించారు. ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన్ను విమానం నుంచే అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వాహనాల రాకపోకలను కట్టడి చేసేందుకు ఢిల్లీ బదర్పూర్ సరిహద్దులో మేకుల పట్టీలను పరిచారు. డ్రోన్లు, నైట్ విజన్ బాడీ కెమెరాలతో భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. గత ఆందోళనలో దురుసు ప్రవర్తనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రత్యేకంగా అందరూ మహిళా సిబ్బంది ఉండే పింక్ ఫోర్స్ను రంగంలోకి దించారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై యెమెన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో ఒక విమాన పైలట్తో సహా ముగ్గురు సౌదీ పౌరులు మరణించారు. ప్రతిగా సౌదీ నేతృత్వంలోని దళాలు యెమెన్ రాజధాని సనాలోని హూతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులను తీవ్రతరం చేశాయి. ఈ ఘటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో విజయవాడలోని పున్నమిఘాట్లో చేపడుతున్న సరస్ ఆజీవికా మేళా 2026 కార్యక్రమ ఏర్పాట్లను స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు పరిశీలించారు. సరస్ మేళాను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని వారు తెలిపారు. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో 1992 నుంచి ఏటా అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మధ్యంతర ఎన్నికల వేళ ఇంధన ధరల పెరుగుదల అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా డీజిల్ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యా నుంచి చమురు, గ్యాస్ను కొనుగోలు చేసిన దేశాలపై భారీ సుంకాలు విధిస్తామంటూ ఇన్నాళ్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్ అనూహ్యంగా తన వైఖరి మార్చుకున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా జగన్మాత దివ్యదర్శన్ పేరుతో ప్రవేశపెట్టిన ప్రత్యేక టికెట్ల ధరను 1,000 రూపాయలుగా నిర్ణయించామని, టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను కుమ్మరిపాలెం సెంటర్ వద్ద గల టీటీడీ స్థలం నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా ఉచితంగా కొండపైకి తీసుకువెళ్తామని దుర్గగుడి కార్యనిర్వహణాధికారి వికే సేననాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. దసరా ఉత్సవాల తొలి 3 రోజులైన అక్టోబర్ 11, 12, 13 తేదీలకు సంబంధించిన టికెట్లను రాష్ట ప్రభుత్వ అధికారిక మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మూలా నక్షత్రం రోజు మినహాయించి అన్ని రోజులకు విడతల వారీగా దర్శనం టికెట్లు విడుదల చేస్తామని తెలిపారు. 500 రూపాయలు, 300 రూపాయలు, 100 రూపాయల టికెట్లను రద్దు చేసినట్లు చెప్పారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: In men's cricket, India will face West Indies in the third T20 International at Holkar Stadium in Indore tomorrow. The match will begin at 7 p.m. The five-match series is level at 1-1 after West Indies defeated India by 6 wickets in the second T20I in Ranchi last evening. And with that, we end this news bulletin.
1: అంట మరి సోలో టూరిజం అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు ఈ మధ్య కాలంలో. సో గజిబిజి గందరగోళాలన్నింటినీ పక్కకి నెట్టేసి హాయిగా ఒంటరి ప్రయాణం అలా చేస్తూ మనకు నచ్చింది తింటూ మనకు నచ్చినంతసేపు నిద్రపోతూ మనకు నచ్చిన ప్లేస్లో నచ్చినంతసేపు కూర్చొని అలా కాలక్షేపం చేయటం, దానివల్ల ఏమవుతుంది, హాయిగా మనశ్శాంతిగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ గజిబిజి మన గందరగోళ ప్రపంచానికి దూరంగా కాసేపు అలా మనం ప్రయాణించాలి అని అనుకుంటూ సోలో టూరిజం ని ఎంచుకుంటున్నారనమాట చాలా మంది టూరిస్టులు అయితే. మరి ఈ టూరిజం చేయాలి అని అంటే అది చాలా ఈజీ అని అనుకుంటారు, కానీ అందులో కూడా మనకి కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఉంటాయి, మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి. మరి ఇవన్నీ ఏముంటాయి తెలుసుకుందాం వాటన్నిటి గురించి. ఈలోపు అయితే మంచి సాంగ్ వినిపించేస్తున్నాను మీ అందరికీ, వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం.

నలుగురు నడవని ఆరుట్లో నేను నడిచెదరు అంటూ సాంగ్ వినేశారు కదా శంకర్ భగవాన్ గారు పాడగా టక్కరి దొంగ మూవీ నుంచి మరి ఈ సినిమాలో ఈ పాటలు లాని కొంతమంది సోలో టూరిజం ని ఎంచుకుంటున్నారు. అయితే సోలో టూరిజం ఎంచుకోవడం తప్ప అంటారేమో కానీ కాదు, ఎందుకనంటే మనం ప్రయాణించాలి అని అనుకోవడం, మనకి మనం కూడా ఎంచక్క ఒక పక్షిలా ఎగరాలనుకోవడం తప్పే లేదు. కాకపోతే ఇందులో కొన్ని ప్లస్ కొన్ని మైనస్ ఉంటాయి, అవి తెలుసుకుంటే మనకి మంచిదన్నమాట. సో సోలో టూరిజం చేసేటప్పుడు సోలో టూరిస్ట్గా మనం తొలిసారికి ప్రయాణం చేస్తూ ఉంటే గనక మరి వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ టైం ఇప్పుడే ఈసారి అంటే ఇలా ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేద్దామన్న ట్రావెలింగ్ ని, సో అలా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, మరి అవేంటి తెలుసుకుందాం. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి తీసుకోవాలి, అంటే సోలో టూరిజం చేసే వాళ్ళు ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఒకవేళ విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే వారు ఏం చేయాలి అని అంటే అక్కడ భాష నేర్చుకోవడంతో పాటు, అంటే నేర్చుకోవడం అంటే ఇప్పుడు ఆ భాష వస్తేనే మనం ఆ ప్లేస్కి వెళ్ళాలని కాదు, తెలిసి ఉండాలి ఆ భాష అనేది, తెలిసి ఉండాలి అట్లీస్ట్ వాళ్ళు చెప్పేది మీకు అర్థమయ్యే విధంగా తెలిసి ఉండాలి. అలాంటి ప్లేసెస్ ని ఎంచుకుని వెళ్తే ఇంకా మీరు బెటర్ అనమాట ఫస్ట్ టైం సోలో ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు. అండ్ అక్కడ ఆ భాష నేర్చుకోవడం అంటే తెలిసి ఉండడం ఒకటే కాకుండా ఆ ప్లేస్లో ఒక లోకల్ సిమ్ కార్డు, ఒక హెల్ప్ లైన్ నెంబరు, లోకల్ యాప్స్, ఆ ఏరియాకి సంబంధించి లోకల్ యాప్స్ ఏమేమి ఉన్నాయి అనేవి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమే అనమాట. అండ్ ఒంటరిగా ప్రయాణిస్తున్నారు కాబట్టి మీ లగేజ్ తేలికగా ఉండేలాగా చూసుకోవాలి, ఎందుకంటే మీరు మిమ్మల్ని మీరు క్యారీ చేసుకోవాలి అండ్ మీ సరౌండింగ్స్ లో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి అండ్ దాంతోపాటు మీ లగేజ్ కూడా మీ దగ్గరే ఉంచుకోవాలి. కాబట్టి తేలికపాటి వస్తువులు ఏమన్నా ఉంటే అవి మాత్రమే మన లగేజ్ లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అండ్ అందులో ముఖ్యమైన డాక్యుమెంట్స్

అని ఇలాంటివి ఏవి ఉంచకూడదు. ఒకవేళ ఉంచాల్సి వస్తే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవి ఉంచకుండా జిరాక్స్ కాపీస్ ఉంచుకోవడం బెటర్. వీలైతే ఒక సాఫ్ట్ కాపీ మీతో ఉంచుకోవడం ఇంకా బెటర్ అనమాట. మరి ఇంకా తెలుసుకుందాం. సోలో టూరిస్టులు అందరూ చక్కగా రెడీగా ఉండండి. నెక్స్ట్ టైం మీ అందరినీ ఇలా తీసుకెళ్ళిపోతా. ఒక సోలో టూరిస్ట్ ఇంకో సోలో టూరిస్ట్ కలిస్తే ఏమవుతారు? సో మంచిగా టూర్ టీం అయిపోతుంది కదా. మరి అట్లా తీసుకెళ్దాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని టూర్ తీసుకెళ్తా. బట్ ఇప్పుడైతే మనం సన్నాహాలు చేసుకుందాం. యుద్ధ సన్నాహాలు ఎలా చేస్తారో మనం ట్రావెలింగ్ సన్నాహాలు చేసుకుందాం. దానిలో భాగంగా కొన్ని టిప్స్ అయితే తెలుసుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ ఇంకా మీతో షేర్ చేస్తాను కొన్ని టిప్స్. అండ్ ఇప్పుడైతే మీకోసం ఆర్యా నుంచి మరొక సాంగ్ వస్తుంది. ఒక స్మాల్ బ్రేక్ తర్వాత వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైట్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఏం బ్రదర్, వన్ సార్ లవ్వా? చూడు బ్రదర్, వన్ సైడ్ లవర్స్ ఎప్పుడు బాధపడకూడదు, ఎందుకంటే వన్ సైడ్ లవ్ అంత రాయల్ లవ్ ఈ ప్రపంచంలోనే లేదు. మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం. మనం ఇచ్చేవాళ్ళం, వాళ్ళు తీసుకునేవాళ్ళు. మందే అప్పర్ హ్యాండ్.

ఎస్, మంచి సాంగ్ అయితే అలా వినేశారు. మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మరి సోలో టూరిజం గురించి తెలుసుకుంటూ ఉన్నారు కదా. మరి సోలో టూరిస్టులందరికీ కూడా విశ్రాంతి సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మరి అదే చాలా ఇంపార్టెంట్ టైం. చాలా సేపు అలా ప్రయాణించి ప్రయాణించి ప్రయాణించి పక్కన పక్కన ఎవరి హెల్ప్ లేకుండానే మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు విశ్రాంతి తీసుకునేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బస్ ఆర్ ట్రైన్ ఫ్లైట్ ఇట్లా ఎందులో ప్రయాణించినా సరే మీ వస్తువుల పూర్తి బాధ్యత మీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకే ట్రిప్స్ కోసం తీసుకున్న మన వాటర్ ఆర్ వస్తువులు ఏవైతే ఉంటాయో మన వాలెట్ ఇలాంటివన్నీ కూడా మనం ఒక బ్యాగ్ లో పెట్టకూడదు అన్నమాట. అంటే అన్ని ఒకే బ్యాగ్ లో పెట్టేస్తే చాలా ఇదవుతుంది, చాలా ఫాల్ట్ అవుతుంది. సో అలా కాకుండా ఏం చేయాలి, మీతో పాటు ఒక 2-3 బ్యాగ్స్ లాగా చిన్న చిన్న బ్యాగ్స్ లాగా క్యారీ చేసుకోవచ్చు. అలా క్యారీ చేసుకుని వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కో ఇంపార్టెంట్ పెట్టుకోవాలి. పోతే ఒకటే పోతుంది, అన్ని కలిపి ఒక్కసారి పోకుండా ఒకటే పోతుంది అనమాట, ఇన్ కేస్ అలా ఎక్కడైనా జరిగితే. అలా కాకుండా అన్ని కలిపి ఒక దాంట్లో ఒక ఇంపార్టెంట్ బ్యాగ్ ఇది అన్నట్టు పెట్టుకుంటే దొంగలకి తెలియదా ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో, ఈజీగా కొట్టేయచ్చు అనమాట మీరు సోలో టూరిస్ట్ కాబట్టి. సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఎంచుకున్న ప్రాంతానికి తగ్గ కరెన్సీ మన దగ్గర ఉండేలాగా కూడా చూసుకోవాలి. సో అవి మాత్రమే కాదు, ఇది కూడా అనమాట ఇంపార్టెంట్, మనకి ఉన్న వస్తువులన్నింటినీ జాగ్రత్త చేసుకోవడం. ఇంకా మనం తెలుసుకుందాం మరిన్ని టిప్స్ అయితే. మనకి ఒక మంచి సాంగ్ అయితే రెడీగా ఉంది. ఈ సాంగ్ తర్వాత న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్.

0: సమయం 12:30 ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: నీలాలా శరణ్య. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్లో జరుగుతున్న తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ విజయశంకర్ పిలుపునిచ్చారు. ఆస్టేలియాలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన మహిళా శిశు అభివృద్ది జాతీయ శాఖ సదస్సు ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సంక్షేమ పథకాల విజయానికి ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్టాల మధ్య సహకార నిర్ణయాల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. క్షేత్రస్థాయి నుంచి అనుభవాలు, ఆవిష్కరణలు, ఆచరణాత్మక పరిష్కారాలను పంచుకునేందుకు వీలుగా రాష్టాలు, జిల్లా స్థాయిలో, నగరపాలక, మహానగరపాలక స్థాయిలలో చింతన్ శిబిరాలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. మహాలయ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులు సమాజంలో ఆనందం, కరుణ, ఆశను నింపాలని సామాజిక మాధ్యమంలో తన సందేశాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి లోకమంతటా శాంతి, శ్రేయస్సు నెలకొనాలని ఆకాంక్షించారు. మహాలయ పితృపక్షం ముగింపును దేవీపక్షం ప్రారంభాన్ని సూచిస్తుందని, ఇది దుర్గామాత రాకకు నాంది పలుకుతుందని అమిత్ షా అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితంలోకి అపారమైన ఆనందం, సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలని అమిత్ షా ఆకాంక్షించారు. రాజస్థాన్లోని జోధ్పూర్ వైమానిక స్థావరంలో జరుగుతున్న బహుళజాతి వాయు విన్యాసాలు తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. సెప్టెంబర్ 26 ప్రారంభమైన ఈ విన్యాసాలు ఈ నెల 12 ముగుస్తాయి. మిత్రదేశాల వైమానిక దళాల మధ్య కార్యాచరణ సహకారం, పరస్పర సమన్వయం, వ్యూహాత్మక అవగాహనను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. భారత వైమానిక దళంతో పాటు ఆస్టేలియా, అమెరికా, యుఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్ మొత్తం 7 మిత్రదేశాలు పాల్గొంటున్నాయి. మరికొన్ని ఇతర దేశాలు పరిశీలకులుగా ఉన్నాయి. ఈ విన్యాసాలలో F-35, లైట్నింగ్ 2, రఫేల్, F-16, A-400M, KC-30A వంటి విభిన్న శ్రేణి అధునాతన విమానాలు పాల్గొంటున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సింగపూర్ అధ్యకుడు ధర్మన్ షణ్ముగరత్నం ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్లతో సమావేశమయ్యారు. భారత్, సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రపంచ ఆర్థిక పరిణామాలు, పెట్టుబడి అవకాశాలపై వారు చర్చలు జరిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2015 బాలల న్యాయ సంరక్షణ చట్టం 10 పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు బాలల న్యాయ కమిటీ యూనిసెఫ్ సహకారంతో ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ

వార్షిక భాగస్వాముల సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమీక్షించి, అమలులో ఉన్న సవాళ్లను గుర్తించి, రాబోయే దశాబ్దంలో బాలల న్యాయ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి గల ప్రాధాన్యతలపై చర్చలు జరుపుతారు. రష్యాలో తయారయ్యే డీజిల్ ఇంధన అమ్మకాలు దిగుమతులపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సంభాషణల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు రష్యా డీజిల్ అమ్మకం, సరఫరా, అన్లోడింగ్, దిగుమతులకు సంబంధించిన లావాదేవీలకు అనుమతినిస్తూ అమెరికా ట్రెజరీ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సడలింపులు 2027 ఏప్రిల్ 7వ తేదీ వరకు అమలులో ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆడిస్ అబాబాలో ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సమావేశమయ్యారు. ఇటీవలి సంవత్సరాలలో భారత్ ఇథియోపియా దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం గణనీయమైన వృద్ది సాధించిందని జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అనంతరం ఒక సభలో ప్రసంగిస్తూ డాక్టర్ జయశంకర్ గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేయడానికి భారత్ ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ది చెందుతున్న దేశాలపై ప్రపంచ సంక్షోభాల ప్రభావాన్ని బలంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని, దానిని అంతర్జాతీయ సమాజం విస్మరించకూడదని జయశంకర్ అన్నారు. జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం పేరును నరేంద్ర మోదీ అంతర్జాతీయ విమానాశ్రయం నోయిడా జేవార్గా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనను ఆమోదించింది. సమావేశానంతరం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ తన మంత్రివర్గం తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్కు ఒక గొప్ప బహుమతి అని అభివర్ణిస్తూ, ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్లోనే అతిపెద్దదిగా అవతరించి దేశంలోనే ఒక ప్రధాన విమానయాన కేంద్రంగా ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా ఈ ఏడాది మార్చి 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. గతంలో మార్గదర్శకాలను ఉల్లంఘించడం ప్రజా భద్రతాపరమైన ఆందోళనలను కారణంగా చూపుతూ జాతీయ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ఈరోజు సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనను ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. నిన్న న్యూఢిల్లీలో ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ నూపుర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద నిరసనలు లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తులను కనీసం 10 రోజుల ముందుగానే సమర్పించాలని తెలిపారు. ప్రజా భద్రత, శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన ఆంక్షలు విధిస్తూ భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ఆ ప్రాంతంలో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలిన వారిపై ఢిల్లీ పోలీసులు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని జాయింట్ కమిషనర్ హెచ్చరించారు. యుఏఈలోని షార్జా యాంకరేజ్లో పనామా జెండాతో ప్రయాణిస్తున్న ముడి చమురు ట్యాంకర్పై నిన్న జరిగిన డ్రోన్ దాడి ఘటనలో నౌకలో ఉన్న 22 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, భారతీయ సిబ్బంది భద్రత, క్షేమాన్ని నిర్దారించేందుకు అధికారులు షిప్ మేనేజ్మెంట్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నారని సోనోవాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆస్టేలియాలోని బర్హాంలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి అస్సాంకు చెందిన పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్స్లో సింగపూర్కు చెందిన హ్యారీమన్ యుఎన్ను ఓడించి సోనోవాల్ సెమీఫైనల్స్కు చేరుకున్నారు. అస్సాం పోలీసు విభాగంలో పనిచేస్తున్న 43 ఏళ్ల పుతుల్ సోనోవాల్ ప్రముఖ లాన్ బౌల్స్ క్రీడాకారులలో ఒకరిగా ఎదిగారు. ఇటీవల జరిగిన 2026 ఆసియా లాన్ బౌల్స్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సోనోవాల్ అంతర్జాతీయ వేదికపై తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో బీజేపీకి చెందిన 8 మంది, సమాజ్వాదీ పార్టీకి చెందిన 2 అభ్యర్థులున్నారు. ఈ మేరకు అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఉత్తరప్రదేశ్ శాసనసభ ప్రత్యేక కార్యదర్శి రిటర్నింగ్ అధికారి అజిత్ వర్మ అధికారికంగా ధృవీకరించారు. వ్యక్తిగత ఓటర్లు దాఖలు చేసే ఫారం 7 దరఖాస్తులపై ఎన్నికల సంఘం పరిమితులు విధించింది.

అభ్యంతరాలు దావాల స్వీకరణ కాలంలో గరిష్టంగా 10 దరఖాస్తులను, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణ సమయంలో నెలకు 5 దరఖాస్తులను మాత్రమే అనుమతించింది. ఒక వ్యక్తిగత ఓటరు ఫారం 7 దరఖాస్తులను దాఖలు చేయడంపై సహేతుకమైన పరిమితులను నిర్దేశించాలని కోరుతూ ఎన్నికల సంఘం రాష్ట్రాలు, పట్టణ, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు లేఖ రాసింది. ప్రతిపక్షాలు దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్లో జరుగుతున్న తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆస్టేలియాలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

టూరిజం గురించి మాట్లాడుకుంటూ సోలో సినిమాలో నుంచి పాట వినకపోతే బాగోదు కదా. అందుకే మనం అలా పాటతో మళ్ళీ వెల్కమ్ బ్యాక్ చెప్పేసాం మన మీకు తెలుసా ప్రోగ్రామ్ కి. మరి చాలా మంది ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళు ఏం చేయాలి అనేది ఇందాక మాట్లాడుకున్నాం. మరి రెగ్యులర్ గా ట్రావెల్ చేసే వాళ్ళు ఇవన్నీ మాకు తెలుసులే, మాకు ఇదంతా మామూలే అనుకుంటారేమో, కానీ తొలిసారి ట్రావెల్ చేయడం కన్నా రెగ్యులర్ గా ట్రావెల్ చేసే వాళ్ళు ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. సో తొలిసారిగా మనం వెళ్తూ ఉన్నామంటే మనకి తెలియని ఎగ్జైట్మెంట్ ఉంటుంది కాబట్టి కొన్ని మర్చిపోతాం, కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. కానీ రెగ్యులర్ గా సోలో ట్రిప్లు వేసే వాళ్ళు అన్నీ పెట్టుకున్నాలే అన్న ఒక ధీమాతో వెళ్ళిపోతారు కదా. సో అలా కాకుండా మనం మనతో పాటు వీలైతే మన జ్ఞాపకాలను తీసుకొచ్చుకుంటాం కదా, దానికోసం మనం ఏం చేయాలి అని అంటే మనకి చేతిలో ఒక బుక్ లేదా నావల్ని తీసుకుని వెళ్ళాలి. అండ్ వీలైతే ఒక మ్యూజిక్ వినేందుకు ఏదైనా ఒక మీడియం తీసుకుని వెళ్తే బెటర్. అండ్ ఆల్రెడీ మన మొబైల్స్ మన చేతిలోనే ఉంటాయనుకోండి. ఈ మధ్య కాలంలో అందరూ ఫొటోస్ కోసం కెమెరాలు పట్టుకోనక్కర్లేదు, అండ్ చక్కగా చేతిలోనే మంచి మీడియం మీకు దొరుకుతుంది. సో అలా మీరు వెళ్ళిన ప్రదేశంలో కనుక సంప్రదాయాలు ఏమేమి కొత్త కొత్త సంప్రదాయాలు ఉన్నాయి అని అంటే సో వాటిని తెలుసుకునే ప్రయత్నం ముందుగా చేస్తే ఇంకా బెటర్ అనమాట. అండ్ మీరు వెళ్ళే ఆ ప్రదేశం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది. అండ్ అవన్నీ కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళే ప్రదేశంలో సైకిల్ రైడ్ అని, లేకపోతే ట్రెక్కింగ్ అని, ఇలాగా పారాగ్లైడింగ్ అని, ఇలా బంజీ జంప్, సో ఇలా రకరకాలు ఉంటాయి కదా. వాటి స్పెషాలిటీస్ అక్కడ ఏమేమి ఉన్నాయి, మనం ఏమేం చేయొచ్చు సోలోగా, ఇవన్నీ తెలుసుకుని వెళ్తే చాలా బాగుంటుంది అనమాట మీరు చేసే ఆ సోలో ట్రిప్. అండ్ ఇంకా మాట్లాడుకుందాం సోలో టూరిజం గురించి. ఈలోపు అయితే ఒక మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఓయ్ ఓయ్, మరి విన్నారా మీరంతా కూడా? సో వినేసి ఉంటారని నాకు అనిపించింది. మరి ఈ సాంగ్ అయితే మన సిద్ధార్థే పాడారు. మరి నేనైతే మరి చివరిగా ఇంకొన్ని టిప్స్ తో మరి ఈ ప్రోగ్రామ్ కి ఎండింగ్ ఇచ్చేదా. అసలు ఈ సోలో టూరిజం మనకి ఎక్కువగా ఇష్టపడే టూరిజం గా నిలిచింది. ఎందుకు, మనం అందరం కలిసి ప్రయాణించడం వేరు, ఒంటరిగా మన మెమరీస్ ని మనమే అలాగా మనం గ్రాప్ చేసుకోవడం వేరు కదా. ఇలా ఈ సోలో ట్రిప్ అనేది మనకి చిరకాలం గుర్తుండాలి అని అంటే ఏం చేయాలి, మనతో పాటు మన ఒక డైరీయో బుక్కో కెమెరానో ఇవన్నీ తీసుకెళ్దాం ఒక ఎత్తు, అండ్ మనతో పాటు ఒక రికార్డర్ తీసుకెళ్దాం మరొక ఎత్తు అనమాట. సో సోలో టూరిస్ట్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు వెళ్లేదే ఒంటరిగా కాబట్టి మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడితే అంతవరకు ఓకే. మీకు అక్కడ ఎవరన్నా పరిచయస్తులు ఉంటే మాట్లాడడం, వాళ్ళతో కలిసి కాసేపు కూర్చుని కబుర్లు చెప్పడం ఇవన్నీ ఓకే. అలా కాకుండా అపరిచితులు ఎవరన్నా ఎదురైతే వాళ్ళని మీరు సంప్రదించకూడదు. మీకు తెలియని విషయాల్ని వాళ్ళని అడగడం కన్నా అక్కడ మనకు ట్రావెల్ గైడ్స్ ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకోవడం ఇంకా బెటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక మంచి ప్లేస్ ని ఎంచుకుని వెళ్లారు, ఏదైనా ఒక నేషనల్ పార్కో లేకపోతే ఏదైనా ఒక మంచి హాలిస్టిక్ ప్లేస్ ఏదో ఒకటి ఎంచుకుని వెళ్లారు, అక్కడ ఉన్న గైడ్స్ ని అడిగి తెలుసుకోవడం చాలా బెటర్. సో ఇంకా సోలో టూరిజం వల్ల మనకి వచ్చే యూజెస్ ఏంటి అని అంటే, ముఖ్యంగా స్ట్రెస్ అనేది మనకి దూరం అవుతుంది, అండ్ అంతేకాదు మనకి మన హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి సోలో టూరిజం వల్ల, అండ్ అంతేకాకుండా మనకి ఎనర్జీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సోలో టూరిజం వల్ల తెలియని మానసిక ధైర్యం మనలో పెరుగుతుంది. సో మీరు సోలో టూరిజం అంటే దూర దూరాల ప్రదేశాలను ఎంచుకొని వెళ్ళక్కర్లా, మీకు తెలిసిన దగ్గర ప్రదేశాన్ని ఎంచుకుని కూడా వెళ్ళొచ్చు. ఎందుకు, మీరు వెళ్లేది ఒంటరిగా ప్రయాణం చేస్తూ కాబట్టి, అందుకే సోలో ట్రిప్ సో బెటర్ అని చెప్పి అనుకుంటున్నారు నేటి తరం యువత అందరూ కూడా. మరి యువత అనే కాదు, మీరు ఏ ఏజ్ లో ఉన్న వాళ్ళైనా ప్రయాణించవచ్చు, సోలో టూరిజం చేయొచ్చు, మీరు మీ హ్యాపీ లైఫ్ ని అలా కొన్ని రోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మరి ఇది మీకు తెలిసే ప్రోగ్రామ్, అండ్ చివరిగా అదే టైటిల్, సోలో బతికే సో బెటర్ అని భావిస్తున్నారు కాబట్టి సోలో ట్రిప్ కోసం సోలో బతికే సో బెటర్ మూవీ నుంచి పాట వినిపించేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ప్రగడ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు నిరసన కార్యక్రమాలు తలపెట్టిన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను పోలీసులు నిర్బంధించారు. ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనను విమానం నుంచే అదుపులోకి తీసుకున్నారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 46 బిలియన్ డాలర్ల భారీ బడ్జెట్తో పసిఫిక్ మహాసముద్రం నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికో వరకు నిర్మిస్తున్న ఈ భారీ గోడకు టెక్సాస్లోని భూస్వాములు, రైతులు అడ్డుపడుతున్నారు. తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేందుకు నిరాకరిస్తూ తిరుగుబాటు చేపట్టారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాలయ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత ప్రహ్లాద వరదస్వామివార్లకు ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి విశేషాలంకరణలో స్వామి, అమ్మవారు పల్లకిపై కొలువుదీరి ఆలయ తిరువీధుల్లో విహరించనున్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై యెమెన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో ఒక విమాన పైలట్తో పాటు 3 సౌదీ పౌరులు మరణించారు. ప్రతిగా సౌదీ అరేబియా నేతృత్వంలోని దళాలు యెమెన్ రాజధాని సనాలోని హూతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులను తీవ్రతరం చేశాయి. ఈ ఘటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో 1992 నుంచి ఏటా అక్టోబర్10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల తొలి 3 రోజులైన అక్టోబర్ 11, 12, 13 తేదీలకు సంబంధించిన జగన్మాత దివ్య దర్శన్ 1000 రూపాయల టికెట్లను ప్రభుత్వ అధికారిక మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచినట్లు దుర్గగుడి కార్యనిర్వహణాధికారి వికే సేనా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. మూలా నక్షత్రం మినహాయించి అన్ని రోజులకు విడతల వారీగా దర్శనం టికెట్లు విడుదల చేస్తామని ఈవో తెలిపారు. 500 రూపాయలు, 300 రూపాయలు, 100 రూపాయల టికెట్లను రద్దు చేసినట్లు చెప్పారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: City FM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే

0: ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

1:07:27 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. 1727 టైం వెరైటీగా వచ్చేసింది. అండ్ మనం ఎంటర్ ఇచ్చేసాం ధీరా ప్రోగ్రామ్ కి. మరి ఈ రోజు ధీరాలో ఏం తెలుసుకుందాం? మంచి విషయాలైతే నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ముందుగా అయితే మనం ఒక ధీర వనిత గురించి తెలుసుకుందాం. మరింతకీ ఎవరు ఆవిడ అని అంటే, ఒడిశాలోని బోలింగర్ కు చెందిన ఒక స్త్రీ అన్నమాట. మరి ఇంతకీ ఈవిడ లైఫ్ స్టోరీ ఏంటి తెలుసుకుందాం. అండ్ ఈ లోపు ఒక మంచి సాంగ్ నేను మీకు వినిపించేస్తాను. ఇంతకీ ఎవరు ఆవిడ అని అంటే మమతా ప్రధాన్ గారు అనమాట. మరి మమతా ప్రధాన్ గారి లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఒక మంచి సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ లక్ సకీర్ నుంచి సాంగ్ వినేశారు కదా, మనం ధీరాలో ఉన్నాం. మరి ఈ రోజు ధీరాలో మనం తెలుసుకోబోతున్నాం మమతా ప్రధాన్ గారి గురించి. సో మమతా ప్రధాన్ గారు ఒడిశాలోని బౌలింగర్కు చెందిన ఒక స్త్రీ అన్నమాట. అంతేకాదు ఆయుర్వేద వైద్యురాలు కూడా. మరి ఈ వైద్యం చేయటం అని అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టడం ఒకటి, అందులోనూ ఆయుర్వేద వైద్యం అని అంటే సహజ సిద్దమైన మూలికలు ఇవన్నీ ఉపయోగించి చేసే ఒక మంచి వైద్యం అని చెప్పుకోవాలి వైద్య రంగంలో. మరి ఈ వైద్యంతో పాటు ఆమె ఒక సంఘ సేవకురాలు కూడా. మరి సంఘ సేవలు ఎన్నో చేసేదావిడ. అంతేకాదు వైద్యురాలిగా ఆమె తన బాధ్యతల్ని కూడా నిర్వర్తించేది. ముఖ్యంగా ఎప్పుడు ఈవిడ చేస్తూ ఉండేది ఇలాగా అని అంటే గనక ప్రకృతి వైపరీత్యాలు. మొన్న రీసెంట్ గా మనం చూసారా నేపాల్ ఫ్లడ్స్, అసలు చాలా మనకి బాధ అనిపించింది కదా. సో అలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈవిడ తన వంతు సహాయం ఎంతో మందికి చేసిందనమాట. మరి అలా చేసేందుకు ఖచ్చితంగా ఆవిడ అక్కడ ప్రధాన పాత్ర వహించేదట. ముఖ్యంగా ఆ సంఘటనా స్థలానికి చేరుకుని వైద్య సేవలు అందించడం, ఆ మనుషులందరికీ అక్కడ చుట్టూ ఉన్న బాధితులందరికీ ధైర్యాన్ని అందించడం, ఇదే ఆమె తొలి కర్తవ్యంగా పెట్టుకున్నారు. మరి మమతా ప్రధాన అనగానే గుర్తొచ్చేది ఏంటి అని అంటే ఆమె ఒక వైద్యురాలు కన్నా ముందు ఒక సంఘ సేవకురాలు. మరి ఇంకా మాట్లాడుకుందాం మమతా ప్రధాన్ గారి గురించి. ఈలోపు ఒక మంచి పాట వస్తోంది, వింటూ ఆనందించండి.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.

0: ఎస్ వకీల్ సాబ్ నుంచి సాంగ్ అయితే వినేశారు ధీరలో మనమున్నాం కదా. మరి 1993లో మనకి కలరా వ్యాధి వచ్చి ఎంతో మంది మనకి వ్యాధిగ్రస్తులైన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఆ టైంలో కూడా ఈవిడ ఎన్నో సంఘ సేవలు అయితే చేశారనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆవిడ వైద్యంతో సహాయం చేయడం ఇలా చేశారు. అండ్ ఆ తర్వాత 2004లో సునామీ, అండ్ ఆ తర్వాత 2010లో లద్దాఖ్ వరద, అండ్ అలాగే 2018లో కేరళ వరద, 2019లో ఫనీ తుఫాన్, అలాగే కోవిడ్, ఈ వీటన్నిటి సమయాల్లో కూడా మన మమతా ప్రధాన్ గారు తన పేరులో ఉన్న మమతని అలా చాటి చెప్పి అలా అందరికీ పంచిపెట్టారనమాట. అండ్ ఒడిశా బాలేశ్వర్ రైలు ప్రమాదం ఆ తర్వాత జరిగింది. అండ్ ఆ ప్రమాదంలో బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఆవిడ ఎంతో సహాయం చేయడం ఆవిడ చేశారనమాట. అండ్ ఇలాగా విపత్తుల్లో ఉన్న ప్రతి చోటుకి ఆవిడ వెళ్లి గంటల వ్యవధిలోనే, కొన్ని గంటల వ్యవధిలోనే చేరుకొని వైద్య సేవలతో పాటు అక్కడున్న సేవల్ని గుర్తించడం, క్షతగాత్రులకి సహాయం చేయడం అని అంతేకాదు క్షతగాత్రులైన ఆడవాళ్లకి దుస్తులు, శానిటరీ ప్యాడ్స్ ఇలాంటివి అందించడం, ఇవన్నీ కూడా ఆవిడ తన సేవలో భాగంగా చేసేవారనమాట. అలా మమతా ప్రధాన్ గారు తన పేరులో ఉన్న మమతని అందరికీ పంచిపెట్టారు. మరి ఈవిడ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం చిన్న పెద్ద పేద ధనిక ఇలాంటివి ఏవీ చూడకూడదు. విపత్తు సమయాలు వచ్చినప్పుడు అవతల వాళ్ళని రక్షించే ప్రయత్నం, ముందుగా చేసే అడుగు మనమే వేయాలన్నమాట. సో అది విషయం. మరి మమతా ప్రధాన్ గారి గురించి తెలుసుకున్నారు కదా. అండ్ ఇంకా మరిన్ని విషయాలు నేను మీతో ధీరాలు షేర్ చేయబోయే ముందు ఇప్పుడైతే ఒక స్మాల్ బ్రేక్, అండ్ ఆ తర్వాత మనకి ప్రాంతీయ వార్తలు ఉంటాయి. అండ్ ఆ తర్వాత మీ అందరితో షేర్ చేస్తుంటాను. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: సమయం 1:20. ఇప్పుడు

0: ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: కృత్రిమ మేధస్సు ద్వారా ఓట్లను తొలగిస్తున్నారన్నది అపోహ మాత్రమేనని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మహిళల ఆర్థికాభివృద్దికి సరస్ మేళా వేదిక కానుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. కృత్రిమ మేధస్సు ద్వారా ఓట్లను తొలగిస్తున్నారన్నది అపోహ మాత్రమే అని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో ఆయన ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న నిరసనపై పాత్రికేయులతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ద సంస్థను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదన్నారు. గెలిస్తే తమ ఘనతని, ఓడిపోతే ఈవీఎంలను నిందించడం సరికాదని చెప్పారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారనడం అవాస్తవమని వెంకయ్యనాయుడు తెలియజేస్తూ,
2: జరుగుతున్న గందరగోళం, ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న ఆందోళన, చేస్తున్న విమర్శలు, కోరుతున్న డిమాండ్లు మంచిది కాదు. ఈవీఎంలు తప్పు అని అనడం ఏదైతుందో అది సరైనది కాదని నా అభిప్రాయం. అంత బహిరంగంగా జరుగుతుంది. ఈ ఎన్నికలు సరైనవి కావు, ఆ ఎన్నికలను రద్దు చేయాలా? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. తర్వాత ఒక రాజ్యాంగ బద్దమైన సంస్థను మనం రాజకీయంతో కలిపి నిందించడం, నిందలు వేయడం సరైన పద్ధతి కాదని నాకు అనిపిస్తుంది.
1: అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈ ఉదయం ప్రారంభమైంది. బీసీ రిజర్వేషన్ల ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడంతో ఈ అంశంపై చర్చించేందుకే ఈ అత్యవసర సమావేశం జరుగుతోంది. మహిళల ఆర్థికాభివృద్దికి సరస్ మేళా వేదిక కానుందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడలోని పునమి ఘాట్లో సరస్ ఆజీవిక మేళా 2026 కార్యక్రమ ఏర్పాట్లను పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి పరిశీలించారు. దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించేందుకే 600కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలతో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తున్నామని, కుటుంబ సమేతంగా వచ్చేవారికి మేళా ప్రత్యేక అనుభూతిని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 15న రాష్టపతి ద్రౌపది ముర్ము మేళాను ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ,
3: విజయవాడ ఉత్సవం 20వ తారీఖు వరకు జరుగుతూ ఉంది. అదేవిధంగా సరస్ మేళా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరినీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగా సక్సెస్ స్టోరీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, మార్కెటింగ్ టెక్నిక్స్ నేర్పించే విధంగా ఫస్ట్ టైం ఈ రోజున చేయబోతా ఉన్నాం. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో దీన్ని ఓపెన్ చేయబోతా ఉన్నాం. కల్చరల్ ఈవెంట్స్ అన్ని కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో సరస్ మేళాలా జరుగుతుంది. నేను కోరుకునేది ఏంటంటే విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజలందరికీ కూడా సహకరించి సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం.
1: ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ సేకరణలో డిజిటల్ పారదర్శకత గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకతను పెంచడంతో పాటు చిన్న వ్యాపారాలకు అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జీఈఎం కీలకంగా మారింది. 2016 ఆగస్టు 9వ తేదీన ప్రారంభమైన ఈ ఆన్లైన్ వేదిక ద్వారా 2026 ఆగస్టు నాటికి మొత్తం లావాదేవీల విలువ 20 లక్షల కోట్ల రూపాయలను దాటింది. ఈ వేదికపై 3 కోట్ల 70 లక్షలకు పైగా ఆర్డర్లు నమోదయ్యాయి. గతంలో ప్రభుత్వ కొనుగోళ్లు, వివిధ శాఖల టెండర్లు, ధరల ఒప్పందాలు మధ్యవర్తుల ద్వారా జరిగేవి. దీనివల్ల కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం, పోటీకి పరిమితులు ఏర్పడేవి. ఈ సమస్యలను అధిగమించేందుకు జీఈఎం ఒకే ఆన్లైన్ వేదికను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం కేంద్ర రాష్ట ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఈ వేదిక ద్వారా వస్తువులు, సేవలను కొనుగోలు చేస్తున్నాయి. వ్యక్తిగత వ్యాపారాలు, చిన్న సంస్థలు సైతం మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా ప్రభుత్వానికి తమ ఉత్పత్తులను విక్రయించవచ్చు. ధరలు, ఉత్పత్తుల వివరాలు, విక్రేతల సమాచారం అందుబాటులో ఉండటంతో కొనుగోళ్లలో పారదర్శకత పెరిగింది. ఈ వేదికపై జరిగిన మొత్తం లావాదేవీల విలువలో సూక్ష్మ చిన్న సంస్థల వాటా

0: 5% పైగా ఉంది. ప్రభుత్వ కొనుగోళ్లలో చిన్న వ్యాపారాల భాగస్వామ్యాన్ని పెంచడంలో జీఈఎం కీలక పాత్ర పోషిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పారిశుద్ధ్య పరిస్థితులు, మంచినీటి సరఫరా పనులను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
1: డంపింగ్ యార్డులకు సంబంధించి 12వ వార్డు, అదేవిధంగా అడ్ల బజార్ 76,000 మెట్రిక్ టన్నులు 12వ వార్డులో మొత్తం క్లియర్ చేసుకుని భవిష్యత్తులో మళ్లీ పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయలతోటి ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. ఇంకొక 40-50 వేల మెట్రిక్ టన్నులు ఉంది, అది కూడా ప్రాసెసింగ్ స్టార్ట్ చేసాం. అది కూడా 3-4 నెలల్లో క్లియర్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకునేటువంటి పరిస్థితులు. తడిపొడి చెత్త సిస్టమ్ ను డెవలప్ చేసుకోవాలి, శానిటేషన్ వ్యవస్థని మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది.
0: గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో సుమారు 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజన గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు స్థానికంగానే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం పేద కుటుంబాలకు అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 50 మంది లబ్దిదారులకు 31,34,707 రూపాయల విలువైన చెక్కులను ఆయన ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఈ సాయం కొంత ఊరటనిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 579 మందికి 5,19,34,509 రూపాయల విలువైన చెక్కులు అందించినట్లు వెల్లడించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 సిరీస్లో భాగంగా 3వ టీ20 మ్యాచ్ రేపు ప్రారంభం కానుంది. ఇండోర్లోని హోల్కర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచ్ల్లో భారత్ వెస్టిండీస్ చెరొక మ్యాచ్ గెలిచాయి. రేపు జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. మానసిక సమస్యలపై అవగాహన పెంచడం కోసం ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ప్రపంచ సమాఖ్య చొరవతో ప్రతి ఏటా 10వ అక్టోబర్ ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని మొదటిసారిగా 1992 అక్టోబర్ 10వ తేదీన నిర్వహించారు. మానసిక ఆందోళన, కుంగుబాటు ఫోబియా, మానియా వంటి రుగ్మతలన్నీ మానసిక అనారోగ్యాలకి చిహ్నాలు. మానసిక వైద్య నిపుణుల ద్వారా ఈ రుగ్మతలకు తగిన చికిత్స పొందవచ్చు. అనునిత్యం యోగాభ్యాసం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణం. కన్యాకుమారి ప్రాంతం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నట్లు వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తాంధ్రప్రదేశ్ యానంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృత్రిమ మేధస్సు ద్వారా ఓట్లను తొలగిస్తున్నారనేది అపోహ మాత్రమే అని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక అభివృద్దికి సరస్ మేళా వేదిక కానుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మంచి సాంగ్ అలా వినేశారు. కలుసుకోవాలని సినిమా నుంచి 1:37:17 అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు ధీరా ప్రోగ్రామ్. మరి ఈ రోజు ధీరాలో ఇంకా ఏం తెలుసుకుందామనంటే, సాధారణంగా ఉద్యోగినులైనా, వ్యాపారం చేసే స్త్రీలైనా, విద్యార్థులైనా ముఖ్యంగా పనులు చేసే అంటే బయటికి వెళ్లి మధ్యాహ్నం వేళ అలా స్పెండ్ చేసే వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం కునుకు వేసే అవకాశం అనేది ఉండదు. ఏదో ఆదివారం దొరికినప్పుడో లేదా ఇలా పండగలు వచ్చినప్పుడు, సెలవులు వస్తాయి కదా ఇలాంటప్పుడు, వాళ్ళు ఆ టైంని ఎక్కువగా నిద్రకి కేటాయిస్తారు. అంటే సాధారణంగా 7 గంటలు 8 గంటలు నిద్రపోవాలి అనుకునే వాళ్ళు 10 గంటలు 12 గంటలు కూడా నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అలా చేయడం మనకి ప్రమాదం, ఆరోగ్య రీత్యా ప్రమాదం అని చెప్పి మనకి వైద్య నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారు. మరి ఇలా ఉద్యోగిని స్త్రీలు కానీ, ఉద్యోగం చేసే స్త్రీలు కానీ, ఇలా మధ్యాహ్నం వేళ ఎక్కువగా పనులు చేసే వాళ్ళు కానీ, వాళ్ళందరికీ ఎలాంటి సలహాలు ఉంటాయి వైద్య నిపుణుల నుంచి అనేవి నేను మీతో షేర్ చేస్తాను ఇవాళ మన ధీరాలు. అండ్ ఇంకొక మంచి సాంగ్ ఈలోపు వినేద్దామా, రోజా సినిమా నుంచి మిన్ మినీ వాయిస్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

మంచి సాంగ్ అలా వినేశారు కదా మెలోడీ సాంగ్. అయితే మనం తీరాలో తెలుసుకుంటూ ఉన్నాం, ఉద్యోగినులైనా, వ్యాపారం చేసే స్త్రీలైనా, చదువుకునే విద్యార్థినులు ఎవరైనా సరే, నిజానికి వీళ్ళందరికీ ఒక నిద్రించే సమయం అనేది ఉంటుంది. అది ఎలా అంటే, సమయానికి మనం మధ్యాహ్న సమయంలో మన నిద్ర అనేది ఉండదు కదా వీళ్ళందరికీ కూడా, కానీ వీళ్ళందరూ నిద్రపోవడానికి వాళ్ళకంటూ ఒక పర్టికులర్ టైం ఉంటుందన్నమాట. ఆ టైంలో నిద్రపోతే గనక వాళ్ళు మంచి నిద్ర అనేది, వాళ్ళ రెస్ట్ తీసుకునేందుకు టైం అనేది కేటాయించబడుతుంది. మరి ఆ సమయాన్ని వాళ్ళంతా తెలిపేందుకు అంటే వైద్య నిపుణులు చేసింది ఏంటి అని అంటే ఒక అధ్యయనం కూడా చేశారనమాట. సో ఇంతకీ ఎలాగా అనంటే, ఒక అధ్యయనం ప్రకారంగా వీళ్ళు కొంతమందిని ఈ నిద్రించే యొక్క స్లీప్ సైకిల్ని క్యాలిక్యులేట్ చేశారు. అలా చేయడం వల్ల అసలు ఇలా ఉద్యోగం చేసే ఆడవాళ్ళైనా, వ్యాపారం చేసే ఆడవాళ్ళైనా, చదువుకునే స్టూడెంట్స్ అయినా, వీళ్ళకంటూ అసలు కరెక్ట్గా ఏ టైంలో నిద్ర అనేది వాళ్ళకి మంచిది, ఇవన్నీ కూడా తెలుసుకోగలిగారనమాట. అందుకోసం వాళ్ళు ఏం చేశారు, ఏకంగా 3275 మంది పైన అధ్యయనం చేశారు. అందులో కూడా 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. అయితే వీళ్ళందరిలోనూ 40 సంవత్సరాలు పైబడిన స్త్రీలలో 78

ప్రకారం, నివేదిక ప్రకారం మనకి తెలిసిన విషయం ఏంటి అని అంటే, మన ఈ యొక్క బీపీ కానీ షుగర్ కానీ వెయిట్ గెయినింగ్ కానీ వీటన్నిటి వల్ల ఏమవుతుంది అని అంటే గుండె జబ్బులు, పక్షవాత సమస్యలు ఇవన్నీ ఎక్కువగా గమనించారట వాళ్లలో. ఎవరైతే ఈ 40 సంవత్సరాల వయసు పైబడిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో, 78% మంది, వాళ్లలో మెయిన్లీ గమనించింది అయితే ఇదన్నమాట. మరి ఇంకా మరి ఈ విషయం ఎలా తేలింది, అసలు ఎలా మనం ఈ యొక్క నిద్రని ఎలా కేటాయించుకోవాలి మనకి మనంగా అనేది తెలుసుకుందాం. ఈలోపు మంచి పాటలు అయితే వస్తున్నాయి, వింటూ స్టే ట్యూన్డ్.

కొంతకాలం నేలకొచ్చ అతిథులై ఉండి వెళ్ళక. మంచి సాంగ్ వినేశారు ఖడ్గం నుంచి మన కల్పన గారి వాయిస్ లో. మరి ఉద్యోగినులు ముఖ్యంగా ఈ యొక్క నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అని అంటే, మనకి వర్కింగ్ చేస్తున్నా లేకపోతే ఏదన్నా బిజినెస్ చేస్తున్నా లేకపోతే చదువుకుంటున్నా ఏ వయసు వాళ్ళైనా సరే, మనకి ఆహారం తర్వాత మనకి కొంత సమయం అనేది ఉంటుంది. సో ఆ కొంత సమయం ఏంటంటే ఆహారం తిన్న మొదటి 30 నిమిషాలు అనమాట. ఈ 30 నిమిషాల్లో కనీసం మీరు 20 నిమిషాలు అలా కళ్ళు మూసుకుని ఉండమన్నా చేయాలి. అలా చేస్తే మీ యొక్క స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. బీపీ, షుగర్, వెయిట్ గెయిన్ అవడం ఇలాంటివి ఏవి రావు. నిద్రపోమన్నాను కదా అని గంటలు గంటలు నిద్రపోకూడదు, ఊరికే అలా కునికేయాలన్నమాట ఒక 20 నుంచి 30 నిమిషాలు. అది అది ది బెస్ట్ అనమాట మీ అందరికీ కూడా. అండ్ ఇది మరి మేము ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ చందన, మరి మా పరిస్థితి ఏంటంటావు అంటారా? మీరు ఇంట్లో ఉన్నా సరే లేకపోతే ఇంట్లో ఉండి వర్క్ చేస్తున్నా, హోమ్ బిజినెస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే, నిద్ర అనేది ఆహారం తర్వాత, మధ్యాహ్న ఆహారం తర్వాత ఒక 20 నుంచి 30 నిమిషాలు తీసుకుంటే గనక, నిద్రపోతే గనక మీకు ఉన్న స్ట్రెస్ అంతా, మార్నింగ్ నుంచి ఉన్న స్ట్రెస్ అయినా కానీ వర్క్ స్ట్రెస్ కానీ ఏదైనా మీకు అది దూరం అవుతుంది అనమాట. అండ్ ముఖ్యంగా చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే పీరియడ్స్ ఆపుకొని ఎందుకు, పోస్ట్పోన్ అయ్యేందుకు అవసరాన్ని బట్టి రకరకాల మందులు వాడుతూ ఉన్నారు. అండ్ అలాంటి మందుల వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అమ్మాయిలు అయితే. మరి అలా చేస్తే చాలా ప్రమాదం అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు వైద్య నిపుణులు అయితే. సో పీరియడ్ అనేది ఒక సహజ ప్రక్రియ కాబట్టి మరి దీన్ని ఆపే హక్కు మనకి లేదు. సో దీన్ని ఆపేస్తే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు అని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. సో ఇలా ఆపిన వాళ్ళు అంటే పీరియడ్స్ ఆపేందుకు టాబ్లెట్స్ యూజ్ చేసిన వాళ్లలో 90% ఆఫ్ ద ఉమెన్ డిప్రెషన్, లోన్లీనెస్, మూడ్ స్వింగ్స్ ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారట. సో అది వైద్యుల సలహా ప్రకారం నిద్ర అనేది మనకి ఆహారం తర్వాత 20 నుంచి 30 నిమిషాలు ఉండడం ఎంత ముఖ్యమో, అండ్ ఈ పీరియడ్ విషయంలో కూడా అంతే అనమాట. సో దాన్ని నిలిపేందుకు మనకి ఆ హక్కు అనేది లేదు. సో ఇది మన ధీర ప్రోగ్రామ్. అండ్ చివరిగా ఒక చిన్న సాంగ్ మీకు ఇస్తాం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

2:31 అయిపోయింది. వెల్కమ్ టు సందడే సందడి. మరి ఈ రోజు నాతో కలిసి సందడి చేసేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారు నాకు అర్థమైపోయింది. సో మీ వైబ్ నాకు ఇక్కడికి వచ్చేసింది. మరి నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేస్తూ

సరదాగా ఒక సమయాన్ని అలా గడపాలి అని అనుకుంటే గనక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి 0866248814 వాట్సాప్ నెంబర్. మరి ఇక మొదలెడదామా? ఆల్రెడీ మన లిజినెస్ అలా లంచ్ చేసేసి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు సందడి స్టార్ట్ అవుతుంది అనేది. సో ఇలా మనందరం కలిసి ఇప్పుడైతే సందడి చేసేద్దాం. మరి నేను కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, మీరు చక్కగా ఆన్సర్స్ చేసేయచ్చు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. అండ్ నాకైతే కొంతమంది ఆల్రెడీ మెసేజ్ చేసేసారు కూడా. మరి చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు అనేది. వెల్కమ్ టు సందడి సందడి అంటూ శాంతినగర్ నుంచి ఓకే అక్కడ పంపించారు. అండ్ ఆర్జే గారికి నమస్కారం, సందడికి స్వాగతం అంటూ ఉమ్మడి నుంచి జైనదిన్ గారు, స్నేహ భాను గారు పంపించారు. అండ్ అలాగే ఆర్జే గారికి విజయవాడ శ్రోతలకి నమస్కారం అంటున్నారు చిరంజీవి గారు దమ్మాయిగూడ నుంచి. అండ్ అలాగే ముసపేట నుంచి నరేష్ గారు, రోజా గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగున్నారా మేడం అని అంటున్నారు. సో అందరికీ కూడా వెల్కమ్. మరి ఈ రోజు సందడి సందడి స్టార్ట్ చేసేద్దాం. ఇంకొక మెసేజ్ అయితే ఉంది విజయవాడ నుంచి, కరుణ గారు హాయ్ చందన వెల్కమ్ టు ద సందడి సందడి అంటున్నారు. మీకు కూడా వెల్కమ్. సో అందరికీ వెల్కమ్. మరి ఈ రోజు నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్స్ చేసేద్రా గాని, అండ్ రెడీగా ఉండండి, ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, అప్పుడే మీరైతే ఆన్సర్ చేయగలరు. కెరటాల మీదుగా ప్రయాణించే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి జయజానికి నాయకుణ్ణి పండగ చేసుకోవాలని తన నాన్నకు ప్రేమతో ఒక స్పైడర్ బొమ్మను కొని రారండోయ్ వేడుక చూద్దాం అని పిలువగా వాళ్ల నాన్నే లౌక్యంగా ఇతను ధ్రువ బ్రూస్లీ లాంటి విన్నర్ నీకు సరైనోడు అని చెప్పి రఫ్ ఆడే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడనమాట ఒక అమ్మాయికి. ఇంతకీ ఎవరో ఆ అమ్మాయి అనేది ఆలోచించకండి. సో మీరు చిన్న స్టోరీ నేను ఏదైతే చెప్పానో అందులో కొన్ని సినిమా పేర్లు మీకు వినిపించి ఉంటాయి కదా, అవి మీకు ఎన్ని వినిపించాయని కౌంట్ నాకు పంపించండి. జాగ్రత్తగా వినండి, మళ్ళీ ఇంకొకసారి అడుగుతాను. కెరటాల మీదుగా ప్రయాణించే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి జయజానికి నాయకుని పండగ చేసుకోవాలని తన నాన్నకు ప్రేమతో ఒక స్పైడర్ బొమ్మని కొని రారండోయ్ వేడుక చూద్దాం అని పిలువగా వాళ్ళ నాన్నే లౌక్యంగా ఇతను ధ్రువ బ్రూస్లీ లాంటి విన్నర్ నీకు సరైనోడు అని చెప్పి రఫ్ ఆడే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసాడనమాట. మరి ఈ పై స్టోరీలో ఎన్ని సినిమాలున్నాయి, అది కూడా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు ఎన్ని ఉన్నాయి. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఈరోజు మన అందరి క్యూట్ ఫేవరెట్ హీరోయిన్ రకుల్ బర్త్డే కదా, మరి తనకి డెడికేట్ చేస్తూ అనమాట. సో ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమాలు ఎన్నున్నాయి కౌంట్ నాకు పంపించేసేయండి 0866248884కి.

నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మరి మన రకుల్ ప్రీత్ సింగ్ బర్త్డే సందర్భంగా ఒక క్వశ్చన్ కూడా అడిగేశాను, ఆన్సర్స్ అయితే వచ్చేసాయి చక్కగా ఈజీగా పంపించేశారు చాలా మంది. మరి చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ ని కరెక్ట్ గా పంపించారా లేదా ఎగ్జాక్ట్ ఆన్సర్స్ కొంతమంది, ఎక్స్ట్రా మార్క్స్ కొంతమంది. సో ఇట్లా చాలా మందికి మంచి మార్క్స్ వచ్చాయి ఫస్ట్ క్వశ్చన్ కి అయితే చూద్దాం. సో కరుణ గారు విజయవాడ నుంచి పంపించారు రకుల్ వి అని చెప్పి స్పెషల్ గా పంపించారు, కానీ అది పక్కన పెట్టేస్తే మీకు 90 మార్క్స్ ఇస్తా, అంటే ఆల్మోస్ట్ ప్లస్ వన్ చేస్తే మీరు కరెక్ట్ ఆన్సర్ అనమాట, అది సంగతి. మరి నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు అంటే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు, ఇవాళ మన సందడే సందడిలో ఫస్ట్ రైట్ ఆన్సర్ అయిపోయింది మీదే. అండ్ నెక్స్ట్ ఇంకా భూమిక గారు మార్కాపూర్ నుంచి ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్, అంటే ప్లస్ వన్ చేయాలి మీరు. అండ్ ఓన్లీ 4 మూవీసే అంటున్నారు నరేష్ గారు, రోజా గారు, ఇంకా చాలా ఉన్నాయండి. అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు పంపించారు. సో మీరు కూడా ప్లస్ వన్ చేయాలి. అండ్ భాస్కర్ గారు పడే నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, అండ్ బాగున్నారా మీరు వివరించిన సినిమా కబుర్లు సూపర్ సందడి సందడి కి వెల్కమ్ అంటూ పంపించారు. హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు, శ్వేత గారు, నిషిక అండ్ హనీ అందరూ కూడా. సో 10 సినిమాలు ఉన్నాయట, అండ్ తర్వాత 5 అంటున్నారు, రెండు కలిపినా ఎక్స్ట్రా అయిపోతాయి, బట్ చెప్తా నేను ఎన్ని అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా ఫాతిమా జాహిరా ఇద్దరు హాయ్ ఎలా ఉన్నారు మ్యామ్ లంచ్ చేశారా అంటూ పదకొండు నుంచి పంపించారు, పాడకొండు అనుకుంటా, మేబీ 11 ఉన్నాయంటారా, ఓకే సో 11 కాదు ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ ఇంకా బివి సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా మార్కాపూర్ నుంచి ఎక్స్ట్రా మార్క్స్ వచ్చేసాయి, అంటే మీరు ప్లస్ వన్ యాడ్ చేసుకున్నారు సో మీకు ఎక్స్ట్రా మార్క్స్ ఇచ్చేస్తున్నాను. అండ్ కనకారావు గారు పడే నుంచి పంపించారు, ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఇంకా కలమందులపాడు నుంచి ఖసీం గారు, ముద్దావలి గారు, సో మీరు కూడా ప్లస్ వన్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి చందనాజీ హవారియో అంటూ పంపించారు, ఫైన్ అండి చెప్పాలంటే పంపించారు, ఓకే కానీ మీరు కూడా ప్లస్ వన్ చేస్తే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా పొన్నూరు నుంచి పంపించారు కళ్యాణ్ యాదవ్ అలాగే భాను రిత్విక్ అందరూ కూడా, సో కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా. అండ్ నెక్స్ట్ ఇంకా వర్ణిక పేరు చాలా బాగుందండి, దిల్సుఖ్ నగర్ నుంచి పంపించారు, ఓకే మీరు ప్లస్ 2 చేయాలి అప్పుడు కరెక్ట్.

ఆన్సర్ అవుతుంది. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా కాదు, మహమ్మద్ జైనుద్దీన్ గారు, స్నేహవాను గారు నిజామాబాద్ నుంచి పంపించారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా మొత్తం సినిమా పేర్లు అంటూ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అయితే చేయలేదు కానీ ప్లస్ వన్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ అండి. సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, అండ్ నాగర్ గారు కర్నూలు నుంచి పంపించారు.

విషయాన్ని అలా అలా అలా పాపం పక్క ట్రాక్ వెళ్ళిపోయారు. చెప్తే అది లాస్ట్ లో ఎంతమంది అలా పెట్టారు అనేది. సో విజయలక్ష్మి గారు 11 నుంచి కరెక్ట్ ఆన్సర్ చేసేసారు, వెల్కమ్ మీ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించేశారు అంటే మధు ప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారనమాట, పేర్లు పంపించారు. ఓకే, మీరు విన్న పేర్లు అయితే కరెక్టే. అండ్ నెక్స్ట్ ఇంకా సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు, మీరైతే ఎక్స్ట్రా మార్క్స్ వచ్చేసారు మీకు, ఎందుకంటే ఎక్కువ పంపించేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎఫ్ఎం రేడియో చాలా బాగుంది, మంచి క్వశ్చన్స్, పడుపు కథలు వేస్తున్నారు, మాకు టైం పాస్ అయిపోతూ ఉంటుంది. అండ్ రెయిన్బో వల్ల మాకు మంచి జ్ఞాపక శక్తి, తెలియని విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి. అండ్ మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కూడా పంపించారు, ఎగ్జాక్ట్లీ పంపించలేదు కానీ మీకు 90 మార్క్స్ ఇస్తా, ఎందుకంటే +1 చేస్తే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. సో ఎవరు పంపించారు ఇంతకీ మెసేజ్ని? రవికుమార్ గారు. రవికుమార్ గారు మీరు పేరుతో సహా పెట్టండి, నేను చక్క మన లిజినెస్ కూడా మీ పేరు వింటారు. సో అది విషయం. నెక్స్ట్ ఇంకా పులిపాటి వెంకటేష్ గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా మహబూబ్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు, భాస్కర్ గారు హెల్ప్ చేసినట్టున్నారు ఆన్సర్ కోసం. నెక్స్ట్ ఇంకా నెరడు చీరల నుంచి శ్రీవేణి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కొన్ని గెస్ట్ చేయగలిగారు. అండ్ నెక్స్ట్ ఇంకా చందనమ్మ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్స్ పంపించేశారు. ఓకే, మీరు విన్నంత వరకు అయితే కరెక్ట్ ఆన్సర్ చేయండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా శ్రీ గారు పంపించారు, కాదు కాదు సరైనోడు అన్నారా, ఓకే ఎవరు, గరాన మొగుడైతే లేదండి, మీ పేరేదండి ఇందులో ఇంతకి? సో మీ పేరు ఎత్తుకోవాలి. గౌజా, గౌజ్ గారు. ఓకే గౌజ్ గారు, మీరు ఈసారి పేరు పెట్టండి కొంచెం. సో కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ అంకయ్య గారు బందర్పల్లి నుంచి 6 విన్నారట. ఓకే, 6 కన్నా ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయండి. అండ్ నిజామాబాద్ నుంచి మురారి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు క్వశ్చన్ చివరిలో విన్నారా, వింటేనే ఇన్ని పంపించారు, వెరీ నైస్, కరెక్ట్ గా పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకా నాకు టైం లేదు అందువలన టోటల్ ఒకేసారి పెట్టేస్తున్నా అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం అండి, అదే కదా నేను అడిగింది, టోటల్ చేసే పెట్టమన్నా. శంకర్పల్లి నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు. ఓకే పంపించారు, బాగానే పంపించారు, +1 చేస్తే చాలు. అండ్ చందన గారు సందర్య సందర్లో ఆలోచించి ఆన్సర్ పెట్టే ప్రశ్న వేశారు, 2 సార్లు వరుణ్ కి హాజరు పడింది, సూర్య మాత్రం వరుణ్ వచ్చినా కదలకుండా కూర్చున్నాడు, పవన్ దాక్కున్నాడు బయటికి రావట్లేదంట. పవన్ తప్పిపోయాడండి, పవన్ కాదు సారీ, వరుణ్, వరుణ్ తప్పిపోయాడనమాట. అసలు ఇక్కడ విజయవాడలోనే లేడు, ఎక్కడికి వెళ్ళాడో కనబడట్లేదు, యాక్చువల్లీ కనబడట్లేదు అని రాయించాలి సార్ వరుణ్ గురించి, అది సంగతి. సూర్య మాత్రం పాపం క్రమం తప్పకుండా అటెండెన్స్ వేస్తున్నాడు, ఇది ఈవెన్ దో ఇది వరుణ్ టైం అయినా సరే సూర్యనే వస్తున్నాడు, అది సంగతి. టోటల్ సినిమాలు అంటూ పంపించారు జానకి గారు, మీరేంటండి డబుల్ కౌంట్ వేసేసుకున్నారు ఏకంగా, బట్ ఇట్స్ ఓకే. కానీ ఎక్స్ట్రా మార్క్స్ 200 మార్క్స్ వస్తాయి, 100కి 200 వస్తాయి, అన్ని పంపించారనమాట మీరు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అంటే సంజీవపురం నుంచి పంపించారు సావిత్రి గారు, కాటమయ్య గారు అట. హాయ్ అండి, వెల్కమ్ టు మై షో. సో పంపించారు, ఓకే బానే పంపించారు, మీకు 90 మార్క్స్ ఇస్తా, ఎందుకంటే ఒక్కటి మిస్ అయ్యారు ఎక్కడో. సో ఫనీ గారు, సత్యశ్రీ గారు ఇద్దరు కూడా తెనాలి నుంచి పంపించారు, మీకు ఎక్స్ట్రా మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇంకా పూజారి ధనంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ పార్థసారి గారు సిద్దిపేట నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ గారు విజయవాడ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్, 11 కాదు ఇంకా ఎక్కువే ఉన్నాయి. అండ్ రఫీ గారు పీలేరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అంటే 9 పంపించారు, ఓకే. అండ్ గోనెగండ్ల నుంచి లక్ష్మీదేవ్ గారు, రంగస్వామి గారు 7 మూవీస్ పంపించారు. అండ్ 5 మూవీస్ అంటూ గోవర్ధనరావు గారు, ఇంద్రబాయి గారు పంపించారు. అండ్ ఇంకా ఎక్కువ ఉన్నాయండి. అండ్ మువ్వా మండలం నుంచి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు పంపించారు, లాస్ట్ పెట్టారే అది కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సంజయ్ గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సోమనాథం జనార్దన్ రావు గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ప్రియా శ్రీనివాస్ గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆచార్య చిరంజీవి గారు దమ్మాయిగూడ నుంచి పంపించారు, 9 మూవీస్ అంటూ, ఓకే. అండ్ గ్యాంగ్ లీడర్ కాదండి గౌస్ గారు, మీరు పేరు పెట్టండి సార్, చెప్పాగా చక్క పేరు పంపించండి. అండ్ నరసింహ గారు, పద్మభాయి గారు వల్లూరు నుంచి 6 మూవీస్ అంటున్నారు, ఇంకా ఉన్నాయండి. అండ్ హంసాపురం నుంచి చిరంజీవి, నాగభూషణం, జగ్గయ్య, పెద్దన్న, అందరి పేర్లు హీరోల పేర్లు ఉన్నాయి బెలగా. సో అందరూ కూడా పంపించారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ రిపీట్ అంటూ మను గారు నెల్లూరు నుంచి అడుగుతున్నారు. యాక్చువల్లీ మను గారు ఆల్రెడీ అందరి లిజనర్స్ ఆన్సర్స్ అయిపోతున్నాయి, ఒక 3 లిజనర్స్ ఉన్నారు, సో వాళ్ళు చెప్పేసి నేను క్వశ్చన్ విత్ ఆన్సర్ అన్ని రివీల్ చేసేస్తా.
నవీన్ గారు ఆదిలాబాద్ నుంచి ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరేష్ గారు రోజా గారు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ కాదు కానీ ఎక్కువ మార్క్స్ వచ్చేసి

మరి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అని అంటే, కెరటాల మీదుగా ప్రయాణించి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి జయజానకి నాయకుని పండగ చేసుకోవాలని తన నాన్నకు ప్రేమతో ఒక స్పైడర్ బొమ్మను కొని రారండా ఈ వేదిక చూద్దాం అని పిలిచింది. వాళ్ళ నాన్నే లౌక్యంగా ఇతను ధ్రువ బ్రూస్లీ లాంటి విన్నర్, నీకు సరైనోడు అని చెప్పి రఫ్ ఆడే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడంట. సో మరి ఇందులో పైన వినిపించిన ఈ చిన్ని స్టోరీలో ఉన్న మూవీస్ ఏంటి అని అంటే, కెరటం, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, జయజానకి నాయక, పండగ చేసుకో, నాన్నకు ప్రేమతో, స్పైడర్, రారండో వేడుక చూద్దాం, లౌక్యం, ధ్రువ, బ్రూస్లీ, విన్నర్, సరైనోడు. మొత్తం కౌంట్ చేస్తే ఎన్నొచ్చాయో తెలుసా? 13 సినిమాలు. సో ఇది పంపించిన ఆన్సర్ ఎవరైతే పంపించారో వాళ్ళందరివి కూడా కరెక్ట్ ఆన్సర్స్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, పలికితే ఒకటి, చూస్తే రెండు, రాస్తే మూడు, ఏంటది? తెలిస్తే ఆన్సర్ చేయండి. పలికితే ఒకటి, చూస్తే రెండు, రాస్తే మూడు, ఏంటది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866-248-8814కి. ఇంతకీ అది ఎవరో కనిపెట్టండి, నేను ఎవడు నుంచి పాట వేస్తాను. వింటూ స్టే ట్యూన్డ్.

ఎవడు నుంచి సాంగ్ వినేశారు కదా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, పలికితే ఒకటి, చూస్తే రెండు, రాస్తే మూడు, ఏంటది? తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. మరి చూద్దాం ఎవరు పంపించారో. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ కూడా ఉంది కొంతమందిది. సో చూద్దాం ఎవరు పంపించారో. నరేష్ గారు, రోజా గారు అక్షరం అంటున్నారు, కాదు కదా. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మళ్ళీ శాంతినగర్ నుంచి. ఓకే, ఒకడు ఫస్ట్ అయిపోయారు మీ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు చేశారు? మోహన్ రావు గారు మార్కాపూర్ నుంచి మూడు పంపించారు కదా, అందులో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే ఇనమడుగు నుంచి పంపించారు రామకృష్ణయ్య గారు, సుభాషిణి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. సో ఇందాకటి క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి రెండిటికీ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకా మాధవి గారు, ఆంజనేయులు గారు ఒకటి, ఏంటది, వన్ అని పలుకుతామా, పలకగలమా చెప్పండి, పలికితే ఒకటి అంటే వన్, సో చూస్తే రెండు. వన్ అని ఒక మనం చూసినా అది వన్ ఒక్క నెంబర్ లానే కనబడుతుంది కదండి, పక్కన ఇంకా మనం ఏది పెట్టలేము. బట్ ఒకటి అనేది బాగుంది, రాస్తే మూడు. కానీ బాగా ట్రై చేశారు మాధవి గారు అండ్ ఆంజనేయులు గారు, కానీ ఇదైతే ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడ నుంచి ఉత్తరం అంటున్నారు. ఉత్తరాన్ని మనం పలకగలమా? కానీ ఆలోచించండి, పలికితే ఒకటి అది కూడా రావాలి మీ యొక్క లాజిక్ లో. నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు. సో చాలా ఉన్నాయి కానీ ఒకటి కరెక్ట్ ఆన్సర్ వీటిలో. నేను పండగ చేసుకో మిస్ అయ్యాను అంటున్నారు. అవునా? ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా కౌస్తుభ గారు ఆత్మకూరు నుంచి పంపించారు అక్షరం అంటూ. సో కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అని అంటే కనకారావు గారు పడన్ నుంచి ముఖము అంటున్నారు. కాదు, ఇంకా ఉన్నాయి ఆన్సర్స్ చెప్తాను. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే హంసాపురం నుంచి చిరంజీవి గారు, నాగభూషణం గారు ఫ్యామిలీ పంపించారు. ఓకే, మూడిట్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయితే ఉందండి. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ దిల్షుక్ నగర్ నుంచి వర్ణిక గారు పంపించారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ అక్షరం అంటున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. సో అదైతే కాదు. అండ్ ఇంకా ఉన్నాయండి ఆన్సర్స్ చెప్తాను. అండ్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అంటూ హైదరాబాద్ నుంచి శ్వేత గారు, లక్ష్మి గారు అండ్ ఫ్యామిలీ కూడా పంపించారు. ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు. మరి ఇంకా రిమైనింగ్ ఆన్సర్స్ అన్ని కూడా మనం చూద్దాం న్యూస్ హెడ్లైన్స్ తర్వాత అయితే. సో వెయిట్ చేయండి కొంతసేపు అండ్ స్టే ట్యూన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. దేశంలో తాజా రాజకీయ పరిణామాలు, ఈసీపై వస్తున్న విమర్శలపై మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్పందించారు. కృష్ణాజిల్లా ఆత్కూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగబద్ద సంస్థను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదన్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా బీసీలకు రిజర్వేషన్లపై కీలక చర్చ జరిగింది. రిజర్వేషన్లపై సుప్రీం తీర్పుతో మళ్లీ తెరపైకి వచ్చిన మిశ్రా కమిషన్ నివేదికపై ఇంకా మంత్రివర్గం చర్చిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్టాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ నెల 13న విజయవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా తెలుగు గంగా ప్రాజెక్టు కింద కృష్ణా జలాల సరఫరాలో ఏర్పడిన లోటు, ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన డ్యాంలు, నదుల అనుసంధానం వంటి అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. విజయవాడ ఉత్సవ్తో పాటు సరస్ మేళాను ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. పాలకొల్లు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు తెల్లవారుజామున ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. దేవాదాయ శాఖ మనమిత్ర వాట్సాప్ యాప్లో దసరా జగన్మాత దివ్య దర్శన్ టికెట్లు ఈ నెల 11, 12, 13 తేదీలకు సంబంధించి అందుబాటులో ఉన్నాయని దుర్గగుడి యువసేన నాయక్ తెలిపారు. సామాన్య భక్తులు ఎలాంటి సిఫారసు లేకుండా నేరుగా మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 జగన్మాత దివ్య దర్శన్ టికెట్లు పొందే అవకాశాన్ని దేవస్థానం కల్పించిందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ఆర్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ నందిగమ ఎమ్మెల్యే తంగిరాల సోమ్య అన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లిలో పుష్కర ఘాట్లను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. పుష్కరాల సందర్భంగా వచ్చే వాహనాలు రాకపోకలకు సంబంధించి ట్రాఫిక్ మళ్లింపు ఇతర విషయాలపై పోలీసు అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్ వెల్కమ్ బ్యాక్ టు సందడే సందడి. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇంకా చాలా డబుల్ డబుల్ అయిపోయాయి అన్నమాట ఇక్కడ. సో నేను చదివినన్నీ కూడా మళ్ళీ రిటర్న్ డబుల్ వచ్చేసాయి. మరి చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు అనేది ఫాస్ట్ గా చూసేద్దాం. ఎన్డీఓ కాలనీ నుంచి పంపించారు, పలికేది నోరు ఒకటి, చూసేది కళ్ళు రెండు, రాసేది పలక మూడు అట. రాసేది పలకే కాకుండా పుస్తకం కూడా అవ్వచ్చేమో, బట్ బాగుంది మీ ఆన్సర్స్ అయితే. కానీ ఇది ఆన్సర్ కాదు, ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ కుసుమ గారు అంబట నగర్ నుంచి పంపించారనమాట ఆన్సర్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ కలమందల పాడి నుంచి కసిం గారు ముద్దుజవాలి గారు ఓం అంటూ ఆన్సర్ చేశారు. యాక్చువల్లీ ఇది రాస్తే మూడు అక్షరాల కింద అయితే రాయలేం, ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్ సందడి సందడికి హాయ్ అంటూ పంపించారు. బిఏ సుబ్బారావు గారు ఫ్యామిలీ మార్కపూర్ నుంచి అర్థం అంట ఆన్సర్ కానీ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా ధనంజయ్ గారు అనుపూర్ నుంచి అనుకుంటున్నా అంటూ మూడు ఆన్సర్లు పంపించారు, కానీ వాటిలో ఒకటి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా రాజేశ్వరి రామ్ చరణ్ సిఆర్ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నందిగా నుంచి తేజస్విని పంపించారు కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు పంపించారు మచిలీపట్నం నుంచి, పలికితే మాట ఒకటే, రాస్తే గణితం లేదా పొల్లు, చూస్తే మాట భాష పుస్తకం మీద రాసింది అంటూ పంపించారు. సో మీరు కూడా పంపించారు కానీ ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఇంకా పార్థసారథి గారు సిద్దిపేట నుంచి ఒకటి కరెక్ట్ ఆన్సర్ మీ ఆన్సర్స్ లో. అండ్ అలాగే మధుప్రసాద్ గారు ఫ్యామిలీ అంతా కూడా దొరవారి సత్రం మండలం నుంచి అట పంపించారు. ఓంకారం అక్షరం అమ్మ అంటూ పంపించారు. సో ఇవి కాదండి ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా మువ మండలం నుంచి పంపించారు సుబ్బారావు గారు శ్రీదేవి గారు. అక్షరం మాట రాస్తే ఓకే.

మీరు సెకండరీ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మి రెడ్డి గారు భూమిపాడు నుంచి పెన్ అనుకుంటున్నారు, కాదండి. కళ్ళు అంటున్నారు విజయవాడ నుంచి కరుణ గారు, ప్లూరల్ అయితే కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా అంటే నేను అనుకున్న ఆన్సర్ ప్లూరల్లో రాదు అది అనేది. నెక్స్ట్ ఇంకా సోమనాథం జనార్దన్ రావు గారు తాడిపత్రం నుంచి పంపించారు, మూడిట్లో కూడా ఒకటి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బలరాం రెడ్డి గారు, సుగుణమ్మ గారు అండ్ ఫ్యామిలీ ఇనమడుగు నుంచి పంపించారు. సో వీటన్నింటిలో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంది. మీరు చాలా పెట్టారు కదా వాటిలో. అండ్ పొన్నూరు నుంచి కళ్యాణ్ యాదవ్, భాను రుత్విక్ ఇద్దరు కూడా ఒకరిగా పుడతారు, రెండు కాళ్లతో నడుస్తారు, మూడు ముసలోళ్ళు అయిన తర్వాత కర్ర పట్టుకుని నడుస్తారు కాబట్టి అండి పంపించారు. మనిషి బట్ పలికితే మనిషి ఒకటి అవ్వరు కదా, సో అది ఆలోచించాల్సింది. ఎనివే బాగుంది మీ ఆన్సర్ అయితే ఇద్దరిది. నెక్స్ట్ ఇంకా అనుకుంటున్నా అంటే రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు. సో మీరు మూడు అనుకుంటున్నారు, వాటిలో ఒకటి కరెక్ట్ ఉంది. అండ్ నంద్యాల నుంచి పర్ష గారు హాయ్ అంటూ పంపించారు, హాయ్ అండి. అండ్ లక్ష్మీదేవి గారు కందికాయ బల్లి విలేజ్ నుంచి ఇవి చాలా ఆన్సర్స్ చేశారు బట్ వాటిలో ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకా లేదా అర్థం అన్నారు, ఆ ముందున్నదే కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కంటి కాటుక అనుకుంటున్నారు నాగర్ గారు కర్నూలు జిల్లా నుంచి. సో కాదు కానీ ఆల్మోస్ట్ కరెక్ట్ అవుతుంది, ఎందుకనేది మీరే ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుంచి రోజా గారు, నరేష్ గారు సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ చందన అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే అంకయ్య గారు బందర్పల్లి నుంచి, ఉల్లిపాయ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు ఒకటి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రాజశేఖర రెడ్డి గారు ఆధు నుంచి ఎవడు అనుకున్నా మేడం అంటున్నారు, సో కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా పోల్వరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు సమాధానం పేరట, పలికితే ఒకటే పేరు రాదు కదా ఎవరికి. శ్రీ అనే పేరుంటే బట్టుకు ఒకటే అవుతుంది బట్ ఇంకెవరికి ఆ పేరైతే ఉండదు, ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా పలికితే టూ రాస్తే టూ టీడబ్ల్యూ టూ అంటూ పంపించారు ఫణి సత్యశ్రీ గారు తెనాలి నుంచి, కానీ కాదండి. నెక్స్ట్ ఇంకా గద్వాల జిల్లా నుంచి దేవి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, వీటన్నిటిలో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంది. అండ్ ఆచార్య చిరంజీవి గారు రామలింగ దమ్మాయిగూడ నుంచి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎగ్జాక్ట్ గా కనుక్కున్నారు మొత్తానికి భాస్కర్ గారు పడని నుంచి. నెక్స్ట్ ఇంకా మలాండి గారు కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, బీవీ నగర్ నుంచి పంపించారు ఆసిఫా గారు కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. అండ్ పోలే గారు ఆలగడ్డ నుంచి ఆన్సర్స్ చాలా పంపించారు, వాటిల్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి, మీ ఆన్సర్ చూసి నేనైతే ఇందాక నవ్వుకున్నా తెలుసా, టీ అనుకుంటున్నారంటే ఎలాగా అంటే పలికితే ఒక అక్షరం టీ, రాస్తే చూస్తేనేమో కప్పు సాసర్ రెండుంటాయంట, రాస్తే మటుకు టీఏ టీ అని మూడు అవుతాయంట. సరే చూస్తే కప్పు సాసర్ ఉంది కాబట్టి అవి రెండైపోయినాయి, కానీ టీని మనం రెండుగా వేరు చేయలేం కదా. బట్ ఇక్కడైతే నాకు నవ్వొచ్చింది మీ ఆన్సర్ చూసి. ఎనివే బాగుంది మీ ఆన్సర్ కానీ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా మాధవ్ గారు, ఆంజనేయ గారు స్త్రీ, స్త్రీలు, లేడీస్ అంటూ మూడు రకాలుగా ఆన్సర్ చేశారు బట్ ఇదైతే కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా నెల్లూరు జిల్లా నుంచి పంపించారు రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, సో వీటిలో ఒకటి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దస్తగిరి సంధ్య ప్రభుత్వం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. అండ్ మిరియాల తిరుమలై గారు ఆండాల పుట్టుపక్క నుంచి ఒకటి కరెక్ట్ ఆన్సర్ మీ ఆన్సర్స్ లో. అండ్ నవీన్ గారు, రజిత గారు పంపించారు ఆదిలాబాద్ నుంచి, ఓం అంటున్నారు కానీ కాదండి. అండ్ అలాగే పలికితే ఒకటి చూస్తే అంటూ ఓకే, వేదాంతం జానకి గారు మొత్తానికి కనుక్కున్నారు కరెక్ట్ గా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ క్వశ్చన్ వినలేదట, ఇప్పుడే ఆన్ చేసినట్టున్నారు. నేను చెప్తానండి ఇంకొక టూ మెసేజెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. మరింతకీ ఆన్సర్ ఏంటి అంటే పలికితే ఒకటి చూస్తే రెండు రాస్తే మూడు, పలికితే ఒకటి అని అంటే దాన్ని పలికినప్పుడు మనకి ఒక అక్షరంలానే వినిపిస్తుంది అనమాట, కానీ చూసినప్పుడు మనకి రెండుగా కనబడతాయి, కానీ రాస్తే మటుకు మూడు అక్షరాలతో రాస్తాం. ఇందుకే ఏంటది అని అంటే మన కన్ను, కన్నుని తెలుగులో కన్ను అంటాం కానీ వాటి ఇంగ్లీష్లో ఐ అనే చెప్పి అంటాం కదా, ఐ అని అంటే ఒక అక్షరంలానే పలుకుతాం. చూస్తే రెండు, మనకి చూసినప్పుడు కళ్ళు రెండు కనబడతాయి కదా. అండ్ అలాగే రాస్తే మూడు, రాసినప్పుడు మూడు అక్షరాలను ఉపయోగించి రాస్తాం, అదనమాట సంగతి. మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. క్వశ్చన్ ఏంటంటే హీరో విజయ్ తలపతి సినిమాతో మొదలై కొత్త పెళ్లి కొడుకు బంధాన్ని చేర్చుకుని సినిమా పేరుగా మారిన హీరో మోహన్ బాబు సినిమా ఏది? హీరో విజయ్ తలపతి చిత్రంతో మొదలై పక్కన
కొత్త పెళ్లి

కొడుకు బంధాన్ని చేర్చుకొని హీరో మోహన్ బాబు చిత్రంగా మారిన చిత్రం ఏది? ఆ సినిమా పేరేది? అంటే విజయ్ దళపతి మూవీ స్టార్టింగ్ ఉంటుంది, ఆ తర్వాత కొత్త పెళ్లి కొడుకు బంధం దానికి తోడవుతుంది, అలా ఒక టైటిల్ లాగా మారుతుంది. అది కూడా మోహన్ బాబు గారు నటించిన సినిమా టైటిల్. అదేంటి తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814 కి. ఇప్పుడైతే ఇంత హీట్ ని మనం తట్టుకోవాలంటే ఓ సాంగ్ వేసుకోవాలి కాబట్టి హాయ్ నాన్న నుంచి సాంగ్ వినిపిస్తున్నాను, వింటూ స్ట్రైట్ లో.

డెకాయిట్ నుంచి సాంగ్ అయితే వినేశారు రామ్ ఏరియాల వాయిస్ లో, మరి సునీతా గాంధీ వాయిస్ లో కూడా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, విజయ్ తలపతి చిత్రంతో మొదలై కొత్త పెళ్లి కొడుకు బంధాన్ని చేర్చుకునే హీరో మోహన్ బాబు సినిమా ఏది? అంటే స్టార్టింగ్ విజయ్ దళపతి సినిమా ఉంటుంది, ఆ సినిమాకి కొత్త పెళ్లి కొడుకు బంధం తోడవుతుంది, అప్పుడు మోహన్ బాబు సినిమా వస్తుంది. అదే సినిమా అని అడిగాను, ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు, బట్ హ్యాట్రిక్ కొట్టేశారు ఒక లిజనర్ ఫస్ట్ ఆన్సర్. అంటే ఈ ఆన్సర్ కరెక్ట్ గా కూడా పంపించేసి ఎవరా లిజనర్ అనేది చెప్తాను, బట్ ఆన్సర్స్ అయితే చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ ఏమేమి పంపించారో. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు, రౌడీ గారి పెళ్ళామంటున్నారు ఆన్సర్. ఈ ఆన్సర్ పంపించిన వాళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్స్. ఎందుకనంటే రౌడీ అనే సినిమా మనకి విజయ్ తలపతిది కాదు, అండ్ కొత్త పెళ్లి కొడుకు పెళ్ళాం అవ్వదు కదా, ఆలోచించండి, ఆన్సర్ అది కాదు. నెక్స్ట్ ఇంకా జమ్మపాలెం నుంచి పంపించారు, భారతి గారు వెంకట కృష్ణయ్య గారు. కాదు, మీ ఇంటి పేరు అదా? ఓకే, నెల్లూరు నుంచి పంపించారు. సో కరెక్ట్ ఆన్సర్ ఇందాకటి క్వశ్చన్ కి అయితే. బట్ ఈ క్వశ్చన్ కి, ఇప్పుడు నేను అడిగిన ఈ క్వశ్చన్ కి మళ్ళీ ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుంచి ఒకే అప్పుడు గారు. సో మీరే మొత్తానికి ఈ రోజు నా సందడి సందడిలో హ్యాట్రిక్ కొట్టేశారు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పేసి. నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి పంపించారు రౌడీ గారు పెళ్ళమంటూ, అండ్ ఇదే ఆన్సర్ ని దస్తగిరి సంజయ్ గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు. అండ్ అలాగే తెలియడం లేదు తల్లి అంటున్నారు దేవసేన గారు, ఇప్పుడే ట్యూన్ చేశానమ్మా అంటున్నారు. పర్లేదండి, నేను చెప్తా, కానీ మీకు తెలిసిన మూవీ అయి ఉండొచ్చు, ఆ తర్వాత మీరు అంటారు ఇది నాకు తెలిసిన మూవీయే చందన అని. అండ్ నెక్స్ట్ ఇంకా రౌడీ అల్లుడు అనుకుంటున్నారు విజయవాడ నుంచి కరుణ గారు. ఇందాక అన్నట్టుగా రౌడీ విజయ్ తలపతిది కాదు, బట్ హాఫ్ మార్క్స్ ఇచ్చేస్తా మీకు. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, సోమనాథన్ జనార్దన్ రావు గారు తాడిపత్రి నుంచి పంపించారు ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ ని కరెక్ట్ గా. అండ్ అధిపతి మూవీ అనుకుంటున్నారు తేజస్విని గారు నందిగామ నుంచి, కాదండి. అండ్ వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి ఏ మూవీ అనేది కూడా పంపించారు 1989 అంటూ. విజయ్ మూవీ కాదు కదా, విజయ్ తలపతి హీరోగా నటించిన ఒక టైటిల్, సినిమా టైటిల్ మీరు యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా పంపించేశారు భాస్కర్ రావు గారు రాణి గారు పోలవరం నుంచి. అండ్ మధుప్రసాద్ గారు ఫ్యామిలీ పంపించారు విజయ్ సినిమా అనుకుంటున్నారు, కానీ కాదండి.

అండ్ అలాగే ధనంజయ్ గారు అన్పూర్ నుంచి రౌడీ గారు పెళ్ళామంటున్నారు కాదు, అండ్ అలాగే ఇనమడుగు నుంచి పంపించారు రామకృష్ణయ్య గారు, సుభాషిణి గారు అండ్ ఫ్యామిలీ, పులిగోళ్ల పశుపతి సినిమా అట. ఈ సినిమా అయినా మీరు ఆన్సర్ అయినా కానీ అదైతే ఆన్సర్ కాదు. అండ్ రౌడీ గారు పెళ్ళామంటున్నారు మాధవి గారు ఆంజనేయులు గారు, సో కాదండి. అండ్ తిరుపతి నుంచి సాయి శిరీష గారు మామ మంచు అల్లుడు కంచు అంటున్నారు, కాదు కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా నందిగామ నుంచి విజయలక్ష్మి గారు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మేజర్ చంద్రకాంత్ అంటూ పంపించారు, బట్ మేజర్ అనే సినిమాలో మనకి అడవిశేష్ ఉంటారండి, అది సంగతి, కానీ ఇది ఆన్సర్ కాదు. ఎనీవే గుడ్ ట్రై. నెక్స్ట్ ఇంకా వర్ణిక గారు దిల్సుఖ్ నగర్ నుంచి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ నరసింహారెడ్డి గారు పంపించారు సంజయ్ నగర్ నుంచి, ప్రేమతో అంట సినిమా పేరు, బట్ ఇదైతే కాదండి. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు కర్నూలు నుంచి పంపించారు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పాదసారథి గారు సిద్దిపేట నుంచి పంపించారు రౌడీ గారు పెళ్ళామంటూ కాదండి. అండ్ అలాగే నాగర్ కర్నూలు నుంచి పంపించారు మాసూమ్ బాబా అంటూ కూడా పంపించారు, విష్ణు మూవీ అట కానీ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా అంకయ్య గారు బందర్పల్లి నుంచి పంపించారు పెదరాయుడు అనుకుంటున్నారు, కాదండి. అండ్ అలాగే రౌడీ మొగుడు అనుకుంటున్నారు భాస్కర్ గారు పెడ నుంచి, కానీ కాదు భాస్కర్ గారు. కొంచెం తిరగ తిప్పండి ఆ సెకండ్ వర్డ్ ని, ఆలోచించండి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఫణి సత్యశ్రీ గారు తెనాలి నుంచి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ రామలింగాచారి గారు దమ్మాయిగూడ నుంచి పంపించారు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ రఫీ గారు దసరా బుల్లోడు సినిమా అనుకుంటున్నారు పీలేరు నుంచి, కానీ కాదండి. అండ్ అలాగే ధర్మరాజు గారు ఖమ్మం నుంచి పంపించారు రామన్న పేట రవికుమార్ అంట. ఇది రాయలసీమ రామన్న చౌదరి ఇదే ఉంటుంది అనుకుంటా, బట్ ఈ సినిమా అయితే లేదు కదా, సో కాదండి. నెక్స్ట్ ఇంకా మూసాపేట నుంచి నరేష్ గారు, మర్సి, విజయ, రోజా అందరూ కూడా పంపించారు. పంపించిన ఆన్సర్ నాలుడు అంటూ పంపించారు. ఇది యాక్చువల్ గా జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటా మేబీ, కానీ అయితే కాదండి ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సోగ్గాడి పెళ్ళాం మూవీ అనుకుంటున్నారు ధర్మవరం నుంచి శివయ్య గారు, కాంతమ్మ గారు అండ్ ఫ్యామిలీ అంతా, కానీ కాదండి. అండ్ అలాగే కాదర్ వీరేష్ గారు రాజోలు నుంచి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ గారు ఆత్మకూరు నుంచి విజయ్ అంటున్నారు, ఆన్సర్ కాదండి. అండ్ అలాగే కర్నూలు నుంచి అపర్ణ, చిరంజీవి అండ్ కృష్ణ అండ్ ఫ్యామిలీ అంతా హాయ్ అంటూ పంపించారు, అందరికీ హాయ్. అండ్ అలాగే ఉమెన్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గాంధీ గారు తిరుపతి నుంచి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ ప్రొద్దుటూరు నుంచి. అండ్ అలాగే కలమందుల బాడ్ నుంచి కసీం గారు, ముజ్జావాలి గారు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ సోగ్గాడి పెళ్ళం కాదు గౌజ్ గారు. నెక్స్ట్ ఇంకా చేబ్రోలు రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ నెల్లూరు నుంచి పంపించారు, పులిగోళ్ల పశుపతి కూడా కాదు. నెక్స్ట్ ఇంకా అల్లుడు గారు సినిమా అనుకుంటూ విజయ గారు పంపించారు చిల్లమాన్ చేయి నుంచి అట, కానీ కాదండి. అండ్ అలాగే పోలే గారు ఆళ్లకడ్డి నుంచి పంపించారు ఎగ్జాక్ట్ గా, కరెక్ట్ అయితే కాదు కానీ హాఫ్ కరెక్ట్ అని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా చంద్రుజీ అంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, అదిరింది అంటూ పంపించారు, ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా గోవర్ధన్ రావు గారు, ఇంద్రభాయ్ గారు దేవరపల్లి నుంచి, రౌడీ అల్లుడు అంటున్నారు కానీ కాదు, కొత్త అల్లుడు అనుకుంటున్నారు కళ్యాణ్ యాదవ్, భాను, రిత్విక్ అందరూ కూడా పొన్నూరు నుంచి. కొంచెం హాఫ్ కరెక్ట్ ఆన్సర్ ఉంది మీ దాంట్లో. అండ్ విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి అసెంబ్లీ రౌడీ అనుకుంటున్న చందన అంటున్నారు, కాదండి. అండ్ గాయత్రి గారు తిరుపతి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, అధిపతి అంటున్నారు కాదండి, శివశంకర్ అంటున్నారు కాదండి గౌజ్ గారు. అండ్ నార్కెట్పల్లి నుంచి వెంకటేశం గారు, హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అల్లుడు గారు కాదండి, నరేష్ గారు, మెర్సి, రోజా గారు. నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ నాగర్ గారు కర్నూలు నుంచి, కొల్లాపూర్ నుంచి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి నాగేష్ గారు, లావణ్య గారు, పోస్ట్ మ్యాన్ కూడా కాదండి. అండ్ నారాయణపేట నుంచి అరుణ మోహన్ గారు, కొండవీటి రాజా కూడా కాదు. అండ్ అలాగే ధనంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీరాములయ్య కూడా కాదు గౌజ్ గారు. ఇంకా నెక్స్ట్ మరి ఎవరు పంపించారు అంటే ఇంకా అవే అనమాట వచ్చిన ఆన్సర్స్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, విజయ్ దళపతి సినిమాతో మొదలై, అంటే విజయ్ దళపతి సినిమా రావాలి స్టార్టింగ్ లో, అదే సినిమా అంటే అదిరింది అనే సినిమా. కొత్త పెళ్లి కొడుకు బంధం అని అంటే, కొత్త పెళ్లి కొడుకు ఏమవుతాడు, అల్లుడే కదా అయ్యేది. సో అల్లుడు బంధాన్ని చేర్చుకొని వచ్చిన హీరో మోహన్ బాబు సినిమా ఏది అని అంటే అదిరింది అల్లుడు. అలా చెప్తారు కదా ఏదన్నా కొత్త పెళ్లి కొడుకు ఇంటికి వచ్చినప్పుడు, ఏదన్నా మంచి పని చేసినప్పుడు. సో అదిరిందల్లుడు అనమాట సినిమా. మోహన్ బాబు గారు, రమ్యకృష్ణ గారు జంటగా నటిస్తారు.

సో మన నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను రెండు పాటలు వినిపిస్తా, ఆ రెండు పాటల్లో ఒక చిన్న సిమిలారిటీ ఉంది, అదేంటో కనుక్కొని నాకు ఆన్సర్ చేసేయండి 0866248814 కి. ఇప్పుడు నేను ఒక రెండు పాటలు వినిపిస్తా, ఆ రెండు పాటల్లోని సిమిలారిటీని కనుక్కొని నాకు ఆన్సర్ చేసేయండి.

మరి రెండు పాటలు వినేశారు కదా, మరి విన్నారు కాబట్టి దానిలో ఉన్న చిన్న సిమిలారిటీ కనుక్కోండి, నాకు ఆన్సర్ చేసేయండి. 0866248814 కి ఇప్పుడు ఒక మంచి సాంగ్ విక్రాంత్ రోణా నుంచి వింటూ స్టే ట్యూన్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

విశ్వనాథన్ సన్స్ నుంచి సూర్య పాడిన పాట, నటించిన పాట అయితే వినేశారు సందడి సందడిలో. ఈ క్వశ్చన్ పాపం చాలా ఈజీ అనుకుంటా, అందరికి ఈజీగా ఆన్సర్స్ చాలా పంపించేశారు. మరి ఎందుకు ఏంటంటే రెండు పాటలు వినిపించా, ఆ రెండు పాటల్లో ఉన్న సిమిలారిటీని కనుక్కోండి అని అన్నాను. బట్ ఇప్పుడే విన్న వాళ్ళకి అయితే కష్టం అనుకోండి, కానీ చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ చేశారు కదా. చూద్దాం ఫస్ట్ అవి చూసేద్దాం, అండ్ ఆ తర్వాత ఎవరు ఎవరు ఏమేమి ఆన్సర్స్ కరెక్టా కాదా అని చెప్పేస్తాను. మరి చూద్దాం ఎవరెవరు ఆన్సర్స్ చేశారు అనేది, ఎవరు పంపించారు అంటే శ్రీరాములయ్య కాదండి, గౌస్ గారా? ఎస్ గౌస్ గారు కాదండి. నెక్స్ట్ ఇంకా అదిరిందల్లుడు అంటే శ్రీనివాస్ తిరుపతి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ ఫోర్త్ టైం మళ్ళీ పంపించారు. ఈరోజు మీకు అలా లక్ అలా కలిసొచ్చినట్టుంది. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు, నాలుగోసారి కూడా ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. వెరీ నైస్, వెరీ నైస్. సో నెక్స్ట్ ఎవరు, కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు అదిరింది అల్లుడు అంటూ పంపించారు, అండ్ నందిగామ నుంచి తేజస్వి గారు కరెక్ట్ ఆన్సర్, తేజస్విని కరెక్ట్ ఆన్సర్. నాసిక అండ్ వేణు దేశాయపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ కామర్తి శంకర్ గారు రాజోల్ నుంచి సినిమా పేరు పంపించారు, ఓకే, కానీ ఆన్సర్ సినిమా పేరు కాదు, ఆ సిమిలారిటీ కనుక్కోవాలి. నెక్స్ట్ ఇంకా కౌస్తుభ గారు ఆత్మకూరు నుంచి ఆన్సర్ చేశారు కరెక్ట్ గా. మాధవి గారు, ఆంజనేయులు గారు పోజంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి శ్రీవిద్య గారు కరెక్ట్ ఆన్సర్. నార్కెట్ పల్లి నుంచి వెంకటేశం గారు, హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. ముసాపేట నుంచి డైరెక్టర్ బి గోపాల్ అయితే కాదండి, నరేష్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పొద్దుటు నుంచి సంధ్య గారు, దస్తగిరి గారు. అండ్ అలాగే కళ్యాణ్ యాదవ్ గారు పొన్నూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ మాధవ స్వామి గారు అండ్ సునీత గారు రాజోల్ నుంచి. అండ్ కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమన్ పాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రేమికుడు కూడా పాడే పాట అంట, వెరీ నైస్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా మళ్ళా నుంచి సుభాన్ గారు, రషీదా బేగం పంపించారనమాట ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ గుంతకల్ నుంచి విజయ్ పరమేష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నాగర్ గారు కర్నూలు కొల్లాపూర్ నుంచి పంపించారు రెండు మూవీస్ అంటూ, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జమ్మేపాలెం నుంచి భారతి గారు అండ్ వెంకటకృష్ణయ్య గారు పంపించారు. ఓకే, మీ ఇంటి పేరుని జయన్ పంపించండి సారీ, లేకపోతే నెల్లూరుని ఫస్ట్ పెట్టండి, ఓకేనా? నెల్లూరు నుంచి పంపించారు. సో ఆన్సర్ అది ఇందాక దానికి, కానీ అది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ ఇంకా మున్నెమ్మ గారు పంపించారు పెద్దపరియా విలేజ్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ అనంతపూర్ నుంచి రామాంజనేయులు గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి డిఎస్పీ మ్యూజిక్ అనుకుంటా అంటున్నారు, ఓకే, బట్ చూద్దాం ఇది కరెక్టా కాదా అనేది, కానీ వేరే ఆన్సర్ ఉంది ఎగ్జాక్ట్ గా అయితే. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు అని అంటే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, మీరు వినిపించిన రెండు పాటల్లో అంటూ పోలవరం నుంచి భాస్కర్ గారు, రాణి గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుంచి కరుణ గారు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తిరుపతి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీకార్తిక, స్రవంతి నెరడు చెర్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పోచంపల్లి నుంచి వై మార్కండేయ లక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అంకయ్య గారు బంద్రపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోలయ్య గారు ఆళ్లగడ్డ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లితిక, ఆద్య అండ్ ఫ్యామిలీ అందరూ కూడా, పిల్లలు హాయ్ చెబుతున్నారు మేడం అంటున్నారా, ఓకే. అందరికీ లితీక్ష, ఆద్య, ఫాల్గుణ్, కృష్ణ అందరికీ కూడా హాయ్. నెక్స్ట్ ఇంకా సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు దిల్సుఖ్ నగర్ నుంచి వర్ణిక గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా

గ్రేట్ టు బేబీ. ఓకే ఓకే వర్ణిక. నెక్స్ట్ ఇంకా కామన్ పాయింట్ అంటూ సర్దార్ గారు పంపించారు కరెక్ట్ గా, అండ్ అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి పంపించారు కరెక్ట్ గా, అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ గారు సంతోష్ గారు కరెక్ట్ గా ఆన్సర్ చేశారు, అండ్ ధనంజయ్ గారు సినికేట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్, అండ్ విజయలక్ష్మి గారు పదకొండు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ క్రియేటివ్జీ గుడ్ ఆఫ్టర్నూన్, చాలా రోజుల తర్వాత ఆఫ్టర్నూన్ షోకి వచ్చారు అంటూ సంధ్య పంపించింది. హాయ్ హాయ్ సంధ్య, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ కర్నూలు నుంచి. నెక్స్ట్ ఇంకా మార్కపూర్ నుంచి మస్తాన్ వలి గారు ఫాతిమా గారు కరెక్ట్ గా పంపించారు. నెక్స్ట్ ఇంకా హన్సికా కాదు నరసింహ గారు పద్మాభాయ్ గారు, అండ్ అలాగే నా ఫేవరెట్ సాంగ్ వేశారు చందూజీ అంటూ విక్రాంత్ రోణాది అంటూ పంపించారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అక్క అంటూ రామ్ మోహన్ కావ్య బాలసుబ్రహ్మణ్యం సరస్వతి అండ్ ఫ్యామిలీ అందరూ ఆన్సర్ చేశారు, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ లత గారు ఉయ్యూరు నుంచి, అండ్ చిన్నమ్మాయి గారు హలో చందనమ్మ ఎలా ఉన్నావు అంటున్నారు, బాగున్నానండి మీరు బాగున్నారా, అండ్ అలాగే ఇప్పుడే ట్యూన్ చేసే క్వశ్చన్ వినలేదు చెప్తారా అంటూ షణ్ముఖి గారు అడుగుతున్నారు. నాకు ఆ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఇంకా రావట్లే అంటే మన లిజినెస్ అలా అలా అలా ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. ఇంకొన్ని మెసేజెస్ ఉన్నాయి, ఆన్సర్ రివీల్ చేసేస్తా, కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దరు. అండ్ నెక్స్ట్ ఇంకా సోమనాథన్ జనార్దన్ గారు తాడపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్, గోదావరి కాదండి గౌస్ గారు, అండ్ నెక్స్ట్ ఇంకా రామరామ కృష్ణ కృష్ణ కూడా కాదు శివయ్య గారు కాంతమ్మ గారు అండ్ ఫ్యామిలీ ధర్మవరం నుంచి, అండ్ శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి డిఎస్పీ కంపోజిషన్ అంటున్నారు, చెప్తాను అది కాదా అవునా అనేది, అండ్ కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ అలాగే హాయ్ అంటూ చిరంజీవి గారు పంపించారు. ఓకే హాయ్ అండి మీకు కూడా, అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ నరేష్ గారు రోజా గారు పంపించారు, అండ్ అలాగే ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతున్నారు, షో బాగుంది చందన అంటున్నారు శాంతినగర్ నుంచి. ఓకే ఒక్కడు థ్యాంక్ యూ సో మచ్, అందుకే మీరు 4 రైట్ ఆన్సర్స్ ఫస్ట్ పంపించేశారు. మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే మస్కా మూవీ నుంచి గుండె గోదారిలా అనే సాంగ్ వినిపించాను, అండ్ శివం మూవీ నుంచి గుండె జారి అనే పాట వినిపించా, గుండె ఆగిపోతాందే ఈ సాంగ్ వినిపించా కదా. మరి ఈ రెండు పాటల్లో మనకి ఒకటి కాదు రెండు కాదు మూడు కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, రెండు కూడా ఒకే పేరుతో మొదలయ్యే పాటలు, అండ్ రెండు కూడా గుండె అనే పదంతో మొదలయ్యే పాటలు, అండ్ మూడోదేంటి ఈ రెండు పాటల్లో హీరో కూడా సేమ్ అనమాట. సో అది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా. ఈ రోజు నేను 6 క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను, ఆ ఛాన్స్ నాకు ఇవ్వండి అందరూ కూడా. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి అని అంటే ఒక తాత మనవాళ్ళు ఉన్నారనమాట, అంటే ఒక ఊర్లో తాత మనవాళ్ళు ఉన్నారు, అయితే వాళ్ళిద్దరూ బయటికి వెళ్దామని అనుకుంటారు. అప్పుడు చిన్నపిల్లాడు ఉంటాడు కదా, వాడు అడుగుతాడు అనమాట, తాత ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని తాతని అడుగుతాడు. అప్పుడు ఆ తాత అంటాడు, ఈ రోజు మనం అజబి దపఫ విశ్వేశకి స్వామి వారిని కలవడానికి వెళ్తున్నాం అని అంటాడంట. మళ్ళీ వినండి జాగ్రత్తగా, తాత ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం మనవాడు అడిగాడు. అప్పుడు తాత అన్నాడు, ఈ రోజు మనం అజభి దపఫ విశ్వేశకి స్వాముల వారిని కలవడానికి వెళ్తున్నాం అన్నారు. ఇంతకీ ఎవరి స్వామి మీకు తెలుసా? ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు ఈ స్వామి ఎవరు అనేది. తెలిస్తే ఆన్సర్ చేయండి 0866-248-8814 కి లెనిన్ మూవీలో సాంగ్ వింటూ.

లెనిన్ నుంచి సాంగ్ వినేశారు కదా, క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మనకి ఇద్దరు తాత మనవాళ్ళైతే అలా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు మనవడు అన్నాడు, ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తాత అని. అన్నప్పుడు మనవడు నీ తాత ఏమని చెప్పాడంటే, ఈ రోజు మనం అజభి దపఫ విశ్వేశకి స్వాముల వారిని కలవడానికి వెళ్తున్నాం నాన్న అని చెప్పాడంట. మరి ఇంతకీ ఎవరా స్వాములు వారు, మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. ఈ క్వశ్చన్ చాలా టఫ్ అనిపించింది, అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ కొంతమందికి తెలియదు. మరి చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ పంపించారో. సో 4 ఆన్సర్స్ కరెక్ట్ పంపించి ఇది రాంగ్ అయిపోయింది, పర్వాలేదు లేండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు, దత్తాత్రేయ స్వాములు వారట కాదండి. మరి నెక్స్ట్ ఎవరు పంపించారు అని అంటే, యనుగంటి నాగేంద్రరావు గారు గుంటూరు నుంచి హాయ్ అంటున్నారు. హాయ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా రామస్వామి గారు అనుకుంటున్నారు, నరేష్ గారు రోజా గారు కాదండి. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి, వారేవా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఈ క్వశ్చన్ కి. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు. అండ్ హైదరాబాద్ నుంచి షణ్ముఖి గారు, అయ్యప్ప స్వామి కాదండి. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి ఉపేంద్ర గారు అండ్ ఫ్యామిలీ కూడా సేమ్ ఆన్సర్ చేశారు, కాదు. అండ్ మధుప్రియ కాదు, మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాడు నుంచి సాయిబాబా దగ్గరికి వెళ్తున్నారు అనుకుంటున్నారా, కాదండి. అండ్ ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ పంపించారు, థ్యాంక్ యూ అండి. బందర్పల్లి నుంచి అంకయ్య గారు. నెక్స్ట్ ఇంకా గన్నవరం శ్రీనివాస్ గారు పంపించారు తిరుపతి నుంచి, ఆయన పేర్లలో మొదటి అక్షరాలు. ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అక్క ఈ క్వశ్చన్ అర్థం కాలేదు అంట, ఎవరు? కళ్యాణ్ యాదవ్ అండ్ భాను రిత్విక్. నువ్వు ఆ సినిమా చూస్తే అర్థమయ్యే తమ్ముడు, సినిమా చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది. మరి నెక్స్ట్ ఇంకెవరు చేశారు ఆన్సర్ అని అంటే, శివుడు పంపించారు. శివుడు ఆన్సరా? శివుడి దగ్గరికి వెళ్తున్నారా? వర్ణిక పంపించింది అనమాట దిల్షుక్ నగర్ నుంచి, కాదు కాదు. ఇదే ఆన్సర్ ని దమ్మాయిగూడ నుంచి రామలింగాచారి గారు కూడా పంపించారు, కాదు. అండ్ అయ్యప్ప స్వామి అనుకుంటున్నారు, నరసింహ గారు పద్మాభాయ్ గారు వల్లూరు నుంచి, కాదండి. అండ్ అభయ ఆంజనేయ స్వామి అనుకుంటున్నారు, విజయవాడ నుంచి, కాదు కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నారు, మాధవ స్వామి అని కూడా అనుకుంటున్నారు. సునీత గారు రాజోల్ నుంచి, కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఉమ్మేర్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు, సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటున్నారు. అయ్యో అయ్యో, అందరూ దేవుళ్ళ దగ్గరికి వెళ్లి దర్శించుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ కాదు. మరింతకీ ఆన్సర్ ఏంటో చెప్పనా? చెప్పిన తర్వాత షాక్ అవకండి, అంటే రాంగ్ ఆన్సర్ పెట్టిన వాళ్ళు మాటవే. సో ఈలోపు ఇంకొన్ని ఆన్సర్స్ ఉన్నాయి, చూద్దాం ఎవరు పంపించారనేది. విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి కాశీకి వెళ్తున్నారా? కానీ కాదండి. అండ్ భీమేశ్వర స్వామి కలవడానికి వెళ్తున్నారా టెంపుల్ కి? అశోక్ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, సో అది కూడా కాదు. అజఫి దపఫ విశ్వేశకి స్వాముల వారు అని అంటే ఎవరు అని అంటే, కృష్ణునికి బావగా ఉన్న అర్జునుడు అనమాట. ఇది కూడా ఎందులో తెలుసా? ఒక సినిమాలో, అంటే డైరెక్ట్ గా వెళ్లరు, ఒక సినిమాలో కృష్ణార్జున యుద్ధం అనే సినిమాలో అర్జునుని వేసిన వేషం అనమాట. అది కూడా ఒక స్వామి వేషం వేస్తాడు, అలా వేసిన

దేశమే ఈ అజభి దపఫ విశ్వేశకి అన్నమాట. అయ్యో గుర్తొచ్చేసిందా, చాలా మందికి గుర్తొచ్చే ఉంటుంది ఈ పాటికి. ఆ అంటే అర్జునుడు, జ అంటే జేత్రుడు, భి అంటే భీవత్స, ద అంటే ధనుంజయ, ఫ అంటే ఫల్గుణ, ప అంటే పార్థ, వి అంటే విజయ, స్వే అంటే శ్వేతవాహన, స అంటే సవ్యసాచి, కి అంటే కిరీటి. ఇలా తన అన్ని పేర్లను కలిపి మొదటి అక్షరాలతో ఈ యొక్క స్వామి పేరుని ఒకటి క్రియేట్ చేసి ఒక ఫేక్ స్వామిగా తన సుభద్రాన్ని కలవడానికి అక్కడ కూర్చుని ఒక వేషం వేస్తాడనమాట. అది కూడా శ్రీకృష్ణుల వారే వేయమని చెప్పి అది ఆర్డర్ పాస్ చేస్తారు ఆ సినిమాలో. సో అందువల్ల ఇదనమాట ఆన్సర్. సరే, మన సందడి సందడిలో ఫైనల్లీ చిన్న క్వశ్చన్, అంటే ఈజీ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. సో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మరి దీనికి తెలిస్తే ఆన్సర్ చేసేయండి. చిటారు కొమ్మను చిట్టికుండ కొట్టావంటే కోటి లింగాలే. జాగ్రత్త, మరేంటది? చిటారు కొమ్మను చిట్టికుండ కొట్టావంటే కోటి లింగాలే, ఏంటది ఆన్సర్? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

సో ఈ ఆన్సర్ దగ్గరగా మనం వెళ్తే మనకి అలానే గుండె ధక్ ధక్ ధక్ అని కొట్టుకుంటుంది. అది మరి సంగతి. మరి క్వశ్చన్ ఏంటి అంటే, చిటారు కొమ్మను చిట్టికుండ కొట్టావంటే కోటి లింగాలే, జాగ్రత్త. మరి ఇందుకే ఆన్సర్ ఏంటి, అదేంటి కనుక్కోండి. ఆన్సర్ చేసేయండి. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరు పంపించారో ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ అనేది. చందనమ్మ మళ్ళీ ఎప్పుడు వస్తారో అంటూ రాజశేఖర్ గారు అదే నుంచి అడుగుతున్నారు. త్వరలోనే వస్తానండి, అతి త్వరలో రావడానికే ట్రై చేస్తా మాక్సిమం. బట్ పండగ రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తాను, మీ అందరినీ కలుస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా మొత్తం మీద కన్ఫ్యూజ్ చేసి 5వ ప్రశ్న వికెట్ పడగొట్టేశారు. టోటల్ గా ప్రోగ్రామ్ సూపర్ అంట. మీకు తెలిసిన ఆన్సరే అండి, కానీ అది అలా అలా అలా పక్కకెళ్ళింది ట్రాక్ అంతే. బట్ శాంతినగర్ నుంచి ఓకే ఇక్కడ గారు, మీరు 5 కరెక్ట్ ఆన్సర్స్ చేశారు. ఇది కూడా ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ మీదే అయింది. అది హ్యాట్రిక్ కాదు, ఇది పంచ్ పటాకా, అదేది పంచ్ అనమాట పెద్దది, అది సంగతి. సో కరెక్ట్. నెక్స్ట్ ఇంకా విజయ వాళ్ళ నుంచి కరుణ గారు కూడా పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ ఇంకా కాదర్ వీరర్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట్ నుంచి నరేష్ గారు మిఠాయి.

పొట్లం అంటున్నారు కాదండి. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్ పడన్ నుంచి, అండ్ విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సూపర్ చందన అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఎవరు పంపించారు, పేరు పేరు పేరు మాధవ స్వామ్య, సునీత గారు రాజోల్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా కోనసీమ జిల్లా నుంచి పంపించారు పంతాడి శ్రీనివాస్ గారు, గంగా భవాని గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఈతకాళ్ళు కాదండి, కోడుమూరు నుంచి ఉపేంద్ర గారు. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామచరణ్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ జనార్దన్ రావు గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నాసిక గారు వేణు దేశాయపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కళ్యాణ్ గారు, భాను గారు, రిత్విక గుంటూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మాధవి గారు, ఆంజనేయులు గారు దానిమ్మ పండు అనుకుంటున్నారు కాదండి. అండ్ గోనిగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ తాడిపత్రి నుంచి సత్యభార్గవి గారు, మిఠాయి పొట్లం కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా కౌస్తుభా గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ చింతకాయ లేదా చింతపండు అంట, రమేష్ గారు వెంకటాచలపతి గారు అనంతపూర్ నుంచి కాదండి. అండ్ అలాగే విజయలక్ష్మి గారు నాయుడుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమనపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుదీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీకార్తిక, శ్రేవంతి, నెర్రుశెల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి షణ్ముఖి కరెక్ట్ ఆన్సర్. అండ్ గౌరీ గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గోపాలకృష్ణమాచారి గారు పాలోజు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోచంపల్లి నుంచి వై మార్కండేయ లక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మురహరి యశోద గారు ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీవిద్య గారు, సునంద గారు అనంతపూర్ నుంచి పంపించారు, ఉసిరికాయ చెట్టు కాదండి. అండ్ అలాగే మార్కాపూర్ నుంచి శివాజీనగర్ నుంచి, యా ఓకే, మస్తాన్ వలి గారు, ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దస్తగిరి సంధ్య వృద్ధిటూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ధనంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పోలవరం నుంచి భాస్కర్ గారు, రాణి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కల్లుకుండ కాదు, విడవలూరు నుంచి పంపించారట చంద్ర గారు, ఓకే అండి. నెక్స్ట్ ఇంకా పోలే గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. రమేష్ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. లత గారు వియూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయ్ గారు మారుతి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ తలంపాడు నుంచి పంపించారు, అరటిగెల కాదండి, మధుప్రసాద్ గారు. అండ్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. చందనాజీ, మా చిన్నప్పుడు క్వశ్చన్స్ అది కాదు అంటూ పంపించారు, కానీ నేను మార్చా, ఇది మన క్రియేటివిటీ. సో ఇంకా రిమైనింగ్ ఆన్సర్స్ అన్ని కూడా చూస్తాను న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. బట్ ఇంతటితో మన సందడి సందడి అయిపోయింది కాబట్టి ఇంకెవ్వరు ఆన్సర్స్ చేయదు 4 o'clock తర్వాత. సో మీ ఆన్సర్స్ ఎవరైతే ఉన్నాయో వాటి వరకు చదివి వినిపించి ఆన్సర్ రివీల్ చేస్తాను న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. సో ఇది మన సందడి సందడి. స్టే ట్యూన్డ్ టు విత్ భారతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. కృత్రిమ మేధస్సు ద్వారా ఓట్లను తొలగిస్తున్నారు అనేది అపోహ మాత్రమే అని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రానికి జలభద్రత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో కృష్ణా డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఈ రోజు కలిశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 3D పద్దతిలో పేదలకు ఇళ్లను నిర్మిస్తున్న ఖ్యాతి మన రాష్ట్రానికే దక్కుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా బురుపాలెంలో తాజాగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో పెమ్మసానికి గ్రామస్తులు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పీఎంఏవై గ్రామీణ కార్యక్రమంలో 3D విధానంలో ఇళ్లను నిర్మించడం దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసిందని చెప్పారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 50 మంది లబ్దిదారులకు 31,34,707 రూపాయలు విలువైన చెక్కులను ఆయన ఈరోజు అందజేశారు. మహిళల ఆర్థిక అభివృద్దికి సరస్ మేళా వేదిక కానుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట జలవనరుల

శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. భారత వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 సిరీస్ లో భాగంగా 3వ T20 మ్యాచ్ రేపు ప్రారంభం కానుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్, 4:04 10 సెకండ్స్ అయిపోయింది. వివిధాక అయితే ఎంటర్ ఇచ్చేసాం, బట్ మన లిజనర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉండుంటారు కదా, మరి వాళ్ళ ఆన్సర్స్ ని ఒక్కసారి అలా అలా చూసేద్దాం. ఎవరు పంపించారు అంటే ముందుగా ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నారు. చిట్టారు కొమ్మను చిట్టి కుండ కొట్టే ఉంటే కోటి లింగాలి, అంటే తేనె పట్ట అనమాట. చూడడానికి ఒక కుండలా ఉంటుంది కదా, దాన్ని కొడితే అవి మనల్ని కొడతాయి. కుట్టాక మనకేమొస్తుంది, ఒక ఒక చిన్న ర్యాష్ లాగా వస్తుంది. అవన్నీ కలిపితే కోటి లింగాలి అనమాట. అది ఆన్సర్ అయితే. మరి నెక్స్ట్ ఈ ఆన్సర్స్ ని నాకు ఇంకెవరెవరు చేశారు ఫైనల్ గా అంటే, దేవకి దేవి గారు, హర్షిత మదనపల్లి నుంచి తేనెపట్టు అంటూ పంపించారు, అండ్ వరికంకి కాదు, ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, అండ్ మోహన్ రెడ్డి గారు కున్నూర్ విలేజ్ నుంచి పంపించారు తేనెపట్టు అంటూ, అండ్ మున్నమ్మ గారు పంపించారు పెద్దపరియా విలేజ్ నుంచి కరెక్ట్ గా తేనెపట్టు అంటూ, అండ్ ఆన్సర్ ఊటీ కాదు, సునీత గారు రాజోల్ నుంచి. అండ్ చందన మేడం సందడి సందడి కార్యక్రమానికి ఇక సెలవు, బాయ్ నమస్తే, ప్రోగ్రామ్ సూపర్ గా ఉంది, థ్యాంక్ యూ అంటున్నారు. జనార్దన్ రావు గారు తాడిపత్రి నుంచి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఇంకా నేను తేనె పట్టు కూడా పట్టాను, తేనె పట్టను కూడా పెట్టాను అంటారే, పెట్టారండి, నేను కాదని అనలేదు, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. సో సతీభార్గవి గారు నెక్స్ట్ ఇంకా చింతకాయలు కాదు అనంతపూర్ నుంచి పంపించారు సునంద గారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఖదర్బాద్ విలేజ్ నుంచియా, ఓకే, వడ్డే రంగ గారు తేనె తుట్టే అంటారు, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నా కోసం టీ పంపించారు, థ్యాంక్ యూ శంకర్ గారు రాజోల్ నుంచి. సో అది విషయం. మరి ఈ రోజు మన వివిధాలో ఒక అందమైన కథానాయిక నటించి మనకి వినిపించిన పాటలు అన్నమాట. మరింతకి ఎవరా కథానాయిక అంటే, ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న మన క్యూట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అనమాట. మరి రకుల్ ప్రీత్ సింగ్ సాంగ్స్ అయితే అలా వస్తూ ఉంటాయి, వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ 30 FM.

మన్మధుడు 2 నుంచి సాంగ్ అయితే వినేశారు. మనమున్నాం వివిధాలో, మరి రకుల్ ప్రీత్ సింగ్ బర్త్డే సందర్భంగా మనమైతే తన నటించిన సినిమాల్లోంచి సాంగ్స్ వింటూ ఉన్నాం కదా. మరి నెక్స్ట్ కిక్ 2 నుంచి మరొక సాంగ్ అయితే వస్తుంది, వింటూ స్టే ట్యూన్.

ధ్రువ మూవీ నుంచి సాంగ్ వినేశారు మనమున్నాం వివిధలో. మరి ఈ రోజు రకుల్ ప్రీత్ సింగ్ బర్త్డే సందర్భంగా వివిధలో సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. మరి నెక్స్ట్ సరైనోళు మూవీ నుంచి సాంగ్ వస్తుంది వింటూ.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

క్లాక్ 32:15 అయిపోయింది. వివిధాలో మనమున్నాం. మరి నెక్స్ట్ మీకోసం రకుల్ ప్రీత్ సింగ్ నటించిన కరెంట్ తీగ నుంచి సాంగ్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

సో వివిధ ప్రోగ్రామ్ లో రకుల్ ప్రీత్ సింగ్ సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. అండ్ చివరిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన పండుగ చేసుకో మూవీ నుంచి

సాంగ్ వస్తుంది. అండ్ ఈ సాంగ్ తో నేను కూడా టాటా చెప్పేస్తున్నాను. అండ్ త్వరలోనే మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. నేను మిత్యందన, సైనింగ్ ఆఫ్.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్. దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో పాటు ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను. చెప్పాలంటే నవ్వుతూ సరదాగా చెప్పాల్సిన టాపిక్ కాదు, కానీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. ఈ మధ్య డివోర్స్ రేట్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే అడ్జస్ట్ ఎవరితో ఎవరు కాలేకపోతున్నారు. తప్పెవరిది అన్న విషయం పక్కన పెడితే, డివోర్స్ అయితే పర్వాలేదు, దీనిపై మెంటల్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఇద్దరిపై. అండ్ స్పెషలీ ఇఫ్ దేర్ ఆర్ చిల్డ్రన్ ఇన్వాల్వ్డ్, అది ఇంకా ఇంటెన్సిటీ పెరుగుతుంది. తల్లిదండ్రుల విడాకులు అనేవి పిల్లలను మానసికంగా శారీరకంగాను ప్రభావితం చేస్తాయి. వారి చిన్న మనసుపై చెడు ప్రభావం చూపిస్తాయి. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ అవసరం. అటువంటి పరిస్థితుల్లో విడాకులు వారిని మానసికంగా పాడుచేస్తాయి. ఈ షాక్ ని వారు జీవితాంతం మర్చిపోలేరు. తల్లిదండ్రులు విడిపోవాలని నిర్ణయించుకుంటే అది వారిపైనే కాకుండా వారి పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. విడాకుల ప్రక్రియ, దాని పరిణామాలు పిల్లలకు మానసికంగా సవాలుగా ఉంటాయని మీకు తెలుసా? తెలుసుకోండి మీ చేతంతో ఈరోజు వెన్నెలా ప్రోగ్రామ్ లో. మోస్ట్ ఇంపార్టెంట్లీ, 6 నుండి 12 సంవత్సరాల పిల్లలుంటే తల్లిదండ్రుల విడాకులు వారిపై చాలా ప్రభావం చూపుతాయి. ఈ వయసులో పిల్లల జీవితం ఒక దశలో ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే అన్ని విషయాలను బాగా అర్థం చేసుకునే తెలివితేటలు వారికి లేవు, కానీ వారు అడిగే ప్రశ్నలు చాలా లోతైనవి. అలాగే ఈ వయసులో ఉన్న ప్రతి బిడ్డ ఎల్లప్పుడూ ఇతరుల ముందు తమను తాము చూపించుకోవడానికి ఆసక్తిని కలిగి ఉంటారు. తమ తల్లిదండ్రులతో కలిసి అటూ ఇటూ వెళ్లాలని అనుకుంటారు. ముఖ్యంగా ఈ వయసులో జరిగిన మంచి చెడు సంఘటనలను జీవితాంతం మర్చిపోరు, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందువల్ల ఈ వయసులో తల్లిదండ్రులు పిల్లలని పెంచడానికి చాలా దగ్గరగా ఉండాలి. తద్వారా వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. తల్లిదండ్రుల విడాకులు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్తో. తల్లిదండ్రుల డివోర్స్ వార్త వినగానే పిల్లలు తరచుగా గందరగోళం, యాంగర్, విచారం, ఫియర్ వంటి భావాలను అనుభవిస్తారు. అన్ని నెగటివ్ ట్రేట్స్, అన్ని నెగటివ్ క్వాలిటీస్, అన్ని నెగటివ్ ఫీలింగ్స్. ఇది ఎందుకు జరుగుతుందో, వారి భవిష్యత్తు

భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం చాలా కష్టమని చెప్పొచ్చు. నిన్నటిదాకా కలిసి ఉన్న తల్లిదండ్రులు రేపటి నుంచి కలిసి ఉండరు అనే చేదు నిజం వారిని మానసికంగా కుంగదీస్తుంది. ఫీలింగ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం కలుగుతుంది. పేరెంట్స్ డివోర్స్ పిల్లల్లో సెక్యూరిటీ భావాన్ని బలహీన పరిస్థితుందని మీకు తెలుసా? ఇంట్లో ఎన్వైరన్మెంట్ పిల్లలకు స్ట్రెస్ కలిగిస్తుంది, దీంతో వారు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. తమ కుటుంబం విచ్ఛిన్నమవుతుందని, ఇకపై ఆధారపడేవారు లేరని భావించే అవకాశం ఉంది. ఏ విషయంపైనా సరిగ్గా ఫోకస్ చేయలేరు, చేసినా మధ్యలోనే వదిలేస్తారు. ఇప్పటి వరకు ఇద్దరు పేరెంట్స్ కలిసి ఉన్నారు, ఒక సెక్యూర్ ఫ్యామిలీ గూటికి చేరాక ఎంత హాయిగా ఉంటామని వాళ్ళకు తెలుసు. చిన్న చిన్న గొడవలైతే అని వాళ్ళ పిల్లలకు కూడా అర్థమైంది. కానీ డివోర్స్ అయిపోయింది, ఇక కలిసి ఉండలేరు అంటే ఎవరితో ఉంటాము, ఎక్కడుంటాము, ఒక్క పేరెంట్ అన్ని చేయగలరా అన్న ఇన్సెక్యూరిటీ వాళ్ళకు వస్తుంది. చేస్తారేమో, పని మనుషులను పెట్టుకుంటారేమో, సర్వెంట్స్, మేడ్స్, నానీస్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి, కేర్ గివర్స్ పెట్టుకుంటారేమో. కానీ ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే అది వాళ్ళ ఏజ్ కాబట్టి. అర్థం చేసుకోలేరు, ఏమైపోతామో అని ఆలోచిస్తూ ఉండిపోతారు. దే కెనాట్ పార్టిసిపేట్ ఫుల్లీ ఇన్ ఎనీ సోషల్ యాక్టివిటీస్. దీంతో వాళ్ళ చదువులు కూడా దెబ్బతింటాయి. పేరెంట్స్ డివోర్స్ పిల్లల ఎడ్యుకేషన్ పై పెద్ద ప్రభావం చూపుతుంది. క్లాస్ లో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు, ఫోకస్డ్ గా ఉండలేరు, నేర్చుకోలేరు. ఇది వారికి కష్టంగా ఉండొచ్చు. అసలు విషయానికి వస్తే వారికి చదువు పట్ల ఆసక్తి కొద్ది కొద్దిగా తగ్గిపోవచ్చు. పాఠశాలల్లో ఇతర పిల్లలతో వారి సంబంధాలు కూడా ప్రభావితమవుతాయి. ఇతరుల పిల్లలు తల్లిదండ్రులతో గడిపే విషయాలను చెప్తుంటే ఈ పిల్లలు మనసుకు గాయం అవుతుంది. అటు వాళ్ళతో ఓపెన్ గా చెప్పలేరు, ఎందుకంటే అంతా చిన్నపిల్లలే కాబట్టి చెప్తే హేళన చేస్తారేమో అన్న ఒక భయం ఉంటుంది. అలాగని లోపల దాచుకోలేరు. దే గో త్రూ అ గ్రైండ్. పేరెంట్స్ డివోర్స్ తర్వాత పిల్లలు తరచుగా పేరెంట్స్ ఇద్దరితో తక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఇది వారి సంబంధంలో ఉద్రిక్తతకు కారణమవుతుంది. తత్ఫలితంగా పిల్లలు తల్లిదండ్రులను నిందించవచ్చు, వారి మధ్య సంబంధం దెబ్బతినొచ్చు. పెళ్లి బంధం అంటేనే ఆ పిల్లలకు విరక్తి కలగొచ్చు. పేరెంట్స్ డివోర్స్ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి, వారి గురించి ఆందోళన చెందేలా చేస్తాయి. తల్లిదండ్రుల్లాగే తమ జీవితంలోనూ ఇలాగే జరుగుతుందని భయపడతారు, చాలా విషయాల్లో వెనకడుగు వేస్తారు, ఆత్మాన్యూత భావం ఎక్కువగా పెరుగుతుంది. తల్లిదండ్రుల విరాకులు పిల్లలపై పెను ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలున్నాయి. ఒక కంట్రీ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసే ఆలోచనలో ఉంది. దాని ప్రకారం విడిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రులు తమ బిడ్డను పెంచడానికి కలిసి పనిచేయాలి అని. ఇలాంటివి చట్టాలు ఎంతున్నా గానీ టుడే వి ఆర్ టాకింగ్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ టు ద మెంటల్ కండిషన్ ఆఫ్ ద చైల్డ్ అని మనము తెలుసుకోవాలి. ఆ ఎఫెక్ట్ ఏంటి, డివోర్స్ ఇంపాక్ట్ ఏంటి, డివోర్స్ ఎఫెక్ట్ ఏంటి పిల్లలపై అని మనం తెలుసుకోవాలి. ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే విడాకుల దాకా వెళ్తున్నారు దంపతులు. ఇరువురి మధ్య సమన్వయం లేకపోవడమే దానికి కారణమవుతుంది. ఇదొక్కటే కాకుండా పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో గొడవ జరిగినప్పుడు వారికి సర్ది చెప్పేందుకు ఇంట్లో పెద్దలు ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం అన్ని మినీ కుటుంబాలే, మైక్రో కుటుంబాలు అయిపోతున్నాయి. ఇదే విడాకుల దాకా వెళ్లేందుకు ప్రధాన కారణంగా మారుతుందని పెద్దలు అంటున్నారు. పేరెంట్స్ విడాకులు పిల్లల్ని మానసికంగానే కాదు, శారీరకంగా వారి హెల్త్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలకు విడాకులు తీసుకుంటున్న భార్యాభర్తలు ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి మీరు అలా ఆ సిటీ సివిల్ కోర్టు, ఇంకా ఈ ఫ్యామిలీ కోర్ట్ దగ్గరికి వెళ్తే ఆ కౌన్సిలింగ్ జరిగే దగ్గర కూర్చుంటే ఏమేమవుతుందని అందరికీ ఇలా కనువిప్పు అవుతూ ఉంటుంది. ఒకవైపు ఏమో మనము కార్డ్స్ పుచ్చుకుంటూ ఉన్నాం, పెళ్లి కార్డ్ అంటే ఇన్విటేషన్ తప్పకుండా రావాలని. ఇంకోవైపు చూస్తే డివోర్స్ రేటు క్రమంగా అసలు ఎట్లా అంటే చాలా పెరిగిపోతూ ఉంటుంది. వారిద్దరూ తమ తమ గౌరవాలకు అభిప్రాయాలకు విలువ ఇచ్చుకుంటే సరే కపుల్స్, తమ వల్ల ఈ భూమి మీదకి వచ్చిన పిల్లలకు మాత్రం ఎలాంటి విలువ ఇవ్వకుండా విడాకులు తీసుకుంటున్నారు. ఏ బిడ్డైనా తల్లిదండ్రులు కలిసి తనను ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటాడు. కానీ తల్లిదండ్రి మధ్య ఎవరిని ఎంచుకోవాల్సిన ప్రశ్న ఆ పిల్లలకు వస్తే వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, ఏమంటారు, ఎవరికి ఎలా చెప్పుకుంటారు, అంత తెలివి ఉంటుందా? కాబట్టి విడాకుల ప్రక్రియ పర్యవసనాలు అనేవి పిల్లలను మానసికంగా చాలా దెబ్బతీస్తాయి. విడిపోయిన తల్లిదండ్రులను కలిగి ఉన్న పిల్లలు తల్లి లేదా తండ్రి ఒకరితోనే ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఆ ఒక్కరు కూడా ఉద్యోగాల పేరుతో వీరికి దూరంగా ఉంటే అది ఇంకా కష్టంగా మారుతుంది. ఇది వారిలో అనుబంధాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని నిందించవచ్చు, వారిపై కోపాన్ని ప్రదర్శించవచ్చు. నిజానికి తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఉంటేనే పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదుగుతారు. కాబట్టి కేవలం మీ సుఖ సంతోషాల కోసం విడాకుల జోలికి వెళ్లకండి, మీ బిడ్డ కోసం ఆలోచించండి.
ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారంటే ఇంకా చాలా ముఖ్యం, వాళ్ళ ఫ్యూచర్ మొత్తం దెబ్బతీసినట్టే అవుతుంది. అంతేకాకుండా విడాకులు దాకా, ఎందుకంటే ఇంట్లో తరచుగా కొట్లాడుకునే కపుల్స్ ఎంతో మంది ఉన్నారు. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటారు, అసలు పై కప్పులు వేసిపోతుందేమో, ఎవరేమనుకుంటారో అని అసలు ఇంత కూడా ఆలోచించకుండా చిన్నపిల్లల ముందే పెద్ద గొడవలు పడుతూ ఉంటారు పేరెంట్స్. ఇలాంటివి కూడా చాలా ప్రభావం చూపుతాయి పిల్లలపైన. అందుకే పిల్లలు ఒక వయసు వచ్చాక, యంగ్స్టర్స్ అయ్యాక, వాళ్లకు తరచుగా ఏంటంటే అబ్బా ఇంకా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని, ఈ మధ్య పేరెంట్స్, సమాజము, రిలేటివ్స్ వీళ్ళంతా పొడుస్తూ ఉంటారు, ఇఫ్ ద చైల్డ్ ఈస్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ ప్లీజ్ డోంట్ ఎన్కరేజ్ మ్యారేజ్. ఫోర్స్ చేసి మ్యారేజ్ చేసినట్టయితే వాళ్ళ జీవితంతో పాటు ఇంకొకరి జీవితం, వాళ్ళ పార్ట్నర్ జీవితం, ఒకవేళ అనుకోకుండా పిల్లలు కలిగితే ఆ పిల్లల జీవితం, అందరి జీవితాలు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెన్ అ పర్సన్ ఈజ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ డోంట్ ఎన్కరేజ్ దట్ పర్సన్ టు గెట్ మ్యారీడ్. ఏంటంటే పెళ్లి కావాలి కదా, ఇది కావాలి కదా అని అందరూ అంటారు. అది కావాలి కదా అని వాళ్ళని తీసి తీసి మనము ఇంకో దాంట్లో పడేయలేము, ఒక డేంజరస్ జోన్ లో వాళ్ళని పెట్టలేము. సో విత్ దిస్ వెరీ షాకింగ్ ఇన్ఫర్మేషన్, దిస్ మైట్ షాక్ యూ బట్ దిస్ ఇస్ ద ట్రూత్. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యువర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్. Call or messages on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lamhe.venela, that's spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలు దాటి 17 సెకండ్లు. ఇప్పుడు విందాం

ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన నిమ్మ బత్తాయి తోటల్లో పూత పిందె రాలడం, దానికి కారణాలేంటి, నివారణ చర్యలు, వీటి విషయం గురించి డాక్టర్ ఎల్ ముకుందలక్ష్మి వీరితో వీరి ప్రసంగాన్ని విందాం. ఆ తర్వాత దార్శనిక భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

0: అచ్చా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నిమ్మ బత్తాయి తోటల్లో పూత పిందె రాలటం, దానికి కారణాలేంటి, నివారణ చర్యలేంటి, విషయం గురించి డాక్టర్ ఎల్ ముకుందలక్ష్మి గారితో గారి ప్రసంగాన్ని ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాం, విందాం.
4: ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏమిటంటే చీనీ నిమ్మ తోటల్లో పిందెలు రాలడము, వాటికి గల కారణాలు, వాటి నివారణ ఏ విధంగా చేపట్టాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాము. ప్రస్తుతం మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో బత్తాయి, దీన్నే మనం రాయలసీమ జిల్లాల్లో అయితే చీనీ అని కూడా అంటూ ఉంటారు. ఇవి 95,000 హెక్టేర్ల

వరకు మనకి సాగులో ఉందని చెప్పుకోవచ్చు. అలాగే నిమ్మకాయల పంటకు వచ్చినట్లయితే ఈ తోటలు 45,000 హెక్టేర్ల వరకు విస్తరించి ఉన్నాయి. ఈ రెండు ప్రధాన తోటలు కూడా మన రాష్ట్రంలో మొదటి స్థానమనే చెప్పుకోవచ్చు. ఇండియాలో చూసుకున్నట్లయితే బత్తాయి సాగులో కానీ నిమ్మ సాగులో కానీ మన ఆంధ్ర రాష్ట్రము మొదటి స్థానంలో ఉంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏ విధంగా అయితే ఎక్కువ విస్తీర్ణంలో ఉందో మనకు దిగుబడి కూడా కొంచెము తగ్గినటువంటి సూచనలు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. మేము గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి సర్వేలో ఏ విషయం వెల్లడైందంటే అంగం పంట అంటే మనకి సీజన్ పంటకు ఎక్కువగా ఈ పిందిరాలుడి సమస్య అనేది గమనించినట్లు తెలపడమైనది. అంతేకాకుండా బత్తాయి నిమ్మ తోటల్లో ఏమంటే తోటలు సంవత్సరంలో 3 సార్లు పూతకు రావడము కాయలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇందులో 2 పంటల్ని మాత్రమే రైతు ఆదాయంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే మనము అలవాటు చేసేదాన్ని బట్టి చెట్లను తోటలను ఒక సీజన్కు అలవాటు చేసేదాన్ని బట్టి ఈ పంటలను తీసుకోవచ్చు. సంవత్సరం అంతా కూడా పూతకాయల్లో ఉంటాయి కానీ మనకు పంట దిగుబడికి వచ్చేటప్పటికి 2 సీజన్లను అలవాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకటి సీజన్ పంట అని అంటూ ఉంటారు. ఇది మామూలుగా డిసెంబరు జనవరి మాసంలో పూతకొచ్చి అలాగే మనకు ఆగస్టు సెప్టెంబర్లో ఈ బత్తాయి కాయలను తీసుకోవచ్చు అన్నమాట. ఇంకొక పంట ఏమంటే వేసవి పంట. ఇందులో 30% వరకే దిగుబడి ఉంటుంది. ఈ పంటలో ఎక్కువగా చెట్లు పూత పిందె రాలిపోవడం అనేది కూడా గమనించవచ్చు అన్నమాట. అంటే ఇది వేసవిలో మనకు దిగుబడి వస్తుంది కాబట్టి తక్కువగా ఉన్నా కూడా మార్కెట్ రేట్ అనేది రైతుకు బాగుంటుంది కాబట్టి ఈ వేసవి పంటను కూడా రైతులు అనంతపురం కడప జిల్లాల్లో ఎక్కువగా తీసుకోవడం మనం గమనించవచ్చు అన్నమాట. ఈ 2 పంటలలో ఎక్కువగా మనకి రైతులు ఎదుర్కొనే సమస్య ఏమిటంటే పూత వచ్చిన తర్వాత రాలిపోవడము తర్వాత కాయ కోసే ముందు ఎక్కువగా రాలడం అనేది మేము సర్వేలో గమనించడం జరిగింది. అలాగే రైతులు ఫోన్ కాల్ ద్వారా కూడా ఈ సమస్యను ఎదుర్కోవడం అనేది గమనించడమైనది అన్నమాట. పూత విషయానికి వస్తే ఇది పూత పిందె రాలడము అనేది 3 దశల్లో జరుగుతూ ఉంటుంది. మొట్టమొదటిది పూత వచ్చిన తర్వాత 10 రోజులకు అంటే మనకి రెక్క రాలిపోవడం అనేది 10 రోజులకు మొదలవుతుంది. ఈ రెక్క రాలిపోయిన తర్వాత 10 రోజుల్లో అంటే 10-15 రోజులకు మొదటి దశలో మనకి ఈ పిందెలు రాలడం అంటే ఇవి బఠానీ సైజులో ఉంటాయన్నమాట. ఏ పంటకైనా కూడా నిమ్మకి కానీ బత్తాయి కానీ ఈ దశలో మనకి రాలడం అనేది మొదటి దశగా చెప్పుకోవచ్చు. 2వ దశ అంటే రాలే దశ ఏమిటంటే ఎక్కువగా వేసవిలో సంభవిస్తూ ఉంటుందన్నమాట. ఇది మనకి మార్చి ఏప్రిల్లో అంటే కాయ కోసుకునేదానికి 3 నెలల ముందు అని చెప్పుకోవచ్చు. ఈ దశలో ఒకసారి జరుగుతూ ఉంటుంది. అంటే పూత వచ్చిన తర్వాత 2-3 నెలలకి 2వసారి రాలడం అనేది సంభవిస్తుంది. ఇంకొకటి ఫైనల్ గా 3వ దశ ఎప్పుడు సంభవిస్తుంది అంటే కాయ కోతకు అంటే మనకు ఎప్పుడైతే కాయ కోసుకుంటామో 1 నెల రోజుల ముందర అంటే బాగా తయారైపోయి ఇంకా కోసుకుంటామనే దశలో కూడా రాలడం జరుగుతూ ఉంటుంది. ఈ 3 దశల్లో మనం గమనించినట్లయితే ఏది ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది అంటే మనకు 2-3 దశల్లో ముఖ్యంగా పూత వచ్చిన 2-3 నెలల దశలో ఒకసారి రాలడం అనేది తర్వాత కోతకు ముందు 1 నెల ముందు పిందెలు రాలడం కాయలు రాలడం అనేది ఈ 2 దశలు కూడా రైతుకు ఆర్థికంగా ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయన్నమాట. వీటిని దృష్టిలో ఉంచుకొని మనం ముందే కన్నా జాగ్రత్తలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటికి గల కారణాలను విశ్లేషించుకున్నట్లయితే మొట్టమొదటి పూత వచ్చిన తర్వాత 10 రోజులకు పిందె రాలడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా నిమ్మజాతి పంటల్లో 1% అంటే వచ్చిన పూతలో మనకి కనీసం 1 చెట్టుకు 2 లక్షల వరకు పుష్పించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ 2 లక్షల పూలు కూడా మనకి లాస్ట్ ఫైనల్ హార్వెస్ట్కి వచ్చేటప్పటికి అంటే కోత కోసే సమయానికి 1 చెట్టుకి 250 నుంచి 300 కాయలు మాత్రమే మనము తీసుకోవచ్చు. అంటే మనకి వచ్చిన పూతలో 1% మాత్రమే కాయలుగా మారే
ఇది అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ దశలో అంటే పూత వచ్చిన 10 రోజులకి మనకి రాలిపోవడం అనేది సహజంగా జరుగుతుంది. ఈ దశలో మనం ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే 1% మాత్రమే కాయలు ఏర్పడతాయి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనము ఎక్కువ కంగారు పడకుండా అంటే మనం చేపట్టేటటువంటి

యాజమాన్య చర్యల్లో అంటే చెట్టు ఎక్కువ పూతలో ఉన్నప్పుడు పాదులను తవ్వడం, తర్వాత నీటి తడుల్లో ఒడిదుడుకు లాంటివి, ఈ రెండు మాత్రం మనము చూసుకున్నట్లయితే అంటే ఆ రెండు ఎక్కువ తక్కువలు కాకుండా అంటే పూత సమయంలో పాదులను తవ్వి ఎరువులు వేసుకోవడం లాంటి పనులు చేయకుండా ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ మొదటి దశ అనేది పూత ఏర్పడిన 10 రోజులకు పిందెరాలడం అనేది చాలా సహజంగా జరుగుతుంది కాబట్టి దీని గురించి అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రెండవ దశకు వచ్చినట్లయితే అంటే మనకి పూత వచ్చిన 2-3 నెలల తర్వాత రాలుతూ ఉంది, కాయ రాలుతూ మామూలుగా సహజంగా 10% వరకు రాలుతూ ఉంటాయి, 10% కంటే ఎక్కువగా రాలుతూ ఉంది అన్నప్పుడు మనం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ అంటే మనకి 2-3 నెలలకి కాయ గోళీకాయ సైజులో ఉంటుంది అన్నమాట. ఈ గోళీకాయ దశలో 10% కంటే ఎక్కువ పిందె రాలుతూ ఉంది అంటే అప్పుడు మనం కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందులో మనం గమనించుకోవాల్సింది ఏమంటే మొట్టమొదట ఎటు పడితే అటు అంటే మనకి మొక్కల మధ్య దూరంలో ఎక్కువ సార్లు టిల్లర్లు వేయడం అంటే లోతు దుక్కులు దున్నడం లాంటివి చేయకూడదు. అలాగే కొద్దిపాటి వర్షం ఉన్నట్లయితే కూడా ఈ రాలుడు సమస్య కొంచెం ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా ఏమైనా పోషకాలు ముఖ్యంగా నత్రజని తర్వాత పొటాష్ వంటి పోషకాలు లోపం ఉన్నప్పుడు కూడా ఈ పిందెలు రాలడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా కొన్నిసార్లు హార్మోన్లు అంటే ఆక్సిన్లు ఎక్కువగా లోపించడం వల్ల, వాటి మధ్య సమతుల్యత లోపించడం వల్ల కూడా ఈ పిందె రాలేదనేది మనం గమనించవచ్చు. ఈ దశలో ఖచ్చితంగా అంటే మనము పిందె ఏర్పడిన తర్వాత పూత నుంచి 2-3 నెలలకి ఖచ్చితంగా ఈ హార్మోన్లను మనం పిచికారీ చేసుకోవాలి. ఆక్సిన్ల వంటి హార్మోన్లు, వీటిలో ముఖ్యంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మనకి మార్కెట్లో 2,4-D అనే హార్మోన్ రకరకాలుగా మనకు లభ్యం అవుతూ ఉంటుంది. లాబొరేటరీ గ్రేడ్ అయితే మనకి 100 గ్రాముల డబ్బాల నుంచి 250 గ్రాముల డబ్బాల వరకు దొరుకుతుంది. అలాగే మనకి రైతుకు అందుబాటులో ఉండేదానికి కొన్ని రకాల కంపెనీలు అంటే బాస్టిన్ BOSTIN బాస్టిన్ అనే పేరుతో మనకి 4 గ్రాములు ఉండేటటువంటి చిన్న చిన్న ప్యాకెట్లలో మనకి మార్కెట్లో ఇది అనంతపురము కడప రైతుల పురుగు మందుల షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటుంది. ఈ 2,4-D హార్మోన్ను 4 గ్రాముల ప్యాకెట్లో వాళ్ళు ఇస్తారు కాబట్టి మనము ఈ 4 గ్రాములను మనము మొట్టమొదట ఇవి డైరెక్ట్గా నీటిలో కలపకుండా మనం ముందుగా దాన్ని ఇథైల్ ఆల్కహాల్లో దాన్ని కరిగించుకొని తర్వాత 400 లీటర్ల కంటే 1 గ్రాము 2,4-D మందును 100 లీటర్ల నీటికి మనము కరిగించుకొని మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి 4 గ్రాముల డబ్బాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ మందును 400 లీటర్లలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలన్నమాట. ఈ దశలో ఖచ్చితంగా చేసుకున్నట్లయితే కొద్దిపాటి వరకు మనం పిందెరాలుడు సమస్యను అనేది తగ్గించుకోవచ్చు. ఇవేవి కాకుండా అంటే మనం కరెక్ట్గా నీటిని ఇస్తున్నాము, అలాగే పోషకాలు అందిస్తున్నాము, హార్మోన్ల సమతుల్యతను కరెక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఈ రెండవ దశలో ఖచ్చితంగా హార్మోన్ల లోపం ఉంటుంది కాబట్టి మనం పిచికారీ చేసుకొని ఈ రాలుడిని నివారించుకోవచ్చు. తర్వాత ఫైనల్ గా మనకి మూడవ దశ అంటే మనకి కోతకు 1 నెల ముందు నుంచి 2 నెలల ముందు వరకు కూడా మనకి అంటే తయారైన కాయ మనకి చేతికి రాకుండానే కొన్నిసార్లు ఎక్కువ శాతం వరకు రైతులకి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ దశలో మనము ఖచ్చితంగా మనము గమనించుకోవాల్సిన విషయం ఏమంటే కొన్ని రకాల పురుగులు తెగుళ్లు ఆశించడం వల్ల కూడా ఈ పిందెరాలుడు అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు హార్మోన్ల లోపం కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ దశలో ముఖ్యంగా మనకి ఈ తెగుళ్ల విషయానికి వస్తే కాండం కుళ్ళు తెగులు వల్ల కూడా కాయ రాలుతూ ఉంటుంది. ఈ అంటే వర్షాలు కొంచెం లైట్గా పడుతూ ఉంటాయి కాబట్టి చెదురుమదురు వర్షాలకి కూడా ఈ సమస్య ఎక్కువయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ మనకి కాండము దగ్గర కుళ్ళులాగా ఆశించి కాయ రాలిపోతూ ఉందా అనేది గమనించుకోవాలి. ఈ తెగుళ్ళు కాకుండా పురుగుల విషయానికి వస్తే మనకి పండు ఈగ ఆశించడం వల్ల, అలాగే రసం పీల్చేటటువంటి సీతాకోక చిలుకల వల్ల కూడా ఈ నష్టము
అంటే మనం ఎక్కువ రోజులు చెట్టు మీద కాయను ఎప్పుడైతే నిల్వ ఉంచుతామో ఆ సమయంలో కూడా, అంటే మనకి మార్కెట్ ధర సరిగ్గా లేదు అన్నప్పుడు ఈ బత్తాయి తోట పంటకి ఏమవుతుందంటే, కొన్నిసార్లు మనం చెట్టు మీదనే ఒక 1 నెల నుంచి 2 నెలల వరకు, అంటే కాయ తయారైపోయిన తర్వాత కూడా నిల్వ ఉంచుకునే స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మనము

కొన్నిసార్లు రైతులు ఏం చేస్తారంటే తోటల్లో ఎక్కువ కాలం వరకు చెట్టు మీదనే మార్కెట్ ధర వచ్చే వరకు కూడా నిలబెడుతూ ఉంటారు. ఇటువంటి తోటల్లో ముఖ్యంగా ఈ పండు ఈగ రసం పీల్చేటటువంటి సీతాకోక చిలుకలు ఆశించడం వల్ల కూడా ఈ కాయలు రాలుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా మనకి ఈ దశలో కాయలను గాన కోతకు ముందు గాని కోత తరువాత గాని రాలుతూ ఉంటే మనం ఏం చేయాలి అంటే, మనం దానికి తగిన అంటే పురుగు ఆశించిందా తర్వాత కుళ్ళు తెగులు ఆశించిన దానికి తగిన యాజమాన్య చర్యలు చేపట్టుకోవాలి. కాండము కుళ్ళు తెగులు ఆశించినట్లయితే మనకి మార్కెట్లో అందుబాటులో ఉండేటటువంటి కాపరాక్సిక్లోరైడ్ నుంచి మనకి హెక్సాకోనజోల్ మందు వరకు కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. అలాగే మనకి పండు ఈగ ఆశించి మనకి ఎక్కువ రోజులు కాయలు చెట్ల పైన ఉంచుతున్నాము, మనకి మార్కెట్ ధర రాలేదు అన్నప్పుడు పండు ఈగకు తగినటువంటి యాజమాన్య చర్యలు అంటే మనం బుట్టలు ముందుగా అమర్చుకోవడము, అలాగే రసం పీల్చేటటువంటి సీతాకోక చిలుకలు ఆశించినట్లయితే అక్కడక్కడ పళ్ళలలో మొలాసెస్ తర్వాత కుళ్ళిన పండ్ల ద్రావణాన్ని పెట్టుకుని అందులో మలాథియన్ మందును కలుపుకొని కూడా ఈ బాధను నివారించుకోవచ్చు. ఇవేవి కాకుండా మనకి కొన్నిసార్లు హార్మోన్ల లోపం వల్ల కూడా ఈ సమస్య ఎక్కువయ్యేదానికి అవకాశం ఉంది. ఇది ఎక్కువగా ఆర్థికంగా రైతును నష్టపరుస్తుంది కాబట్టి తప్పకుండా ఈ దశలో హార్మోన్లను కూడా పిచికారీ చేసుకోవాలి. అంటే మనకి ముందుగానే మనము రెండవ దశలో అంటే గోళీకాయ దశలో ఒకసారి ఖచ్చితంగా 2,4-D హార్మోన్ మందును, అలాగే కోతకు 1 నెల రోజుల ముందు ఈ హార్మోన్ల లోపం సంభవించడానికి అవకాశం ఉంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఈ 2,4-D మందునే రెండవసారి కూడా స్ప్రే చేసుకున్నట్లయితే రెండు రకాలుగా మనం లాభం పొందవచ్చు. ఒకటి ఏమంటే రాలకుండా నివారించుకోవచ్చు, ఇంకొకటి ఈ 2,4-D హార్మోన్ మందును పిచికారీ చేసేదానివల్ల ఏమవుతుందంటే కాయలు చెట్ల మీద ఎక్కువ రోజుల వరకు కూడా గ్రీన్ గానే అంటే కలర్ బ్రేక్ స్టేజ్ లేకుండా పచ్చదనంతోనే ఉండేటటువంటి నిల్వ ఉంచుకునే గుణాన్ని కూడా ఈ హార్మోన్లు మనం పిచికారీ చేయడం వల్ల ఆ దశను కూడా కొన్ని రోజుల వరకు అంటే 20 నుంచి 40 రోజుల వరకు కాయ కొంచెం పచ్చదనంగానే ఉండి మనము కోసుకునేదానికి వీలయ్యేటట్లు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కాబట్టి రైతులు ఈ రెండు విషయాలను గుర్తుపెట్టుకొని మనం బత్తాయి సాగు చేసుకుంటున్నాము లేకపోతే నిమ్మను సాగు చేసుకుంటున్నాము అన్నప్పుడు గోళికాయ దశలో ఖచ్చితంగా ఒకసారి, అలాగే కోతకు ముందు 1 నెల రోజుల ముందు ఖచ్చితంగా ఒకసారి పిచికారీ చేసుకున్నట్లు, ముఖ్యంగా బత్తాయిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనకి రైతుకు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేకాయను మనం వేసవి కాలంలో అయితే ముఖ్యంగా ఉండేకాయను మనం రక్షించుకోవచ్చు. అలాగే ఈ సమస్యలు అనేటివి ఎక్కువగా సీజన్ పంటకి అంటే మనకి డిసెంబరు జనవరి మాసంలో పూతకు వచ్చి తర్వాత కాయను కోసుకునేటప్పుడు అంటే ఆగస్టు సెప్టెంబర్ లో కాయ తయారై కోతకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ 2 స్ప్రేలు చేసుకుంటే మనకి 20 నుంచి 30% నష్టాన్ని రైతు తగ్గించుకోవచ్చు అని ఈ పరిశోధన ఫలితం. మేము వీటిపైననే కూడా పరిశోధనలు చేసి ఆల్రెడీ మేము ఉద్యాన పంచాంగం ద్వారా అలాగే ఆర్బీకే ఛానల్ ద్వారా రైతులకు తెలియజేస్తూనే ఉన్నాము. వీటిని ఈ విధంగా అధిగమించుకోవచ్చు. ఇంకొక ముఖ్య గమనిక ఏమిటంటే హార్మోన్లు మనం పిచికారీ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటిని ఎటువంటి పురుగు మందులతో మనం కలిపి వాడకూడదు. ఇలా వాడినట్లయితే మనకి లాభం కంటే కూడా ఎక్కువగా కాయలు రాలిపోవడము ముందుగానే రాలిపో అనే సమస్య ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే అవి పిచికారీ చేసేటప్పుడు వాటిని ఈథైల్ ఆల్కహాల్లో కరిగించుకొని పిచికారీ చేసుకోవాలి. 1 గ్రామ్ మందును 100 లీటర్లకి కాకుండా మనం 2-3 గ్రాములు వేసి చేసుకున్నా కూడా ఈ హార్మోన్ల వల్ల మనకి నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి మనము వీటిని పిచికారీ చేసేటప్పుడు తగినటువంటి జాగ్రత్తలు శాస్త్రవేత్తలు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అలాగే ఉద్యాన శాఖ అధికారుల పర్యవేక్షణలో మనకు తెలియకుంటే వాళ్ళని అడిగి వీటిని కరిగించుకొని పిచికారీ చేసుకోవాలని మేము తెలియజేస్తున్నాము. అలాగే వీటితో పాటు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువ వర్షాలు పడేటప్పుడు అంటే కాయ కోతకగా ముందు కన్నా ఎక్కువ వర్షాలు పడినప్పుడు కొన్నిసార్లు మచ్చ తెగుళ్ళు ఎక్కువగా బ్యాక్టీరియా మచ్చ తెగుళ్ళ వల్ల నష్టం కలుగుతుంది. కాబట్టి ఆ మచ్చలు ఏమైనా కూడా ఆశించి ఉన్నాయా గమనించుకొని ఒకవేళ మచ్చలు ఉన్నట్లయితే కాపరాక్సిక్లో క్లోరైడ్ మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మచ్చ తెగులను అలాగే కాండం కుళ్ళు తెగులను కొంచెం వరకు మనం నివారించుకోవచ్చు. మనకి పిందె రాలడం అనే సమస్య కూడా కొన్నిసార్లు
పోషకాల లోపము, నత్రజని పొటాష్ పోషకాల లోపం వల్ల కూడా మనము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ నీరు ఇవ్వలేని పరిస్థితి

0: పరిస్థితుల్లో, లేకపోతే ఎరువులు వేయలేని పరిస్థితుల్లో, కొన్నిసార్లు వర్షాలు వచ్చి ఎరువులు టైంకి అందించలేని పరిస్థితుల్లో మనము ఇంకొక ఆల్టర్నేట్ గా అంటే నత్రజని పొటాష్ ఉండేటటువంటి నీటిలో కరిగే ఎరువు, ముఖ్యంగా మనం మల్టీకే అని మనకు మార్కెట్ లో లభ్యమవుతూ ఉంటుంది. దీనిని ఒకసారి గోళికాయ దశలో కానీ లేకపోతే కాయ కోతకు ముందు కానీ పోషకాలు సరిగ్గా అందించలేని పరిస్థితుల్లో ఒక్కసారి అంటే 1 లీటర్ కి 10 గ్రాముల ఈ మల్టీకే ఎరువును మనం నీటిలో కరిగించుకొని 1 లీటర్ కి 10 గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పోషకాల లోపాన్ని కూడా సవరించుకొని, అలాగే మనకి కాయ 2 నెలల కోతకు ముందుగానా ఈ పిచికారీ చేసుకున్నట్లయితే ఇంకొక లాభం కూడా ఉంటుంది. అదేమిటంటే కాయ పైన తోలు అనేది మందం లేకుండా నునుపుగా వచ్చి కాయలో జ్యూస్ శాతం పెరిగేదానికి కూడా అవకాశం ఉంది. అలాగని ప్రతిసారి మల్టీకేని స్ప్రే చేసుకున్నట్లయితే అంటే 2 సార్ల కంటే ఎక్కువ పిచికారీ చేయకూడదు, 4-5 సార్లు పిచికారీ చేసినట్లయితే దీనివల్ల కాయలు తొందరగా పక్వానికి వచ్చేసి మనము తొందరగా కాయ కోత కోసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువ సార్లు కాకుండా 2 సార్లు వరకే పరిమితం చేసుకోవాలి ఈ మల్టీకే పిచికారీ చేసేటప్పుడు. ముఖ్యంగా ఇది గమనించుకొని రైతులు ఈ పిందరి కాయలు నివారణ చేపట్టుకొని అలాగే కాయ నాణ్యతను, జ్యూస్ శాతాన్ని, అలాగే తోలు మందాన్ని కూడా తగ్గించుకోవచ్చు. మనకి నీటి ఎద్దడి సమస్య వల్ల కూడా కొన్నిసార్లు తోటల్లో కాయలు పిందెలు రాలిపోవడము, ఒడిదుడుకుల వల్ల నీటి ఇవ్వడంలో అంటే కొన్నిసార్లు ఒక తడి ఇచ్చిన తర్వాత 4 రోజుల వరకు తడి ఇవ్వనటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది, వేసవిలో ముఖ్యంగా వస్తూ ఉంటుంది. దీనివల్ల కూడా మనకి పూతలు, కాయలు పిందెలు ఏర్పడిన తర్వాత కాయ కోతకు ముందు కూడా కాయలు రాలుతూ ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని అంటే మనము ఈ నిమ్మజాతి పంటలకి బత్తాయి కానీ లేకపోతే నిమ్మకాయ కానీ ఎక్కువ నీరు ఇవ్వడము లేకపోతే నీరు తక్కువగా ఇవ్వడం వల్ల కూడా మనము ఈ సమస్యను గమనించవచ్చు అనమాట. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని బాగా కాపు కాసే చెట్టుకు మనకి చీని నిమ్మ పరిశోధన స్థానం తిరుపతి వారు మొదటి దశ నుంచి అంటే నాటిన సంవత్సరం నుంచి ఏ విధంగా నీటిని అందించాలి అనే దాని మీద పరిశోధనలు చేసి కాపు కాసే చెట్టు వరకు ఎటువంటి నీటిని ఇవ్వాలి అనే దాన్ని మనం అధ్యయనం చేశాం. కాబట్టి ముఖ్యంగా 2 దశలలో అంటే సున్నిత దశలు అని కూడా అంటూ ఉంటారు, పిందె ఏర్పడేటటువంటి దశ అంటే పూత వచ్చిన తర్వాత 10 రోజులకు ఖచ్చితంగా నీటి ఎద్దటి లేకుండా చూసుకోవాలి. ఇంకొకటి ఏమంటే వేసవిలో ముఖ్యంగా మే జూన్ మాసాల్లో నీటి ఎద్దటి లేకుండా చూసుకున్నట్లయితే మనకి ఈ రాలుడు సమస్యను, తర్వాత ఈ కాయ కోతకు రాకముందే వాడిలిపోయే సమస్యను కూడా మనం అధిగమించవచ్చు. కాబట్టి ఈ బత్తాయి నిమ్మ రైతులు ఎటువంటి శాస్త్రపరమైన, టెక్నాలజీ పరమైన సమాచారం కోసము మా ఉద్యాన విశ్వవిద్యాలయం తరఫున 2 పరిశోధనా స్థానాల్లో పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకటి నిమ్మ పరిశోధనా స్థానం పెట్లూరు, 2వది చీనీ నిమ్మ పరిశోధనా స్థానం తిరుపతిలో వీటికి సంబంధించిన పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ శాస్త్రవేత్తలతో సంప్రదించి మీకు అవసరమైన సలహాలు లేకపోతే ఈ పిచికారీ చేసేటటువంటి వాటిలో ఏమైనా డౌట్లు ఉంటే వాటిని నివృత్తి చేసుకుని సకాలంలో మంచి యాజమాన్య చర్యలు అలాగే సస్యరక్షణ చర్యలు చేపట్టి మనము ఈ సాగులో ఉండేటటువంటి సమస్యలను నిర్ధారించుకొని ముందుకు సాగాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను.
1: ఇంతవరకు గ్రామలక్ష్మి శీర్షికన నిమ్మ బత్తాయి తోటల్లో పూత పిందె రాలడం, దానికి కారణాలు, నివారణ చర్యల గురించి డాక్టర్ ఎల్ ముకుందలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెమీవారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మరికొంచెం సేపట్లో దార్శనిక ప్రపంచం గురించి తెలుసుకుందాం ఇవాళ అంశం. అయితే ముందుగా ఒక ప్రకటన.

0: రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. ఇప్పుడు విందాం దార్శనిక్ భారత్. ఈనాటి దార్శనిక్ భారత్ కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాలు భవిష్యత్తు భారత ఆహార వ్యవస్థకు కొత్త పునాది అనే అంశం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఒకప్పుడు భారతీయుల ఆహారంలో చిరుధాన్యాలకు ప్రత్యేక స్థానం ఉండేది. సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు, అరికెలు ఇలాంటి పంటలు మన వ్యవసాయానికి, మన ఆహార సంస్కృతికి చాలా కాలంగా పరిచయమే. కానీ కాలక్రమంలో వరి, గోధుమలపై ఆహార విధానాలు ఎక్కువగా కేంద్రీకృతం కావడంతో చిరుధాన్యాల సాగు, వినియోగం కొంత వెనుకబడిందని చెప్పచ్చు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, నీటి వనరులపై పెరుగుతున్న ఒత్తిడి, పోషకాహార అవసరాలు, రైతుల ఆదాయం ఇలాంటి అంశాలు మరోసారి చిరుధాన్యాల ప్రాధాన్యతను ముందుకు తెచ్చాయి. ఈ నేపథ్యంలో శ్రీ అన్నాగా చిరుధాన్యాలను ప్రోత్సహించడం కేవలం ఒక వ్యవసాయ కార్యక్రమం కాదు, భవిష్యత్తు భారత ఆహార వ్యవస్థను మరింత వైవిధ్యమైనదిగా, పోషకాహార ఆధారితంగా, వాతావరణ అనుకూలంగా మార్చే ప్రయత్నంగా చూడొచ్చు. 2023ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. భారతదేశం చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా ఈ నిర్ణయం జరిగింది. దేశీయంగా కూడా చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులు, విలువ ఆధారిత ఉత్పత్తులు, పరిశోధన వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. చిరుధాన్యాల ప్రాధాన్యంలో మొదటి అంశం ఏంటంటే వ్యవసాయం. వాతావరణ మార్పులు, అనిశ్చిత వర్షపాతం, నీటి కొరత ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ వనరులతో సాగు చేయగల పంటలు రైతులకు ప్రత్యామ్నాయాలను అందించగలవు. ఐకార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ప్రకారం చిరుధాన్యాలు తక్కువగా, తక్కువ నీరు, తక్కువ ఎరువులతో సాగు చేయగల వాతావరణ అనుకూల పంటలు. మారుతున్న పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా వీటి సాగును ప్రోత్సహించడంపై సంస్థ ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. 2024-25లో భారతదేశంలో చిరుధాన్యాల మొత్తం ఉత్పత్తి 180.15 లక్షల టన్నులకు చేరింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 4.43 లక్షల టన్నుల పెరుగుదల. ప్రపంచ చిరుధాన్యాల ఉత్పత్తిలో భారత్ 38.4% వాటాతో అగ్రస్థానంలో ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంటే చిరుధాన్యాలు కేవలం సాంప్రదాయ పంటలను తిరిగి ప్రోత్సహించడం కాదు, వాతావరణ మార్పులకు అనుగుణంగా భవిష్యత్తు వ్యవసాయాన్ని వైవిధ్యపరిచే ప్రయత్నం కూడా. ఈ చిరుధాన్యాల ప్రాధాన్యం వ్యవసాయ క్షేత్రంతో ముగియదండి, అది మన భోజన పళ్లెం వరకు వస్తుంది. ఐకార్, ఐఐఎంఆర్ ఈ గణాంకాల ప్రకారం 100 గ్రాముల రాగితో రాగిలో సుమారు 344 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. సజ్జల్లో అయితే 16.9 మిల్లీగ్రాముల ఇనుము, ఊదలు. అలాగే ఊదల్లో అయితే ఈ ఊదల్నే ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు. ఇందులో 8 గ్రాముల ఫైబర్. ఊదలు కాకుండా బార్నార్డ్ మిల్లెట్లో 10.1 గ్రాముల ఫైబర్ ఉన్నట్లు కూడా మనకు ఆధారాలున్నాయన్నమాట. ఇంకా మనం చూసుకుంటూ పోతే ఈ లెక్కల్లోనే వివిధ చిరుధాన్యాల్లో ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు, ఇనుము, కాల్షియం వంటి పోషకాలు వేర్వేరు స్థాయిల్లో ఉంటాయి. అందువల్ల భవిష్యత్తులో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించడంలో అనేది చిరుధాన్యాలకు ఒక స్థానం ఉంటుంది. అయితే ఏ ఒక్క ఆహార పదార్థాన్ని అన్ని పోషక అవసరాలకు ఏకైక మార్గంగా చూడకుండా వైవిధ్యమైన సమతుల ఆహారంలో భాగంగా చిరుధాన్యాలను చేర్చడం ముఖ్యమనే దృక్పథం అవసరం. ఇప్పటికే చిరుధాన్యాలతో బిస్కెట్లు, పాస్తా, నూడిల్స్, అలాగే రెడీ టు ఈట్ ఆహారాలు, స్నాక్స్, పిండి పదార్థాలు, పానీయాలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నారు. చిరుధాన్యాల ఆధారిత ఆహార పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం PMKSY అలాగే PMFME ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వంటి పథకాల ద్వారా మద్దతు ఇస్తోంది. ప్రత్యేకంగా మిల్లెట్ ఆధారిత ఉత్పత్తుల కోసం PLI పథకంలో 800 కోట్ల కేటాయింపు ఉందని తెలియజేశారు. ఇది భవిష్యత్తులో ఒక ముఖ్యమైన మార్పుకు దారితీస్తుంది. రైతులు కేవలం ముడిధాన్యాన్ని విక్రయించే స్థితిలో కాకుండా విలువ ఆధారిత ఆహార ఉత్పత్తుల పెరుగుతున్న మార్కెట్తో అనుసంధానమయ్యే అవకాశం ఉంటుంది. వ్యవసాయం, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాడింగ్ అలాగే ఈ బ్రాడింగ్తో పాటు రీటైల్, ఎగుమతులు అనే మొత్తం విలువ గొలుసు అభివృద్ధి చెంది చెందితేనే గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆర్థిక అవకాశాలు ఏర్పడవచ్చు. భారతదేశం వంటి భారీ జనాభా ఉన్న భారతదేశానికి ఆహార భద్రత అంటే కేవలం తగినంత ధాన్యం ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు. ఇండే పోషకాహారం, వ్యవసాయ వైవిధ్యం, నీటి భద్రత, వాతావరణ స్థిరత్వం కూడా అందులో భాగమే అవుతుంది. అందుకే ప్రభుత్వం చిరుధాన్యాల సేకరణను కూడా పెంచుతోంది. 2025-26 ఖరీఫ్ మార్కెట్ సీజన్లో కేంద్రం 19.19 లక్షల మెట్రిక్ టన్నుల చిరుధాన్యాల సేకరణ అంచనాను నిర్ణయించింది. ఇందులో పంటల వైవిధ్యీకరణతో పాటు ఆహారంలో పోషక విలువ పెంచడానికి చిరుధాన్యాల సేకరణపై రాష్ట్రాలు దృష్టి పెట్టాలని కూడా సూచించింది. భారతదేశం చిరుధాన్యాలను దేశీయ ఆహారంలో తిరిగి స్థాపించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. 2024-25 భారత్ 89,164.96 టన్నుల చిరుధాన్యాలను సుమారు 37 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువతో ఎగుమతి చేసింది. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన, స్థిరమైన, వాతావరణ అనుకూల ఆహారాలకు డిమాండ్ పెరిగితే భారతీయ చిరుధాన్యాలకు మరిన్ని మార్కెట్ అవకాశాలు ఏర్పడవచ్చు. ఇందుకోసం కేవలం ధాన్యం ఎగుమతే కాకుండా నాణ్యత, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్ ఇంకా పరిశోధన, ఆహార భద్రత ప్రమాణాలు కూడా కేవలం దీంట్లో కీలకమని చెప్పాలి. ఒకప్పుడు పేదవారి ఆహారంగా పరిగణించబడిన చిరుధాన్యాలు ఇప్పుడు పోషకాహారం, రైతు సాధికారత, వాతావరణ అనుకూల వ్యవసాయం, ఆహార భద్రత, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ వంటి అనేక అంశాలను కలిపే పంటలుగా తిరిగి ముందుకొస్తున్నాయి. రేపటి భారత ఆహార పరిశ్రమ కేవలం ఎక్కువ ఆహారం ఉత్పత్తి చేయడం పైనే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారము, రైతుకు లాభదాయక పంటలు ఇవ్వడానికి, నీటిని ఆదాయం చేసి వ్యవసాయం అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. దార్శనిక భారత్ విన్నారు కదా.

0: ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అలాగే వీక్లీ రౌండప్, కరెంట్ అఫైర్స్ మొదటి భాగం ప్రసారమవుతుంది. ఆ తర్వాత జాతీయ తపాల దినోత్సవం గురించి కొన్ని వివరాలు. ముందుగా వాణిజ్య ప్రకటన విందాం.
1: నీటి
2: ఈఎంఐ అద్దె ఎలా మేనేజ్ చేయను?
1: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
3: ఏంటి?
1: నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చెయ్యి, కమిషన్ దొరుకుతుంది.
2: ఇంత సులువా?
1: ఏం సులువు అండి, ఇతను మనీ మ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్లవలసి రావచ్చు.
2: వద్దు బాబు వద్దు.
1: మీ బ్యాంకు ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి, ఆర్బీఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఇప్పుడు ఉద్యోగ సమాచారం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.

ఉద్యోగ సమాచారం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. ఇందులో టికెట్ క్లర్క్, అకౌంట్స్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఉద్యోగాల సంఖ్య 1688. ఈ ఉద్యోగాలకి అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు అవ్వాలి. కొన్ని ఉద్యోగాలకు ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ నైపుణ్యం బాగా కలిగి ఉండాలి. ఈ ఉద్యోగానికి వయోపరిమితి 2027 జనవరి 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి. దరఖాస్తు విధానం, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ అక్టోబర్ 15 ప్రారంభమవుతుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 13. పూర్తి వివరాలకు ఇప్పుడు చెప్పే వెబ్సైట్ని సంప్రదించండి. www.rrbapply.gov.in. మళ్ళీ చెప్తాను, www.rrbapply.gov.in. ఈ వెబ్సైట్ని సంప్రదించి పూర్తి వివరాలు పొందవచ్చు. ఉద్యోగ సమాచారం విన్నారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: ఇది ప్రతి భారతీయ పౌరుడి ఫిర్యాదులపై సత్వర చర్యకు హామీ ఇచ్చే పోర్టల్. సిపి గ్రామ్స్ ప్రతి పౌరునికి శక్తినిచ్చే విశ్వసనీయ వ్యవస్థ.
3: ఇది సుపరిపాలన యొక్క ప్రతి స్థాయి అధికారుల జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది. సెన్సిటివ్, ఎఫెక్టివ్, అకౌంటబుల్. ఈ రోజే సిపి గ్రామ్స్ కి లాగిన్ అవ్వండి.
4: కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్నాం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
5: శ్రోతలకు నమస్కారం. వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం October 2 to 9 వరకు జరిగినటువంటి దేశ విదేశ ముఖ్యమైన విశేషాలు ఏమిటో చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించిన వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో 2026 ఖరీఫ్ సీజన్ కి సంబంధించి 21 జిల్లాల్లోని 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 283 మండలాలు తీవ్ర కరువు, 105 మండలాలు మధ్యస్థ కరువు ప్రభావంలో ఉన్నట్టు నివేదిక పేర్కొనింది. ఇక జూన్-ఆగస్టు 2026 మధ్య వర్షపాతం లోటు 53.4% నమోదైంది. ఇక జాతీయ అంశాలను గనక పరిశీలిస్తే 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం October 8 న్యూఢిల్లీలో జరిగింది. October 9 వెలువడిన నివేదికల ప్రకారం పన్ను విధానంలో ప్రక్రియలను సరళీకరించడం, రీఫండ్లను వేగవంతం చేయటం, వ్యాపారాల మీద అనుసరణ భారాన్ని తగ్గించడం ఇలాంటి సంస్కరణలను కౌన్సిల్ ఆమోదించింది. పన్ను నేరాలకు సంబంధించి అరెస్టు అధికారాల తొలగింపు, ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్లకు పెంచడం ప్రధాన ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఈ కౌన్సిల్ చైర్పర్సన్ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు. October 8 భారత వైమానిక దళ దినోత్సవంగా జరుపుకున్నాం. ఎందుకంటే ఆ రోజు భారత వైమానిక దళం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1932 October 8 స్థాపించడం జరిగింది. కాబట్టి పరీక్షలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏమిటంటే వైమానిక రక్షణ, సైనిక ఆధునీకరణ, అలాగే స్వదేశీ రక్షణ సాంకేతికత. ఇక ఇప్పుడు మనం జాతీయ గృహ ప్రయాణ సర్వే NHTS జాతీయ గణాంక కార్యాలయం దేశవ్యాప్తంగా కుటుంబాల ప్రయాణాల మీద మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి సర్వే వివరాలను విడుదల చేసినట్టు October 9 ఒక నివేదిక తెలిపింది. NSO గణాంకాలు ఇంకా కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ MO మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పరిధిలో పనిచేస్తుందన్నమాట. ఇక ఇప్పుడు మనం అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ కనుక పరిశీలిస్తే అమెరికా ఇరాన్ దేశాల మధ్య చర్చలు, చమురు ధరలు ప్రధానంగా అంశాలుగా నిలిచాయి. October 8-9 వార్తల్లో అమెరికా ఇరాన్ చర్చలు, హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా మీద ఆందోళనలు ప్రధాన అంశాలుగా నిలిచాయి. October 9 అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో చమురు

సరఫరా అంతరాయాల మీద భయాలు కొంత తగ్గి అంతర్జాతీయ చమురు ధరలు దిగివచ్చాయి. ఇక భారతదేశం షాంఘై సహకార సంస్థ SCO వివరాలు చూద్దాం. భారత సీనియర్ దౌత్యవేత్త అలోక్ అమితాబ్ డిమ్రీ సెప్టెంబర్ 28-30 తేదీల్లో ఇస్లామాబాద్లో జరిగినటువంటి SCO జాతీయ సమన్వయకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ పరిణామం అక్టోబర్ 2 వార్తల్లో ప్రాధాన్యం పొందింది. SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇక మరిన్ని వివరాలు గనక పరిశీలిస్తే ఆర్థిక బ్యాంకింగ్ రంగాన్ని మనం పరిశీలిద్దాం. RBI రెపో రేటు పెంపు అంటే 5.50% ఇంకా క్యాలిబరేటెడ్ టైటనింగ్ అనే విషయం మనం పరిశీలిద్దాం. వాస్తవానికి MPC రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. ఈ వైఖరిని న్యూట్రల్ నుంచి క్యాలిబరేటెడ్ టైటనింగ్ కి మార్చారన్నమాట. దీని విశ్లేషణ కనుక మనం పరిశీలిస్తే వైఖరి మార్పు అంటే ఒక్క పెంపు కంటే పెద్ద సంకేతం. తదుపరి అడుగు పెంపు వైపే ఉండే అవకాశం ఎక్కువని మార్కెట్లకు చెప్తుంది. RBI కారణాలను దీని ప్రభావం వల్ల రెపో అనుసంధానిత అంటే ELB EBLR రుణాల వడ్డీ త్వరగా పెరుగుతుంది, డిపాజిట్ రేట్లు బాండ్ ఈళ్లు వెనకే వస్తాయి, రుణగ్రహీతలు గృహ నిర్మాణ రంగం ముందుగా ప్రభావితమవుతాయన్నమాట. ఇక ప్రపంచ బ్యాంక్ అంచనా చూస్తే 7.1%, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నివేదిక కూడా మనం పరిశీలించవచ్చు. వాస్తవానికి ప్రపంచ బ్యాంక్ 2027 ఆర్థిక సంవత్సరానికి అంచనాను 6.6% నుంచి 7.1% పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక వృద్ధి 7.8%. అలాగే భారత్‌ను AIలో టాప్10 వర్ధమాన మార్కెట్లలో చేర్చింది. దీని విశ్లేషిస్తే ఈ పెంపు ఎక్కువగా గతంలోని గణాంకాల మీద ఆధారపడింది. ఎందుకంటే బలమైన Q1 పూర్తి సంవత్సర అంచనాను యాంత్రికంగా పెంచుతుంది. RBI కఠినత బేస్ ఎఫెక్ట్ల వల్ల తర్వాతి త్రైమాసికాల్లో వృద్ధి మందగించడం ప్రమాదం. AI ర్యాంకింగ్ సాంకేతిక శ్రామిక శక్తి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా వచ్చింది, కానీ అది సంసిద్ధతను కొలుస్తుంది, ఉత్పాదకత లాభాలను కాదు. ఇక రక్షణ మరియు భద్రత అనే అంశాన్ని మనం పరిశీలిద్దాం. ఫ్లీట్ సపోర్ట్ షిప్ సూర్య HAL 2000 ఇంజిన్, ఈ రెండు ఒకే రోజు ప్రకటించారు. సపోర్ట్ షిప్లు సముద్రంలోనే ఇంధనం సరఫరాలు అందిస్తాయి. దీనివల్ల నౌకాదళం ఎక్కువ కాలం ఎక్కువ దూరం పనిచేయగలదు. HAL మైలురాయి అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఒక మైలురాయి ఏమిటంటే స్వదేశీకరణ అంటే ఆత్మనిర్భర్ అంశానికి సరిపోతుంది. సారెక్స్ SAREX 2026, ఇది 12వ జాతీయ సముద్ర శోధన మరియు రక్షణ విన్యాసం. ప్రధాన ప్రదర్శన పారాదీప్ ప్రాంతంలో భారత శోధన రక్షణ ప్రాంతాన్ని కోస్ట్ గార్డ్ సమన్వయం చేస్తుంది, కాబట్టి ఇది వివిధ సంస్థల మధ్య సన్నద్ధతకు సంబంధించింది. అలాగే 2026 AIME 2వ ఆసియాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ ఫిలిప్పైన్స్ లో జరిగింది. ఇది యాక్ట్ ఈస్ట్ ఇండో పసిఫిక్ విధానాలకి మద్దతు. ఇక అంతర్జాతీయ సంబంధాల గురించి మనం పరిశీలిస్తే అదనపు ఉత్పత్తి సామర్థ్యం మీద ప్రకటన జరిగింది. అదనపు ఉత్పత్తి సామర్థ్యం మీద భారత్, అమెరికా ఇంకా మరో 13 ఆర్థిక వ్యవస్థలతో కలిసి ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసింది. ఇక నోబెల్ 2026 బహుమతుల గురించి మనం పరిశీలిస్తే వైద్య శాస్త్రంలో కార్ల్ డైసరోత్, పీటర్ హెగ్మన్, జార్జ్ నాగెల్ గెలుచుకున్నారు. కాంతిని ఉపయోగించి మెదడు పనితీరును అర్థం చేసుకునే సాధనం గురించి చెప్పారు. ఇదే ఆప్టోజెనెటిక్స్. కాంతి సున్నిత ప్రోటీన్ల ద్వారా నిర్దిష్ట నాడీ కణాలను ఆన్ లేదా ఆఫ్ చేయడం అనేది వీరు కనుగొన్నటువంటి సూత్రం అన్నమాట. ఇక భౌతిక శాస్త్రంలో అరుదైన న్యూట్రినోల సమూహంపై చేసిన కృషికి బహుమతి తగ్గింది. ఇక పర్యావరణం మరియు పాలన గనక పరిశీలిస్తే స్నో లెపర్డ్ సఫారీ వైల్డ్ లైఫ్ వీక్ సందర్భంగా అక్టోబర్ 7 లద్దాఖ్ భారత్‌లో మొదటి ఎత్తైన ప్రాంత స్నో లెపర్డ్ సఫారీని ప్రారంభించింది. ఇది స్థానికులకు జీవనోపాధి కల్పించే పర్యాటక నమూనా. అయితే సున్నితమైన జాతి మీద
పర్యాటక ఒత్తిడిని సందర్శకుల పరిమితులు, సమాజ నిర్వహణతో మనం నియంత్రించాలన్నమాట. మరి అవండి, ఈ వారం కరెంట్ అఫైర్స్ వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ లోని మొదటి భాగానికి సంబంధించినటువంటి వివరాలు.

0: ఇంతవరకు వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం విన్నారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఈ కార్యక్రమం రెండవ భాగం రేపు సాయంత్రం 5:30 యువవాణి కార్యక్రమంలో వినవచ్చు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు. మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి, మీకు నచ్చిన పాటను కోరుకోండి. మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి. మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ. ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు, సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి FM 103.2 107.5 MHz పై చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం

0: చరిత్రలో మొదటిసారి మనిషి తొలిసారి అగ్నిని కనుగొన్న క్షణం నుంచి ఆకాశాన్ని జయించి రాకెట్ ప్రయోగించిన క్షణం వరకు,
1: చీకటిని వెలుగుగా మార్చిన విద్యుత్ దీపం నుంచి ప్రపంచాన్ని మన చేతిలోకి తెచ్చిన స్మార్ట్ ఫోన్ వరకు,
0: ప్రతి ఆవిష్కరణ వెనుక ఒక ప్రశ్న,
1: ప్రతి ప్రశ్న వెనుక ఒక ఆలోచన,
0: ప్రతి ఆలోచన వెనుక ఒక మనిషి.
1: ఎడిసన్ నుంచి రైట్ సోదరుల వరకు,
0: సివి రామన్ నుంచి ఐన్స్టీన్ వరకు,
1: ఇలా ప్రపంచాన్ని మార్చిన ఆవిష్కరణలు,
0: ఆ ఆవిష్కరణల వెనుక నిలిచిన మహనీయుల జీవిత విశేషాలు మీకు అందించే కార్యక్రమం
1: చరిత్రలో మొదటిసారి.
0: శాస్త్రం, సాంకేతికత, వైద్యం, అంతరిక్షం, రవాణా,
1: ప్రతి రంగంలో మానవ ప్రగతికి బాటలు వేసిన వారి అద్భుత ప్రయాణాన్ని
0: తప్పక వినండి. ప్రతి మంగళవారం ఉదయం 8:35 ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై
1: చరిత్రలో మొదటిసారి.

కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్నాం. జాతీయ తపాలా గురించి కొన్ని విశేషాలు. ఇండియన్ పోస్ట్ అనేది భారతదేశంలో కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అత్యంత పురాతన ప్రభుత్వ తపాలా వ్యవస్థ. ఇది తపాలా శాఖ యొక్క వ్యాపార నామం. ఇది ఉత్తరాల పంపిణీ, గ్రామీణ తపాలా జీవిత బీమా, ఇంకా తపాలా జీవిత బీమా సౌకర్యాలు, డిపాజిట్లు,

స్వీకరణ, మరిన్ని సేవలను అందిస్తుంది. వారి సేవలను గౌరవించడానికి ప్రపంచ తపాలా దినోత్సవానికి కొనసాగింపుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖున జాతీయ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇది కాకుండా ఐఏఎస్ ప్రిలిమ్స్ దృక్కోణం నుంచి జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఇతర దినోత్సవాల తేదీలు కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ప్రతిరోజు ఆయా సందర్భాల ఆయా కార్యక్రమాలు మనం వింటున్నాం. అయితే భారత తపాలా శాఖ పోషించిన పాత్రను ప్రశంసనీయం ఎంత గొప్పదో మనం తెలుసుకోవడానికి ఈ రోజును మనము అనేక దగ్గరల అనేక సందర్భాల్లో జాతీయ తపాలా సేవ గురించి తెలుసుకుంటున్నాం. ఇది విభిన్న భౌగోళిక ప్రాంతాలు, సంస్కృతులు, ఇంకా సాంప్రదాయాలలో సేవలను అందిస్తుంది. మహాత్మాగాంధీ గారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతనాల పంపిణీ, పింఛను సౌకర్యాలు వంటి సేవలను కూడా పౌరులకు అందించడం ద్వారా భారత ప్రభుత్వానికి ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. ఇక శ్రీరామ్ బికాజీ వెలంకర్ 1972 ఆగస్టు 15 పోస్టల్ ఇండెక్స్ నంబర్, దీన్నే పిన్ కోడ్ను అంటారు, ఈ పిన్ కోడ్ని ప్రవేశపెట్టాలని మనం తెలుసుకోవాలి. ఈ పిన్ కోడ్లని మొదటి అంకె ఆ ప్రాంతానికి, రెండవ అంకెమో ఉప ప్రాంతానికి సూచిస్తుంది. అంతేకాకుండా చివరి 3 అంకెలు సంబంధిత చిరునామాలోని పోస్ట్ ఆఫీస్ను సూచిస్తాయన్నమాట. కాబట్టి ఈ దినోత్సవాన్ని జాతీయ తపాలా ఉద్యోగులు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది కేవలం వారి కోసమే కాదు, మనకు ఎంతో ముఖ్యం. జాతీయ తపాలా లేకపోతే గనక ఎక్కడి నుంచి ఎక్కడికి సమాచారం వెళ్ళదు. కాబట్టి తపాలా ఉద్యోగులు ఈ ఉత్తరాలను సకాలంలో రవాణా చేయడం, ఎలాంటి అవాంతరాలు లేకుండా సమాచార మార్పిడిని నిర్ధారించడానికి వారు ఎంతో శ్రద్ధగా పనిచేసేవారు. కాబట్టి ఆ దినాన్ని మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. జాతీయ తపాలా కార్మికులు ఈ దినోత్సవాన్ని ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు, ఎందుకంటే వారు అందించే సేవలు ఎంతో మందికి మారుమూల ప్రాంతాల్లో ఎన్నో అవసరాల్లో ఉన్న వ్యక్తులకి అప్పటికప్పుడు వర్తమానం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడానికి కారణం, మూల కారణం జాతీయ తపాలా కార్మికులే అని చెప్పాలి. కాబట్టి వారికి మనం వందనం చేయాలి కూడా. అంతేకాకుండా క్షోభ పరిస్థితుల్లో ఎక్కడో మరి ఏ విషయము తెలియని వాళ్ళకు కూడా వర్షం కాదు, ఎండ కాదు, చలి కాదు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ తపాలా వారు వారికి అందజేస్తూ ఉంటారు ఈ ఇన్ఫర్మేషన్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి. అందుకే ఇండియా పోస్టుకు సంబంధించిన తాజా వార్తలు తెలుసుకుంటే కనుక హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం ఉత్తరప్రదేశ్లోని మహిళా స్వయం సహాయక బృందాలకు మద్దతుగా వారి ఉత్పత్తులను దేశవ్యాప్తంగా పంపిణీ చేయడానికి ఇండియా పోస్ట్, రైల్వేలు ఎంతో సహకరిస్తున్నాయి కూడా. సో ఈరోజు జాతీయ తపాలా దినోత్సవం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి జాతీయ తపాలా దినోత్సవం గురించి మనము తెలుసుకున్నాం. అంతేకాకుండా ఈ దినాన జాతీయ తపాలా అన్నది మర్చిపోయే రోజులు వచ్చేసాయి. ఎందుకంటే ఒకప్పుడు పోస్ట్ లేకపోతే అసలు టైం గడిచేది కాదు, బయట నిలబడి ఎప్పుడు పోస్ట్ కోసం ఎదురుచూస్తున్న దినాలన్నమాట. ఇంటి ముందుకు వచ్చి పోస్ట్ మ్యాన్ పోస్ట్ను అరిచినప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎంతో ఆశతో ఇన్ఫర్మేషన్ కోసం, సమాచారం ఎక్కడి నుంచి ఏమొచ్చిందో అని తెలుసుకునే రోజులు పోయినాయి. ఇప్పుడంతా చేతిలోకి, అరచేతిలోకి సమాచారం అంతా వచ్చేసింది. అయినా కూడా ఈ జాతీయ తపాలా దినోత్సవాన్ని ఎందుకు ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే తపాలాకున్న ప్రత్యేకత తపాలాదే. ఎవ్వరు ఎక్కడా ఏ ఆధునిక సాంకేతిక ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఒడిదుడుకులు జరిగినా కూడా ఈ పోస్ట్ మాత్రం ఎప్పటికప్పటికీ తాజా వార్తలను మనకు అందిస్తూనే ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూనే ఉంటుంది. అదనమాట జాతీయ తపాలా వ్యవస్థ యొక్క ఘనత. ఓకే, ఇంతవరకు మనం జాతీయ తపాలా దినోత్సవం గురించి తెలుసుకున్నాం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం. ఇక 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది. 7:45 సినీ భక్తి గీతాలు, 8:00 దార్శనిక భారత్, జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఈ విషయం గురించి డాక్టర్ ఏ హర్షవర్ధన్, చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్, వీరితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఉన్నటువంటి జీఎస్టీ సంస్కరణ ప్రభావం అన్న అంశం నుంచి పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే, ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో. 8:15 చిత్రకుసుమాలు, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 8:40 తిరిగి చిత్రకుసుమాలు ఉంటాయి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి, 9:30 ఏకచిత్ర గానం శీర్షికన తల్లిదండ్రులు సినిమా నుంచి పాటలు ఉంటాయి, 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రసారం.

ఇక రేపటి ప్రసారాలు తెలుసుకుందాం. రేపు ఉదయం 5:53 రేపటి మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి, 6:10 భక్తిరంజన భక్తి గీతాలు, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యానం పాస్టర్ జేఎస్పి రాజు, 6:35 పొలం కబుర్లు. ప్రాంతీయ వార్తలు 6:45 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి, 6:55 7:15 ప్రభాత రేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత మనసులోని మనసు ధారావాహిక నవలా పఠనం 24వ భాగాన్ని వినవచ్చు. 7:45 ఉదయరాగం సినిమా పాటలు, 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే, 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో రొబ్బిచెర్ల బొమ్మైగారిపల్లి జిల్లా పరిషత్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం, 9:00 చిత్రకుసుమాలు, 10:00 వార్తావాహిని.

0: విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:05 వివిధ భారతి కార్యక్రమాలు 10:15 ప్రారంభమవుతాయి. 12:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి వినవచ్చు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి యథావిధిగా కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు. రేపు 3:00 నాటికి ఉంటుంది. 4:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో లలిత భక్తి గీతాలుంటాయి. ఆ తర్వాత వికసిత భారతం వినవచ్చు. దార్శనిక భారత్ కార్యక్రమం ఉంటుంది రేపు. ఇందులో వ్యవసాయం అభివృద్దిలో వేప పూత మరియు ప్రాధాన్యత గురించిన విశేషాలు వినవచ్చు. ఇక రేపు సాయంత్రం 5:30 యువవాణిలో వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6:30 తరిగొండ గీతారవళి. ఇక 7:15 పల్లెసీమల కార్యక్రమం. 7:45 క్రైస్తవ భక్తి గీతాలు. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:30 ఆపాత మధురాలు. 10:00 రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి రిలే. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:05. ఇక ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం.
1: This is Akashwani. The news read by Nishit Kumar. The BJP today said that its victory in the recent by-polls has proved that democracy has crushed the attempts of those who want to spread anarchy in the country. Addressing a press conference in New Delhi today, BJP MP Ravi Shankar Prasad said the BJP is not against peaceful protests, but the opposition parties are resorting to street protests to compensate for their electoral losses. He also accused the opposition parties of creating hardships to the people of Delhi for the past 3 to 4 days through their protests. The BJP MP further said that the country will be run by democracy and through accountability by those elected to the parliament. He also accused the leader of the opposition in the Lok Sabha, Rahul Gandhi, of tarnishing the image of constitutional institutions.
2: The BJP would like to particularly highlight the stellar performance of the party in Bengal, in Assam, in Pondicherry. NDA has happened when the whole movement for anarchy is going on in Delhi and various parts of the country. Hum protest ke khilaf nahi karte, swabhavik hai loktantra mein hona bhi chahiye. Lekin aapne apni haar ke karan sadak ke protest ko weaponize kar liya hai.
1: The Delhi police has made extensive security arrangements in the New Delhi area to ensure public safety in view of the call of protest at Jantar Mantar by the CJP today. Police personnel are deployed at multiple checkpoints in New Delhi district. Talking to the media, Deputy Commissioner of Delhi Police Kumar Abhishek said that extensive arrangements have been made to ensure public order is not disrupted in the area. He said that preventive checks have been implemented in the New Delhi area. The DCP also informed that some individuals have been detained who were planning to participate in today's protest. Deputy Commissioner of Delhi Traffic Police Vikash Kumar said that they are facilitating commuters to take alternate routes as traffic is regulated in the New Delhi area. The government is likely to announce a policy on stockpiling of critical minerals within a month, a move which is expected to ensure the supply of these resources to strategic sectors like defense, aerospace and energy, according to Secretary of Mines Keshav Chandra. He said the government is also working on 4 dedicated critical minerals processing parks across Gujarat, Maharashtra, Andhra Pradesh and Odisha to fast-track value addition for key battery materials. Critical minerals such as copper, lithium, nickel, cobalt and rare earth elements are essential raw materials required to fuel the growth of clean energy technologies and their expanding uses across wind turbines, electricity networks, electric vehicles and battery manufacturing. The National Investigation Agency, NIA, has registered a case to investigate last month's mid-air cockpit attack on Captain Smit Machar aboard a Fly Dubai flight. The case has been registered under the relevant provisions of the Anti-Hijacking Act 2016 and the Unlawful Activities Prevention Act 1967. Captain Machar, who hails from Gujarat, was stabbed and seriously injured by his co-pilot in the cockpit of Fly Dubai flight while travelling from Dubai to Tel Aviv on the 30th of last month. The flight was carrying 174 passengers, including 27 children. Several leaders across the world praised the bravery of Captain Machar, who saved the lives of passengers despite being injured. A Delhi court today convicted former AAP councillor Tahir Hussain for abetment to rioting in a case related to the 2020

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను రాష్ట మంత్రివర్గం ఈరోజు ఖరారు చేసింది. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్టానికి జలభద్రత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో విద్యార్థులే కీలకమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రిమండలి సమావేశంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట సచివాలయంలో జరిగిన సమావేశంలో రాజీవ్ రంజన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను మంత్రిమండలి ఖరారు చేసింది. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్పర్సన్, మున్సిపల్ వార్డు మెంబర్, మున్సిపల్ చైర్పర్సన్, మేయర్తో సహా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు ఖరారు చేసింది. మంత్రివర్గ సమాపేశం ముగిసిన తర్వాత కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్లు పాత్రికేయులకు వెల్లడించారు. ఒక్క జెడ్పీ చైర్పర్సన్ మినహా మిగిలిన అన్ని పదవులకు బీసీలకు 24% మించి రిజర్వేషన్లు వర్తింపచేసేలా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సు చేసిందని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ నిబంధనలను పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మేలు చేసేలా రిజర్వేషన్లు అమలు చేస్తామని మంత్రులు ప్రకటించారు. పంచాయతీ వార్డు మెంబర్లలో బీసీలకు 26.73% రిజర్వేషన్లు, సర్పంచ్లలో 27.95%, ఎంపీటీసీలకు 25.55%, ఎంపీపీల్లో 24.6%, జెడ్పీటీసీలకు 24.6%, జెడ్పీ చైర్పర్సన్లకు 23.08%, అర్బన్ వార్డు మెంబర్లకు 32.78% మేర బీసీలకు రిజర్వేషన్లిచ్చేలా నిర్ణయించారు. మున్సిపల్ చైర్పర్సన్లలో 32.03%, మేయర్లలో 35.02% మేర రిజర్వేషన్లు ఖరారు చేశామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరిస్తూ,
2: ఈ డెడికేటెడ్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం 28.18% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం. దీనికి అదనంగా 34% అన్నాం, దానికి పైగా రిజర్వేషన్ కల్పించడానికి పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం చట్టబద్దంగా ఉంది. 6% పైగా పార్టీల పరంగా కల్పిస్తున్నాం.
1: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట మంత్రివర్గం సమావేశం ముగిసిన తర్వాత సహచర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. నవంబర్ 15 నాటికి ఎన్నికలు పూర్తి చేసి సాధారణ పాలనలోకి వెళ్లాలన్నారు.

0: మంత్రులు మరింత చురుగ్గా ఉండటంతో పాటు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి బాధ్యత తీసుకోవాలని సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని దేవస్థానం ఈవో వీకే సీనా నాయక్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. క్యూ లైన్లలో వేచి ఉండే సాధారణ భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేసిందని, క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులందరికీ వేగవంతమైన ఉచిత దర్శనం కల్పిస్తామన్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు వినాయక గుడి నుండి 1650 మీటర్ల పొడవున క్యూ లైన్లు, సీతమ్మవారి పాదాలు, మున్సిపల్ విద్యుత్ కార్యాలయాలు, రైల్వే స్థలంలో 18,000 మంది వేచి ఉండేలా 3 హోల్డింగ్ కేంద్రాలు నిర్మించామని తెలిపారు. నూతన అన్నదాన భవనంలో రోజుకు 15,000 మందికి పైగా భోజన వసతి, 60 లక్షల లడ్డూ ప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్టానికి జలభద్రత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో కృష్ణా డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఈరోజు ముఖ్యమంత్రిని కలిశారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు ఇప్పటి వరకు 500 టీఎంసీల నీటిని తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడుకు రైతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాలువలను విస్తరించి రాష్టానికి మరింత ప్రయోజనం కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు ఆలోచన ఈ ప్రాంత రైతుల కష్టాన్ని తీర్చి సంపద సృష్టించిందని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్లో గోదావరి జలాలను వినియోగిస్తూ పొదుపు చేసుకున్న కృష్ణా జలాలను రాయలసీమలో సాగు తాగునీటికి మళ్లించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పట్టిసీమ లిఫ్ట్ ద్వారా 11 ఏళ్లలో 500 టీఎంసీల గోదావరి వరద నీరు కృష్ణా బేసిన్కు తరలించి సద్వినియోగం చేసుకున్నామని వెల్లడించారు.
1: ఈ సూపర్ ఎల్లినో సంవత్సరంలో కూడా 57 టీఎంసీల నీరిచ్చింది, 50,000 కోట్ల సంపద ఈ యొక్క కృష్ణా డెల్టాలో సృష్టించింది. కృష్ణా డెల్టాకే కాదు, అటు రాయలసీమకు సైతం ఊపిరి పోసింది మన పట్టిసీమ అని చెప్పి ఈ రోజు రైతులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా నీమ్ కోటెడ్ యూరియా 2015 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత వ్యవసాయ రంగ చరిత్రలో ముఖ్యంగా ఎరువుల నిర్వహణలో 2015వ సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచింది. దేశంలోని రైతాంగానికి యూరియా కొరత లేకుండా చూడడంతో పాటు దాని దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వేపపూత యూరియా నిర్ణయం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2015కు ముందు సాధారణ యూరియాపై లభించే భారీ రాయితీని ఆసరాగా చేసుకుని కొందరు దానిని వ్యవసాయేతర పారిశ్రామిక అవసరాలకు అక్రమంగా మళ్లించేవారు. దీనివల్ల సీజన్లో రైతులకు తీవ్రమైన యూరియా కొరత ఏర్పడి బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు కొనాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా దేశంలో తయారయ్యే దిగుమతి చేసుకునే యూరియా మొత్తానికి 100% తప్పనిసరిగా వేపపూత పోయాలని 2015 మేలో కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. వేపపూత పోసిన యూరియాను పరిశ్రమల్లో వాడటానికి వీలుండకపోవడంతో ఎరువుల మళ్లింపుకు పూర్తిగా అడ్డుకట్టుపడింది. వేపపూత యూరియా వల్ల కేవలం అక్రమాలు తగ్గడమే కాకుండా భూసారం, పంట దిగుబడులపై అద్భుతమైన ప్రభావం కనిపించింది. దీనిపై ఒక సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా పేర్కొంటూ,
2: देश को निकालने के लिए ही हमने 3 सूत्रों पर एक साथ काम करना शुरू किया. एक यूरिया की 100% नीम कोटिंग की, दूसरा हमने करोड़ों किसानों को सॉयल हेल्थ कार्ड दिए और तीसरा हमने यूरिया के उत्पादन को बढ़ाने पर जोर दिया. बंद पड़े फर्टिलाइजर प्लांट्स को
0: కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో విజయవాడలోని పున్నమిఘాట్లో నిర్వహించనున్న సరస్ ఆజీవిక మేళా 2026 కార్యక్రమ ఏర్పాట్లను స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సరస్ మేళాను ప్రారంభిస్తారని చెప్పారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ మేళాలో స్వయం సహాయక బృందాల మహిళలు 600 స్టాల్స్ లో వారి ఉత్పత్తులను ప్రదర్శిస్తారని తెలిపారు. వికసిత్ భారత్

0: 2047 నిర్మాణంలో విద్యార్థులే కీలకమని రాష్ట వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ది సాధిస్తోందని ఉద్ఘాటించారు. నరేంద్రమోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై రాష్టస్థాయి పోటీలను ఈరోజు విజయవాడలో భారతీయ జనతాపార్టీ నిర్వహించింది. ఈ పోటీలను బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్తో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక శక్తిగా అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడమే కేంద్ర రాష్ట ప్రభుత్వాల లక్ష్యమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందని వారే రేపటి దేశ నిర్మాతలు నాయకులని తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత నాయకత్వ లక్షణాలు దేశభక్తి పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను రాష్ట మంత్రివర్గం ఈరోజు ఖరారు చేసింది. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్టానికి జలభద్రత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో విద్యార్థులే కీలకమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. జంతరమంతరస్థలె విరోధ సమాహ్వానేషు దిల్లీ ఆరక్షి బలేన ప్రవర్తితా సుదృఢ సురక్షా వ్యవస్థా. అనేకే సందిగ్ధాః నిరుద్ధాః. రాష్ట్రీయ రాజధాన్యాం రేల మెట్రో సేవాః చ అంశికతయా ప్రభావితాః. సంవైధానిక సంస్థానాం దుర్బలీకరణస్య లోకతంత్రే చ జనవిశ్వాసభంజనస్య విపక్షోపరి భాజపా దళేన ఆక్షిప్తః గభీరారోపః. ప్రతివేషు దేశేషు వైశ్విక సురక్షా సమీకరణేషు చ భారతస్య సూక్ష్మదృష్టిః. ఆత్మనిర్భర భారత సంకల్పేన సశస్త్ర సేనాబలాని మహారూపాంతరణం ప్రాప్నువంతీతి రక్షామంత్రి రాజనాథ సింహః. संयुक्तराष्ट्रसभायां पाकिस्तानाय भारतस्य दृढप्रत्युत्तरम् उक्तञ्च यत् जम्मूकश्मीरं वर्तते भारतस्य अभिन्नम् अङ्गम्. अपि च भारतीय ऋतुविज्ञानविभागेन अद्य बिहार कर्नाटक हिमाचलप्रदेश जम्मूकश्मीरेषु अतिवृष्टेः व्यञ्जितं पूर्वानुमानम्. अथ वार्ताः विशदीकृत्य. अद्य जंतरमंतरस्थले सीजेपीति समूहस्य विरोध प्रदर्शनस्य आह्वानं वीक्ष्य दिल्ल्यारक्षिबलेन नवदिल्ली क्षेत्रे व्यापक सुरक्षा प्रबन्धाः विहिताः येन जनसुरक्षा शान्ति व्यवस्था च बाधिता न भवेत्. वार्ताहरैः सह संभाषणे दिल्ल्यारक्षि उपायुक्तः कुमाराभिषेकः अवोचत् यत् क्षेत्रे लोकव्यवस्थायाः अक्षुण्णतायै बहुषु स्थलेषु आरक्षिबलानां निक्षेपः कृतः. सः सूचितवान् यत् नवदिल्लीमण्डले पूर्वोपायरूपेण सघन अन्वेषणप्रक्रिया प्रचलति. अथ च अद्यतने विरोधप्रदर्शने भागं ग्रहीतुं यतमानाः कतिपयजनाः पूर्वमेव निरुद्धाः. अपरतश्च यातायातारक्षि उपायुक्तः विकासकुमारः न्यरूपयत् यत् नवदिल्लीक्षेत्रे यातायातनियमनस्य कारणात् दैनिक यात्रिकाणां सौविध्याय वैकल्पिक मार्गाणां व्यवस्था क्रियते येन जनसामान्यस्य गमनागमने कोऽपि व्याघातः न स्यात्. भारतीय जनता दलस्य राष्ट्राध्यक्षेण नितिन नवीनेन अद्य विपक्षि दलानामुपरि देशे अस्थिरताम् उत्पादयितुम् अथ च विदेशीय शक्तीनां संकेतेन कार्यं विधातुं गभीरः आरोपः विहितः. नवदिल्ल्यां वार्ताहरैः सह सम्भाषणे श्रीनबीनेन विपक्षिदलानामुपरि आक्षेपः कृतः यत् ते देशे अतीव संकटमयीं गभीरां च स्थितिं निर्मातुं प्रयतन्ते. सः अग्रे प्रत्यपादयत् यत् विपक्षिदलैः संविधानस्य नाम्नि मिथ्याप्रचारं कृत्वा जनमतस्य अपमाननं विधीयते. रक्षामन्त्रिणा राजनाथसिंहेन प्रतिपादितं यत् భారతం ఆధునిక యుద్ధ కళాయాం అథ

0: యత్ అయం కేంద్ర శాసిత ప్రదేశ భారతస్య అభిన్నం అపృథక్కరణీయం అంగమస్తి సదైవ స్థాస్యతి చ. న్యూయార్క్ నగరే సంయుక్త రాష్ట్ర మహాసభాయాః చతుర్థ సమితౌ ఉపనివేశవాద ఉన్మూలన ఇతి విషయే ఆయోజితాయాం చర్చాయాం భారతేన ప్రత్యుత్తర అధికారస్య ప్రయోగః కృతః. తత్ర సంసద సదస్య మహిమా కుమారీ మేవాడ మహోదయా పాకిస్తాన ప్రతినిధేః వక్తవ్యస్య ప్రత్యుత్తరం దత్తవతీ. న్యూయార్క్ స్థితేన సంయుక్త రాష్ట్ర సంఘె భారతస్య స్థాయి మిషన్ ఇత్యనేన ఎక్స్ ఇతి సామాజిక పటలే సూచితం యత్ సంసద్ సదస్యయా మహిమా కుమారీ మేవాడ్ మహోదయయా జమ్మూ కశ్మీర సంబద్ధ మిథ్యాపవాదానాం ప్రసారాయ సంయుక్త రాష్ట్ర మంచస్య దురుపయోగాయ చ పాకిస్తానస్య తీవ్ర నిందా కృతా. ఆకాశవాణీ రాయపూరస్య ఉపనిదేశకః వికల్ప శుక్లః తీవ్ర హృదయాఘాతేన అద్య అపరాహ్నే దివంగతః. భారత ఋతు విభాగేనద్య బిహార కర్ణాటక హిమాచల ప్రదేశ జమ్మూ కశ్మీర ప్రదేశేషు ప్రచండ వృష్టేః పూర్వానుమానం కృతమస్తి. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు సమయం 6:30 దాటి 2 సెకండ్లు. ఇప్పుడు విందాం, జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అనే అంశంపై గురించి చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబి హర్షవర్ధన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
2: శ్రోతలు నమస్కారం. ఒకప్పుడు మన దేశంలో ఒక వస్తువును తయారు చేయడం నుంచి వినియోగదారుడి చేతికి అది చేరే వరకు అనేక రకాల పన్నులు, అనేక విధానాలు, అనేక రకాల రేట్లు ఉండేవి. కేంద్రం, రాష్ట్రాలు వేర్వేరుగా విధించే ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, ఇటువంటి పన్నులు ఆ పన్నుల వ్యవస్థను సంక్లిష్టంగా మార్చాయి. ఈ నేపథ్యంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చింది. కేంద్ర రాష్ట్రాలకు చెందిన అనేక పరోక్ష పన్నులను ఒకే వ్యవస్థలోకి తీసుకువచ్చి దేశవ్యాప్తంగా ఒక సమగ్ర పన్ను మార్కెట్కు మార్గం సుగమం చేసింది. 2027 జులైలో జీఎస్టీ 10 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో ఇది భారత పన్ను వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపింది, అలాగే వ్యాపారులు, వినియోగదారులు, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపింది, ఇంకా సరళమైన పారదర్శకమైన పన్ను వ్యవస్థ కోసం ఎలాంటి సంస్కరణలు అవసరం, ఈ విషయాలపై మనకు అవగాహన కల్పించేందుకు చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబి హర్షవర్ధన్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: సార్, ముందుగా ఈ జీఎస్టీ ఆవిర్భావం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమేమిటి, అలాగే జీఎస్టీకి ముందు ఉన్న పన్ను వ్యవస్థలోని ఎటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ఈ సంస్కరణను తీసుకొచ్చారు?
3: మనకి జీఎస్టీ 2017 జూలైలో వచ్చిందండి. సో దానికి ముందు, జీఎస్టీ ఇంట్రడ్యూస్ అవడానికి ముందు గనక చూసినట్లయితే, కేంద్ర ప్రభుత్వాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ రకరకాల చట్టాలు అనేటువంటివి ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్, వ్యాట్ ట్యాక్స్ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, లగ్జరీ ట్యాక్స్ అని రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధించేవి. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినట్లయితే సర్వీస్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ డ్యూటీ అని, అట్లా వివిధ రకాల పన్నులు అనేవి ఉండేవి. సో ఇన్ని రకాల పన్నులు ప్లస్ ఒక రాష్ట్రంలో ఉన్న వ్యాట్కి ఇంకొక రాష్ట్రంలో ఉన్న వ్యాట్కి వ్యత్యాసం అనేటువంటిది ఉండేది అన్నమాట. సో ఇటువంటి బహుళ రకాల పన్నుల వ్యవస్థ నుంచి ఒక ఏకరూప పన్ను వ్యవస్థ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో 2017లో, ఆఫ్టర్ చాలా చట్టసభల్లో డిస్కషన్స్ ఇవన్నీ అయిన తర్వాత 2017 జూలై 1 నుంచి జీఎస్టీని తీసుకురావడం జరిగింది.
2: సరే, మరి ఇందాక మీరు ఇప్పుడు చెప్పినట్టు 2017 జులై 1 ఈ జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి ప్రధాన నిర్మాణాత్మక మార్పు చోటు చేసుకుంది?
3: డెఫినెట్ గా అయితే నిర్మాణాత్మక మార్పు అనేది ఉందనే చెప్పుకోవాలండి. సో ఈ దాదాపు మీరు అంటున్నట్టు ఈ 10 ఏళ్లలో జీఎస్టీ అనేటువంటిది 17లో స్టార్ట్ అయినప్పటి నుంచి 2026 వరకు కూడా, సో ప్రతి సంవత్సరం అనేటువంటిది కూడా ప్రభుత్వానికి వస్తున్నటువంటి పన్ను ఆదాయం అనేటువంటిది పెరుగుతూనే ఉంది. పన్ను ఆదాయం పెరుగుతుంది అని అంటే దాని అర్థం ఏంటి అంటే మార్కెట్ కూడా ఆ విధంగా పెరుగుతుంది అనేటువంటిది అర్థం. మార్కెట్ లో పెరుగుదల అనేది ఉండడము, బిజినెస్ గ్రోత్ అనేది ఉన్నప్పుడే ఆ టర్న్ ఓవర్లు అనేటువంటి పెరుగుతాయి, ట్యాక్స్ అనేటువంటిది కూడా ఆదాయం అనేటువంటిది ప్రభుత్వాలకు వస్తుంది. సో ఆదాయం అనేది ఉన్నప్పుడే ప్రభుత్వాలు

0: కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవైనా చేయగలుగుతాయి. కాబట్టి సో ఇండైరెక్ట్ గా చట్టం అనేటువంటిది ఆ మార్కెట్ ని ఇంకా ఎక్స్పాండ్ చేసే విధంగా దోహదపడే విధంగా ఉండాలి. సో జిఎస్టీ రూపకల్పన అనేది ఆ విధంగానే జరిగిందని చెప్పుకోవచ్చు.
1: సార్, మరి ఇప్పుడు జిఎస్టీని వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని అంటుంటారు. మరి ఈ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ఇంకా వివిధ జిఎస్టీ స్లాబ్లను సామాన్యులకు అర్థమయ్యేలా ఒకసారి తెలియజేస్తాను.
0: అది ఇంతకుముందు ప్రారంభంలో చెప్పుకున్నట్టండి, అంతకుముందు జిఎస్టీ ఇంప్లిమెంట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు మనకి ఎవరి పన్నుల వ్యవస్థ వాళ్ళకు ఉండేదండి. కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ సర్వీస్ ట్యాక్స్ నుంచి, అదేవిధంగా సెస్ డ్యూటీ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని నుంచి వాళ్ళకి ఆదాయం వచ్చేది. అదేవిధంగా మన రాష్ట ప్రభుత్వాలకు చూసినట్లయితే గనక వ్యాట్, లగ్జరీ ట్యాక్స్ అట్లా ఈ జిఎస్టీకి ముందు ఎవరి పన్నుల వ్యవస్థ వాళ్ళకు ఉండేది, ఎవరి ఆదాయం వాళ్ళకు ఉండేది అనమాట. బట్ ఎప్పుడైతే జిఎస్టీని తీసుకురావడము, దాని యొక్క ముఖ్య ఉద్దేశము ఒక పన్ను ఒక చట్టం, ఒక పన్ను ఒక దేశం అనేటువంటిది ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో, సో ఇవన్నింటినీ కలిపేయాల్సి వచ్చింది. సో దీని డెలిబరేషన్స్ లో కూడా అన్ని కేంద్ర ప్రభుత్వము, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూర్చొని, సో మన ఇప్పటి వరకు మనం విడివిడిగా ట్యాక్సులు ఎవరికి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నాము, ఒక వ్యాపారస్తుడు ఎవరైతే ఉన్నాడో ఒక్కొక్క ట్యాక్స్ గురించి ఒక్కొక్క ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది. సో మనం అందరం కలిపేసి సింగిల్ ట్యాక్స్, ఒక జిఎస్టీ లాగా ఫామ్ అవుదాం, ఒక సింగిల్ ట్యాక్స్ అనేటువంటిది ఉంటుంది. సో వ్యాపారస్తుడికి కూడా ఒక ఇంటర్ఫేస్ మాత్రమే ఉంటుంది, 10 మంది దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఏదైనా అసెస్మెంట్ కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా. సో అలా అనుకుని ఇప్పటి వరకు ఆదాయం ఉన్నవి అందరూ కూడా రెండింటిని మొత్తం క్లబ్ చేసి సింగిల్ గా ఓన్లీ జిఎస్టీ అనేటువంటిది పెట్టుకున్నాం. సో పన్ను అయితే జిఎస్టీగా ఒక సింగిల్ జిఎస్టీగా తీసుకొచ్చాము, కానీ ఎప్పుడైతే ఇద్దరు ఆదాయాలు కలిపి వచ్చిందో, సో ఈ జిఎస్టీ రూపేణా వచ్చే ఆదాయం కూడా ఏమవ్వాలి, అగైన్ కేంద్ర ప్రభుత్వానికి కాస్త వెళ్లాలి, రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త వెళ్లాలి. సో దానికోసం ఏం చేశాము అంటే, అగైన్ మనకి 1 రూపాయి ట్యాక్స్ కలెక్ట్ అయ్యిందంటే 50 పైస కేంద్ర ప్రభుత్వానికి వెళ్లేటట్టు, 50 పైస రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటట్టు నిర్ణయించడం జరిగింది. అదే మీరు ఇప్పుడు అడుగుతున్నటువంటి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. జిఎస్టీ అనేటువంటిది పన్ను, సిజిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ అని, అంటే ఆ పోర్షన్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ఎస్జిఎస్టీ అనేటువంటిది స్టేట్ జిఎస్టీ, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు దాని మీద మనం కలెక్ట్ చేసేటువంటి పన్నునే ఐజిఎస్టీ అని అంటారు అనమాట, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని అంటారు.
1: సార్, మరి ఇప్పుడు జిఎస్టీ అమలుతో ఈ కేంద్ర రాష్ట్రాల పన్నుల వ్యవస్థలో, ముఖ్యంగా రాష్ట్రాల ఆదాయాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి?
0: రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వాల ఆదాయాలు అయితే కానీ గణనీయంగానే పెరిగాయండి. అంటే చెప్పాలంటే ఆదాయం పెరిగిందంటే ఒకటేనండి, మనకి బిజినెస్ ఎప్పుడైతే పెరుగుతుందో, ఈ బిజినెస్ కు అనుకూలమైన వాతావరణం అనేటువంటిది ఉన్నప్పుడు, సో ఆటోమేటిక్ గా బిజినెస్లు, కొత్త బిజినెస్లు రావడము, లేకపోతే ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్పాన్షన్ కి వెళ్లడం, కొత్త ప్లాంట్ లో ఎప్పుడైతే మార్కెట్ అనుకూలంగా ఉందనుకోండి, రకరకాల వ్యాపారవేత్తలు వచ్చి వ్యాపారం అనేటువంటి స్టార్ట్ చేస్తారు. పెద్దవాళ్ళు కావచ్చు, ఈవెన్ చిన్న వాళ్ళైనా కావచ్చు. సో మార్కెట్ అవకాశాలు బాగున్నాయి అని అనుకున్నప్పుడు ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్న తను కూడా ఇంకొక బిజినెస్ ఎక్స్పాన్షన్ కి వెళ్తారు. సో ఎప్పుడైతే ఇట్లా మార్కెట్ అనేటువంటిది మంచిగా ఉంటుందో, బిజినెస్ పెరిగినప్పుడు టర్న్ ఓవర్ పెరుగుతుంది, దాని ద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది. సో ఈ 10 వేలల్లో ఆల్మోస్ట్ ఈ కోవిడ్ టైం ఒకటి పక్కన పెడితే మిగిలిన అన్ని ఇయర్స్ లో కూడా ప్రభుత్వ ఆదాయం అయితే గణనీయంగానే పెరిగింది. అగైన్ దట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఈ చట్టము ఎంత ప్రభావితం చేసింది మార్కెట్ ని అనేటువంటిది కూడా, అంటే పాజిటివ్ గానే ప్రభావితం చేసింది అనేటువంటిది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ గణనీయమైనటువంటి వృద్ధి అయితే సాధిస్తుంది జిఎస్టీలో.
1: సార్, మరి ఇప్పుడు గత 9-10 ఏళ్లలో జిఎస్టీలో అనేకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రారంభంలో ఉన్న జిఎస్టీకి ప్రస్తుతం ఉన్న ఈ జిఎస్టీ వ్యవస్థకు మధ్య వచ్చిన ముఖ్యమైన మార్పులు ఏంటి?
0: ముఖ్యమైన మార్పులు అంటే అండి, ఫస్ట్ నుంచి కూడా ఆల్మోస్ట్ 2017 లో, అగైన్ దీనికి కూడా మనము కాస్త ముందుకెళ్లాలి. సో బిఫోర్ 2017 రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎవరి ఆదాయ మార్గాలు వాళ్ళకు ఉండేవి. సో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు నావి ఇన్ని రకాల పన్నులు, వీటి మీద నుంచి నాకు ఇంత ఆదాయం వస్తుంది, సో బడ్జెట్ పరంగా మనం ఎంత క్యాలిక్యులేషన్ వేసుకోవాలి అనేది సేమ్ వే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక ఐడియా అనేటువంటిది ఉంది. కానీ ఎప్పుడైతే ఇవన్నీ రెండింటిని కలిపేసి మెర్జ్ చేసి ఒక సింగిల్ దాంట్లోకి తీసుకొచ్చారో, అప్పుడు ఏమైంది అంటే ఈ కొత్త మార్పు ఏ విధంగా మార్కెట్ తీసుకుంటుంది అనేటువంటిది ఒక థియరటికల్ గా ఊహాగానాలే తప్పనిస్తే ఎవరికి కూడా తెలియదు 2017 జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నటువంటి సమయంలో. అందువల్ల సో అప్పటికి ప్రభుత్వానికి ఉన్న ఆదాయాలు మినిమం ప్రొటెక్షన్ ఉండాలి అనే ఉద్దేశంతో ఒక రెవెన్యూ న్యూట్రాలిటీ రేట్ అని అంటారండి. సో దాని ప్రకారము మినిమం ఇప్పుడున్న ఆదాయము కంటిన్యూ అయ్యే

0: విధంగా ఈ పన్ను రేట్లు కూడా లైక్ 5, 12, 18, 28% అలా పన్ను రేట్లు ఉంటాయి 1% నుంచి, ఇవన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అప్పట్లో. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాదాపు 7 ఏళ్ళు 8 ఏళ్ళు జిఎస్టీ అంతా నడిచిన తర్వాత ఈ మార్కెట్ పరిస్థితులు కానీ, మన మార్కెట్ కూడా ప్రైవేటైజేషన్ ఓపెన్ ఎకానమీ, ప్రపంచంలోని మార్కెట్లతోటి అనుసంధానం ఉంటుంది, ఎగుమతులు కానీ దిగుమతులు కానీ వాటి ప్రభావం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏదో 1 ఇయర్ 2 ఇయర్స్ అని కాకుండా దాదాపు ఒక 7-8 ఇయర్స్ ఇవన్నీ చూసి అనాలిసిస్ చేసిన తర్వాత ఓకే మనము ఈ పన్ను రేట్లు కొంచెం హయ్యర్ లెవెల్లో ఉన్న పన్ను రేట్లని కొన్ని వస్తువుల మీద, ఎవరైతే సామాన్య ప్రజలకు సంబంధించి వాడేటువంటి వస్తువులు గాని సేవలు గాని వాటి మీద మనం కొంచెం పన్ను తగ్గించినా సరే ప్రభుత్వానికి ఆదాయం అనేటువంటిది ఏమి పోదు అనేటువంటి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఒక మేజర్ రిఫార్మ్ అండి. జిఎస్టీ వచ్చిన తర్వాత నుంచి చిన్న చిన్నవి చాలా వచ్చాయి కానీ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషలీ కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సెప్టెంబర్ 2025లో GST 2.0 అని రిఫార్మ్స్ ఇచ్చాయన్నమాట. సో అందులో చాలా వస్తువుల మీద సేవల మీద పన్ను రేట్లు తగ్గించారు. అంటే 28 నుంచి 18కి తీసుకురావడము, 18 ఉంటే 12, 12 నుంచి 5కి, 5లో ఉన్న వాటిని ఎగ్జెంప్ట్ చేయడము, అట్లా ఎస్పెషలీ కామన్ మ్యాన్ రెగ్యులర్ గా నిత్యావసరాలు వాటికి సంబంధించినవన్నీ కూడా అది ఒక మేజర్ రిఫార్మ్ లాగా చెప్పుకోవచ్చు GST 2.0 అనేటువంటిది.
1: చాలా మంచిది సార్. మరి జిఎస్టి ప్రారంభ దశలో ఈ చిన్న వ్యాపారులు, ఈ MSMEలు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలేంటి, వాటిని పరిష్కరించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు?
0: ఫస్ట్ నుంచి కూడా అండి చిన్న వ్యాపారస్తులకి, MSMEలకి అందరికి కూడా, అంటే వాళ్ళ వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్లను బట్టి జిఎస్టీలో ఏంటంటే పెద్ద వ్యాపారస్తులకి ఎలాగైతే రిటర్న్ ఫైలింగ్ ఇవన్నీ కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటి ఉంటాయో బాధ్యతలు, అంటే పన్ను కలెక్ట్ చేసి ఎవ్రీ మంత్ డిపాజిట్ చేయడం అలాంటిది, రిటర్న్లు ఫైల్ చేయడము, ఆన్లైన్లో పే చేయడం ఇలాంటివి. సో MSMEలు చిన్న తరహా పరిశ్రమలకి, చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ట్రేడర్స్ కూడా కావచ్చు, సో వాళ్ళకి ఏంటంటే కాంపోజిషన్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. సో దానికి ఏంటంటే నా టర్న్ ఓవర్ 1.5 crore మించి ఎక్కువ ఉండదు, సేవల్లో 50 lakhs మించి ఎక్కువ ఉండదు, అట్లా అనుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే మెయిన్ రెగ్యులర్ స్కీమ్ లో లేకుండా కాంపోజిషన్ స్కీమ్ లో ఉండొచ్చండి. దానివల్ల ఏమవుతుందంటే మిగతా రెగ్యులర్ జిఎస్టీతో కంపేర్ చేసినప్పుడు ఈ కాంపోజిషన్ స్కీమ్ లో ఏంటంటే అన్ని చాలా సరళతరంగా ఉంటాయి. రిటర్న్స్ కూడా 3 నెలలకు ఒకసారి వేయొచ్చు, ఓన్లీ ఒకే ఒక రేట్ ఉంటుంది, 1% అనే ఒక రేటు మాత్రమే ఉంటుంది, 3 నెలలకు ఒకసారి రిటర్న్ వేయొచ్చు, పే చేసుకోవచ్చు, అట్లా కంప్లైన్స్ లెవెల్స్ అనేటువంటివి కూడా వాళ్ళది తక్కువ ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. సో స్టార్టింగ్ నుంచి కూడా అది MSMEలకి కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళకి ఉందండి.
1: సార్, మరి ఇప్పుడు ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్, ఈ రిటర్న్ ఫైలింగ్, ఇన్వాయిసింగ్ ఇటువంటి వాటికి సంబంధించిన ఈ కంప్లయన్స్ ప్రక్రియలు ఇందాక మీరు చెప్పినట్టు ప్రస్తుతం ఎంతవరకు సులభతరమయ్యాయి?
0: ఫస్ట్ నుంచి కూడా అండి జిఎస్టీ ఇంట్రడక్షన్ జరిగినప్పటి నుంచి కూడా జిఎస్టీలో ఉన్నటువంటి బేసిక్ స్టెప్స్ అన్ని కూడా, లైక్ వ్యాపారం చేయాలి అంటే రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, సో వన్స్ రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత రిటర్న్స్ వేయడం అనేటువంటిది వ్యాపారస్తుల యొక్క బాధ్యత, ఆ రిటర్న్స్ వేసి ట్యాక్స్ అనేటువంటిది కట్టాలి. తర్వాత ఏదన్నా మనకి సపోజ్ వ్యాపార పరంగా ఏదైనా రీఫండ్ వచ్చింది అనుకోండి, రీఫండ్ అప్లై చేసుకోవచ్చు. వ్యాపారంలో ఒకవేళ నేను చేయట్లేదు అనుకున్నప్పుడు ఆ వ్యాపారాన్ని క్లోజ్ చేసుకోవడం, క్యాన్సిలేషన్, లేదు వ్యాపారం చేసుకోవాలనుకున్నప్పుడు సరుకు రవాణాకు సంబంధించి వేబిల్స్ అనేటువంటివి ఉంటాయి, సో ఆ వేబిల్స్ జనరేట్ చేయడము, ఇవన్నీ కూడా ఏమైందంటే అన్ని కూడా ఆన్లైన్ పెట్టేశారండి ఫస్ట్ నుంచి కూడా. సో ఇనిషియల్ గా కాస్త అలవాటు పడడానికి కొంచెం ఇబ్బంది ఉన్నా సరే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ సాఫ్ట్వేర్లు ఇవన్నీ కూడా అవగాహన కల్పించడము, డిపార్ట్మెంట్ వైపు నుంచి, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏపీ వైపు నుంచి కూడా నెంబర్ ఆఫ్ అవేర్నెస్ తరగతులు వ్యాపారస్తులకి, ఆడిటర్స్ కి, వాళ్ళకి కల్పించడం వల్ల అందరికి కూడా ఇప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ 100% ఆన్లైన్ అండి. ఏ పనికి కూడా ఇంకా ఆఫీస్కి రావాల్సినటువంటి అవసరం లేదు. రిజిస్ట్రేషన్ తీసుకోవడం దగ్గర నుంచి వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన వేబిల్స్ సౌకర్యం కానీ, రిటర్న్స్ ఫైల్ చేయడం అన్ని కూడా ఇప్పుడు 100% ఆన్లైన్ లో జరిగిపోతుంది.
1: సార్, మరి ఇప్పుడు మనము జిఎస్టీను డిజిటల్ పన్ను వ్యవస్థగా పరిగణిస్తాం, మరి ఈ జిఎస్టీ పోర్టల్, ఈ ఇన్వాయిసింగ్, ఈ వేబిల్ ఇటువంటి వ్యవస్థలు ఈ పన్ను పరిపాలనను ఎలా మార్చాయి?
0: ఇవి మొత్తం అంతా కూడా ఇంతకుముందు చెప్పినట్టండి, రైట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, ఇండివిజువల్ గా వ్యాపారం చేయాలనుకుంటున్నాను, రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, రిటర్న్స్ వేసుకోవాలి, ఏదైనా సరుకు రవాణా ఉన్నట్లయితే వేబిల్స్ జనరేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఏంటంటే మాన్యువల్ గా ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిసారి వీటి కోసం ఆఫీసులకి అట్లా తిరగాల్సి వచ్చేదండి. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి 100% ఆన్లైన్ అయిపోయిందో, డిజిటలైజ్ అయిపోయిందో, సో ఎవరికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అంటే నథింగ్ బట్ చెప్పాలి అనుకుంటే ఇప్పుడు వేబిల్ కోసం గతంలో అయితే ఆఫీస్కి వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది, ఇప్పుడు అక్కర్లేదు, హౌస్ లోనే, ఇంట్లోనే, బిజినెస్ లోనే, షాప్ లోనే కూర్చొని ఆన్లైన్ లో లాగిన్ అయ్యి దాని నుంచి ఎన్ని వెహికల్స్ కావాలంటే అన్ని వెహికల్స్ జనరేట్ చేసుకోవచ్చు.

0: చేయొచ్చు. సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ టైం సేవ్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఆఫీస్ చుట్టూ తిరగడమో లేకపోతే దేనికోసమో ఒక టైం స్పెండ్ చేయడం కంటే కూడా వాళ్ళ బిజినెస్ కార్యకలాపాల మీద ఎక్కువ టైం వాళ్ళు స్పెండ్ చేసుకోగలుగుతున్నారు.
1: బాగుంది సార్. మరి ఇప్పుడు ఈ డేటా అనాలిటిక్స్, ఈ నూతన సాంకేతికత, ఈ ఇన్వాయిసింగ్, ఇటువంటి విధానాలు వచ్చిన తర్వాత ఈ ఫేక్ ఇన్వాయిసెస్, ఈ బోగస్ రిజిస్ట్రేషన్లు, ఈ ట్యాక్స్ ఎగవేతను గుర్తించడంలో ఇవి ఎలా సహాయపడుతున్నాయి?
0: ఇప్పటి వరకు మనం అన్ని కూడా జిఎస్టీలో ఏవైతే మంచి గుడ్ పాయింట్స్ అన్ని కూడా మనం చెప్పుకుంటున్నట్టు అండి, అక్కడక్కడ కొన్ని నెగిటివ్ ఇష్యూస్ కూడా, లైక్ మీరు ఇప్పుడు మీరు గుర్తు చేసినట్టు ఫేక్ ఇన్వాయిసింగ్ అనేటువంటిది కూడా జరుగుతోంది. దానివల్ల కొంతమంది జినైన్ గా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు, ఫేక్ ఐటీసీలు ఇన్వాయిస్లు క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా. సో వీటిని గుర్తించడానికి ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ నుంచి కూడా మనకి ఇంటర్నల్ గా మన అనలిటిక్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఎవరు దేనిలో వ్యాపారం చేస్తున్నారు, ఆ వ్యాపారం చేసేటప్పుడు ఎలా రిటర్న్లు ఫైల్ చేస్తున్నారా లేదా, ఆ వ్యాపార అడ్రస్ ఒకటి ఉంటుందండి, ప్రతి బిజినెస్ కి కూడా ఒక ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ అడ్రస్ అనేటువంటిది ఉంటుంది. సో అక్కడ వాళ్ళు ఉంటున్నారా లేరా, సో మనకి ఏదైనా డౌట్ వచ్చింది, ఆఫీస్ వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చింది అంటే ముందు ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు ఎప్పటికప్పుడు. మొత్తం జరిగిపోయినంత వరకు వెయిట్ చేయడం అనేది కాకుండా ముందు నుంచే ట్రాక్లో ఎవరు కొత్తగా రిజిస్ట్రేషన్లు తీసుకుంటున్నారు, తీసుకుంటున్న వాళ్ళల్లో ఎవరన్నా సస్పెక్టెడ్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, సో అటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని ఒక వాచ్ లో పెట్టడం, అవసరమైతే వాళ్ళ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసి నిజంగా అక్కడ ఉన్నారా లేదా, కొంతమంది లేని అడ్రస్లు పెట్టి రిజిస్ట్రేషన్లు తీసేసుకుని రెండు రోజులు వ్యాపారం చేసేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో అటువంటి వాళ్ళని ముందు వెరీ స్టార్టింగ్ లోనే ఐడెంటిఫై చేసి వాళ్ళని క్యాన్సిల్ చేసి ఆ బిజినెస్ నెట్వర్క్ లో లేకుండా వాళ్ళని క్యాన్సిలేషన్ చేసేయడము ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు గతంలో కూడా చేస్తున్నారు ఆఫీసర్లు అందరూ కూడా, డిపార్ట్మెంట్ అంతా కూడా. ఇప్పుడు ఏమవుతుందంటే వీటికి ఇంకా మన బేసిక్ అనలిటిక్స్ ప్లస్ ఏఐ బేస్డ్ అనలిటిక్స్ ఇవన్నిటిని కూడా, అంటే ప్యాటర్న్స్ లో ఎవరన్నా ప్రత్యేకంగా తీసుకొని ఆన్ అండ్ ఆఫ్ ఇంత హ్యూజ్ టర్న్ ఓవర్స్ చేయడము అటువంటిది ఏదన్నా ఉంటే, సో అటువంటి వాటిల్లో ఎవరన్నా రిజిస్ట్రేషన్లు తీసుకొని ఇలాంటి బోగస్ కార్యక్రమాలు చేస్తున్నారా, ఆల్రెడీ మనం ఒక్కొక్కసారి క్యాన్సిల్ చేసేస్తుంటాం, అలాంటి వాడు మళ్ళీ ఏమన్నా తీసుకున్నాడా, సో ఇవన్నీ కూడా వీలైనంత వరకు ఇటువంటి వాళ్ళు సిస్టమ్ లోకి ఎంటర్ కాకుండానే చాలా పకడ్బందీగా మనం చెక్స్ అనేటువంటివి పెట్టుకున్నాం. బట్ ఇన్ కేస్ బై ఎనీ ఛాన్స్ ఎంటర్ అయినా సరే వెరీ స్టార్టింగ్ లోనే వాళ్ళని ఐడెంటిఫై చేసే విధంగా, ఐ మీన్ మనకి డేటా అనలిటిక్స్, ఏఐ బేస్డ్ అనలిటిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు మనకి ఏంటంటే గవర్నమెంట్ కూడా వేరెవర్ పాసిబుల్ సో ఏఐ యొక్క యూజ్, సో దాన్ని టువర్డ్స్ డెవలప్మెంట్, టువర్డ్స్ ట్యాక్స్ కంప్లైన్స్ పెంచడానికి కానీ లేకపోతే ట్యాక్స్ కలెక్షన్స్ పెంచుకోవడానికి, ఎవేజన్ తగ్గించడానికి వేరెవర్ ఏఐ వాడాలో అక్కడంతా కూడా వాడమని మనకి గౌరవ సీఎం గారు కానీ ఎఫ్ఎం గారు మా కమిషనర్ గారు కూడా ఆ డైరెక్షన్స్ టువర్డ్స్ దట్ వర్క్ అనేటువంటిది జరుగుతోంది. సో ఆఫీసర్స్ కూడా దాని మీద అవగాహన కల్పించారు, ఎటువంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళని సిస్టమ్లోకి రాకుండా ఎలా చేయాలి, సిస్టమ్ నుంచి బయటికి ఎలా పంపించేయాలి, సో దట్ నిజమైనటువంటి వ్యాపారస్తులు ఎవరున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు వ్యాపారాలు చేసుకునేందుకు.
1: సరే, అయితే గత 10 ఏళ్లలో జిఎస్టీ రెవెన్యూ కలెక్షన్ లో కనిపించిన ప్రధాన ధోరణులు ఏంటి, అలాగే ఈ స్థిరమైన రెవెన్యూ బేస్ ఏర్పడిందని మనం ఇప్పుడు చెప్పగలుగుతామా?
0: ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ అండి, ఆల్మోస్ట్ 2017 నుంచి కూడా రెగ్యులర్ గా కొద్దో గొప్ప మంచి పెరుగుదలే కనిపిస్తుందండి, బోత్ అన్ని రకాల ట్యాక్సెస్ పరంగా కూడా. సో ఈ సెటిల్మెంట్స్, రెగ్యులర్ గా ప్రభుత్వాలకు వచ్చేటువంటి క్యాష్ ఆదాయం కానీ ఐటీసీ రిలేటెడ్ సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ మంత్ ఆన్ మంత్ చూసుకున్నట్లయితే స్థిరమైనటువంటి వృద్ధి అయితే ఉంది. ప్లస్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ వృద్ధి ఉంది అంటేనే జిఎస్టీ చట్టం అనేటువంటిది ఇట్ ఈస్ ఎంకరేజింగ్ ఫర్ ది బిజినెస్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి.
1: సార్, మరి ఇప్పుడు జిఎస్టీ అనగానే సాధారణంగా మనం ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వ్యవస్థ గురించి వింటుంటాం, ఇది ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ను ఎలా తగ్గిస్తుంది, అలాగే ఇది వ్యాపారులు ఇంకా వినియోగదారులకు ఎలా ఉపయోగపడుతుంది?
0: ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వడం అనేటువంటిది జిఎస్టీలోనే కొత్తగా ఏం లేదండి, వ్యాట్ చట్టంలోనే ఉంది అది. కాకపోతే జిఎస్టీలో అంటే వ్యాట్కు ముందు కూడా మనకి వేరే పన్నుల వ్యవస్థ ఉంది. 2005 లో వ్యాట్ వచ్చింది ఏపీలో, సో ఆంధ్రప్రదేశ్ లో. అంతకుముందు జనరల్ సేల్స్ ట్యాక్స్ యాక్ట్ అనేటువంటిది ఉండేది. అప్పట్లో ఏంటంటే ఈ ఐటీసీ ఇవ్వడం అనేటువంటిది లేదన్నమాట. ఎన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ మనకేందంటే ఒక సప్లై చైన్ అనేటువంటిది తీసుకుంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ కొంటాడు, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి హోల్సేలర్, హోల్సేలర్ దగ్గర నుంచి రీటైలర్, రీటైలర్ కన్జ్యూమర్ కి అమ్ముతాడు. సో ఇన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో పాత రోజుల్లో ఎలా ఉండేదంటే ప్రతి స్టెప్ లో కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ 100 రూపీస్ ఉందనుకోండి, అతను 10 రూపాయలు లాభం వేసుకుని 110 కి అమ్ముతాడు, నెక్స్ట్ అతను ఇంకొక 5 రూపాయలు వేసుకుని 115 కి అమ్ముతాడు. అట్లా

మనకి ప్రతి స్టెప్ లో ఎవరి వాల్యూ అడిషన్, ఎవరి ప్రాఫిట్ వాళ్ళ ఖర్చులో యాడ్ చేసుకుని దాని యొక్క ప్రైస్ అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ 100 రూపాయల మీద పన్ను పడుతుంది, మళ్ళీ 110 రూపాయల మీద పన్ను పడుతుంది, ఫైనల్ గా 150 రూపీస్ అయింది అనుకోండి, 150 రూపీస్ పైన పన్ను పడుతుంది. సో ఫైనల్ గా కస్టమర్ కి ఆ 150 రూపీస్ కి ఒక వస్తువు కొనుక్కునే టైంకి, టోటల్ అది తయారయ్యి కస్టమర్ చేతికి చేరే టైంకి ఆ వస్తువు మీద 4-5 చోట్ల పన్ను పడి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేటువంటిది ఇచ్చేవాళ్ళం కాదు.

0: వచ్చారు. సో ఒక లెవెల్లో కట్టినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని నెక్స్ట్ లెవెల్లో అతను అమ్మేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి ఫెసిలిటీ కల్పించారు. దాన్నే ఇన్పుట్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ అంటారు. నేను కొన్నప్పుడు ఏదైతే ట్యాక్స్ కట్టుంటానో ఆ ట్యాక్స్ ని అమ్మేటప్పుడు నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే నేను అడిషనల్ గా మళ్ళీ కస్టమర్ మీద బర్డన్ వేయకుండా ఉంటాను ఈ ఫెసిలిటీ ఇవ్వడం వల్ల. సో వ్యాట్ లో ఉన్నటువంటి ఆ సంస్కరణ ఆ ఫ్యూచర్ ని జిఎస్టీలోకి యథాతథంగా తీసుకోవడం జరిగింది. జిఎస్టీలో జరిగినటువంటి ఇంకొక దీనికి సంబంధించి ఇంకొక బెటర్ ఎన్హాన్స్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు వ్యాట్ సిఎస్టీ అన్నప్పుడు ఒక చట్టంలో ఉన్న పన్నుని ఇంకొక చట్టంలో ఉన్నటువంటి పన్నుకి అడ్జస్ట్ చేసుకోవడానికి వీలయ్యేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ ట్యాక్స్ లో ఉంది, దాన్ని వ్యాట్ ట్యాక్స్ లో ఉంది, ఈ రెండింటికి మధ్య అడ్జస్ట్మెంట్ కుదరదు. ఎక్సైజ్ ట్యాక్స్ ఉంది, వ్యాట్ లో ఉంది, ఐటీసీ ఉంది, ఈ రెండింటికి సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని అడ్జస్ట్ చేసుకోవడం కుదిరేది కాదు. సో ఎప్పుడైతే ఇవన్నీ కలిసిపోయి ఒక సింగిల్ జిఎస్టీ అనేది వచ్చిందో ఇంకెక్కడ ఒకసారి కట్టినటువంటి పన్ను మీద ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి లేవు. సో ఇట్ ఈస్ దాన్ని ఏమంటారంటే సీమ్లెస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు, యూటిలైజేషన్. సో అది రావడం వల్ల ఫైనల్ గా ఏమవుతుందంటే ఆ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ అనేటువంటి తగ్గుతుంది. తద్వారా ఫైనల్ బెనిఫిషియరీ ఎవరు అని అంటే మన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫైనల్ బెనిఫిషియరీ అవుతారు.
1: సార్, మరి ఇప్పుడు ఈ జిఎస్టీ రేట్ల రేషనలైజేషన్ జరిగింది, మరి ఇది ఎందుకు అవసరమైంది? భవిష్యత్తులో రేట్ల నిర్మాణాన్ని మరింత సరళీకరించే అవకాశం ఏమైనా ఉందా?
0: ఆల్రెడీ ఒక మేజర్ రిఫార్మ్ మనకి సెప్టెంబర్ 2025 లో వచ్చిందండి. దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ GST 2.0. వన్ మేజర్ రిఫార్మ్స్ ఎవరు కూడా ఊహించినటువంటి అంత భారీ స్థాయిలో. అంతకుముందు చట్టం అంతా కూడా ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నట్లయితే దాని నుంచి ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి కూడా ప్రభుత్వం ఆలోచించి సో వాళ్ళకి ఎక్కడెక్కడైతే మనం రేట్లు తగ్గించగలుగుతాము, ఏవి నిత్యావసరాలు, ఏవి లగ్జరీస్ అనే విధంగా డివైడ్ చేసుకుని బేసిక్ వాటన్నిటి మీద కూడా చాలా వాటి మీద జిఎస్టీ అసలు ఎగ్జెంప్షన్ ఇవ్వడము, కొన్ని వాటి మీద వీలైనన్ని చోట్ల జిఎస్టీ అనేది హైయర్ స్లాబ్ నుంచి తక్కువ స్లాబ్ చేయడం జరిగింది. సో మనం ఫస్ట్ నుంచి చూసినట్లయితే కూడా మనకి 0, 5, 12, 18, 28 అనేటువంటి అన్ని స్లాబులు ఉన్నాయి. సో ఇన్ని స్లాబులు పెట్టడానికి కారణం కూడా అండి, ఇంతకుముందు నేను స్టార్టింగ్ లోనే మీకు చెప్పాను, అట్ ది టైమ్ ఆఫ్ 2017 జిఎస్టీ ఇంట్రొడక్షన్ అప్పటి వరకు ఎవరికి వాళ్ళకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి స్థిరమైనటువంటి ఆదాయ మార్గాలు ఉండేవి. సో ఇవన్నీ క్లబ్ చేసి ఒక కామన్ రేట్ అనేటువంటి తీసుకొచ్చేటప్పుడు సో అది ఎలాగా మనకి ఇన్ ప్రాక్టికాలిటీ ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ట్యాక్స్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ ది ఎనీ గవర్నమెంట్. ఏదైనా సరే అభివృద్ధి కార్యకలాపాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు ఏది చేయాలన్నా సరే ఆదాయం అనేటువంటిది ఉండాలి. ఆదాయంలో ఎప్పుడు కూడా పన్నుల నుంచి గణనీయమైన ఆదాయం వస్తుంది. సో ఆ సందర్భంగా ఏంటంటే బహుళ రేట్ల వ్యవస్థను పెట్టుకున్నారు. సో ఇప్పుడు వాటిల్లో నుంచి మనకి మెల్లగా తగ్గించుకుంటూ వస్తున్నారు. ఒరిజినల్ ఫైనల్ ఐడియా అయితే ఏదో ఒకే ఒక ట్యాక్స్ ఉండాలి అనేటువంటిది, దట్ ఈస్ అ ఫైనల్ టార్గెట్. బట్ అంత ఇమీడియట్ గా కాకపోవచ్చు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇలాగే లైక్ ఇప్పుడు మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఇవన్నీ వస్తున్నాయి. సో ఈ సంస్కరణలు ఇవన్నీ ఇలాగే కొనసాగి నిజంగా మార్కెట్ మరింత విస్తరించి అది ఒక రకమైన స్టెబిలైజేషన్ కి వచ్చింది అని అంటే అప్పుడు ఇప్పుడున్నటువంటి రేట్లను కూడా వీలైనంత వరకు తగ్గించేసేసి మేబీ 5 నుంచి 4, 4 నుంచి 3, ఫైనల్ గా 2, ఫైనల్ గా 1. సో అప్పుడు దట్ విల్ బికమ్ ఏ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్ లాగా రియాలిటీ అవుతుంది. సో బట్ ఇట్ మే టేక్ సమ్ టైం, ఎందుకంటే అసలు ఈ తగ్గిస్తే 2.0 అనేటువంటిది ఒకటి వస్తుంది అనేది కూడా ఎవరు ఊహించలేదు.
1: చాలా మంచి విషయం తెలియజేశారు సార్. మరి ఇప్పుడు ఈ జిఎస్టీ రీఫండ్స్ ముఖ్యంగా ఈ ఎక్స్పోర్టర్స్ ఎగుమతిదారులకు ఈ రీఫండ్స్ ఎంతవరకు వేగవంతం అయ్యాయి, అలాగే ఈ IGST వల్ల ఈ రాష్ట్రాల మధ్య ఉన్న ఈ వాణిజ్యానికి ఎటువంటి ప్రయోజనం కలిగింది ఈ అంతర్రాష్ట్ర వాణిజ్యానికి?
0: ఎక్స్పోర్టర్స్ కూడా మనకి ఎక్స్పోర్టర్స్ ఈ టోటల్ జిఎస్టీ వ్యవస్థలో కానీ బిజినెస్ వ్యవస్థలో ఓవరాల్ గా ఎక్స్పోర్టర్స్ కన్సిడరబుల్ పోర్షన్ వాళ్ళు ఉంటారండి. సో మనకి దానివల్ల ఏమవుతుంది, ఫారిన్ ఇన్కమ్ అనేటువంటిది కూడా వస్తుంది కంట్రీకి. సో వాళ్ళకి ఏంటంటే జిఎస్టీలో ఎప్పుడు కూడా స్పెషలీ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం ఇమీడియట్ గా అన్ని కరెక్ట్ గా ఉంటే గనక మనకి ఓవరాల్ గా ఏంటంటే 60 డేస్ లోపల వాళ్ళకి రీఫండ్ ఇచ్చేయాలండి. బేసిక్ డాక్యుమెంటేషన్ అంతా ఉన్నట్లయితే 60 డేస్ లోపల ఇచ్చేయాలి. ఈవెన్ దాంట్లో కూడా అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే బేసిక్ ప్రూఫ్స్ ఇవన్నీ గనక మనకి సబ్మిట్ చేసినట్లయితే 7 to 10 డేస్ లోపలే వాళ్ళకి ఆల్మోస్ట్ 70-90% ఆఫ్ ది అమౌంట్ ని ఇమీడియట్ గా ప్రొవిజనల్ గా రిఫండ్ అనేటువంటిది ఇచ్చేస్తారు. సో ఎప్పుడైతే ఆ అమౌంట్ వెనక్కి వెళ్ళిపోతుందో వాళ్ళకి అమౌంట్ అనేటువంటిది మళ్ళీ వాళ్ళ బిజినెస్ లోకి వస్తుంది కాబట్టి క్యాపిటల్ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళ బిజినెస్ స్మూత్ గా రన్ చేసుకోవడానికి వీలవుతుంది. సో అది మనము ఆల్మోస్ట్ ఐ మీన్ ఆ టైం ఏదైతే ఫిక్స్ చేసిందో చట్టము, ఆ 60 డేస్ కానీ 7 or 10 డేస్, దాన్ని మనము

0: అందరం కూడా ఫాలో అవుతున్నాము. సో ఎక్స్పోర్టర్స్ కి సులభతరంగానే రీఫండ్స్ అనేటువంటి వచ్చేస్తాయి.
1: సార్, మరి ఇప్పుడు ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈ ట్యాక్స్ పేయర్ కంప్లయన్స్, ఈ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్, వీటి మధ్య ఈ సమతుల్యతను ఎలా సాధిస్తున్నారు? అలాగే ఒక ఎవరైనా జెన్యున్ ఎర్రర్స్ ఏదన్నా వాళ్ళు అందులో భాగంగా వారు తెలియక చేసుంటే దాన్ని ఆ పన్ను ఎగవేతగా పరిగణించకుండా వాళ్ళపైన ఎటువంటి చర్య తీసుకోకుండా ఎటువంటి?
0: వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు మనకేంటంటే ప్రభుత్వాలన్నీ కూడా రెగ్యులేటరీ రోల్ అనే దగ్గర నుంచి వీఆర్ మూవింగ్ టువార్డ్స్ ఏ ఫెసిలిటేటర్ రోల్. సో ఒకప్పుడు ఏంటంటే రెగ్యులేటరీ అనేటువంటి అది కూడా కొంచెం ఎన్ఫోర్స్మెంట్ అనే స్టేజ్ నుంచి రెగ్యులేటరీకి వచ్చాము. ఇప్పుడు ఏంటంటే మోర్ ఆర్ లైక్ ఫెసిలిటేటర్స్. మొత్తం ఒక బిజినెస్ వచ్చి ఏదైనా చేసుకోవాలి, అన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని చేసుకోవాలంటే వాళ్ళు చేసుకునే విధంగా మనం అన్ని సౌకర్యాలు కల్పించి ఫెసిలిటేట్ చేసేటువంటి రోల్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే వాళ్ళు ఉండాలి అనేటువంటిది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ యొక్క ఆలోచన. సో అదొక ట్రాన్స్ఫర్మేషన్, రెగ్యులేటరీ రోల్ నుంచి ఫెసిలిటేటరీ రోల్లోకి రావాలి అనేటువంటిది. సో చిన్న వ్యాపారస్తులకు కానీ ఎవరికైనా సరే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైనా సరే, ఇంతకుముందు మనం చెప్పుకున్న ఒక రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, తర్వాత రిటర్న్స్ ఫైల్ చేయాలి, వేబిల్స్ కావాలి, ఇవన్నీ కూడా మనము ఆన్లైన్ చేయడం అనేటువంటిది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా ఒక భాగం. సో దట్ ఏమవుతుందంటే వాళ్ళెవరు మనకి ఆఫీస్కి రావాల్సినటువంటి అవసరం ఉండదు. వాళ్ళ మ్యాన్ అవర్స్ వాళ్ళకి సేవ్ అవుతుంది. వాళ్ళ ఇంట్లోనే కూర్చొని, వాళ్ళ షాప్లో కూర్చొని ఈ పనులన్నీ కూడా చేసేసుకోవచ్చు వాళ్ళు. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇట్లాంటి జెన్యున్ గా వ్యాపారం చేయాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా, అందులో కూడా ఇంకా ఏదైనా చిన్న వ్యాపారస్తులు అయితే వాళ్ళకి కొన్ని సపరేట్ ఫెసిలిటీస్ కల్పించారు చట్టపరంగానే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెలలో ఒక 2.5 లాక్స్ మించి ఎక్కువ ట్యాక్స్ రాదు అని అనుకున్నారనుకోండి, అలాంటి వాళ్ళందరికీ కూడా ఎక్కువ వెరిఫికేషన్ లేకుండా బేసిక్ డీటెయిల్స్ తోనే రిజిస్ట్రేషన్ ఇచ్చేసేటువంటి కార్యక్రమం ఒకటి స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయర్ నుంచి. సో అది జనరల్ గా నాది అంటే 2.5 లాక్ పర్ మంత్ నాకు మించి ట్యాక్స్ రాదు అనుకున్నప్పుడు ఆ సింపుల్ ప్రొసీజర్ లోకి వెళ్ళి నేను టక్కని రిజిస్ట్రేషన్ కూడా తీసేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టదు. సో అట్లా ప్రతి దానికి కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా 100% ఆన్లైన్ చేయడము, రిజిస్ట్రేషన్ సులభతరం చేయడము. సో ఐ మీన్ తొందరపడి ఎవరిని కూడా ఇప్పుడు గతంలో లాగా ఎన్ఫోర్స్మెంట్ చేయడం గాని ఇవన్నీ కూడా జస్ట్ లైక్ దట్ చేయడానికి ఏముండదండి. ఇప్పుడు ఏంటంటే ఎవరినన్నా ఏదైనా ఇన్స్పెక్షన్ లేకపోతే ఏదైనా చేయాలంటే కూడా ఏదన్నా పారామీటర్స్ లో అనలిటిక్స్ ప్రకారము ఏదన్నా రిస్క్ పారామీటర్స్ లో ఎవరైనా ఐడెంటిఫై అయితే, ఇతను ఏదో మిస్టేక్ చేస్తున్నాడు అని ఐడెంటిఫై అయ్యి అది కనుక ప్రూవ్ అయిందంటే అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. జెన్యున్ గా ఏదైనా స్మాల్ స్మాల్ ఎర్రర్స్ అలాంటివి ఉన్నట్లయితే కనుక దానికి స్క్రూటినీ అని ఆడిట్ అనేటువంటి కొన్ని మెథడ్స్ ఉంటాయి. వాటిల్లో ఏమవుతాయంటే పొరపాటున ఏమైనా చేసినట్లయితే వాటికి హెవీ పెనాల్టీస్ లేకుండా ఆ ట్యాక్స్ ఏదైతే ఉందో, నువ్వు ఈ పొరపాటు చేసావు దానికి ఇంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని ట్యాక్స్ ఇంట్రెస్ట్ కట్టించేసేసి వాళ్ళని ఇక మీద ఇటువంటి తప్పులు చేయకుండా జెన్యున్ ఎర్రర్స్ లో, సో ఇటు చేయకుండా అనేటువంటిది స్మూతర్ మెకానిజం లైక్ ఆడిట్ అనేటువంటిది ఉంటుంది. అదే విధంగా టఫెస్ట్ మెజర్స్ కూడా నిజంగా బోగస్ ఫేక్ ఇటువంటి చేసేవాళ్ళు, పన్ను ఎగ్గొట్టే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి చట్టాలు కూడా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్, హ్యూజ్ పెనాల్టీస్ లేవి చేయడము, ఇవన్నీ కూడా మనకి బోత్ బ్యాలెన్స్ మీరు అన్నట్టు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని మనం బ్యాలెన్స్ చేయాలి. సో దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా కూడా చట్టంలో కొన్ని కఠినమైనటువంటి ఐ మీన్ నియమాలు రూల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఆ సందర్భాన్ని బట్టి దాని మీద కూడా మనం యాక్షన్ అనేటువంటి తీసుకుంటున్నాం.
1: సార్, మరి ఇప్పుడు దాదాపుగా 10 ఏళ్ల జిఎస్టి ప్రయాణంలో ఎదురైన అతిపెద్ద సవాళ్ళు ఏంటి, అలాగే వీటిలో వచ్చిన మార్పులు ఏంటి, దాని ఫలితం ఎలా ఉంది?
0: అతిపెద్ద సవాళ్ళు అంటే ఏం లేదు, స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ బిగ్ సవాల్ అండి. అంటే 2017 లో ఇంట్రడక్షన్ ఇట్ సెల్ఫ్, ఎందుకంటే అంతకుముందు ఎప్పటి నుంచో కూడా దాదాపు 2017 కి బిఫోర్ గా దాదాపు కొన్ని ఇయర్స్ ని బట్టి ఇవన్నీ డిస్కషన్లు అవుతూనే ఉన్నాయి. వరల్డ్ లో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పెద్ద కంపెనీ వస్తుందండి, ఫారిన్ వెస్టర్న్ కంట్రీస్ ఎక్కడి నుంచో వచ్చి దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. సో ఏపీ ఇండియాలో ఒక 2-3 చోట్ల ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఏపీలో ఒక రకమైన ట్యాక్స్ స్ట్రక్చర్ ఉంటుంది, కర్ణాటకలో ఒక రకమైన, గుజరాత్ లో ఒక రకమైన ట్యాక్స్ స్ట్రక్చర్. అట్లా ఇన్ని ఉన్నప్పుడు ఒక సింగిల్ కంపెనీ వచ్చి ఇన్ని చోట్ల పెట్టాలనుకున్నప్పుడు నేను ఇక్కడ ఒకటి ఫాలో అవ్వాలి, అక్కడ ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలి అనేది వాళ్ళకి ఏంటంటే అది చాలా డిఫరెంట్ గా ఉండేదన్నమాట. దాన్ని వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇటువంటి చోట్ల అంటే ఒకే కంట్రీలో ఇన్ని రకాల సిస్టమ్స్ రూల్స్ ఉన్నప్పుడు ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి, ఎక్కడ పెట్టాలి ఏంటి అనేటువంటిది వాళ్ళకి ఏంటంటే ఇబ్బందికరమైనటువంటి ఒక ఇష్యూ లాగా ఉన్నింది. సో దాన్ని మెయిన్ మనకేమవుతుందంటే జిఎస్టీ అనేటువంటిది అడ్రస్ చేసింది. నాట్ ఓన్లీ అదర్ కంపెనీస్ అని చెప్పాను, అదర్ కంపెనీస్ అనే కాదు, ఇండియాలో కూడా ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ ఏదైనా ఒక 4-5 స్టేట్స్ లో ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి పన్ను వ్యవస్థలు ఉండడము, రేట్లు ఉండడము, ఇవన్నీ కూడా వ్యాపారంకి ఒక అడ్డంకి లాగా ఉండేది. సో జిఎస్టీ వచ్చిన తర్వాత మెయిన్ ఆ ఇష్యూని అడ్రస్ చేసిందండి.
1: సరే, మరి చివరగా రాబోయే సంవత్సరాల్లో జిఎస్టీ మరింత సరళంగా, పారదర్శకంగా, ఇంకా ట్యాక్స్ పేయర్ ఫ్రెండ్లీగా మారేందుకు ఎలాంటి సంస్కరణలు అవసరమని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి?
0: డెఫినెట్ గా ఇంకా కొన్ని, అంటే మనకి ఇంతకుముందు మనం చెప్పినట్టు జిఎస్టీ 2.0లో సెప్టెంబర్ 25లో చాలా భారీ సంస్కరణలు అనేటువంటివి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇటువంటివి, ఒకటి ఫైనల్ గా ఈ చట్టాల యొక్క ఉద్దేశం అండి, టాక్సేషన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది క్రియేట్ అవ్వాలి. ఎవరైనా సరే వచ్చి వ్యాపారం చేసుకోవాలంటే స్వేచ్ఛగా పరిధిలోకి లోబడి, చట్టాలకు లోబడి ఫ్రీగా చేసుకోగలగాలి, ఎక్కువ ఇబ్బందులు లేకుండా. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్కి తగినంత ఆదాయం రావాలి. అండ్ అట్ ది సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కామన్ మ్యాన్ మీద ఎక్కువ బర్డన్ కూడా పడకుండా చూసుకోవాలి. సో ఈ మూడింటిని, ఏదైనా సరే ఒక పన్నుని ఒక 1% తగ్గించడం అయినా పెంచడం ఏదైనా సరే గవర్నమెంట్ అనేటువంటిది ఈ మూడింటిని కూడా దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకుంటుంది. సో ఏదో ఒక్క దాని గురించి ఆలోచించి టక్కని డెసిషన్ తీసుకోలేము, ఎందుకంటే దిస్ ఆర్ ఆల్, ఈ మూడు కూడా ఇంటర్లింక్డ్. సో మనకి దీనికి సంబంధించి ఏదైనా సరే డెసిషన్ తీసుకోవాలన్నా ఎప్పుడు కూడా గవర్నమెంట్ వీటి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది సమయాన్ని బట్టి. కొన్నిసార్లు మనకేంటంటే జిఎస్టీ కౌన్సిల్ అనేటువంటిది ఒక అపెక్స్ బాడీ అనేది ఉందండి. సో అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా దాంట్లో సభ్యులుగా ఉంటారు. ఏదైనా సరే పాలసీ చేంజ్, కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, బిజినెస్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ ద సుప్రీం అథారిటీ. సో అక్కడ డిస్కషన్ జరుగుతుందండి. ఏదైనా ఇట్లా ఇప్పుడు మన జిఎస్టీ 2.0లో ఇన్ని ఐటమ్స్ మీద ట్యాక్సులు తగ్గించారు, సో ఇవన్నీ కూడా ఎందుకు తగ్గించాల్సి వస్తుంది అనేటువంటిది వాళ్ళు అక్కడ డిస్కస్ చేస్తారు. అదేవిధంగా కొన్ని ట్రేడ్ వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఉంటాయి, పాలసీ చేంజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా అక్కడ ఎవ్రీ 3 నెలలకు ఒకసారి, అట్లా 2-3 మంత్స్ కి ఒకసారి వాళ్ళ వీలుని బట్టి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. సో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్, ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్స్, సంబంధిత అధికారులు అందరూ కూడా కూర్చొని అన్ని ఇష్యూస్ మీద, ఎందుకంటే వాళ్ళకి కౌన్సిల్ కి దేశంలోని వివిధ ప్రజల నుంచి కావచ్చు, అసోసియేషన్స్ నుంచి కావచ్చు, ట్రేడ్ బాడీస్ నుంచి కావచ్చు, రకరకాల విజ్ఞప్తులు వస్తూ ఉంటాయి, రిప్రజెంటేషన్స్. సో వాటిని ఏంటంటే ఏదో ఒక టక్కని కూర్చొని డెసిషన్ తీసుకునేది కాదండి. సో ఏదైనా సరే 2/3 మెజారిటీ తోటి జిఎస్టీ కౌన్సిల్ లో అప్రూవ్ అవ్వాలి. సో అందరు కూర్చొని కామన్ గా డిస్కస్ చేసుకుని ఓకే ఇది చేయడం వల్ల ఓవరాల్ గా బిజినెస్ ఎన్విరాన్మెంట్ కి తోడవుతుంది, లేకపోతే ఒక గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది, లేదా కామన్ మ్యాన్ వాళ్ళకి యూజ్ఫుల్ ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని డెసిషన్స్ అనేటువంటివి తీసుకుంటారు. ఇకపోతే మీరు అన్నట్టు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే అన్ని చట్ట పరిధిలో లోబడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అనుగుణంగా చేసుకునే వాళ్ళకి కంప్లీట్ ఆన్లైన్ అండ్ ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది ఉంటుందండి, మంచిగా వ్యాపారం చేసుకోవచ్చు. బట్ ఏదన్నా ఇట్లా మిస్చీఫ్ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా దానికి తగినట్టు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ అనేటువంటివి ఉన్నాయి. సో మీ ద్వారా నేను ఒకటి కామన్, అంటే మీ కామన్ రీచ్ మనం అందరు, మీరు ఆకాశవాణి ద్వారా ఎప్పుడు ప్రజలకి వెరీ హై రీచ్ లో ఉంటారు కాబట్టి ఒక చిన్న సందేశం నేను ఇవ్వాలనుకుంటున్నానండి. మనకి ఏంటంటే మెయిన్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు ఈ పాన్, ఆధార్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. పాన్ అండ్ ఆధార్ లేకుండా, ఇండివిజువల్ యొక్క పాన్ గానీ ఆధార్ లేకుండా రిజిస్ట్రేషన్ అనేటువంటిది రాదు. సో అవి ఈ మధ్య మిస్యూజ్ అవుతున్నటువంటి సందర్భాలు చాలా చూస్తున్నామండి. సో అందరికీ, కామన్ పబ్లిక్ కి నా యొక్క అపీల్ ఏంటంటే ఎక్కడ కూడా తెలియని వాళ్ళకి, పరిచయం లేని వాళ్ళకి మీ యొక్క ఆధార్లు కానీ, ఫోన్ నెంబర్ ఓటీపీలు, ఆధార్లు, పాన్ నెంబర్లు దయచేసి ఇవ్వకండి. ఎందుకంటే అది ఏదో చాలా క్యాజువల్ గా ఏదో నెంబరే కదా ఇచ్చాను అనుకున్నా సరే, కార్డే కదా ఇచ్చాము అనుకుంటే కూడా వాటిని తీసుకుని మిస్యూజ్ చేస్తున్నటువంటి సందర్భాలు చాలా చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఫైనల్ గా ఏమవుతుందంటే చట్ట ప్రకారము ఎవరిదైతే ఆధారు పాన్ ఉంటుందో వాళ్ళనే బాధ్యుల్లాగా కన్సిడర్ చేస్తారు.
1: ధన్యవాదాలు సార్. మరి మీరు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి జిఎస్టీ పన్నులో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి, అవి మన ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావాన్ని చూపాయి, ప్రజలు జిఎస్టీ విషయంలో ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అనే విషయంపై చాలా చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి.

జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అనే అంశం గురించి చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏపీ హర్షవర్ధన్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ సాయి రఘునాథ్ చరణ్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు చెన్నైలో పూనమల్లి నుండి వడపళ్లని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్లోని జెపోర్జియా ప్రాంతంపై రష్యా జరిపిన దాడుల్లో 11 మంది మరణించగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు చెన్నైలో పర్యటించి పూనమల్లి నుండి వడపళ్లని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 5 అమృత్ భారత్ స్టేషన్లను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. పోరూర్ నుండి పూనమల్లి వరకు మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించి ఆ రైల్లో ప్రయాణించి తిరిగి పోరూర్ బైపాస్ స్టేషన్కు చేరుకుంటారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఐఐటి మద్రాసులోని బ్రెయిన్ సెంటర్ను నరేంద్రమోదీ సందర్శిస్తారు. అలాగే చెన్నై కన్వెన్షన్ సెంటర్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. ఆధునిక యుద్ద తంత్రాలు, ప్రపంచ భద్రతా విధానాల్లో వస్తున్న మార్పుల మధ్య పొరుగు దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, వాటి వ్యూహాత్మక పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జోధ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో జరుగుతున్న తరుణ్ శక్తి 2026 విన్యాసాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆత్మ నిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని అన్నారు. వైమానిక దళ కేంద్రంలో వైమానిక ప్రదర్శనను తిలకించిన అనంతరం రక్షణ మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు స్థిరంగా ఉన్న ప్రపంచ వ్యవస్థ వేగంగా మారుతోందని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ వంటి ప్రపంచం నుండి భారత్ వేరుచేయడం కాదని తెలిపారు. కీలకమైన రక్షణ సాంకేతికతలను రూపొందించడానికి, అభివృద్ది చేయడానికి, తయారు చేయడానికి, నిర్వహించడానికి దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకోవడమే దీని ఉద్దేశమని రాజ్నాథ్ సింగ్ వివరించారు.
1: Today you have not merely flown aircraft together, you have demonstrated what becomes possible when professional excellence, technology and mutual confidence come together. That is the true spirit of the Tarang Mission. Let us carry that spirit forward. Let us continue to learn from one another, innovate, strengthen our capability and explore new frontiers in aerospace and defense cooperation. And let us ensure that the power we build is ultimately used in the service of peace, security and stability.
0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారాల్లో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. అడిస్ అబాబాలోని అద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం సాధించపెట్టడానికి భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
2: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table, it is to make global governance more democratic, more responsive and more representative, and in doing so make the United
0: ఆఫ్రికా ఖండానికి భారత్ 4వ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో

పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి, ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిర అభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో భాగంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్ శాఖ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ భాగస్వామ్యంతో రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ 2026-27ను ఈరోజు సంయుక్తంగా నిర్వహించాయి. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన దాదాపు 300 మంది విద్యార్థులు రోబోటిక్స్ ద్వారా తమ సృజనాత్మకతను, ఆవిష్కరణలను, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను ప్రదర్శించారు. సాంకేతికత, భాగస్వామ్యం, ఆవిష్కరణల స్ఫూర్తికి ఈ కార్యక్రమం అద్దం పడుతోంది. అంతకుముందు టెలికమ్యూనికేషన్స్ శాఖ నిర్వహించిన మంత్రివర్గ కార్యక్రమంలో పలు చర్చలు జరిగాయి. డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడం, తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను వేగవంతం చేసే వ్యూహాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వారణాసిలోని నమోఘాట్ నుండి సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలోని దీక్షా మంటపం వరకు రేపు 94వ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వికసిత్ భారత్ కోసం డ్రగ్స్ రహిత యువత అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చురుకైన జీవన శైలిని ప్రోత్సహించడానికి, దురలవాట్లకు యువత దూరంగా ఉండేలా ప్రేరేపించడానికి యువకులు, ఫిట్నెస్ ప్రేమికులు, పౌరులు, ప్రముఖ క్రీడాకారులు ఇందులో భాగస్వాములు కానున్నారు. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ చంద్ర తెలిపారు. బ్యాటరీల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో సోమవారం ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి, వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. 2047 నాటికి నిర్దేశించుకున్న జాతీయ లక్ష్యాలను సాధించడానికి ఆవిష్కరణలను వేగవంతం చేయాలని, శాస్త్రీయ పరిశోధనలను వాణిజ్య వ్యాపారాలుగా మలచాలని, దేశ సాంకేతిక సామర్థ్యాలను పెంచడంలో పరిశ్రమలు ముందుండాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 121వ వార్షిక సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఇతర ప్రాంతాల్లో అభివృద్ది చేసిన సాంకేతికతను స్వీకరించడమే కాకుండా ప్రపంచానికి ఉపయోగపడే స్వదేశీ పరిష్కారాలను సృష్టించే దిశగా సాంకేతిక అభివృద్ది జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఉక్రెయిన్లోని జెపోర్జియా ప్రాంతంపై రష్యా జరిపిన గగనతల దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేయడానికి అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఈ దాడి జరిగింది. జెపోర్జియాలోని నివాస గృహాలపై రష్యా వైమానిక దళం బాంబులతో దాడి చేసిందని ప్రాంతీయ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలిక అధిపతి మైఖైలో సెమికిన్ వెల్లడించారు. అయితే ఈ ఒప్పందంపై ఉక్రెయిన్ అధ్యకుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఇది ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్దానికి ఆర్థిక నిధులు సమకూర్చడానికి దోహదపడుతుందని హెచ్చరించారు. జంతర్ మంతర్ వద్ద ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ప్రజారోగ్యం, ప్రజారక్షణను దృష్టిలో ఉంచుకుని న్యూఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. న్యూఢిల్లీ జిల్లాలోని పలు తనిఖీ కేంద్రాల వద్ద పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నివారణ చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ కుమార్ అభిషేక్ మీడియాకు తెలియజేశారు. పురుషుల క్రికెట్లో భాగంగా రేపు ఇండోర్లోని
హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలబడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన రెండో టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు

0: రెట్లు 1:1తో సమంగా ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పూనమల్లి నుండి వడపళని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మ నిర్బర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో మిరపలో పాటించవలసిన మెళకువలు ఈ అంశం గురించి గరికపాడు డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ కె లక్ష్మీ కళ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో మిరపలో పాటించవలసిన మెళకువలు. ఈ అంశం గురించి గరికపాడు డాక్టర్ కెఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ కె లక్ష్మీ కళ గారి ప్రసంగం.
3: అందరికీ నమస్కారం. మనం చూసుకున్నట్లయితే మిరప అనేది మన రాష్ట్రంలో ముఖ్యమైన వాణిజ్య పంట. ఈ ఏడాది అంటే ఖరీఫ్ 2026-27 గాను సుమారు 100,000 హెక్టార్లో ఈ మిరప అనేది సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఎన్టీఆర్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇది దాదాపు 10,000 హెక్టార్లలో సాగు చేయబడుతుంది. మార్కెట్లలో గత ఏడాదితో పోలిస్తే రేటు అనేది మిరపకి ఇంకా పెరుగుతుంది కాబట్టి ఈ రైతులు కూడా మిరప పంట వేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కాకపోతే ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల ఎన్ఎస్పి కెనాల్ ద్వారా నీరు అందటం అనేది ఈ రైతులందరికీ కూడా ఒక కలగానే మిగిలిపోతుంది. ప్రస్తుతానికి ఎవరికైతే బోర్లు బావులు ఉన్నాయో వాళ్లు మాత్రమే ఈ పంటని సాగు చేస్తున్నారు. ఎందుకు అంటే మెయిన్ గా ఈ మిరప అనేది ఎక్కువగా నీటి అవసరం ఉన్న పంట కాబట్టి ఈ పంటకాలం మొత్తం కూడా నీరు ఎవరికైతే అందుతుందో వారినే వేసుకోమని కూడా మనము డిపార్ట్మెంట్ అయితే ఏమి, యూనివర్సిటీ అయితే ఏమి, కేవీకే నుంచి శాస్త్రవేత్తలు అయితే అందరూ కూడా రైతులకి సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మిరప వచ్చేసి మన జిల్లాలో నాటు వేసే దశ నుండి పూత దశ వరకు వివిధ దశలో ఉంది. మిరపలో మెయిన్ గా వచ్చే తెగుళ్ళు వచ్చేసి ఎండు తెగులు. అది నాటిన తర్వాత మొక్కలు ఎండి చచ్చిపోతుంది. అలా ప్రతిసారి పో మొక్కలు వేసుకుంటూ గ్యాప్ ఫిల్లింగ్ చేసుకుంటూ ఉండాలి అంటే రైతులకు కూడా ఇబ్బందే. కాబట్టి మొక్క నాటే ముందు మాత్రం ఖచ్చితంగా 2 కేజీల ట్రైకోడర్మా వేడిని తీసుకుని 90 కేజీల పశువుల ఎరువు అలాగే 10 కేజీల వేప పిండిలో బాగా కలిపేసుకుని నీళ్లు చల్లుకొని మాగబెట్టుకుని బాగా బూజులాగా ఏర్పడిన తర్వాత దాన్ని తిప్పుకుంటూ ఉండాలి. 10-15 రోజుల వరకు బాగా మాగిన తర్వాత దాన్ని భూమిలో వేసుకొని చేసుకున్నట్లయితే ఈ ఎండు తెగుల్ని అలాగే వేప పిండి వేయడం వల్ల మనకి ఏదైనా పురుగుల గుడ్లు గాని లేదా కోసస్థ దశలు గాని ఏమైనా భూమిలో ఉన్నట్లయితే అవి కూడా చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రైకోడర్మా వినిడేని 90 కేజీల పశువుల ఎరువు అలాగే 10 కేజీల వేప పిండితో కలిపి భూమిలో చల్లుకోవాలి.

కూడా తేమ ఉన్నప్పుడు మాత్రమే భూమిలో చల్లుకోవాలి. దీన్ని ఎలాంటి రసాయనిక ఎరువులతో కానీ తెగులు మందులతో కానీ కలిపి భూమిలో చల్లరాదు. కాబట్టి పశువుల ఎరువు లేదా వెర్మీ కంపోస్ట్ కానీ, ఇప్పుడు బయట మార్కెట్లలో మనకి FOM దొరుకుతున్నాయి కాబట్టి అలాంటివి ఆర్గానిక్ మెన్యూర్స్ సేంద్రియ ఎరువులు వాటిలలో కలుపుకొని మాగబెట్టిన తర్వాతనే భూమిలో వేసుకోవాలి. అలాగే మనకి మిరప నాటిన తర్వాత ముఖ్యంగా వచ్చే సమస్య మనకి వేరుపురుగు. ఈ వేరుపురుగుని కూడా మనము ఈ జీవ శిలీంద్ర నాశనమైన ట్రైకోడర్మాతో పాటు మనము మెటారైజియం అనిసోప్లిగే అనేది కూడా మనకి మార్కెట్లో లభ్యం అవుతుంది. కాబట్టి 2 కేజీల మెటారైజియం ని 100 కేజీల పశువుల ఎరుపులో కలుపుకొని పొలంలో చల్లుకున్నట్లయితే వేరుపురుగు నుంచి రక్షించుకోవచ్చు. అలాగే కొద్దిపాటి వరకు రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి పొగాకులు అద్దె పురుగు కానీ శనగ పచ్చి పురుగు కానీ ఇలాంటి లార్వాలు ఏమైనా మనకి భూమిలో ఉన్నట్లయితే ఈ మెటారైజియం అనిసోప్లిగే వాటిని కూడా మనకి నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇది దొరకని పక్షంలో మనకి వేరు పురుగు ఎక్కువగా ఉన్నట్లయితే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 10 కేజీలు ఎకరానికి చొప్పున చల్లుకున్నట్లయితే మనము ఈ వేరు పురుగుని చాలా వరకు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. పంటకాలం నెల అయ్యింది, ఆల్రెడీ వేసి నెల అవుతుంది అన్న వాళ్ళు కూడా నెలలోపు ఈ ట్రైకోడర్మా విరిడే మాగబెట్టుకుని దాన్ని భూమిలో చల్లిన తర్వాత అరకదోలే ముందు మాత్రం ఈ పని చేసుకున్నట్లయితే కూడా కొంచెం వరకు కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. మనకి ఈ ట్రైకోడర్మా పొడి రూపంలోనే కాదు, మనకి ద్రవ రూపంలో కూడా దొరుకుతుంది. కాబట్టి మేము 10-15 రోజులు దాన్ని పశువుల ఎరువులో మాగబెట్టి అంత సమయం లేదు అనుకునే వాళ్ళు, ద్రవ రూపంలో కూడా ట్రైకోడర్మా విరిడే దొరుకుతుంది. కాబట్టి దాన్ని 1 లీటర్ ట్రైకోడర్మా విరిడేని 100 కేజీల పశువుల ఎరువులో కలిపేసుకుని దాన్ని 48 గంటలు ఉంచి వెంటనే మనం భూమిలో చల్లేసుకోవచ్చు. కాబట్టి పొడి రూపం కన్నా కూడా ఈ ద్రవ రూపంని మనం ఎక్కువ రోజులు మాగబెట్టాల్సిన పని లేకుండా కొంచెం ఫాస్ట్ గా చల్లుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే ముఖ్యమైన అంశం మనకి ఎరువుల యాజమాన్యం. మనందరికీ తెలిసిందే నత్రజని అనేది మొక్క ఎదుగుదలకి అలాగే కాయ ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. భాస్వరం అనేది వేరు పెరుగుదలకి, అలాగే మనకి సూక్ష్మజీవులు ఉంటాయి భూమిలో వాటి ఎదుగుదలకి ఈ భాస్వరం అనేది ఉపయోగపడుతుంది. పొటాషియం అందరికీ తెలిసిన విషయమే. పొటాషియం వచ్చేసి మనకి కాయ మంచి రంగునివ్వడానికి అలాగే బరువు పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ పొటాషియం వేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కకి రోగ నిరోధక శక్తి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి రికమెండేషన్ వచ్చేసి 200 కిలోల యూరియా అలాగే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, దీంతో 80 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఇవి మనము సిఫారసు చేసిన ఎరువులు అన్నమాట మిరపకి వచ్చే 1 ఎకరానికి. అయితే ఖచ్చితంగా మొక్కలు వేసే ముందే ఆఖరి దుక్కులో భాస్వరం మొత్తం భూమిలో వేసేసుకోవాలి. ఈ నత్రజని పొటాష్ ఎరువులు మాత్రం 4 దఫాల్లాగా ఒక దఫాకి 65 కిలోలు యూరియాను 20 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపేసి మొక్కలు నాటిన 30, 60, 90 అలాగే 120 రోజుల వయసులో 4 దఫాలుగా వేసుకున్నట్లయితే మనకి దిగుబడులు అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కొంచెం వేప పిండితో కూడా కలిపి యూరియా వేసుకున్నట్లయితే ఈ నత్రజని వినియోగ సామర్థ్యం అనేది కూడా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా యూరియా వేసినప్పుడు కొంచెం వేప పిండి కూడా కలుపుకొని భూమిలో ఎరువులు వేసుకునేటప్పుడు వేసుకోండి. ఈ సంవత్సరం మనకి ఎరువుల కొరత అయితే లేదు, కాకపోతే వెళ్లే కొద్దీ ఎరువుల కొరత కూడా మనకి రావచ్చు. అలాగే మార్కెట్లో వీటి రేట్లు కూడా ఎక్కువగా అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము రసాయన ఎరువుల మీద ఆధారపడకుండా మనకి జీవన ఎరువులు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి జీవన ఎరువులైన అజిటోబ్యాక్టర్, ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, వ్యామ్, వెసిక్యులర్ ఆర్బిస్క్యులర్ మైకోరైజా ఇలాంటి జీవన ఎరువుల్ని కూడా మనము మన రైతులు మిర్చి పంటలో వాడుకున్నట్లయితే అందుబాటులో లేనటువంటి భాస్వరాన్ని పొటాషియాన్ని మొక్కకి అందే విధంగా చేస్తాయి. కాబట్టి ఇంకా కొంచెం భూమి సారవంతంగా అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జీవన ఎరువుల్ని ఖచ్చితంగా మనము వాడుకునేలాగా చేసుకోవాలి. అయితే ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ వాతావరణం చూసుకున్నట్లయితే మనకి ఎండలు ఎక్కువగా తీవ్రంగా ఉంటున్నాయి. మెయిన్ గా మనకి ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువ అవుతుంది. అయితే ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిలో కూడా మనకి ఎక్కువగా కూడా మొక్కలు పడవాకారంలో మొక్కలు గిడిసపారిపోవడం అలాంటివి గమనిస్తూ ఉంటాము. ఈ గిడిసపారిపోవడము పడవాకారంలో రావటం ఇదంతా కూడా కొంచెం బోరాన్ లోపం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మార్కెట్ లో బోరాక్స్ కానీ బోరిక్ యాసిడ్ కానీ దొరుకుతుంది. కాబట్టి అది లీటర్ కి 1 గ్రాము చొప్పున కలిపి వారంకి 1 సారి కానీ 2 సార్లు కానీ, ఎక్కువగా వ్యాప్తి చెందింది బోరాన్ డెఫిషియన్సీ అన్నప్పుడు వారానికి 3 సార్లు వరకు ఈ పంటపై పిచికారీ అనేది చేసుకోవచ్చు. ఇంకా నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే వాతావరణం అనేది
మనకి అనుకూలంగా లేదు. అంటే కాలువ ద్వారా నీళ్లు వచ్చినప్పుడు వాతావరణం కొంచెం చల్ల

గా ఉన్నప్పుడు, చలి వాతావరణం ఉన్నప్పుడు, ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్నప్పుడు మనకి నీరు అనేది ఎక్కువగా భూమి అనేది పీల్చుకోదు. కానీ ఈ పరిస్థితుల్లో మనకి నీటి తడులు అనేది చాలా ఎక్కువగా ఇవ్వాలి. నల్లరేగడి నేలలు అయితే ఖచ్చితంగా 10 రోజులు ఒక్కొక్కసారి అయితే నీటి తడులను ఇచ్చుకోవాలి. ఎర్ర నేలలు ఎక్కువగా తేమ వెంటనే ఆవిరైపోతుంది నా నేలల్లో మాత్రం ఖచ్చితంగా వారానికి ఒక తడి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకా ఒక ముఖ్య విషయం ఏంటంటే, నీళ్లు ఎక్కువగా ఉన్నాయి, నీటి ఎక్కువగా మొక్కలకు అందించాలి అన్న టైంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే నీటి వసతి ఎక్కువగా కల్పించినప్పుడు, నీరు ఎక్కువగా అందిందనుకోండి, ఆ మొక్కలకి కొంచెం స్ట్రెస్ గురయ్యి పూత అనేది రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి తగినంత తేమ ఉండేలాగా చూసుకొని మాత్రమే నీరు అనేది మొక్కలకు అందించడం చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు ఈ పరిస్థితులలో చూసుకున్నట్లయితే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నుంచి, APMIP నుంచి అంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనకి నీరు అనేది అందించడానికి సబ్సిడీ మీద ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రైతులు దీన్ని ఉపయోగించుకొని 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 90% రాయితీపై కూడా మనకి డ్రిప్ ఫెసిలిటీ అనేది కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ డ్రిప్ వినియోగించుకున్నట్లయితే మనకి నీటికి ఆదా కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అంతర కృషి విషయాన్ని చూసుకున్నట్లయితే మనకి నాటిన తర్వాత 10 నుంచి 15 రోజుల తర్వాత ఆరగజొల్లడం అనేది చేస్తూ ఉంటాం. సాధారణంగా బోదలు వేసి మొక్కలు నాటినట్లయితే మనకి ఇలాంటి వాతావరణంలో తేమ అనేది ఎక్కువ రోజులు ఉండడానికి మనకి ఉపయోగపడుతుంది. నెల తర్వాత మనుషులతో మనము కలుపు అనేది తీసుకుంటాము, లేదంటే అప్పుడు కూడా మొక్కలు అంతగా ఎదిగి ఉండవు కాబట్టి మనం ఎద్దులతో అరకదొల్లడం అనేది చేస్తూ ఉంటాము. కలుపు నివారణ చూసుకున్నట్లయితే మనము మొక్కలు నాటిన 2 నుంచి 3 రోజుల వ్యవధిలోనే పెండిమిథలిన్ అనేది 1.3 లీటర్ చొప్పున 200 లీటర్లలో కలిపేసి వాడుకోవాలి. మిరపలో 30 నుంచి 40% వరకు మాత్రమే పూత పిందెలాగా ఏర్పడుతుంది, మిగిలిందంతా కూడా రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు వాతావరణం కూడా మనకి అనుకూలంగా లేదు కాబట్టి, వాతావరణ ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఇంకా ఎక్కువ రాలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పంట మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బెట్టకు గురి కాకుండా నీటి తడులను మాత్రం ఇచ్చుకోవాలి. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ వాతావరణంలో వేడి, ఉష్ణోగ్రతలు ఇవన్నీ కూడా పెరగడం వల్ల మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది మనము ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి మిరపలో ఆశించే రసం పీల్చే పురుగులు వచ్చేసి తామర పురుగులు, అలాగే తెల్లదోమ, అలాగే నల్లి. ఇవి వచ్చేసి మనకి మిరపలో ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే తామర పురుగులు. ఈ తామర పురుగుల వల్ల మనకి పై ముడత మనం గమనిస్తూ ఉంటాము. దీని నివారణ కోసం మనకి అస్టామిప్రిడ్ 0.2 గ్రాములు, లేదంటే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు, లేదంటే డైఫెన్థురాన్ 1.5 గ్రాములు, లేదంటే స్పైనోసైడ్ 0.25 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కంతా కూడా బాగా తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. మొక్క నాటిన 15 అలాగే 45 రోజులకి ఫిప్రోనిల్ మనకి 0.3% గుళికలు ఎకరానికి 8 చొప్పులుగా భూమిలో వేసుకున్నట్లయితే ఏమున్నప్పుడు ఈ పై ముడతని చాలా వరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నల్ల తామర పురుగు. మనకి చలి అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి కొంచెం ఈ నల్ల తామర పురుగు ఉధృతి కూడా మనకి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మనము ఎప్పుడు కూడా నత్రజని ఎంతైతే సిఫారసు చేశారో 260 కేజీల ఉన్న యూరియాని మాత్రమే మనము భూమిలో వాడుకోవాలి. దానికన్నా ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే పత్రహరితం అనేది ఎక్కువగా వస్తుంది. ఆకులు ఎక్కువగా పచ్చగా కనిపించినప్పుడు ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా మనకి ఎక్కువ అవడం గమనించవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనూ సింథటిక్ పైరెథ్రాయిడ్ మందులైనను, స్పైనోసైడ్ ని, ప్రొఫినోఫాస్ ని, ఇమిడాక్లోప్రిడ్ వీటిని ఎక్కువగా వాడకుండా చూసుకుంటే ఇంకా మంచిది. రైతులు ఈ నల్ల తామర పురుగు నివారణకి ఖచ్చితంగా 20 నుంచి 30 నీలిరంగు జిగురు అట్టలు ఖచ్చితంగా పొలంలో అమర్చుకోవాలి. పురుగు మందుల పిచికారీతో పాటు 10,000 PPM వేప నూనె, లేదంటే అజార్డెక్టిన్ 1500 PPM తెలుసుకుని దాన్ని బట్టి మోతాదు అనేది మనం వాడుకోవాలి. 10,000 PPM అయితే 1 మిల్లీలీటర్ నీటికి వాడుకోవాలి. 1500 PPM లేదా 3000 PPM అయితే 2 మిల్లీలీటర్లు వాడుకోవచ్చు. ఈ వేప నూనె వాడినప్పుడు ఆ గమ్ము లేదంటే సర్ఫ్ ఖచ్చితంగా ఈ వేప నూనె వాడినప్పుడు వాటితో కలిపి మాత్రమే పిచికారీ చేసుకోవాలి. అలాగే ఫిప్రోనిల్ 80 WG ఎకరానికి 10 గ్రాములు, లేదంటే ఫ్లోగ్జామెటమైడ్ 160 మిల్లీలీటర్లు, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ 40 గ్రాములు, లేదా స్పైరోటెట్రామైట్ ఇది వచ్చేసి 160 మిల్లీలీటర్లు, లేదా బ్రోఫ్లానిలైడ్ 34 మిల్లీలీటర్లు, లేదా స్పైనోటోరం
200 మిల్లీ

0: మీటర్లు. ఇవి కూడా అవసరాన్ని బట్టి మనము మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. స్టార్టింగ్ లోనే అయితే మనము థయోమిథాక్సాము, అసిటమిప్రిడ్ ఇలాంటివి వాడుకున్నట్లయితే మనకి బెటర్గా ఉంటుంది. ఒకేసారి బ్రోఫ్లనిలైడ్, ఎక్స్పోనస్ ఇలాంటివి ఎక్కువగా వాడినట్లయితే ఆ పాపులేషన్, ఆ పురుగుని మనము తగ్గించడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనకి జనరల్గా దొరుకుతున్న వాటితో స్టార్ట్ చేసి తర్వాత రేట్ ఎక్కువ ఉన్న పురుగు మందుల్ని వాడినట్లయితే కొంచెం మనకి ఖర్చు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకి బవేరియా బేసియానా, దాంతోపాటు లెకానిసీలియం లెకానే, దీన్ని వెటిసీలియం లెకానే అని కూడా అంటారు, ఈ జీవశిలీంద్ర నాశనుల్ని కూడా మనము వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ జీవశిలీంద్ర నాశనుల్ని ఎప్పుడూ కూడా మనము వాతావరణం చల్లగా మబ్బులుగా పట్టినప్పుడు మాత్రమే వాడుకోవాలి. ఇది వచ్చేసి 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ నల్ల తామర పురుగుని చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే డ్రిప్ పద్ధతి మల్చ్ షీట్ వేసి వేసుకున్నట్లయితే ఈ పంటని ఆశించే పురుగు మందుల్ని, అలాగే కలుపుని, అలాగే నీటి ఎద్దడి గుడి కాకుండా చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పురుగు మందు పిచికారీ చేసేటప్పుడు కూడా మొక్క అన్ని భాగాలు తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. అలాగే ఈ పంటల సూక్ష్మజాతు లోపాలు కూడా తలెత్తకుండా ప్రతి 45 రోజులకు కానీ, ప్రతి 30 రోజులకు కానీ ఒకసారి ఈ సూక్ష్మజాతు లోపాలు రాకుండా ఈ ఫార్ములా 4 కానీ, ఫార్ములా 6 కానీ, మ్యాక్స్ కానీ 5 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ సూక్ష్మజాతు లోపాలు రాకుండా నివారించుకోవచ్చు. ఖచ్చితంగా జీవన ఎరువుల్ని కూడా వాడినట్లయితే దీంట్లో కూడా మనకి మొక్కలు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అవసరమైతే ఖచ్చితంగా మనకు ఒకవేళ మార్కెట్లో దొరుకుతుంది అంటే నూనె తీయని వేప పిండిని వాడినట్లయితే ఇంకా చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకి ఎక్కువగా గమనించేది వచ్చేసి నల్లి. దీనివల్ల మనకి ఆకులు కిందకి ముడుచుకుపోవడం జరుగుతుంది. కాబట్టి దీని నివారణకి గంధకం 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు పైరోమెసిఫెన్ 0.8 మిల్లీలీటర్లు లేదా డైఫెన్థ్రోన్ 1.5 గ్రాములు లేదా క్లోర్ఫెనాఫైర్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా అబామెక్టిన్ అని మనకు దొరుకుతుంది, అది వచ్చేసి 0.5 నుండి 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కింది ముడతను మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తెల్లదోమ కూడా మనకి ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఈ తెల్లదోమ వల్ల ఎక్కువగా వచ్చేసి మనకి జెమిని వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ తెల్లదోమని మనము నివారించుకోవాలి. ఇంకా తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే మనకి ఎక్కువగా కోయినోఫరా కొమ్మకుళ్ళు తెగులు అనేది కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా గమనించడం జరిగింది. ఈ కోయినోఫరా కొమ్మకుళ్ళు నివారణకి కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు దాంతోపాటు 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ కలిపి 10 లీటర్లకి ఇది వారంలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కోయినోఫరా కొమ్మకుళ్ళు తెగులు నివారించుకోవచ్చు. అలాగే మనకి మెయిన్గా నాటిన వెంటనే వచ్చేది మొక్క ఎండు తెగులు. దీని నివారణకి మాత్రం కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదలల్లో పోసుకున్నట్లయితే దీన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా దీనికి ముందుగా చెప్పుకున్నట్లు ట్రైకోడర్మా విరిడిన్ మాత్రం ఖచ్చితంగా వాడుకోవాలి. తర్వాత దీన్ని ఎక్కువగా ఆశించేది కొమ్మ ఎండు మరియు కాయకుళ్ళు తెగులు. దీని నివారణకి ప్రాపికనజోల్ 1 మిల్లీలీటరు లేదా డైఫెంకనజోల్ 0.5 మిల్లీలీటరు లేదా 1 మిల్లీలీటరు అజాక్సిస్ట్రోబిన్ లేదా 2.5 గ్రాములు కాపర్ హైడ్రాక్సైడ్ లేదా క్యాబ్రియో ట్రాప్ మనకి మార్కెట్ లో దొరుకుతుంది, అది 3 గ్రాములు చొప్పున నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దీని నుంచి కూడా మనం నివారించవచ్చు. అయితే ముఖ్యంగా మనకి మిరపలో వచ్చేసి వైరస్ తెగుళ్ల యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వైరస్ తెగులు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు తామర పురుగు వల్ల, అలాగే తెల్లదోమ వల్ల, ఒకవేళ పేనుబంక గిన ఉన్నట్లయితే ఈ 3 వల్ల మనకి ఈ వైరస్ తెగుళ్ళు అనేది ఆశించుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆకుముడత తెగులు, ఇది వచ్చేసి తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. తర్వాత వచ్చేసి కుమార్ మొజాయిక్ తెగులు, ఇది వచ్చేసి పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. అలాగే పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్, ఇది వచ్చేసి తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. మనకి ముఖ్యంగా ఈ వైరస్ తెగుళ్ళని, అలాగే ఈ కోయినోఫరా కొమ్మకుళ్ళు తెగుళ్ళని వీటిని నివారించుకున్నట్లయితే రైతులు చాలా వరకు లాభాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.
1: ప్రస్తుత పరిస్థితుల్లో మిరపలో పాటించవలసిన మెళకువలు, ఈ అంశం గురించి గరికపాడు డాక్టర్ కెఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ కె లక్ష్మీ కళ గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రతి మోళ్లను సద్వినియోగం చేసుకునే విధానం గురించి వింటారు. పత్తి పంట వేసినటువంటి రైతులు పత్తి పంట తీసిన తర్వాత పత్తి మోళ్లను సరిగా సద్వినియోగం చేసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం ప్రత్తి పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రత్తి పంట చివరి దశలో ఉంది. చాలా చోట్ల నీటి లభ్యతను బట్టి పత్తిని తీసేసి మొక్కజొన్న, నువ్వులు, పెసర, కూరగాయలు లేదా పుచ్చలాంటి పంటలను వేసుకుంటూ ఉంటారు. కొన్ని చోట్ల పత్తి పంట తీసుకున్న తర్వాత పత్తి మోళ్లను మాత్రం అలాగే పొలంలో ఉంచడం గమనించవచ్చు. మరికొన్ని చోట్ల పత్తి మోళ్లను పీకేసి కాల్చివేయడం లేదా వంట చెరుగ్గా వాడటానికి ఒక దగ్గర కుప్పగా చేసి నిల్వ చేయడం చేస్తూ ఉంటారు. అయితే రైతులు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, పత్తి పంట తీసుకున్న తర్వాత వదిలేసినటువంటి పత్తి మోళ్లలో సుమారు 20-30% వరకు గులాబీ రంగు కాయతొలచు పురుగు అవశేషాలు, గుడ్లు, లార్వా, కోశస్థ దశల రూపంలో ఉండే అవకాశం ఉంటుంది. దీని ద్వారా వచ్చే సీజన్ పత్తి పంటలో పురుగు ఉధృతి, వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే పత్తి మోళ్లను కుప్పగా వేసి తగలబెడితే వాతావరణ కాలుష్యంతో పాటు సేంద్రీయ కార్బన్ పదార్థాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి

0: పరిస్థితుల్లో పత్తి మోళ్ల వినియోగం గురించి రైతులకు శాస్త్రవేత్తలు ఈ విధంగా సూచిస్తున్నారు. పత్తి మోళ్లను రైతులు తప్పనిసరిగా సద్వినియోగం పరుచుకోవాలి. అది ఎలాగంటే, పత్తిని తీసుకోవటం పూర్తి చేసిన తర్వాత పత్తి మోళ్లను ట్రాక్టర్, ష్రెడ్డర్ లేదా ట్రాక్టర్ రోటావేటర్ సహాయంతో భూమిలో కలిదున్నాలి. ఇలా చేయటం వల్ల ఎకరాకు సుమారు 10 కిలోల నత్రజని, 9 కిలోల భాస్వరం, 27 కిలోల పొటాష్ భూమికి చేరే అవకాశం ఉంటుంది. పత్తి మోళ్లను భూమిలో కలిదున్నితే సేంద్రీయ కార్బన్ పదార్థాన్ని భూమికి అందించి భూసారాన్ని పెంచుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా గులాబీ రంగు కాయతొలచు పురుగు అవశేషాలను పూర్తిగా నాశనం చేయడం ద్వారా పురుగు జీవిత చక్రాన్ని పూర్తిగా అడ్డుకోవచ్చు. దీనివల్ల రాబోయే పంటలో పురుగు ఉధృతిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. పత్తి మోళ్లను భూమిలో కలిదున్న తర్వాత నీరు పెట్టే అవకాశమున్న చోట ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్న, పెసర, నువ్వులు లాంటి పంటలు వేసుకున్నట్లయితే ఎక్కువ ఆదాయం తీసుకోవటానికి వీలవుతుంది. పంట మార్పిడి ద్వారా వచ్చే పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా చాలా తక్కువగా ఉంటుంది. పత్తి పంటల మధ్య 4 నుంచి 6 నెలల విరామం ఉండేలా చేసి ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకున్నప్పుడు గులాబీ రంగు పురుగు కోసేస్త దశలు పూర్తిగా నిర్మూలించబడి రాబోయే పంట ఎక్కువ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. పంట దిగుబడులు కూడా పెరుగుతాయి. పంట చివరి దశలో దాదాపు అన్ని పత్తి పొలాల్లో కొంతమేర గులాబీ రంగు పురుగు వ్యాపించి ఉన్న దృష్ట్యా ఇప్పుడు చెప్పినటువంటి చర్యలతో పాటు గులాబీ రంగు పురుగు ఆశించినటువంటి పత్తిని కూడా ఎక్కువ కాలం ఇంటి వద్ద నిల్వ చేయకుండా తొందరగా మార్కెట్లో అమ్మేసుకోవాలి. జిన్నింగ్ మిల్లుల చుట్టూ పత్తిని జిన్నింగ్ చేయగా వచ్చినటువంటి వ్యర్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయకుండా లేదా వదిలేయకుండా తొందరగా నిర్మూలించాలి. మళ్లీ పత్తి పంట వేసే సమయానికి ఎక్కడా కూడా ఇలాంటి అవశేషాలు, పత్తిని జిన్నింగ్ చేయగా వచ్చిన అవశేషాలు లేదా వ్యర్థాలను లేకుండా నిర్మూలించినప్పుడు రాబోయే పత్తి పంట ఆరోగ్యంగా ఉండి ఎక్కువ దిగుబడికి దోహదపడుతుంది. ఈ సూచనలను పత్తి పండించే ప్రతి ఒక్క రైతు ఆచరించినట్లయితే సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పత్తి కట్టెతో వర్మీ కంపోస్ట్ను కూడా తయారు చేసుకోవచ్చు. పత్తి కట్టెతో వర్మీ కంపోస్టు ఎలా తయారు చేసుకోవాలంటే, ఈ పత్తి కట్టెను చిన్న చిన్న ముక్కలుగా నరికి కంపోస్టు గుంతల్లో అడుగు మందం వరకు పరిచి దానిమీద పేడ నీళ్లు పోయాలి. ఇలా పత్తి కర్ర ముక్కలు పేడ నీళ్లు పొరలతో గుంతను నింపుకోవాలి. పత్తి కర్ర ముక్కలు కుళ్ళిపోయాక వానపాములను వదిలితే 3-4 వారాల్లో నాణ్యమైనటువంటి వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా పత్తి తీతల తర్వాత పత్తి మోళ్లను ఈ విధంగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఇంతవరకు పత్తి మోళ్లను సద్వినియోగం చేసుకునే విధానం గురించి విన్నారు. మీరు ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहा
2: पर हम तो सभी डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच
1: बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు సినీ భక్తి గీతాలు. మా స్టూడియో క్లాక్ లో సమయం 7:45. ఇప్పుడు సినీ భక్తి గీతాలు విందాం.

తింటకిట తకతకిట తింటకిట తుంగా తుంగా తు.

0: కార్యక్రమంలో జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం. చిత్తూరు డివిజన్ డిఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబి హర్షవర్ధన్ గారితో పరిచయం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. ఒకప్పుడు మన దేశంలో ఒక వస్తువును తయారు చేయడం నుంచి వినియోగదారుడి చేతికి అది చేరే వరకు అనేక రకాల పన్నులు, అనేక విధానాలు, అనేక రకాల రేట్లు ఉండేవి. కేంద్రం, రాష్ట్రాలు వేర్వేరుగా విధించే ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, ఇటువంటి పన్నులు ఆ పన్నుల వ్యవస్థను సంక్లిష్టంగా మార్చాయి. ఈ నేపథ్యంలో వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చింది. కేంద్ర రాష్ట్రాలకు చెందిన అనేక పరోక్ష పన్నులను ఒకే వ్యవస్థలోకి తీసుకువచ్చి దేశవ్యాప్తంగా ఒక సమగ్ర పన్ను మార్కెట్కు మార్గం సుగమం చేసింది. 2027 జులైలో జీఎస్టీ 10 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో ఇది భారత పన్ను వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపింది, అలాగే వ్యాపారులు, వినియోగదారులు, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపింది, ఇంకా సరళమైన పారదర్శకమైన పన్ను వ్యవస్థ కోసం ఎలాంటి సంస్కరణలు అవసరం, ఈ విషయాలపై మనకు అవగాహన కల్పించేందుకు చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబి హర్షవర్ధన్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా ఈ జీఎస్టీ ఆవిర్భావం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటి, అలాగే జీఎస్టీకి ముందు ఉన్న పన్ను వ్యవస్థలోని ఎటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ఈ సంస్కరణను తీసుకొచ్చారు?
2: మనకి జీఎస్టీ 2017 జూలైలో వచ్చిందండి. సో దానికి ముందు, జీఎస్టీ ఇంట్రడ్యూస్ అవడానికి ముందు గనక చూసినట్లయితే, కేంద్ర ప్రభుత్వాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ రకరకాల చట్టాలు అనేటువంటివి ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్, వ్యాట్ ట్యాక్స్ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, లగ్జరీ ట్యాక్స్ అని రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధించేవి. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినట్లయితే సర్వీస్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ డ్యూటీ అని, అట్లా వివిధ రకాల పన్నులు అనేవి ఉండేవి. సో ఇన్ని రకాల పన్నులు ప్లస్ ఒక రాష్ట్రంలో ఉన్న వ్యాట్కి ఇంకొక రాష్ట్రంలో ఉన్న వ్యాట్కి వ్యత్యాసం అనేటువంటిది ఉండేది అన్నమాట. సో ఇటువంటి బహుళ రకాల పన్నుల వ్యవస్థ నుంచి ఒక ఏకరూప పన్ను వ్యవస్థ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో 2017లో, ఆఫ్టర్ చాలా చట్టసభల్లో డిస్కషన్స్ ఇవన్నీ అయిన తర్వాత 2017 జూలై 1 నుంచి జీఎస్టీని తీసుకురావడం జరిగింది.
1: సరే, మరి ఇందాక మీరు ఇప్పుడు చెప్పినట్టు 2017 జులై 1 ఈ జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి ప్రధాన నిర్మాణాత్మక మార్పు చోటు చేసుకుంది?
2: డెఫినెట్ గా అయితే నిర్మాణాత్మక మార్పు అనేది ఉందని చెప్పుకోవాలండి. సో ఈ దాదాపు మీరు అంటున్నట్టు ఈ 10 ఏళ్లలో జీఎస్టీ అనేటువంటిది 17 స్టార్ట్ అయినప్పటి నుంచి 2026 వరకు కూడా, సో ప్రతి సంవత్సరం అనేటువంటిది కూడా ప్రభుత్వానికి వస్తున్నటువంటి పన్ను ఆదాయం అనేటువంటిది పెరుగుతూనే ఉంది. పన్ను ఆదాయం పెరుగుతుంది అని అంటే దాని అర్థం ఏంటి అంటే మార్కెట్ కూడా ఆ విధంగా పెరుగుతుంది అనేటువంటిది అర్థం. మార్కెట్ లో పెరుగుదల అనేది ఉండడము, బిజినెస్ గ్రోత్ అనేది ఉన్నప్పుడే ఆ టర్న్ ఓవర్లు అనేటువంటి పెరుగుతాయి, ట్యాక్స్ అనేటువంటిది కూడా, ఆదాయం అనేటువంటిది ప్రభుత్వాలకు వస్తుంది. సో ఆదాయం అనేది ఉన్నప్పుడే ప్రభుత్వాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమైనా చేయగలుగుతాయి. కాబట్టి సో ఇండైరెక్ట్ గా చట్టం అనేటువంటిది ఆ మార్కెట్ ని ఇంకా ఎక్స్పాండ్ చేసే విధంగా, దోహదపడే విధంగా ఉండాలి. సో జీఎస్టీ రూపకల్పన అనేది ఆ విధంగానే జరిగిందని చెప్పుకోవచ్చు.
1: సార్, మరి ఇప్పుడు జీఎస్టీని వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని అంటుంటారు. మరి ఈ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ఇంకా వివిధ జీఎస్టీ స్లాబ్లను సామాన్యులకు అర్థమయ్యేలా ఒకసారి తెలియజేస్తాను.
2: ఇంతకుముందు ప్రారంభంలో చెప్పుకున్నట్టండి, అంతకుముందు జీఎస్టీ ఇంప్లిమెంట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు మనకి ఎవరి పన్నుల వ్యవస్థ వాళ్ళకు ఉండేదండి. కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ సర్వీస్ ట్యాక్స్ నుంచి, అదేవిధంగా ఎక్సైజ్ డ్యూటీ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని నుంచి వాళ్ళకి ఆదాయం వచ్చేది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వాలకు చూసినట్లయితే కనుక వ్యాట్, లగ్జరీ ట్యాక్స్ అట్లా ఈ జీఎస్టీకి ముందు ఎవరి పన్నుల వ్యవస్థ వాళ్ళకు ఉండేది, ఎవరి ఆదాయం వాళ్ళకు ఉండేది అనమాట. బట్ ఎప్పుడైతే జీఎస్టీని తీసుకురావడము, దాని యొక్క ముఖ్య ఉద్దేశము ఒక పన్ను ఒక చట్టం, ఒక పన్ను ఒక దేశం అనేటువంటిది ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో, సో ఇవన్నింటినీ కలిపేయాల్సి వచ్చింది. సో దీని డెలిబరేషన్స్ లో కూడా అన్ని కేంద్ర ప్రభుత్వము, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూర్చొని, సో మన ఇప్పటి వరకు మనం విడివిడిగా ట్యాక్సులు ఎవరికి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నాము, ఒక వ్యాపారస్తుడు ఎవరైతే ఉన్నాడో ఒక్కొక్క ట్యాక్స్ గురించి ఒక్కొక్క ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది. సో మనం అందరం కలిపేసి సింగిల్ ట్యాక్స్, ఒక జీఎస్టీ లాగా ఫామ్ అవుదాం, ఒక సింగిల్ ట్యాక్స్ అనేటువంటిది ఉంటుంది. సో వ్యాపారస్తుడికి కూడా ఒక ఇంటర్ఫేస్ మాత్రమే ఉంటుంది, 10 మంది దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు ఏదైనా అసెస్మెంట్ కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా. సో అలా అనుకోని

0: వరకు ఐ మీన్ ఆదాయం ఉన్నవి అందరూ కూడా రెండింటిని మొత్తం క్లబ్ చేసి సింగిల్ గా ఓన్లీ జీఎస్టీ అనేటువంటిది పెట్టుకున్నాం. సో పన్ను అయితే జీఎస్టీగా ఒక సింగిల్ జీఎస్టీగా తీసుకొచ్చాము, కానీ ఎప్పుడైతే ఇద్దరు ఆదాయాలు కలిపి వచ్చిందో సో ఈ జీఎస్టీ రూపేణ వచ్చే ఆదాయం కూడా ఏమవ్వాలి, అగైన్ కేంద్ర ప్రభుత్వానికి కాస్త వెళ్ళాలి, రాష్ట ప్రభుత్వానికి కాస్త వెళ్ళాలి. సో దానికోసం ఏం చేశాము అంటే అగైన్ మనకి 1 రూపాయి ట్యాక్స్ కలెక్ట్ అయ్యిందంటే 50 పైస్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళేటట్టు, 1.50 పైస్ రాష్ట ప్రభుత్వానికి వచ్చేటట్టు నిర్ణయించడం జరిగింది. అదే మీరు ఇప్పుడు అడుగుతున్నటువంటి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. జీఎస్టీ అనేటువంటిది పన్ను, సిజిఎస్టీ అంటే సెంట్రల్ జీఎస్టీ అని, అంటే ఆ పోర్షన్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ఎస్జిఎస్టీ అనేటువంటిది స్టేట్ జీఎస్టీ, రాష్ట ప్రభుత్వానికి వస్తుంది అన్నమాట. ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు దాని మీద మనం కలెక్ట్ చేసేటువంటి పన్నునే ఐజీఎస్టీ అని అంటారు అన్నమాట, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ అని అంటారు.
1: సార్, మరి ఇప్పుడు జీఎస్టీ అమలుతో ఈ కేంద్ర రాష్ట్రాల పన్నుల వ్యవస్థలో ముఖ్యంగా రాష్ట్రాల ఆదాయాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి?
0: రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాల ఆదాయాలు అయితే కానీ గణనీయంగానే పెరిగాయండి. అంటే ఐ మీన్ చెప్పాలంటే ఆదాయం పెరిగిందంటే ఒకటేనండి, మనకి బిజినెస్ ఎప్పుడైతే పెరుగుతుందో, సీ బిజినెస్ కు అనుకూలమైన వాతావరణం అనేటువంటిది ఉన్నప్పుడు సో ఆటోమేటిక్ గా బిజినెస్ లు కొత్త కొత్త బిజినెస్ లు రావడము, లేకపోతే ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్పాన్షన్ కి వెళ్ళడం కొత్త ప్లాంట్ లో, ఎప్పుడైతే మార్కెట్ అనుకూలంగా ఉందనుకోండి రకరకాల వ్యాపారవేత్తలు వచ్చి వ్యాపారం అనేటువంటి స్టార్ట్ చేస్తారు, పెద్దవాళ్ళు కావచ్చు ఈవెన్ చిన్న చిన్న వాళ్ళైనా కావచ్చు. సో మార్కెట్ అవకాశాలు బాగున్నాయి అని అనుకున్నప్పుడు ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్న తను కూడా ఇంకొక బిజినెస్ ఎక్స్పాన్షన్ కి వెళ్తారు. సో ఎప్పుడైతే ఇట్లా మార్కెట్ అనేటువంటిది మంచిగా ఉంటుందో, బిజినెస్ పెరిగినప్పుడు టర్నోవర్ పెరుగుతుంది, దాని ద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది. సో ఈ 10 వేలల్లో ఆల్మోస్ట్ ఈ కోవిడ్ టైం ఒకటి పక్కన పెడితే మిగిలిన అన్ని ఇయర్స్ లో కూడా ఐ మీన్ ప్రభుత్వ ఆదాయం అయితే గణనీయంగానే పెరిగింది. అగైన్ దట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఈ చట్టము ఎంత ప్రభావితం చేసింది మార్కెట్ ని అనేటువంటిది కూడా, అంటే పాజిటివ్ గానే ప్రభావితం చేసింది అనేటువంటిది చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ గణనీయమైనటువంటి వృద్ధి అయితే సాధిస్తోంది జీఎస్టీలో.
1: సార్, మరి ఇప్పుడు గత 9-10 ఏళ్లలో జీఎస్టీలో అనేకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రారంభంలో ఉన్న జీఎస్టీకి ప్రస్తుతం ఉన్న ఈ జీఎస్టీ వ్యవస్థకు మధ్య వచ్చిన ముఖ్యమైన మార్పులు ఏంటి?
0: ముఖ్యమైన మార్పులు అంటే అండి, ఫస్ట్ నుంచి కూడా ఆల్మోస్ట్ 2017 లో, అగైన్ దీనికి కూడా మనము కాస్త ముందుకెళ్లాలి. సో బిఫోర్ 2017 రాష్ట ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎవరి ఆదాయ మార్గాలు వాళ్ళకు ఉండేవి. సో రాష్ట ప్రభుత్వానికి తెలుసు నావి ఇన్ని రకాల పన్నులు, వీటి మీద నుంచి నాకు ఇంత ఆదాయం వస్తుంది, సో బడ్జెట్ పరంగా మనం ఎంత క్యాలిక్యులేషన్ వేసుకోవాలి అనేది సేమ్ వే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక ఐడియా అనేటువంటిది ఉంది. కానీ ఎప్పుడైతే ఇవన్నీ రెండింటిని కలిపేసి మెర్జ్ చేసి ఒక సింగిల్ దాంట్లోకి తీసుకొచ్చారో అప్పుడు ఏమైంది అంటే, ఈ కొత్త మార్పు ఏ విధంగా మార్కెట్ తీసుకుంటుంది అనేటువంటిది ఒక థియరటికల్ గా ఊహాగానాలే తప్పనిస్తే ఎవరికి కూడా తెలియదు 2017 జీఎస్టీ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నటువంటి సమయంలో. అందువల్ల సో అప్పటికి ప్రభుత్వానికి ఉన్న ఆదాయాలు మినిమం ప్రొటెక్షన్ ఉండాలి అనే ఉద్దేశంతో ఒక రెవెన్యూ న్యూట్రాలిటీ రేట్ అని అంటారండి. సో దాని ప్రకారము మినిమం ఇప్పుడున్న ఆదాయము కంటిన్యూ అయ్యే విధంగా ఈ పన్ను రేట్లు కూడా లైక్ 5, 12, 18, 28% అలా పన్ను రేట్లు ఉంటాయి 1% నుంచి, ఇవన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అప్పట్లో. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాదాపు 7 ఏళ్ళు 8 ఏళ్ళు జీఎస్టీ అంతా నడిచిన తర్వాత ఈ మార్కెట్ పరిస్థితులు కానీ, మన మార్కెట్ కూడా ప్రైవేటైజేషన్ ఓపెన్ ఎకానమీ, ప్రపంచంలోని మార్కెట్లతోటి అనుసంధానం ఉంటుంది, ఎగుమతులు కానీ దిగుమతులు కానీ వాటి ప్రభావం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏదో 1 ఇయర్ 2 ఇయర్స్ అని కాకుండా దాదాపు ఒక 7-8 ఇయర్స్ ఇవన్నీ చూసి అనాలిసిస్ చేసిన తర్వాత ఓకే మనము ఈ పన్ను రేట్లు కొంచెం హయ్యర్ లెవెల్లో ఉన్న పన్ను రేట్లని కొన్ని వస్తువుల మీద, ఎవరైతే సామాన్య ప్రజలకు సంబంధించి వాడేటువంటి వస్తువులు గాని సేవలు గాని వాటి మీద మనం కొంచెం పన్ను తగ్గించినా సరే ప్రభుత్వానికి ఆదాయం అనేటువంటిది ఏమి పోదు అనేటువంటి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఒక మేజర్ రిఫార్మ్ అండి జీఎస్టీ వచ్చిన తర్వాత నుంచి. చిన్న చిన్నవి చాలా వచ్చాయి గానీ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషలీ కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సెప్టెంబర్ 2025 జీఎస్టీ 2.0 అని రిఫార్మ్స్ ఇచ్చాయన్నమాట. సో అందులో చాలా వస్తువుల మీద సేవల మీద పన్ను రేట్లు తగ్గించారు, అంటే 28 నుంచి 18 కి తీసుకురావడము, 18 ఉంటే 12, 12 నుంచి 5 కి, 5 లో ఉన్న వాటిని ఎగ్జెంప్ట్ చేయడము, అట్లా ఎస్పెషలీ కామన్ మ్యాన్ రెగ్యులర్ గా నిత్యావసరాలు వాటికి సంబంధించినవన్నీ కూడా, అది ఒక మేజర్ రిఫార్మ్ లాగా చెప్పుకోవచ్చు జీఎస్టీ 2.0 అనేటువంటిది.
1: చాలా మంచిది సార్. మరి జీఎస్టీ ప్రారంభ దశలో ఈ చిన్న వ్యాపారులు, ఈ ఎంఎస్ఎంఈలు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలేంటి, వాటిని పరిష్కరించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు?

0: నుంచి కూడా అండి, చిన్న వ్యాపారస్తులకి, ఎంఎస్ఎంఈలకి అందరికి కూడా, అంటే వాళ్ళ వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్లను బట్టి జీఎస్టీలో ఏంటంటే, పెద్ద వ్యాపారస్తులకి ఎలాగైతే రిటర్న్ ఫైలింగ్ ఇవన్నీ కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటి ఉంటాయో బాధ్యతలు, అంటే పన్ను కలెక్ట్ చేసి ఎవ్రీ మంత్ డిపాజిట్ చేయడం అలాంటిది, రిటర్న్లు ఫైల్ చేయడం, ఆన్లైన్లో పే చేయడం ఇలాంటివి. సో ఎంఎస్ఎంఈలు, చిన్న తరహా పరిశ్రమలకి, చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, ట్రేడర్స్ కూడా కావచ్చు, సో వాళ్ళకి ఏంటంటే కాంపోజిషన్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. సో దానికి ఏంటంటే, నా టర్న్ ఓవర్ 1.5 crore మించి ఎక్కువ ఉండదు, సేవల్లో 50 lakhs మించి ఎక్కువ ఉండదు, అట్లా అనుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే మెయిన్ రెగ్యులర్ స్కీమ్ లో లేకుండా కాంపోజిషన్ స్కీమ్ లో ఉండొచ్చండి. దానివల్ల ఏమవుతుందంటే, మిగతా రెగ్యులర్ జీఎస్టీతో కంపేర్ చేసినప్పుడు ఈ కాంపోజిషన్ స్కీమ్ లో ఏంటంటే అన్ని చాలా సరళతరంగా ఉంటాయి. రిటర్న్స్ కూడా 3 నెలలకు ఒకసారి వేయొచ్చు, ఓన్లీ ఒకే ఒక రేట్ ఉంటుంది, 1% అనే ఒక రేటు మాత్రమే ఉంటుంది. 3 నెలలకు ఒకసారి రిటర్న్ వేయొచ్చు, పే చేసుకోవచ్చు, అట్లా కంప్లైన్స్ లెవెల్స్ అనేటువంటివి కూడా వాళ్ళది తక్కువ ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. సో స్టార్టింగ్ నుంచి కూడా అది ఎంఎస్ఎంఈలకి, కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళకి ఉందండి.
1: సార్, మరి చివరగా రాబోయే సంవత్సరాల్లో జీఎస్టీ మరింత సరళంగా, పారదర్శకంగా, ఇంకా ట్యాక్స్ పేయర్ ఫ్రెండ్లీగా మారేందుకు ఎలాంటి సంస్కరణలు అవసరమని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి?
0: డెఫినెట్ గా ఇంకా కొన్ని, అంటే మనకి ఇంతకుముందు మనం చెప్పినట్టు జీఎస్టీ 2.0లో సెప్టెంబర్ 25లో చాలా భారీ సంస్కరణలు అనేటువంటివి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇటువంటివి, ఒకటి ఫైనల్ గా ఈ చట్టాల యొక్క ఉద్దేశం అండి, టాక్సేషన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది క్రియేట్ అవ్వాలి. ఎవరైనా సరే వచ్చి వ్యాపారం చేసుకోవాలంటే స్వేచ్ఛగా పరిధిలోకి లోబడి, చట్టాలకు లోబడి ఫ్రీగా చేసుకోగలగాలి, ఎక్కువ ఇబ్బందులు లేకుండా. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కి తగినంత ఆదాయం రావాలి, అండ్ అట్ ది సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కామన్ మ్యాన్ మీద ఎక్కువ బర్డన్ కూడా పడకుండా చూసుకోవాలి. సో ఈ మూడింటిని, ఏదైనా సరే ఒక పన్నుని ఒక 1% తగ్గించడం అయినా పెంచడం ఏదైనా సరే గవర్నమెంట్ అనేటువంటిది ఈ మూడింటిని కూడా దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకుంటుంది. సో ఏదో ఒక్క దాని గురించి ఆలోచించి టక్కని డెసిషన్ తీసుకోలేము, ఎందుకంటే దిస్ ఆర్ ఆల్, ఈ మూడు కూడా ఇంటర్లింక్డ్. ఇకపోతే మీరు అన్నట్టు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే అన్ని చట్ట పరిధిలో లోబడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అనుగుణంగా చేసుకునే వాళ్ళకి కంప్లీట్ ఆన్లైన్ అండ్ ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది ఉంటుందండి, మంచిగా వ్యాపారం చేసుకోవచ్చు. బట్ ఏదన్నా ఇట్లా మిస్చీఫ్ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా దానికి తగినట్టు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ అనేటువంటివి ఉన్నాయి. సో మీ ద్వారా నేను ఒకటి కామన్, అంటే మీ కామన్ రీచ్, మనం అందరు మీరు ఆకాశవాణి ద్వారా ఎప్పుడు ప్రజలకి వెరీ హై రీచ్ లో ఉంటారు కాబట్టి ఒక చిన్న సందేశం నేను ఇవ్వాలనుకుంటున్నానండి. మనకి ఏంటంటే మెయిన్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు ఈ పాన్, ఆధార్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. పాన్ అండ్ ఆధార్ లేకుండా, ఇండివిజువల్ యొక్క పాన్ గానీ ఆధార్ లేకుండా రిజిస్ట్రేషన్ అనేటువంటిది రాదు. సో అవి ఈ మధ్య మిస్యూజ్ అవుతున్నటువంటి సందర్భాలు చాలా చూస్తున్నామండి. సో అందరికీ, కామన్ పబ్లిక్ కి నా యొక్క అపీల్ ఏంటంటే, ఎక్కడ కూడా తెలియని వాళ్ళకి, పరిచయం లేని వాళ్ళకి మీ యొక్క ఆధార్లు కానీ, ఫోన్ నెంబర్ ఓటీపీలు, ఆధార్లు, పాన్ నెంబర్లు దయచేసి ఇవ్వకండి. ఎందుకంటే అది ఏదో చాలా క్యాజువల్ గా ఏదో నెంబరే కదా ఇచ్చాను అనుకున్నా సరే, కార్డే కదా ఇచ్చాము అనుకుంటే కూడా వాటిని తీసుకుని మిస్యూజ్ చేస్తున్నటువంటి సందర్భాలు చాలా చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఫైనల్ గా ఏమవుతుందంటే, చట్ట ప్రకారము ఎవరిదైతే ఆధారు పాన్ ఉంటుందో వాళ్ళనే బాధ్యుల్లాగా కన్సిడర్ చేస్తారు. సో మేము కూడా వీలైనంత వరకు ఈ అవగాహన కల్పిస్తున్నాము. సో ఈ కార్యక్రమం ద్వారా ఐ థింక్ ఇది కనుక మీరు ఈ మెసేజ్ అందరికీ రీచ్ అయ్యేటట్టు చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండి.
1: ధన్యవాదాలు సార్. జీఎస్టీ పన్నులో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి, అవి మన ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావాన్ని చూపాయి, అలాగే వ్యాపారస్తులకు ఈ పన్ను చెల్లింపు ఎలా సులభతరమైంది, ప్రజలు జీఎస్టీ విషయంలో ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అనే విషయంపై చాలా చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి.
2: దార్శనిక్ భారత్ కార్యక్రమంలో మీరు ఇంతవరకు జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబి హర్షవర్ధన్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం.

విన్న పాట మర్యాద రామన్న సినిమా కోసం కారుణ్య చైత్ర పాడిన అనంత శ్రీరామ్ గీతం, ఎంఎం కీరవాణి సంగీతం. అది కార్యక్రమంలో తర్వాత షాపింగ్ మాల్ సినిమా నుంచి ఎస్పి చరణ్ జానకి అయ్యర్ పాడిన చంద్రబోస్ గీతం విన్నామా. సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

0: పాట సర్వం సినిమా కోసం జావేద్ అలీ మధుమిత పడిన వెన్నెలకట్టి గీతం, యువన్ శంకర్ రాజా సంగీతం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: చిత్రకుసుమాలు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 8:30 అవుతుంది. కొంచెంసేపట్లో వార్తలు, జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించనున్నారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత సాయుధ బలగాలు సామర్థ్యాలు వ్యూహాత్మక విధానాలలో సమూల మార్పులు చేసుకుంటున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అనివార్యమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. రాగల 2 రోజుల పాటు కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పూనమల్లి నుంచి వడపల్లిని వరకు నిర్మించిన 14.5 కిలోమీటర్ల మెట్రో రైలు సేవలను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే దృశ్య మాధ్యమం ద్వారా 5 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం ఐఐటి మద్రాసులోని బ్రెయిన్ సెంటర్ను పరిశీలించడంతో పాటు చెన్నై కన్వెన్షన్ సెంటర్లో పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరమని, ప్రపంచ నిర్ణయాల ప్రక్రియలో భారత్ ఆఫ్రికా ఖండానికి ఇప్పటికీ తగిన ప్రాతినిధ్యం లేకుండా ఉండడం సమంజసం కాదని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వ్యాఖ్యానించారు. 3 దేశాల ఆఫ్రికా పర్యటనలో చివరిగా ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలోని అడ్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడారు. 2023లో భారత్ అధ్యక్షతన జరిగిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు భారత్ తీసుకున్న చొరవను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. భద్రతా మండలిలో శాశ్వత తాత్కాలిక సభ్యత్వాలు రెండింటిలోనూ ఆఫ్రికా దేశాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని జయశంకర్ సూచిస్తూ,
1: Adwa belongs not just to the history of Ethiopia, it belongs to Africa, and in many ways it belongs to the history of the global south. It strengthened the belief that all subjugated people had the right and the capacity to determine their own destiny, especially as our own freedom movement was also ultimately one about human dignity. It was also about political independence, certainly, and it was equally about the right and to make our own sovereign choices.
0: అదే విధంగా ఆఫ్రికా దేశాలతో భారత సంబంధాలు మరింత బలపడుతున్నాయని జయశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఆఫ్రికాకు భారత్ నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉందని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరువవుతుందని వెల్లడించారు. అలాగే భారత్ మద్దతుతో ఆఫ్రికా వ్యాప్తంగా 4.5 బిలియన్ డాలర్ల విలువైన 200కు పైగా అభివృద్ది ప్రాజెక్టులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆధునిక యుద్ద విధానాలతో పాటు ప్రపంచ భద్రతా వ్యవస్థలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పొరుగు దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వాటి వ్యూహాత్మక ప్రభావాలను కూడా నిరంతరం అంచనా వేస్తున్నామని చెప్పారు. రాజస్థాన్లోని జోధ్పూర్ వాయుసేన స్థావరంలో ఈరోజు నిర్వహించిన తరంగశక్తి 2026 విన్యాసాలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆత్మనిర్బర్ భారత్ లక్ష్య సాధనకు భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు వ్యూహాత్మక దృక్పథం పరంగా సమూల మార్పులు చేసుకుంటున్నాయని తెలిపారు. కీలక రక్షణ సాంకేతికతలను దేశీయంగా రూపకల్పన చేయడం, అభివృద్ది చేయడం, తయారీ నిర్వహణ ఆధునీకరణ సామర్థ్యాలను పెంపొందించుకోవడమే ఆత్మ నిర్భర్ భారత్ ప్రధాన ఉద్దేశమని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
2: India's vision of Atmanirbhar Bharat doesn't mean isolation from the world. India is developing capabilities not only for its own requirements. The Akash air defense system, ISR radars, electronic systems and a growing range of unmanned and aerospace technology demonstrate the increasing depth of that capacity. Crucially, our push now extends to advanced aero engine development and co-production, aiming to master the most complex pillar of aviation technology.
0: అందరికీ సులభంగా తక్కువ ఖర్చుతో కూడిన మానసిక ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఈరోజు సామాజిక మాధ్యమం వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవలు మరింత మందికి విస్తరిస్తున్నాయని వెల్లడించారు. మొత్తం 53 టెలిమానస్ కేంద్రాలు సేవలందిస్తున్నాయని, ఇప్పటి వరకు ఈ హెల్ప్ లైన్ కు 48 లక్షలకు పైగా కాల్స్ వచ్చాయని తెలిపారు. మానసిక సమస్యలపై సమాజంలో ఉన్న అపోహలు, కలంకాన్ని తొలగించేందుకు ఇది కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత నెలలో ఫ్లై దుబాయ్ విమానం గాల్లో ఉండగా కాక్పిట్ లో కెప్టెన్ స్మిత్ మచార్పై జరిగిన దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. యాంటీ హైజాకింగ్ చట్టం 2016, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ 1968లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. గుజరాత్కు చెందిన కెప్టెన్ స్మిత్ మచార్ గత నెల 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానానికి పైలట్గా వ్యవహరించారు. విమానం గాల్లో ఉండగా కాక్పిట్ లోపల ఉన్న కో పైలట్ ఆయనపై దాడికి పాల్పడడంతో కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలైనప్పటికీ స్మిత్ మచార్ ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. తాజాగా ఈ దాడి వెనుక ఉన్న కుట్ర కోణాలను వెలికితీసేందుకు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఐక్యరాజ్యసమితి వేదికను దుర్వినియోగం చేస్తూ జమ్మూ కశ్మీర్పై తప్పుడు ప్రచారం చేస్తున్న పాకిస్తాన్కు భారత్ మరోసారి గట్టి సమాధానమిచ్చింది. జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని, అది శాశ్వతంగా భారతదేశంలోనే కొనసాగుతుందని స్పష్టం చేసింది. న్యూయార్క్లో జరిగిన యుఎన్ జనరల్ అసెంబ్లీ 4వ కమిటీ సమావేశంలో వలసవాద నిర్మూలన అంశంపై చర్చ సందర్భంగా భారత్ రైట్ ఆఫ్ రిప్లైను వినియోగించుకుంది. పాకిస్తాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఎంపీ మహిమా కుమార్ మేవార్, జమ్మూ కాశ్మీర్ విషయంలో తప్పుడు ఆరోపణలు చేయడానికి పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి వేదికను ఉపయోగిస్తోందని విమర్శించారు. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో హక్కులు, కనీస అవసరాల కోసం ఆందోళన చేసిన పౌరులను పాకిస్తాన్ బలగాలు, వాటి మద్దతుదారులు హతమార్చారని ఆరోపించారు. విపక్ష కూటమి రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరిచేందుకు, ప్రజాస్వామ్యంపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. భోపాల్లో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ నిర్మాణానికి ఓవైపు దేశ ప్రజలందరూ అండగా ఉంటే, మరోవైపు ప్రతిపక్షాలు తీవ్ర నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయాయని చెప్పారు. స్వదేశీ పారిశ్రామికవేత్తలు పురోగతి సాధించడాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని తెలిపారు. బెంగాల్, అసోం, పుదుచ్చేరిలలో బీజేపీ ఎన్డీఏ సాధించిన విజయాలు కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, నరేంద్ర మోదీ నాయకత్వంపై దేశ అభివృద్దిపై ప్రజలకున్న అపరిమితమైన నమ్మకానికి నిదర్శనమని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. భారత స్టాక్ మార్కెట్లు వరుసగా 8 వారాలుగా కొనసాగిన నష్టాల పరంపరకు ముగింపు పలికాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం కారణంగా ముడి చమురు ధరలు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లు పుంజుకోవడం విశేషం. ఈ వారం బీఎస్ఈ సెన్సెక్స్ 563 పాయింట్లు లాభపడి 72472 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచి 99 పాయింట్లు పెరిగి 22520 స్థాయికి చేరింది. ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ 100 సూచి స్వల్పంగా లాభపడగా నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచి వారంలో 0% మేర పెరిగింది. వాతావరణం. రాగల 2 రోజుల పాటు కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లలో కూడా రాగల 2 రోజుల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించింది. మరోవైపు కోస్తా కర్ణాటక, కొంకన్, గోవా ప్రాంతాల్లో రేపు అక్కడక్కడా తీవ్రమైన వేడి, ఉక్కపోత వాతావరణం ఉండే అవకాశముందని ఐఎండీ తెలిపింది. న్యూఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ నిరసనల నేపథ్యంలో ప్రజాభద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా పలు చెక్పోస్టులను ఏర్పాటు చేసి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ డీసీపీ కుమార్ అభిషేక్ పాత్రికేయులకు తెలిపారు. న్యూఢిల్లీ ప్రాంతంలో ముందస్తు తనిఖీలు ముమ్మరం చేశామని చెప్పారు. నేటి నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రణాళిక రచించిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. మరోవైపు న్యూఢిల్లీ ప్రాంతంలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నామని, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునేలా సహాయం అందిస్తున్నామని ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ వికాష్ కుమార్ తెలిపారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించనున్నారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత సాయుధ బలగాలు సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానాలలో సమూల మార్పులు చేసుకుంటున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అనివార్యమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. రాగల 2 రోజుల పాటు కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, వెల్కమ్ బ్యాక్ టు చిత్రకుసుమాలు. ఇప్పుడు సినిమా పాటలు, చిత్రకుసుమాలు సినిమా పాటలు విందాం. ముందుగా విలన్ సినిమా నుంచి బెన్నీ డయల్, దేవిశ్రీ ప్రసాద్ కలిసి పాడిన వేటూరు గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం విందాం.

0: మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే
1: ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు.
0: మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి,
1: మీకు నచ్చిన పాటను కోరుకోండి.
0: మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి.
1: మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట
0: అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ.
1: ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు,
0: సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి FM 103.2 107.5 MHz పై
0: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం

రోబోట్ సినిమా నుంచి పాట విన్నారు, విజయప్రకాష్ శ్రేయ ఘోషల్ పాడిన పాట అది. తర్వాత రగడ సినిమా నుంచి హరిహరన్ శ్రీవర్ధిని తమన్ పాడిన పాట విందామా?

మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు. మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి, మీకు నచ్చిన పాటను కోరుకోండి. మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి. మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట, అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ. ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు, సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి FM 103.2 107.5 MHz పై చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772446605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం
2: the headlines. External Affairs Minister Dr. S. Jaishankar calls for UN Security Council reforms and greater representation for India and Africa. National Investigation Agency registers case to investigate attack on Captain Smith Macher aboard Fly Dubai flight. Delhi police detain several persons attempting to reach protest site. BJP says its victory in bipolls reaffirms faith in democracy, accuses opposition of disrupting public life through protests. Russian strikes kill 15 people in Ukraine.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఏకచిత్ర గానం ఈ శీర్షికన తల్లిదండ్రులు సినిమా నుంచి అన్ని పాటలు వింటారు. ఈ పాటలు పాడినవారు ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్లారీశ్వరి, జానకి, సుశీల, జిక్కి, అలాగే

ఈ పాటలకు సంగీతం చేసిన వారు ఘంటసాల డాక్టర్ సి నారాయణ రెడ్డి, కొసరాజు, ప్రయాగ, ఇంకా దాశరథి, వీరు గీత రచయితలు. ఇప్పుడు ఏకచిత్రగారం శీర్షికన అన్ని పాటలు విందామా? తల్లిదండ్రులు సినిమా నుంచి ఈ పాటలు.

ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన తల్లిదండ్రులు సినిమా నుంచి అన్ని పాటలు విన్నారు. ఈ పాటలు పాడిన వారు ఘంటసాల, ఎలిశ్వరి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి, జిక్కి వీరంతా కలిసి పాడిన పాటలు ఇవి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 10 గంటలు అవుతోంది. ఇక కొంచెంసేపట్లో అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: अखिल भारतीय संगीत के कार्यक्रम में अब तक आप अर्चना उपाध्याय का कर्नाटक शैली में गायन सुन रहे थे। आपके साथ वायलिन पर साथ कर रहे थे तन्मयी उपंगड़ा तथा मृदंगम पर सुनाद कृष्णा अमय और मोरसिंग पर थे बालकृष्णा होसमने। यह कार्यक्रम आकाशवाणी मंगलूर के स्टेशन में रिकॉर्ड कर आकाशवाणी दिल्ली से प्रस्तुत किया गया। इसी के साथ आज का अखिल भारतीय संगीत का कार्यक्रम समाप्त होता है।
1: In tonight's national program of music, you were listening to a Carnatic vocal recital by Archana Upadhyaya. She was accompanied on the violin by Tanmayi Uppangala and on the mridangam Sunada Krishna Amai and Balakrishna Hosmane on Morsing. This concert was recorded earlier at the studios of Akashwani Mangaluru and broadcast from Akashwani Delhi. Please stand by for our next program.
2: ఇంతవరకు అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే చేయబడింది. మీరు వింటున్నది ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని భక్తిగీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం వినవచ్చు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 11:00. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. రేపు ఉదయం 5:53 107.5 మెగాహెట్స్ పై రేపటి ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.